0: రుచికాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఏ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతయి కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిదే, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్, ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: There is no relationship whatsoever to this dream state and the waking state.
0: Oka vyaktiki swapnamulo tana mitrudu tananu aneka vidhamulaga himsinchinattuga kalalu kantadu.
1: One person may dream that his friend is giving him a lot of trouble.
0: Tellavari lechi mitrini koodi, o mitrama nannenduku neevinta baadha pedtivi ratri ani prashninchinappudu, మరే పిచ్చివాడా నేను నిన్ను చూడలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్, వై డి యు గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే, వెల్
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: He has created all the experiences for himself.
0: Kanuka swapnavastha yandu jarigeetvanti yokka samasta anubhutini kudanu tanaku taane parimitam kaani evvarikitona parimitam vyapti ayi undavu.
1: In this way the experiences of a person in the dream are restricted to himself. They are not a reality in the real world at all.
0: Sukadukkamunu anubhavinchunadi ee swapnavasthaye.
1: The experience of joy or sorrow is in this dream state.
0: Karmanugunyanga punarjanmamu dharinchunadi ee swapnavasthaye.
1: In the dream state he may also get a rebirth.
0: Anaga sukshma shariramee,
1: and that is the subtle body.
0: Indulo manasu pradhanamainadi.
1: In this state mind plays a very important role.
0: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
1: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మనోమూలం మిదం జగత్, ప్రపంచమంతయి కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
0: మనస్సు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
1: Mind has been given different names on the basis of the functions which it performs.
0: Sankalpa vikalpamunu cheyatam cheta deeniki manasu ani peru.
1: It gets the name manas on account of the thought processes which it gets.
0: Nitya anitya visheya parisilana cheyatam cheta deenike buddhi ani peru.
1: Mind is also called intellect when it discriminates.
0: నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
1: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చిత్త.
0: దేహంతో తాదాత్మ్య భావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు.
1: వెన్ మైండ్ ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇది మనసు యొక్క పర్యాయ పదములే.
1: ది ఫోర్ వర్డ్స్ మైండ్, chitta, intellect and ego are only 4 names for the same mind.
0: ఈ నాలుగింటి యొక్క సన్నిహిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ 4.
0: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
1: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: మూడవది సుషుప్తి.
1: The third one is Sushupti.
0: Sushupti anaga su anaga manchi.
1: Su stands for
0: Shupti anaga oka nidra.
1: Sushupti therefore stands for
0: manchi nidra.
1: Good sleep. సౌండ్ స్లీప్.
0: అయితే ఇందులో మనస్సు లేదు.
1: ఇన్ దిస్ స్టేట్ దేర్ ఇస్ నో మైండ్.
0: మనస్సు లేకపోవడం చేత ప్రపంచం కూడాను లేదు.
1: యాజ్ దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నో వరల్డ్ ఆల్సో.
0: ప్రపంచం లేకపోవడం చేత సుఖదుఖములు కూడాను లేవు.
1: యాజ్ దేర్ ఇస్ నో వరల్డ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ జాయ్ ఆర్ సారో ఆల్సో.
0: మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ట్స్.
0: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్సర్న్డ్ విత్ ద వరల్డ్ యు హావ్ గాట్ సారో.
0: కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణం.
1: Therefore, for joy or sorrow, sound sleep.
0: Aite, indulo manasu led.
1: In this state, there is no mind.
0: Manasu lekapovatam.

0: కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
1: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
0: ప్రపంచములకు మనస్సే కారణము.
1: For the world, it is the mind which is responsible.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయోహు అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
1: In this context, it is said, mind is responsible for the bondage as well as the freedom or liberation.
0: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
1: బట్ దేర్ ఈజ్ వన్ మోర్ స్టేట్, ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
0: మానవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యము పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
1: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మ.

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లిమ్స్ ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: There will be innumerable waves in a ocean.
0: Oka ala undinattuga maroka ala manaku kanipinchadu.
1: There would not be any similarity between any two waves.
0: Alalu veru veruga manaku gocharisthayi.
1: Waves appear differently to us.
0: Kani anni alalu endukudanu jalamu okkate aneetuvanti satyanni manam vismaristunnam.
1: But we are giving up the truth that water in all these waves is the same.
0: Manava swaroopamulu anantamainatunti oka roopamuluga kanipistuntai.
1: You come across innumerable forms of the human beings.
0: Idi sachidananda sagaramunandu aavirbhavinchetunti alalu maatrame.
1: All these human beings are waves in the ocean of sachidananda.
0: Ee roopanamamulu veru veruga manaku kanipinchavachunu. అన్నింటికి ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమనేటువంటిది కప్పబడిన.
1: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై the other five types of body, the physical, the life forces, the mind, the intellect and the
0: ee pancha kosamulu cheta kappapadatam chetane ee aatma tattvam anta sulabhamga manaku gocharinchaledu.
1: We are not able to see this aatma so clearly because aatma is covered by these five sheets.
0: Sharirame annamaya kosam.

0: physical body is annamaya kosha, food.
1: Pranamaya, vijnanamaya, manomaya kosamule, ee sutpa swarupamu.
0: This life sheath, mind sheath, intellect sheath, or the subtle body.
1: Anandamaya kosame, karana sharira.
0: The bliss sheath is the causal body.
1: ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు.
0: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్, బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
1: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే. ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
0: ది కాజల్ బాడీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ బ్లిస్ షీట్ విచ్ ఇస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆత్మ.
1: చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడిపైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ షైన్స్ వెన్ ది రేస్ ఆఫ్ ది సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధముగానే చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయిత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుని వంటిది.
0: మైండ్ లైక్ మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: స్వయం ప్రకాశకుడు ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ హెస్ గాట్ దట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: ప్రకాశమే బుద్ధి పైన, మనసు పైన, ఇంద్రియముల పైన, దేహం పైన పడి ఈ సర్వపుసును కేవలం చైతన్యవంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఆత్మ which illumines all these other aspects of the body, the mind, the intellect.
1: Atma chaitanyame ee prapanchamunu nadipinchuchunnadi.
0: It is this consciousness of atma which is making this world function.
1: Charachara prapanchamunakantai kudanu ee chaitanyame mooladharam.
0: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
1: Kanuka ee mooladhara tattvamunu manavudu విస్మరించడం చేతనే సమస్త కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్, గ్రీఫ్ అండ్ సారో బికాస్ హీఈస్ గివింగ్ అప్ దిస్ రూట్ ట్రూత్.
1: శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
0: ద జాయ్ అండ్ సారో ఎక్స్పీరియన్స్ బై ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్ do not touch the atma at all.
1: Surya prakashamunu aadharam chesukoni aneka mandi aneka vidhamulaitundi karmalanu aacharistaru.
0: Different people carry on different activity from the light which they get from sun.
1: Kondaru manchi karmalu aacharinchavachunu, mari kondaru cheddanu aacharinchavachu.
0: Some people may undertake meritorious activity.
1: కొందరు పుణ్యకర్మములు, కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
0: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్, సమ్ పీపుల్ మే
1: కొందరు ఉపకారములు, మరికొందరు అపకారములు గావించవచ్చు.
0: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ, సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
1: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
0: బట్ దిస్ యాక్షన్ డస్ నాట్ టచ్ ఆత్మ.
1: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
0: The results of action will never go.
1: Suryudu kevalamu sakshi bhootudu maatrame.
0: Sun god is only a witness.
1: Ade vidhamugane sharira indriya mano buddhulu yokka pravartanalu yokka phalitamulu aatmaku ee maatram kodanu antavu.
0: In the same way
1: aatma sakshi bhootudu.
0: In the same way the results of the actions of the physical body, the senses, the mind and intellect will not touch aatma. Aatma is only a witness.
1: Kani manavudu శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
0: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్, ద మైండ్, ది ఇంటలెక్ట్.
1: అన్నింటికి మనసే మూల కారణము.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్.
1: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
0: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
1: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
0: వన్స్ యు ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
1: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
0: వీ హావ్ క్రియేటెడ్ వన్.
1: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి, మనం వేరు వేరుగా నిర్ణయించుకున్నాం.
0: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
1: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
0: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
1: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
0: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
1: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
0: Remove the walls that separate, then there will be only one common hall.
1: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
0: In the same way, ఆత్మతత్వ is all pervasive.
1: దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
0: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్.
1: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
0: ఇట్ ఈస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
1: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
0: This is not a divine broad way of looking at things.
1: Kanuka manavattamu inni vidhamulainatundi oka ashantiki guri kavadaniki ee abhimanamule moola karanam.
0: It is this attachment which is responsible for all the grief and the sorrow of the man.
1: Vaddanu danchi pottunu biyam nundi veru chesinatlu,
0: just as you can remove the husk from the rice after pounding it,
1: శ్రవణ మనన నిత్యధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ the senses which cover this atma, by process of shravana manana nididhyasa you would be able to experience who you really are, your own real self.
1: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
0: This body, senses, mind and intellect are like this husk which covers the grain.
1: పొట్టును తీసిన మిగులునది బియ్యమే.
0: Once you remove this husk, what remains is rice.
1: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
0: As long as there is husk on this rice, there will be again rebirth.
1: ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
0: Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again.
1: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
0: దేర్ఫోర్ ఫర్ ది ఎంటైర్ బాండేజ్ ఇట్ ఇస్ ది బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: అయితే అన్నింటి ఎందు కూడా సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
0: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: దీనికి మరొక ఉదాహరణ,
0: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
0: When you touch an iron ball which is in the fire, then your hand gets burnt.
1: ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం.
0: We are telling that this particular iron ball is made hot.
1: సరి అయినటువంటి జవాబు కాదు.
0: This is not a proper reply.
1: ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
0: It is not the iron ball which has burnt you.
1: ఇనుప గుండులోనే అగ్ని నిన్ను కాల్చింది.
0: It is the fire which is inside this iron ball which has caused that burning sensation in you.
1: అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది?
0: If that be so, where is the fire in this iron ball?
1: లోపల ఉన్నదా లేక లోపల ఉన్నదా?
0: Whether this fire is outside of this iron ball or inside of this iron ball.
1: అంతః బహిః సర్వవ్యాప్య నారాయణస్థితః. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది.
0: ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్ ఈస్ దిస్ ఫైర్.
1: మనము కాల్చినటువంటిది నిప్పైనప్పటికీ అగ్ని అయినప్పటికీ మనము గుండు పైన ఆరోపిస్తున్నాం.
0: వెన్ ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ హస్ కాజ్డ్ దిస్ బర్నింగ్ సెన్సేషన్ టు us, we are accusing the iron ball and not fire.
1: ఈ ప్రపంచం అంతయకుడును ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటి.
0: This entire world may be compared to an iron ball.
1: ఇందులో సుఖదుఃఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి.
0: In this we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things.
1: అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి?
0: What is it that
1: శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి?
0: It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or experienced by this.
1: ఈ ప్రపంచమంతా కూడాను అంతర్ బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటి.
0: బట్ ది ట్రూత్ ఈజ్ ది ఇన్సైడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది అవుట్సైడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఈస్ పర్వేడింగ్.
1: సర్వమునకును ఆత్మనే ప్రమాణము ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
0: ది ఇండివిజువల్స్ హూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది ఫ్యాక్ట్ దట్ ఆత్మ ఈజ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ఓన్లీ అక్యూజింగ్ ఇన్ ది రాంగ్ వే.
1: కనుక సమస్తమునకు మూల కారణము ఆత్మని.
0: Therefore, it is Atma which is responsible for everything. దీనిని
1: దర్శించాలంటి మనం ఏ ఉపాయమును ఎతకాలి?
0: What is the strategy that we should have to have a vision of this Atma?
1: ఇది వెతుకునక్కరలేదు. There is స్వప్రకాశమైనటువంటి ఒక స్థితి.
0: There is no need for searching or seeking. It is
1: లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు.
0: It is not something which can be acquired.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
1: ఉన్నదాని వెతకడం ఎక్కడ?
0: వెన్ ఇట్ ఈస్ సో వేర్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఆత్మ.
1: వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం?
0: ఈజ్ ఇట్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ లైట్ ఇన్ ది లైట్ సెల్ఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనదర్?
1: నిరంతరం కూడా నువ్వు ప్రకాశించుచున్నటువంటి వెలుగే.
0: ఆత్మ ఈజ్ ల్యూమినస్ ఆల్ ద వైల్ అండ్ అట్ ఆల్
1: టైమ్స్. ఇంకొక సాధన చేత దీని వెతకనక్కరలేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎ స్పెషల్ సాధన టు సీక్ ఆత్మ.
1: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: అంటిల్ మ్యాన్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ రియల్ నేచర్ హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఆత్మ ఈజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్.
1: నిమురు గప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుంది.
0: ఇట్ ఈస్ లైక్ ది యాషెస్ విచ్ కవర్ ది ఎంబర్స్, ది ఇగ్నోరెన్స్ ఇస్ కవరింగ్ అవర్ ఓన్.
1: కనుక నిజానందమైనటువంటి యొక్క నేనును నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడా మాయమవుతుంది.
0: వన్స్ ఐ రికగ్నైజ్ మై ట్రూ బ్లిస్ ఆల్ ది డెల్యూజన్ డిసపియర్స్.
1: ఇది నేను నేను నేను.
0: And that is, it must be said, I.
1: నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతయకుడును సృష్టింపబడింది.
0: The entire creation has emerged only after this word I has.
1: నేనే లేకపోతే సృష్టి లేదు.
0: If I is not there, there is no creation.
1: కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి?
0: What is this I then?
1: అది ఎవరు?
0: Who is that I?
1: అదే ఉనికి.
0: And that is the very basis.
1: ఆ ఉనికియే సర్వుల యందు కూడాను స్ఫురించుచుండుట చేత దీనికి ఆత్మ అని మరొక పేరు.
0: As this expresses itself in everyone, this has been called ఆత్మ.
1: ఇది బ్రహ్మ అని మరొక పేరు.
0: Another name for the same entity is Brahma.
1: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
0: Another name is heart.
1: దీనిని అహం అని కూడాను మరొక పేరు.
0: Still another name is aham.
1: Nenu, Brahma, Uniki, Hrudayamu, aham. Ivanni kudunu aatma yokka pariyaya padamulu maatrame.
0: I, Uniki, heart, Brahma and aham are all
1: hrudayamulaga ee naadu manam bhramistunnatundi kevalamu deha sambandhamainatundi gundinu manam hrudayanga bhavistunnamu.
0: When we say heart, we are mistaking it for physical heart.
1: Idi kaadu hrudayam.
0: That is not the real heart.
1: Hrudayamunaku oka parimitamu ledu.
0: For heart, there is no specific
1: sarvatra undinatvante nijamaina hrudayam.
2: ట్రూ హార్ట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్ దిస్ బ్రాడ్ హార్ట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ కన్సిడరింగ్ ది ఫిజికల్ హార్ట్ అలోన్ యాజ్ ద ట్రూ హార్ట్.
1: ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: వీఆర్ లివింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ ఐ.
1: అదే అహం అహం అహం.
0: అండ్ దిస్ ఐ ఈజ్ అహం.
1: అహమే బ్రహ్మ.
0: దిస్ అహం ఇట్సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ.
1: నేను కుటుంబీకుడను అంటున్నావు.
0: ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్.
1: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
0: బిఫోర్ దిస్ వర్డ్ ఫ్యామిలీ మ్యాన్ యు గెట్ దిస్ వర్డ్ ఐ.
1: నేను సన్యాసిని అంటున్నాడు.
0: ఐ ఆమ్ ఎ సన్యాసిని.
1: ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి.
0: బిఫోర్ దిస్ వర్డ్ సన్యాసి ఐ కమ్.
1: నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదములకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఐ ఎమ్ ఎ మ్యాన్ ఐ కమ్స్ ఫస్ట్ మ్యాన్ నెక్స్ట్.
1: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
0: వెన్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ ఎమ్ ఎ సన్యాసిన్, ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ ఉమెన్, వన్స్ యూ రిమూవ్ దీస్ డిఫరెంట్ వర్డ్స్ మ్యాన్, ఉమెన్, సన్యాసి, వాట్ రిమైన్స్ ఈజ్ ఐ.
1: అన్నింటికి నేనే ఆధారము.
0: దిస్ ప్రూవ్స్ దట్ ఇట్ ఇస్ ఐ విచ్ ఇస్ ది బేసిస్ ఫార్ ఎవ్రీథింగ్.
1: నేను అనగా అదే ఆత్మ.
0: వెన్ యు సే ఐ ఇట్ ఇస్ ఆత్మ.
1: ఇట్టి సర్వత్ర సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
0: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ సబ్జెక్ట్ టు సో మెనీ గ్రీవ్, సో మెనీ ప్రాబ్లమ్, సో మెనీ టైప్స్ ఆఫ్.
1: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
0: What we have to love is not the man.
1: ఆత్మను ప్రేమించాలి.
0: But we have to love ఆత్మ.
1: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించతగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
0: Instead of loving ఆత్మ which is the right thing, we are loving the physical body which is a mistake.
1: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
0: That is why there is no self-confidence which is firmly established.
1: Neeku talli untunnadi.
0: You have got
1: tandri untaru.
0: You have got mother.
1: Biddalu untunnaru.
0: Children.
1: Kaani ee tallini tandrini biddalanu elanti paristhitulonaina kodanu neevu preminchakapovu kada.
0: Under all circumstances you would be loving your mother, father and children.
1: Vaaru enni vidhamulainatti ikkattu kadiginchinappatikini, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
0: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
1: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
0: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
1: కారణం ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
0: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ చిల్డ్రన్.
1: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
0: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
0: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
1: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
0: You have got so much of firm love because you consider him as your father.
1: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
0: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love.
2: దీనికి
3: కారణము సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
3: సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
2: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
3: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
2: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూ.
3: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: హీఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
3: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
2: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
3: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
2: ఓన్లీ వెన్ యూ కన్సిడర్ ఎనీథింగ్ యాజ్ యువర్స్ యూ విల్ హ్యావ్ దట్ ఫర్మ్ ఫెయిత్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్ విత్ ఇట్.
3: అది లేనంత వరకు కూడాను మనము స్థితప్రజ్ఞులం కాము.
2: Without that kind of firm faith, you can never be a sthitapragna.
3: Nijanandanni pondalemu.
2: You can never attain truth.
3: Nitya satyamainatundi sthananni cheralemu.
2: You can never reach a state which is permanent.
3: Kevalamu ivanni kudunu bhrantulu yokka swabhavamule.
2: All the other things are mere delusions.
3: Bhranti undinanta varaku brahma manaku duranga untuntadi.
2: As long as you have delusion, brahma will be distant from you.
3: కనుక ఏనాడు మనకు భ్రాంతి వదలనో అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది.
2: ద మొమెంట్ యు గివ్ అప్ డెల్యూజన్ బ్రహ్మాస్ విజన్
3: సర్వమునందు ఉండినటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి.
2: హూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దాట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివైన్ ఎంటిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
3: అప్పుడే ఈ ప్రపంచమునందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు.
2: దేర్ విల్ బి నో రూమ్ దెన్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్.
3: కలతలకు కల్లోలములకు ఏమాత్రమో అవకాశం ఉండదు.
2: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
3: ఈ రాగద్వేషములకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
3: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషములను అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
2: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
3: Kanuka manavattamulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamandunu nenu nenu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali. Adi atma bhavam.
2: That principle of I is principle of atma.
3: Ee atma bhavamulandu sthiramuga nilchinappude ide nijamainatundi gamyam.
2: Once you are firmly established in this feeling of atma,
3: samasta pariharamunaku ide moola karanamu.
2: This destroys all doubts.
3: Ee naadu prapanchamu samasyalato nindi untunnadi.
2: Today's world is full of problems.
3: Ee samasyalaku karanamu raga dveshamule.
2: Likes and dislikes are responsible.
3: Raga dveshamulaku moola karanamu swarthame.
2: Selfishness is responsible for likes and dislikes.
3: Swarthamulaku moola karanamu swaprayojaname.
2: The self interest is responsible for selfishness.
3: Ee swaprayojanam anetundi deha bhrantiye.
2: And it is the delusion on the
3: ee deha bhrantiki moola karanamu manasse.
2: Mind is responsible for this delusion of the body.
3: Manasunu daivamunandu అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైన మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
2: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్ యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
3: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
2: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
3: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం అహం బ్రహ్మాస్మి ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
3: ఏది చేసినా ఏది చూసినా ఏది తిన్నా ఏది చెప్పినా ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
2: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
3: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
3: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
2: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
3: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
2: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
3: అనగా ఆత్మభావమే ఐ.
2: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
3: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
0: this real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
3: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
0: ది ఐ అసోసియేటెడ్ విత్
3: ఆనందముతో చేరినప్పుడు,
0: వెన్ ఇట్ బికమ్స్
3: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
0: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
3: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
0: వాట్ ఈస్ ట్రూత్ ఈస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, but different people are describing it differently. If you experience unity in this diversity, you have experienced this atma tattva,
3: prema swarupulara, samastam kudanu maatku chendinatvantidi,
0: embodiments of divine love. Everything undergoes change,
3: chana chanamunu aneka vidhamaina maarpu chendutunnadi.
0: Changes are occurring from moment to moment.
3: Ee maarpulaku moola kaaranamu manasse.
0: It is the mind which is responsible for this kind of changes.
3: ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము.
0: ది రూట్ కాజ్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద థాట్స్.
3: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది గాని స్థిరమైనటువంటిది కాదు.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
3: దీని స్వభావమే ఇంత,
0: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
3: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
0: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
3: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
0: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
3: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములు.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
3: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
3: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
0: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
3: ఈ మనో సంబంధమైన సాధనలు అన్ని కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
3: సాధనా సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
0: There is nothing like sadhana and sadhya, two things.
3: Jnanamu, jnani, jnayamu anetuvanti moodu tattvamulu levu.
0: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon.
3: Ee munnadanta okkate.
0: There is only one thing which is existing.
3: Anatma bhavamu dooram chesinappudu atma bhavame nilustundi.
0: If you remove the anatma bhava from you, what remains?
3: Kalpa neevu sadhana chey talanchinappudu,
0: when you want to undertake sadhanas,
3: atma bhavam ne nee hrudayam nandu sthiram chesukunna adi nijamaina sadhana.
0: Establish the feeling of atma in your heart, then the sadhana will become
3: atti vishwasam leka enni rakamulainti sadhanalu chesinappatikini ivanni kudunu manokalpitamulu yokka prabhavame.
0: Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are used.
3: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
0: clouds which are formed on account of the rays of the sun falling on water,
3: tigi suryane kappi vestunnayi.
0: These clouds are covering that very sun.
3: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
0: in the same way those thoughts which have come from atma,
3: manomegha samudayamu atmane kappi vestundali.
0: The clouds of these thoughts in the form of mind are covering atma itself.
3: Kanuka atmanu addu cheyunadi manasse.
0: It is the mind which covers atma.
3: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
0: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
3: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ మైండ్ దెన్?
3: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
0: మైండ్ ఈస్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద డెల్యూజన్స్.
3: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
0: సప్రెస్ ఆల్ ది డెల్యూజన్స్, రిమూవ్ ఆల్ ది డెల్యూజన్స్.
3: ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: బట్ టుడే సాధకాస్ కాల్ దెంసెల్ సాధకాస్ అండ్ డివోటీస్, బట్ దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే.
3: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
3: సాధ్యమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
3: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
0: Gradually we should remove self-interest and selfishness from us.
3: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
0: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్, ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
3: ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ ద వరల్డ్.
3: ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
0: ఫర్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
3: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది.
0: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్.
3: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
0: World is a conglomeration of men.
3: కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి.
0: If you want to change the world, in the first instance you have to change the man.
3: వ్యక్తి ఎందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి.
0: You have to remove the evil tendencies in man in the very first instance.
3: పవిత్రమైన భావాలు వ్యక్తి యందు అభివృద్ధి గావించుకోవాలి.
0: Develop good thoughts in man.
3: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది.
0: When the individual is good, the society will be good.
3: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
0: When the society is good, the nation will be good.
3: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
0: Embodiments of divine law. We have to sanctify our own individuality by filling ourselves with good
3: thoughts. ఎన్ని చదువులైనా చదవచ్చు.
0: One may study any amount of
3: ఎన్ని పదవులైనా ఏడవచ్చు.
0: వన్ మే ఆక్యుపై
3: ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు.
0: వన్ మే ఎర్న్ ఎ లాట్ ఆఫ్
3: మనీ ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు.
0: ఎర్న్ ఎ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
3: ఇవన్నీ శాశ్వతమా?
0: ఆల్ దీస్
3: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
0: వితౌట్ హ్యావింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. If you get a vision of various people and persons,
3: tanannu taanu teliyinaatundi vaadu enni telusukoni prayojanam emiti.
0: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
3: Lakshalamaina antarikshayanam chestunnadu kaani arayinchaina hrudayantaralaniki prayanam cheyatam ledu.
0: Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself.
3: Idi kaadu manam cheyavalsina prayanam.
0: This is not the journey which we have to undertake.
3: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
0: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
3: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఇస్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
3: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
3: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
3: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్.
3: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
0: When there is no world, there is no mind.
3: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
0: When there is no mind, there is no joy or sorrow.
3: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
0: We have controlled our joys and sorrows by removing mind in the
3: కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదటి మనసును అరికట్టాలి.
0: If you really want to enjoy bliss in life, control
3: మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
0: Divert your mind towards God.
3: ఆ వైపును నడిపించాలి.
0: యు హావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
3: అది నిజమైనటువంటి సాధన.
0: దాట్ ఈజ్ రియల్ సాధన.
3: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
0: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
3: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
3: మరక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
0: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్.
3: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
0: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
3: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
3: అవి సద్గుణములుగా మారాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇంటూ గుడ్ క్వాలిటీ.
3: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ డివైన్ థాట్స్.
3: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
0: దిస్ ఈజ్ ద రియల్ మెసేజ్.
3: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: టుడే ఈజ్ గురు పూర్ణిమ.
3: పూర్ణిమ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
3: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
0: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
3: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
0: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
3: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసునందు కూడా 16 గుణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
3: అరిషట్ వర్గములు 6.
0: 6
3: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
0: డిజైర్ యాంగర్ గ్రీడ్.
3: ఈ ఆరింటి యందును 2 తమో గుణము రజో గుణము.
0: అవుట్ ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
3: ఇవి 8
0: తమో గుణ అండ్ రజోగుణ.
3: మదములు
0: ఆల్ దీస్ ఆర్ ఎయిట్ ప్రైడ్స్.
3: కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
0: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
3: తప మలము,
0: ది ప్రైడ్ ఆఫ్
3: సత్యమలము, కులమదము, ఈ ఎనిమిది మదములు కూడాను చేరాలి. ఈ ఎనిమిది ఆ ఎనిమిది రెండు చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
0: Man is having 16 aspects in the form of
3: ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటున్నో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితి, అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాము.
0: వన్స్ వీ ఫ్రీ అవర్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ 16 డిఫెక్ట్స్ అండ్ 16 క్వాలిటీస్ దెన్ వీ బికమ్ ఎ ఫుల్ మ్యాన్.
3: అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
0: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
3: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
0: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
3: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
0: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
3: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
0: వెన్ యూ సే గురు ఆర్ ప్రిసెప్టర్ హీఈస్ వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది క్వాలిటీస్ అండ్ హూ
3: డస్. దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
0: బట్ టుడే అన్ఫార్చునేట్లీ ది ప్రిసెప్టర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
3: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
0: ది డిసైపుల్స్ టుడే సీమ్ టు బి మచ్ బెటర్ దాన్.
3: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
0: ది డిసైపుల్స్ ఆర్ అండర్టేకింగ్
3: సాక్రిఫైస్. పోగు చేసుకుంటున్నారు.
0: ది ప్రిసెప్టర్స్ ఆర్ అక్వైరింగ్.
3: కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యులో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
3: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
3: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గర పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
0: Whenever any person sees someone elderly or great, he wants to go and get some mantra. What is this type of mantra?
3: Nee tattvani nee kanukotame nijamaina mantramu.
0: If you know your own real nature, that becomes real mantra.
3: Nee mantramu nee chotane untundadi.
0: You have got your real mantra with you.
3: Nee mantra yantra tantra swarupudavu.
0: You are the very form of mantra, yantra and tantra.
3: Nee yokka uchchasa nishasamule nee mantramu.
0: You are inhaling and exhaling is the real mantra.
3: Ade so hum so hum ade mantra.
0: In your inhaling there is this mantra going on. So
3: nene adi ade nenu nene adi ade nenu ade mantra.
0: This mantra repeats, I am that, that am I, I am that and that am I.
3: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
0: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
3: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
0: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
3: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
0: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మంత్ర యంత్ర అండ్ తంత్ర,
3: ఎంత అజ్ఞానులవు.
0: You are approaching another person for mantra.
3: ఇలాంటి అజ్ఞానులకు బయట నుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా?
0: What an ignorant person you are and how can mantras from other person
3: save you? అసాధ్యము, అసాధ్యము.
0: It is impossible. Nothing can save you.
3: నీ గురువు దైవం ఒక్కడే.
0: Your guru is God.
3: ఆ గుణాతీతుడు అతను ఒక్కడే.
0: He is alone who has transcended all qualities. He is the one who does not have real
3: అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానమనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతను ఒక్కడే.
0: హీ అలోన్ కెన్ రిమూవ్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ కన్ఫర్ ద లైట్.
3: అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే.
0: ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ అప్రోచ్ రాంగ్ పర్సన్స్ అండ్ టేక్ సమ్ మంత్ర అండ్ బికమ్ ఫర్దర్.
3: వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించగలరు?
0: A person who is himself in bondage, how can he free you?
3: అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు?
0: A person who is full of delusions, how can he free you from delusions?
3: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
0: If he is himself a beggar and starving, how can he feed you?
3: కనుక నీవు గురువుల కోసం నీ వెతకనక్కర్లేదు.
0: Do not go in search of gurus.
3: నీ ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో.
0: Confirm and steady your
3: ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు.
0: Aspire to have the bliss of
3: నేనే ఆత్మ అనేటువంటి విశ్వాసమును అభివృద్ధి పరచుకో.
0: Develop the feeling that you are yourself the ఆత్మా.
3: అదే నిజమైనటువంటి యొక్క బోధ.
0: That is the real message.
3: మర్మమెరిగిన మనుషమ్ములో మనసే వారికి గురుడండి.
0: The moment
3: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం.
0: The moment that you really know who you are, mind disappears and that it really becomes true.
3: కాని ఈ గురుత్వమునకు ఒక్క కాలము, ఒక్క స్థానము, ఒక్క నియమము అనేటువంటిది లేదు.
0: For this gurutva, there is nothing like a particular time, a particular circumstance or any such
3: మనోమయమైనటువంటి మానవులకే తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి.
0: For a man who is full of this mind alone, different times
3: మనోమయమైనటువంటి వారికి ఇవన్నీ కూడా బంధనలు.
0: All these bondages are only for a man.
3: మనోతీతమైనటువంటి అతీతమైనటువంటి వారికి ఏది లేదు, సర్వం ఒక్కటే.
0: Transcend the mind, everything becomes the same.
3: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
3: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్ వర్షిపింగ్ గురుస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ గురు పూర్ణిమ.
3: ఈ గురు పౌర్ణమి వచ్చిందంటే గురువులకు చాలా ఆదాయం.
0: When there is Guru Purnima, there will be a lot of income for these so-called gurus.
3: కానీ నిజంగా ఇది గురువులకు ఆదాయం కాదు, ఇది గొప్ప బంధన.
0: For a true guru, this is a great responsibility. There is no income for him.
3: నిజ గురువులు దీనిని ఆశించరు.
0: True gurus will never aspire to have this.
3: ఇవి కేవలం బాధ గురువులు మాత్రమే దీనిని ఆశిస్తారు.
0: Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima days.
3: కనుక మనము గురు పూర్ణిమ అనగా గురువులు పూజించడం అంటే గురువు ఒక్కడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు చకత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం.
0: ద రియల్ గురుత్వ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు హూ ఈజ్ ద మదర్ ఫాదర్ ది ప్రిసెప్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
3: అయితే ఈ శ్రవణ మనన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ వీఆర్ అండర్టేకింగ్.
3: కొన్ని సాధనలు సలపాలి.
0: శ్రవణ మనన నితిధ్యాస
3: అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు.
0: ఫర్ డూయింగ్ సాధనాస్ యు నీడ్ నాట్ రిసార్ట్ టు గురుస్.
3: నిత్య సత్యమైనటువంటి ఒక గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
3: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
0: The one who has no goal at all, what is it that the guru can
3: guru
0: do?
3: Guru valana manam edo gamyam cherutam anukotam, idi otti bhranti.
0: It is a type of delusion to think that we can reach the goal.
3: Nee sasakti valla, nee swabhavam valla, nee swavishwasam vallane neevu aa gamyam cheradaniki avakasam untundi.
0: You can reach the goal only through your self effort, self confidence and self will.
3: Poolu soodi daramundi పుష్పమాల తానగున.
0: యు హ్యావ్ గాట్ ఫ్లవర్స్, నీడిల్ అండ్ థ్రెడ్, కెన్ దే బికమ్ ఏ గార్లెండ్ బై ఇట్ సెల్ఫ్?
3: కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ ఇస్ సమ్ వన్ హూ హ్యాస్ టు మేక్ ది గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
3: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, కెన్ ఇట్ లైట్ ఇట్ సెల్ఫ్?
3: దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా.
0: There is need for someone who has to light this.
3: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: There is gold and diamonds. Can jewelry be made by itself?
3: Deeni chese vaadu oka undali kada.
0: There is need for someone who can make this.
3: Kalukane nee yokka bhavamulu viluvainatundi ainappudikini deenini anni vidhamuga cherchi koorchi aanandanni andinchetundi vaadu okka daivame.
0: It is only God who can ignite and who can bring out.
3: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
0: When you are discharging your duties, surrendering to God, God will
3: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
0: Not merely does he teach you, he will give you the real vision also.
3: సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు.
0: When you say that getting a vision of a person, person doesn't come from somewhere.
3: సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు, పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి, ఇచ్చేది ఎక్కడికి.
0: When God is found everywhere, where has he to go? Where has he to come from?
3: తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం.
0: Only to a person who thinks that there is some God other than himself, God comes to him.
3: అల్పభావముల యొక్క స్వభావమే.
0: All such feelings are wrong feelings, narrow feelings.
3: దైవము సర్వత్రా ఉన్నది, నీవే దైవము.
0: God is everywhere. In fact, you are God.
3: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
0: It is an account of the association of the body, mind, senses and intellect. You are forgetting your real self.
3: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
0: And therefore you are deluded.
3: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
0: You are thinking that the external world is deluding you.
3: కదిలే మేఘాలను విస్తరించి కేవలము చంద్రుడు పది కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
3: కదిలేది మేఘాలు.
0: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
3: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
0: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
3: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
0: Truly speaking, everything is within us.
3: తనంతాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడవుతాడు.
0: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్, హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
3: స్వయంకృత అపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
0: వి ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ.
3: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
0: వి ఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
3: కనుక ఈ మనోదేహములనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
0: Once we recognize the real nature of the body and mind, we become what we really are, and that is everything.
3: Prema swarupulara, meer mukhyamga meer chintinchavalsindi okkate, aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi. Ee yokka mantraanni meer tappaga brahma swarupuliga maartaru.
0: Embodiments of divine love, it is one mantra which you will have to chant continuously, and that is aham brahma, aham brahma. Once you do it, you really become Brahma.
3: కేవలం మాటలతో నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బ్రహ్మ.
3: సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ దెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ రికగ్నిషన్.
3: ఒక్కటి,
0: ట్రూలీ స్పీకింగ్, దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
3: ఈ ఏకత్వాన్ని మనం దృఢమైనటువంటి దీంతో ప్రేమించాలి.
0: వీ హావ్ టు లవ్ దిస్ యూనిటీ విత్ ఆల్ అవర్ హార్ట్.
3: ఆ ప్రేమనే ప్రేమను చేరుస్తుంది.
0: It is that love which will link up with the other.
3: Prema lekunda manam denini pondadaniki veelu kaadu.
0: Without love we cannot reach anything else.
3: Kaana prema tattvanni manamu premaga maarchukovalanukunte prematone manam maarali.
0: If we want to reach love, we have to reach love only through love.
3: Idi kevalam manobhavane duram gaavinchukovali.
0: Make distant your own mind.
3: Itti nijatattvanni meeru gurtinchukoni ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
0: Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments which are performing, and live in that truth and that experience.
3: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇండియా మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
0: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ వీ హావ్ టు టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
3: భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
3: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
0: we have to put them to proper use.
3: సద్వినియోగం ఏ రీతిగా?
0: How can you sanctify them?
3: దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది.
0: When you do everything with a feeling of offering to God, everything becomes sanctified.
3: కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురు పౌర్ణమి కోసం మనం కాచుకోనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద సేక్ ఆఫ్ గురు పూర్ణిమ ఫర్ 1 ఇయర్.
3: మన క్షణమును కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: మోమెంట్ టు మోమెంట్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్.
3: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
3: సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి.
0: వీ హావ్ టు రిమూవ్ నారో ఫీలింగ్స్ ఇన్ us.
3: అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ వీ హావ్ టు డెవలప్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ us.
3: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఈజ్ ట్రూ సాధన.
3: అంతేగాని పొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు.
0: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
3: sakshatkaram ante emiti?
0: What do you mean by sakshatkara?
3: Sarvada sarvakaleshu sarvatra harichinta ade sakshatkara.
0: Real sakshatkara is thinking of the Lord Hari.
3: Sakshat akarame sakshatkara.
0: The true form is sakshatkara.
3: Sarva vela endukunu nenu atma tattvani ani bhavinchukotame sakshatkara.
0: Thinking yourself as Atma Tattva at all times is really
3: self-realization annaru.
0: This is called self-realization.
3: Self-realization ante emti? Tanantanu gurtinchukotame self-realization.
0: Realizing who you really are.
3: Self anaga ikkada rendu.
0: There are two things about this.
3: Deham anedi okati, Atma anedi okati.
0: One self is relating to body. Another self is
3: relating to Atma.
0: This physical body is impermanent.
3: Atma satyamainatundi.
0: Atma is permanent.
3: ఇది ఏకమైనటువంటిది.
0: దేర్ ఇస్ యూనిటీ.
3: అదే నా యొక్క స్వరూపము.
0: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
3: ఇది దేహం నేను కాదు.
0: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
3: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
0: ఐ గెట్ వన్ మోర్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
3: కనుకనే స్వభావం ఈ స్వభావం.
0: దిస్ స్వభావం ఈస్ స్వభావం.
3: స్వ ఆత్మ.
0: స్వ రిఫర్స్ టు
3: ఆత్మభావమే స్వభావం. కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
3: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
0: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ is the nature of animal, not the nature of man.
3: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
0: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: మానవుడు తప్పులు చేయకూడదు.
0: మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్.
3: ఏదో తెలిసో తెలియకనో తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
0: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not commit mistakes.
3: Ee naadu pashuvulu mane anipinchukuntunnaru.
0: Today we are rightly called animals and not men.
3: Pashu anaga empty. Pashyatiti pashu. Baita drishti ganinatvantide pashu.
0: An animal is one which has always externalized its vision.
3: Manavudu antardrishti galagaadu kavali.
0: Man has to become
3: anni baitane chustunnapothunte prayojanam ledu.
0: If one goes on defending oneself, one will never save himself from fall.
3: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరిమితతనే.
0: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
3: ఆత్మ లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop the feeling of atma in you.
3: ఏది జరిగినా తద్వారానే జరుగుతుంది, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
0: You have to firmly believe that whatever you do, it is done with the help of atma alone.
3: ఈ శ్రవణమన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
0: You have to chant the name of the Lord if you have to develop శ్రవణ మనన నితిధ్యాస.
3: ఎక్కడికి వెళ్ళినప్పటికీ,
0: wherever you go,
3: ఈ నాలుక ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
0: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ దిస్ సీక్రెట్ టంగ్, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ టు క్రిటిసైజ్ అదర్స్, టు టాక్ ఈవిల్ థింగ్స్, టు హర్ట్ అదర్స్ అండ్ హార్మ్ అదర్స్. వీ హావ్ టు చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
3: ఎవరి ఎందుకు మనము దోషములు వెతకరాదు.
0: వీ షుడ్ నాట్ సర్చ్ for false
3: అందరి ఎందుకు ఆత్మనే మనం దర్శించాలి.
0: We should get a vision of ఆత్మ in every human being.
3: ఇతరులు ఎందుకు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
0: Do you know who searches for faults in others?
3: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
0: Dogs search for footwear and the wicked people search for faults in others.
3: మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
0: You are not a dog, you are a man. You should
3: not have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga nee bhavinchu.
0: Let them have defects, don't bother about them.
3: Ilanti sadbhavamulu pavitramaina bhavamulu manam prema tattvamto manam abhruddhi gavinchukunnappudu nijamuga maname paramatma swarupulu avutam.
0: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
3: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
0: Embodiments of divine love. We have to serve all.
3: మనము ఏదో ఒక పటామును ఒక విగ్రహాన్ని పూజించటం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
0: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
3: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: We have to formulate defects. Don't bother about them.
3: ఇలాంటి సద్భావములు పవిత్రమైన భావములు మనం ప్రేమతత్వంతో మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజముగా మనమే పరమాత్మ స్వరూపులు అవుతాం.
0: వీ కెన్ బికమ్ ది వెరీ

0: అందరి యందు ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: We have to firmly believe that ఆత్మ resides in everyone.
0: ఇది అప్పటికప్పుడు ఉట్టి పడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
1: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
0: మనం నడచడానికి ఎంత అభ్యాసం చేశాం?
1: How much of practice have we done?
0: మాట్లాడటం ఎంత అభ్యాసం చేశాం?
1: Walking, talking.
0: తిరగడం ఎంత అభ్యాసం చేశాం?
1: Eating.
0: ఇది కూడా అంతే. అభ్యాసం చేస్తూ ఉంటుంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఆ శాంతి మనకు లభిస్తుంది.
1: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
0: ఒక్క తుచ్చమైనటువంటి BA MA చదువుకోవాలనుకుంటే ఎంత కష్టపడుతున్నారు, ఎంత అభ్యాసం చేస్తున్నారు.
1: What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree.
0: సున్నంతి విశ్వే అమృతపుత్రః, నీవు అమృతపుత్రుడవు అనేటువంటి ఒక ఈ డిగ్రీని మనం తీసుకోవాలంటే మనం ఎంత అభ్యాసం చేయాలి?
1: If you want to get the degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in?
0: Kanuka manam atma swaroopamu aneetundi oka deerini manam pondali.
1: We should experience and feel that we are the embodiment of
0: atma. Nenu paapini ani kaani, nenu balaheenudani kaani, nenu drohini kaani, ilanti tuchcha padamunu manam ye maatramu upayoginchukoraadu.
1: We should never use the mean description about ourselves that I am a mean person,
0: even
1: I am a weak person.
0: Ee yokka lakshanalu,
1: all these are different types of weaknesses.
0: Nenu inta pani cheyagalana, nenu ee pani cheyagalana, naaku aa shakti unnada ani ye maatramu sandehincharadu.
1: One should never doubt whether one has so much of capacity to do any particular work.
0: Aa vishwasame drudamga unti emaina nu cheyagalam.
1: If you have firm faith in you can do anything.
0: Kalukuni vedantamu naa maatma balaheenena labhya, నీవు ఆత్మబలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి.
1: దట్ ఇస్ వై స్పిరిచువాలిటీ టెల్స్ దట్ వన్ షుడ్ నెవర్ హ్యావ్ దట్ వీక్నెస్ అబౌట్
0: లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ థింగ్,
0: నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కరేజియస్ ఫీలింగ్, యూ కెన్ అకాంప్లిష్, యూ కెన్ డూ మెనీ థింగ్స్, దెన్ యుల్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ.
0: అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం.
1: We are making so much of efforts for lowly satisfaction.
0: ఎంత కాలం?
1: For how long this satisfaction would last?
0: ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివి.
1: This is something like a nose stuck to the face.
0: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
1: When this body will be destroyed, we will
0: not. నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసమునకు ఏమాత్రం కూడాను ప్రయత్నం చేయటం లేదు.
1: We are not making any efforts to develop confidence in self and atma.
0: ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు.
1: The real sadhaka is one who makes efforts in that.
0: అతనే ధన్యుడు.
1: He is really fortunate one.
0: అతనే సర్వత్వాన్ని కూడాను అందుకోగలిగినటువంటి అర్హుడు.
1: He is having the deservedness to attain the unattainable.
0: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు.
1: యూ మే ఎంజాయ్ ది వరల్డ్,
0: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
1: బట్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
1: వూ షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక మన జీవితము భగవత్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
1: వూ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ టు నథింగ్ ఎల్స్.
0: తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్, లెట్ అస్ ఆఫర్ ఇట్ టు హిమ్ అలోన్.
0: అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు.
1: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ.
0: ఉత్తరప్రదేశ్ లో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
1: దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ పయస్ లేడీ ఇన్ ఉత్తరప్రదేశ్.
0: ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడాను దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది.
1: విత్ ఇన్ వాట్ ఎవర్ షీ హ్యాడ్ షీ యూజ్డ్ టు అండర్టేక్ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
0: 10 మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం.
1: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
0: Aa mitrulandaru kodunu aayana haasyam cheseetundi varu.
1: All her friends used to make fun of her.
0: Emitamma neevu chese daanamulu neevu chese dharmamulu mari evaru kodunu cheyatam lede, neevu enduku tala unchukoni povali, tala ettukoni povali ani cheppina anetundi varu.
1: What mother, you perform so many types of charity, no one else does all this. You should go with a head up because you are doing so much of charity.
0: Naina bhagavantudu అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను

0: చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె.
1: షీ యూజ్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, ఐఎమ్ ఓన్లీ హ్యాండింగ్ ఓవర్ విత్ వన్ హ్యాండ్.
0: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము, ఇది ఎంత సిగ్గు.
1: ఈజ్ ఇట్ నాట్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ దట్ యుడ్ హ్యావ్ వెన్ యూఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్?
0: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
1: ఫర్ రిసీవింగ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ కమ్ ఫార్వర్డ్, ఫర్ గివింగ్ నాట్ ఈవెన్.
0: ఈ సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
1: She told that this is not a good state at all in this society.
0: కనుక మనం అన్నిటిని కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
1: Who should develop that kind of sacrifice in nature?
0: అందుకోసం ఈ వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః, ఈ త్యాగం నందే నిజమైన మనకు యోగం ఉంది.
1: That is why it is said in Veda that only through sacrifice and త్యాగం
0: శారీరకంగా సేవ చేయాలి.
1: You should use your body
0: మానసికంగా సచింతన సల్పాలి.
1: Through mind you should think.
0: ధనరీతిగా త్యాగం చేయాలి.
1: And use your money.
0: దరిద్రులను పోషించాలి.
1: You should use your money.
0: విద్యా వైద్యాలయములను కట్టించాలి.
1: You should build.
0: బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలచాలి.
1: Give some support for poor and for
0: lonely. అదే నిజమైనటువంటి యొక్క జీవితం.
1: That is a true life.
0: అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
1: Just because we are having money, if we only become selfish and strong, what is the use?
0: దీని కోసం మనం పుట్టలేదు.
1: We are not born for the
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి త్యాగం కావించాలి.
1: Body is given for performing righteous act, perform right activity and undertake sacrifice.
0: ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవలయందు అన్నింటి ఎందుకును తోడ్పడటం ఎందుకును మన కర్మను ఆచరించు మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
1: Embodiments of divine love, time must be sanctified by using it for serving others and for doing good acts.
0: Yedi chesina daiva bhavamto man cheyandi.
1: Whatever we should do it with a feeling of divine
0: deeni kante minchinatundi maroka sadhana ledu.
1: There is nothing which is greater sadhana than this.
0: Swartham kosam neevu poi tapas cheyanakkarledu.
1: For the sake of your own selfishness,
0: nee nivittame neevu tapas cheyadam kuda oka paapame.
1: For your own sake, he doing even penance.
0: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
1: We should not undertake.
0: పరాత్మంలో మనం ప్రవేశించాలి.
1: We should enter into.
0: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
1: Even your sadhana should become useful for 10 others.
0: కనుక మనం స్వార్థపరులు కాకుండా.
1: We should not become selfish people.
0: పరాత్మ భావాన్ని పెంచుకొని.
1: We should develop the feeling of
0: పరమాత్మ భావంతో మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should live a life with a feeling of
0: ఇతరులు ఏ రీతిగా పోతే నాకే, నేను మాత్రము నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకుంటే ఇంతకంటే మృగత్వము మేలనిగా భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది.
1: This would be a type of animal.
0: నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి.
1: We should not journey only to ourselves.
0: సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది?
1: Without society, where is your family?
0: కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు?
1: Without family, where are you?
0: నీవు నీ కుటుంబం సమాజంపై ఆధారపడి ఉంటుండాలి.
1: Your self and your family are dependent upon society.
0: కాబట్టి సమాజక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: We should always keep in view the
0: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: We should always keep the welfare of the society.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
1: We should always wish and aspire the welfare of all people.
0: అదే విశాలమైన హృదయము.
1: That is the type.
0: అదే విశాలమైన భావము.
1: Broad feeling also.
0: ఆ విశాలత్వంలోనే దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
1: We can experience divinity only in that broad feeling and broad work.
0: కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత,
1: thinking of the Lord,
0: కర్మలను పవిత్రం గావించుకోవాలి.
1: We should sanctify all our actions.
0: శ్రవణ మనన నితిధ్యాసన.
1: That is the meaning of శ్రవణ మనన and నితిధ్యాసన.

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వలను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu anetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather round him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti endu meer sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ ది సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ డిడ్ంట్ అండర్టేక్ ది టాస్క్ టిల్ దిస్ డేట్.
0: కనుక మీరైనను ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు సచ్చింతనులు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We go on postponing things to the next day, the following day, and waste our lives.
0: సత్ప్రవర్తనలకు ముందుండే వేయాలి.
1: We should step forward, be ready to do any good activity.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సత్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should be translated into action.
0: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ద వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో, దాని అన్నింటినీ కూడాను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ, లక్ష్మణ్ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: వెన్ దే వెంట్ వన్
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖమంతా కూడాను కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరు ఎవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు, మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: Lakshmana went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
0: 10 miles దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్ర మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు, ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి, ఎందు నిమిత్తమై మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
0: సత్యం అనేటువంటిది రాముల యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు,
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of
0: our Father. We have
1: been spending our lifetime as per the command of the Father.
0: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతున్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: where she is,
0: ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: Please let us know where she is, her condition, whether she is alive or dead.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు. ఏమిటి
0: భస్మం చేసిన తర్వాత వీడి ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేదేమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్ హిమ్.
0: కాల్చి వేశాడు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చి వేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because of the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is లక్ష్మణ.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are is divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గములు నేను చెప్తున్నాను.
1: I'm going to tell you certain plans, certain devices to have her back.
0: ఆమెను ఎవరు కూడా ముట్టడం కూడా వీళ్ళు కాదు.
1: It's impossible for anybody to touch
0: her.
1: She is one of chested character.
0: ఆమెను ముట్టినా ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడాను మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పనని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు
1: prior to this
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
1: the son of sun
0: సుగ్రీవుడు
1: సుగ్రీవ
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ బ్రదర్స్
0: రాజ్యభ్రష్టుని చేసి
1: and he is removed out of his position.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: And Vali made Sugriva suffer.
0: వాలి మహావీరుడు సూర్యుడు.
1: వాలి ఇస్ వాలియంట్ అండ్ కరేజియస్.
0: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
1: సో ఆల్సో సుగ్రీవ.
0: కానీ
1: బట్
0: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కింధాపట్నం నుంచి దూరం తరిమాడు.
1: While he made Sugriva suffer and he was driven out of the kingdom.
0: అప్పుడు
1: then
0: ఈ రాముడికి చెప్పాడు.
1: Then he told Rama.
0: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: before giving up the body Kabandha said
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
1: Better you be a friend to Sugriva.
0: అని ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
1: He said and breathed his last.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: They went on inquiring where Sugriva was.
0: అన్ని విధాలు కూడా వీరికి తెలిసినప్పటికీ
1: though they know everything
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: They were just acting.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: They met Sugriva.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: Through him they could know the news of Sita.
0: వీరి సైన్యమంతా కూడాను
1: all their army
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: Reached very close to Lanka.
0: అక్కడ నుంచి
1: from there
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: They were to go proceed
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: And there's mighty ocean in between.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: Who is prepared to cross this ocean?
0: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము పని అన్నారు.
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వి డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డు.
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్.
0: సరే అంగీకరించాడు.
1: అండ్ హీ అక్సెప్టెడ్.
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు.
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి.
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి
0: ఎవరికి అంత సులభమైనటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
0: వాలి చాలా దుర్మార్గుడు.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
0: మహావీరుడు.
1: Yet he is courageous.
0: కాని రాముల యొక్క స్నేహితుడు కూడా.
1: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికి బుద్ధులు బెండు బారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సచ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణ్ ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలమంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: దుందుభి ఏ డెమన్
0: వాడితో యుద్దం చేసి
1: ఫాట్ విత్ దెమ్.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ఆల్ ది blood spilled all over his body.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: Where from this blood has come? Why is that? Is it on my body?
0: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకి ఎక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: అండ్ హీ గివ్ ఏ కర్స్ దట్ హూస్ ఎవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
1: పర్వతంలో
0: పోయి చేరాడు.
1: హీ రీచ్డ్ దట్ ప్లేస్.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాల్.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హూ ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు.
1: దే ఆర్ ప్రిన్సెస్.
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: బట్ హనుమాన్ ఇస్ దేర్.
0: క్షణం లోపలనే తన రూపాన్ని మార్చుకుని
1: హీ చేంజ్ హిస్ ఫార్మ్ ఇన్ ఎ మొమెంట్.
0: క్రిందికి దిగాడు.
1: హీ గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: Conversation of Hanuman is full of good words,
0: sweet words.
1: That's so
0: soft. That's
1: so sweet.
0: ఆ విధంగా పలుకులు చేత రాములు గుర్తించాడు.
1: రామ కుడ్ నో హూ హీ వాజ్.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: హీ థాట్ దట్ హీ వాజ్ ఎ హోలీ బ్రాహ్మణ్.
0: నాయన మీరెక్కడ నుంచి వచ్చారు?
1: హీ సెడ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ ఎ మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
0: సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హీ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ సీతమ్ చోట అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మూమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ ద సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే, వెళ్లిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతానని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామ, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: నా
0: అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైమ్ మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై సైడ్. 5
0: తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ టఫ్ స్టెమ్స్.
0: దానిలో అమ్ముని విడిచడము ఎవరికీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్.
0: ఇది రాములు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్ హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది ఆరో.
0: అమ్ముని పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్.
0: 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి బయటపోయి అంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ ఆరో పియర్స్ ద 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీ ఇస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: he went there.
0: ఈ రాజ్ సంప్రతింపులంతా జరుక్కొని
1: he made all consultation.
0: ఏ విధంగా వాలిని మనం హతమార్చాలి?
1: How to kill Wali, in what way?
0: ఈ ప్లాన్ అంతా వేసుకొని
1: all the plan was ready.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన్ని సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: He wanted Sugriva to be ready on the following day.
0: కిష్కింధాపట్నంలోకి 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీ ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 miles అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ్ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా,
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగవల కార్యమును గురించి,
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్,
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి,
1: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్ కాన్,
0: చేయుటెప్పులు కాకట్టి చింతలేక,
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్,
0: వేగిరించిన చూనది విషయం యగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హేస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: సో సేయింగ్ తారా మేడ్ వాలి టు గో బ్యాక్.
0: తారకు చాలా గుణములు కలిగినటువంటిది.
1: తారా ఇస్ వర్చువస్ వన్.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఎ చెస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము,
1: ద సెకండ్ డే,
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తారా.
0: ఎప్పుడు కిష్కింద లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింద.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్.
0: కారణం ఏంటి, 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుకనే పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ది సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేసినప్పటికే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్.
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయిన.
1: అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురూ ఒకే రూపాన్ని ధరించటం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: అతన్ని
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్ హిమ్.
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: బోత్ ఆఫ్ యూ
0: ఇద్దరు రూపములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: బోత్ ఆఫ్ యూ లుక్ అలైక్.
0: ఇద్దరి కండరములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: ద మజిల్స్ ఆల్సో లుక్ సిమిలర్.
0: కనుక గుర్తించడానికి
1: టు రికగ్నైజ్
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నా ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: హీ వాంటెడ్ లక్ష్మణ టు మేక్ ఎ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: అండ్ దే మేడ్ సుగ్రీవ వేర్ దట్ గార్లాండ్.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ దట్ గార్లాండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ మాలను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని
1: అట్ దట్
0: రాములు దగ్గరికి వెళ్లి
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్ముడికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుని పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణంలో లేకుండా చేసినావు.
1: యూ హావ్ కిడ్నాప్డ్ హర్. యూ హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పిన సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీ వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: చరిత్రంతా విచారించుకుని
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్దం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో
0: రిలేషన్. సోదరులము,
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్న.
1: ఇట్స్ నాట్ జస్టిఫైయబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి,
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగములు కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము,
1: యువర్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యు హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: Yes, you have killed me standing behind the tree.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి,
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధభాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ వాలి అండ్ రామా.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామా.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి,
1: అండ్ హి కాల్డ్ రామా, వాస్ క్లోజ్, రామా
0: నా ప్రాణం ఏమో పోతుంది, ఐ
1: యామ్ గోయింగ్ టు డై.
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యు టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామా మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత,
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి,
0: సుగ్రీవుని మహారాజుగాను,
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజుగాను చేసి,
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్,
0: విరమించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యూ ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవ.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ
0: అయోధ్యలోని.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతుడికి యుద్ధము.
1: And the kind of difference between Rama and Bharata.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణ యొక్క సోదరుడు విభీషణుడు,
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ,
0: రాములను పోయి ప్రార్థించి,
1: అండ్ హి ప్రేడ్ టు రామ,
0: రామునికి దాసుడైపోయి,
1: అండ్ హి సబ్మిటెడ్ టు రామ,
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇంజస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను,
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి,
1: హి హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ,
0: వాళ్ళని చంపించి,
1: అండ్ హి మేడ్ రామ కిల్
0: మారాడు.
1: అండ్ హి బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యు ఆర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీలు లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞను నేను శిరసావహించాను.
1: ఐ ఫాలో మై ఫాదర్.
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: రామా వెంట ఆన్ ఆర్గ్యూయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు.
0: రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామా షుడ్ బి ది కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామా.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యు ఆర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప

0: Rama went on arguing, I am not going to return to Ayodhya.
1: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను కాని అయోధ్యలో ఉండను కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వద్యము.
0: భరత్ ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు Ayodhya till Rama comes over there, that he is not going to take up the responsibility.
1: కనుకనే ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైనటువంటి యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: Here you find perfection here.
1: కడపటికి
0: అల్టిమేట్లీ
1: రాముని అంగీకరించి
0: రామ యాక్సెప్ట్
1: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
0: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
1: మనమందరూ సోదరులమే.
0: వి ఆర్ బ్రదర్స్.
1: మనమందరూ ఒక్కటే.
0: వి ఆర్ వన్.
1: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
0: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
1: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
0: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద రైన్.
1: ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
0: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
0: without any war there
1: సమరసంతో కూడిపోయారు.
0: There is absolute perfect understanding there.
1: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
0: There are certain infighting conflicts over there.
1: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
0: Rama is one of truth.
1: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
0: He does not know anything else other than truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no other dharma beyond truth.
1: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
0: సో ఇస్ దట్ ట్రూత్ విల్
1: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
0: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
1: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
1: కడపటికి రావణు దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
0: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
1: రావణ్ణి హతమార్చేక ముందుగా
0: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
1: అతన్ని ఎంతనో వర్ణించాడు.
0: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
1: రావణుడు చాలా గుణవంతుడు.
0: రావణ ఇస్ వర్చ్యూ.
1: ఏదో శాప విమోచనం చేతనే
0: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్.
1: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ
0: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
1: ఇది కేవలం తన దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
1: దేవతల యొక్క దోషమే.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
1: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
0: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
1: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందు ఏమాత్రము దోషం లేదని
0: నథింగ్ రాంగ్ విత్ రావణ.
1: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
0: అండ్ రామ పార్డన్ రావణ.
1: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
0: వైల్ టేకింగ్ సీత
1: లోకులో కాకులు
0: పీపుల్ థింక్ యాజ్ ద
1: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ
1: ఎవరు కూడా నమ్మరు.
0: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
0: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
1: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
1: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
0: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
1: ఆమె అగ్నిలో ప్రవేశపెట్టి
0: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
1: తాను తీసుకున్నాడు.
0: అండ్ దెన్ రిసీవ్ ద
1: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
0: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఈజ్ ఫాల్స్లెస్.
1: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: యు కెనాట్ టెస్ట్ హర్.
1: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
0: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్ హౌ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్. చాలా
1: వాదించాడు.
0: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
1: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
0: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
1: చేరినప్పుడు
0: హావింగ్ రీచ్ దేర్
1: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేటర్
1: ఆనందించేవారు ఒకవైపున.
0: We have people on one hand being happy.
1: దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున.
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే.
1: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కాని ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
0: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: కనుక
0: సో
1: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రం బయలుదేరలేదు.
0: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
1: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
0: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
1: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
0: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
1: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
1: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
0: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
1: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
0: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
1: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా ఏ పక్తి చూచినా ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కాని అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
0: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ

0: ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమమున్ నుంచి పుట్టినటువంటి వాడు.
0: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
1: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
0: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: లోకంలో ఇన్ని విధమైన నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
0: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
1: రామాయణమే ఒక నాటకము.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
1: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
0: అండ్ రామా ఇస్ డైరెక్టర్.
1: రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
0: రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
1: అందరూ ఈ ప్రజలందరి కూడా అందులో వేషములు వాళ్లే.
0: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
1: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముడు కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
0: రామా ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
1: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీలు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
1: రామాయణము
0: రామాయణం
1: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
0: థౌసండ్ ఇయర్స్ పాస్
1: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
0: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
1: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
0: ఎవర్ న్యూ రామాయణ
1: ఎవరు దోషము నిరూపించేటువంటి వారు
0: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
1: ఎవరికి చేత కాదు.
0: నన్ కెన్ అటెంప్ట్.
1: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
0: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
0: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
1: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
0: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
0: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా.
1: ఏమీ తెలియని అమాయకులు కూడాను రామును వర్ణిస్తూ వచ్చారు.
0: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
1: ఇటువంటి వారు రాములు.
0: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: ఇస్ ప్యూర్ హార్టెడ్.
1: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
0: సీక్రెట్ ఫీలింగ్స్.
1: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
0: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
1: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం. రండి.
0: Let's go and watch this holy wedding was the feeling among the people.
1: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
0: Let's all go together to see that holy wedding there.
1: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము.
0: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగపోదాము రాముల పెండి రారే చూడగపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
0: లేడీస్ హ్యాడ్ జ్యువెల్స్ ఆర్
1: దర్బార్లు.
0: అండ్ ఇఫ్ ద రాయల్ పాస్
1: సీతకు రాముడు.
0: అండ్ రామాయణ
1: సూత్రము గట్టుతాడు.
0: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
1: ఇద్దరి నొక్క ఈడు.
0: అండ్ గుడ్ మ్యాచ్
1: జోడిగా కూర్చినారు.
0: పర్ఫెక్ట్ మ్యాచ్.
1: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగపోదాము.
0: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ దే ఆర్ పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్.
1: పించి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒకవైపు నుంచి వస్తున్నారు.
0: Men also start coming in another direction.
1: Chutamura randi.
0: Let's go and see the
1: Kausalya tana yuni kalyana. Chutamura randi.
0: Let's see the wedding of the son of Kausalya.
1: Chuchuvarallaku chala punyamata.
0: Those who watch that, who witness it, they will earn merit.
1: Bhaktavesula mukti danamagu kalyanam. Chutamura randi.
0: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
1: అంబారిపై అలగు తేజమట.
0: అండ్ హి హస్ గా హి జస్ట్ కమింగ్ ఆన్ ది జాబ్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఇన్ ది లెఫ్ట్.
1: దగదగ మెరిచేటి రామచంద్రుడట.
0: And Rama is shining brilliantly.
1: రామ అంకమున రమణి సీతయట.
0: And you find Sita by his side.
1: సీతారాముల సోదర సేవట.
0: And you find the brother son.
1: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతము రారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతము రారండి.
0: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
1: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
0: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
1: కనుక రాముల విషయమైనటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
0: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
1: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ బి బిట్రేడ్.
1: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
0: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
1: చెడక నమ్మిన వారున్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
0: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
1: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
0: You may consider this is also another story along with many rest.
1: Story kavachunu,
0: it may be a story,
1: kani eva story, history.
0: What story?
1: His story, his story, history.
0: What story? History. His story, history.
1: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
0: No one need to doubt the sanctity behind this.
1: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
0: There are many subtle points, secrets.
1: మీకు పూర్వం కూడా చెప్పాను.
0: భగవాన్ said earlier.
1: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
0: The Sita Rama nature is divine.
1: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
0: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ అఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ ఇస్ నాట్ ఫుల్లీ నోన్.
1: సుమిత్ర కైకేయుల యొక్క సంబంధం ఎంతటి పవిత్రమైనటువంటిది.
0: ద కైండ్ ఆఫ్ సిస్టర్లీ అఫెక్షన్ బిట్వీన్ సుమిత్ర అండ్ కైకేయి ఇస్ ఆల్సో నాట్ నోన్.
1: ఈ కైకేయి ప్రత్యేకమైనటువంటిది ఏమి కాదు.
0: కైకేయి ఇస్ నాట్ సెపరేట్.
1: రాములకు అన్ని విద్యలు నేర్పినటువంటిది కైకేయి.
0: ఇన్ఫాక్ట్ కైక థాట్
1: తన కుమారుడు భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
0: ఇన్ఫాక్ట్ కైక లవ్డ్ రామా మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి కానీ
0: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
1: కైక దోషియే కాదు.
0: కైక హాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్.
1: దైవలీల లోపల ఇన్ని రకమైనటువంటి యొక్క ఇది చరిత్రలు ఆ విధంగా కట్టుకుని వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లే, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలంతా ఉంటుండది. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను మున్ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
1: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
1: నాటిని బలు ప్రీతిని.

0: ఎందు చుండిన విశ్వమెలగులుండు విశ్వవిభుని మైత్రి విడదీయరానిది. పినుడు భారతీయ వీరసుతుడా విశ్వం విభుని మైత్రి విడదీయరానిది. పినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ యూనివర్స్ ద గాడ్ షైన్స్ విత్ ఆల్ హిస్ రిస్ప్లెండెన్స్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ఈజ్ ఇన్సెపరబుల్. ద ఆర్ వన్ అండ్ ద సేమ్. లిసన్ టు దిస్ వర్డ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పవిత్రమైన దివ్యమైన భవ్యమైన నూతనమైన కేరళ వారికి ఓణం.
1: టుడే ఈజ్ అ సీక్రెట్ డివైన్ డే ఆఫ్ ఫెస్టివల్ ఓణం ఫార్ దోస్ దట్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఓణం అనగా అనేక రకములైనటువంటి అర్థములు బోధిస్తుంటారు, కానీ అది కాదు.
1: ఓణం ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. యాక్చువల్లీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్.
0: బాహ్య రీతిలో భౌతికమైన దేహములకు పరిశుద్ధము గావించుకోవటము, దీనికి అభ్యంగ స్నానం గావించటము, నూతన వస్త్రములు ధరించటము, ఈ విధంగా మాత్రము చేస్తుంటారు.
1: We observe this festival from the physical worldly point of view by wearing new clothes and having celebration of that sort, but it's not the reality.
0: Nutana vastramu dharinchukovatame kaakunda nutana aaharamu kuda sweekaristuntaru.
1: They not only put on the new dress, they will also have extra dishes, delicious items.
0: తల్లి బిడ్డలు చేరి కుటుంబ పోషణకై అనేక రకములైనటువంటి యొక్క ఉత్సవాలు జరుపుకుంటుంటారు.
1: The whole family, the mother and children join together in observing this festival with all festivity.
0: కొంతమంది దేవాలయములకు వెళ్తుంటారు.
1: Some visit temples.
0: ఈ దేవాలయముల లోపల ముఖ్యంగా కృష్ణ దేవాలయం చాలా ముఖ్యము.
1: Of all the temples, they visit Krishna's temple.
0: అనేక మంది అనేక విధములుగా కొన్ని దినములంతా కూడా రామాయణం పారాయణం చేస్తుంటారు.
1: There, for a number of days, they go through the sacred text, Ramayana.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క కార్యములకు మూల కారణము ఇదియే.
1: This is the inner significance, the sanctity behind the celebration of this festival.
0: కనుక ఓణం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క దివ్య నామస్మరణ గావించుకుంటూ దివ్య దర్శన నిమిత్తమై దివ్య ప్రాణ నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తుంటారు.
1: Therefore, on this day of Onam, they chant the glorious matchless name of God, and to sustain their living, they undertake so many other activities.
0: Puramu aa desamunaku chakravarti undetunte vaadu.
1: Earlier, that was ruled by an emperor.
0: Aa chakravarti prajalanu aneka rakamuluga premistu visheshistu వారు సేవలు చేస్తూ వచ్చాడు.
1: The emperor reposed full faith in his subjects and he took care, every care of them with love.
0: అతనే బలి చక్రవర్తి.
1: And he is emperor Bali.
0: ఆ బలి చక్రవర్తి పైన అనేక రకములైనటువంటి ఆశలు పెట్టుకుని ప్రజలంతా జీవిస్తూ వచ్చారు.
1: People had very high hopes, expectations on the rule of Emperor Bali, and they carried on their life.
0: అతను అనేక యజ్ఞములు గావించేటువంటి వాడు.
1: Bali performed many spiritual rites, yajna.
0: కాని ఈ సమయమందు గొప్ప యజ్ఞము గావిస్తూ వచ్చాడు.
1: It was the time when he has undertaken a most important yajna.
0: ఆ యజ్ఞమందు ప్రజలకు చాటాడు. ఎవరికి ఏది ఇష్టమో వారు కోరుకోవచ్చు, తప్పక వారికి నేను అందిస్తాను అని ప్రామిస్ చేశాడు.
1: It was widely publicized that anyone can go over there to the spot where yajnam is performed and whatsoever they ask for would be granted and given.
0: ఇది విన్నటువంటి యొక్క వామనమూర్తి చిన్న వేషం వేసుకుని తాను కూడా ఒక కోరిక పైన అక్కడికి హెచ్చరించాడు.
1: Having come to know this news, Vamana also came over there to the spot with a desire.
0: ఈ వామన వస్తుండగా చాలా చిన్న బిడ్డవాడు, తేజస్సు కాంతి ప్రకాశము తేజరిల్లుతూ వచ్చేటువంటిది.
1: Vamana is so young, with all the radiance, with all the brilliance, with all the light, aura around him.
0: టెంకాయ ఆకుల యొక్క గొడుగును పట్టుకుని తాను చిన్న పిల్లవాడిగా నడుచుకుని వస్తున్నాడు.
1: Carrying an umbrella of palm leaves, he was walking forth, proceeding towards that yajna.
0: దీనిని ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క రత్నమాత అనగా బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఆమె చూచింది.
1: This scene was noticed by the daughter of Emperor Bali.
0: చూచి, ఆహా, ఎవరి తేజస్మృతి, ఎవరి కాంతి కలిగినటువంటి వ్యక్తి అని ఆశ్చర్యపడ్డారు.
1: She was very much surprised watching the beauty, the light, the aura around that woman.
0: ఇట్టి కుమారుడు నాకు కలిగితే ఎంత ఆనందంగా ఉండు అని ఆశిస్తూ వచ్చింది.
1: She also felt at that moment that had she been blessed with a boy of this type, that you should be very much gratified.
0: ఇట్ట ఎవరెవరికి వారు విచారిస్తూ ఉండగా వామనమూర్తి స్టేజ్కి ఎక్కాడు.
1: As everyone started entertaining their own thought, Vamana got up to the dais.
0: బలిచక్రవర్తి లేచి అతనికి గొప్ప స్వాగతం ఇచ్చాడు.
1: Emperor Bali got up and welcomed Vamana.
0: కూర్చొని పెట్టుకుని అనేక రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు.
1: He made him sit and started conversing with him.
0: కడపటికి మీరు ఎందుకోసం వచ్చారు, దేన్ని ఆశించి వచ్చారు అని ప్రశ్నించాడు.
1: Towards the end, Emperor Bali asked, "What is it that brought you here? What is it that you want?"
0: అయ్యా, ఎంపరర్, నాకు ఏ ఒక్కటి అక్కడ, మూడు అడుగుల భూమి నాకు ఇచ్చేస్తే చాలు.
1: I don't want anything. It's enough if you grant me 3 footsteps.
0: ఇంతేనా అని తాను చాలా ఆశ్చర్యంగా పడిగాడు.
1: And Bali was very much surprised. After all, only 3 footsteps?
0: సరే, తీసుకోండి అన్నారు.
1: He said, "Yes, granted, you can have it."
0: అతను ఒక అడుగు వేసేటప్పటికి ఆకాశం అంతా చేరిపోయింది.
1: With one step, he could occupy the whole of the space.
0: రెండవ స్టెప్ కు భూమంతా నిండిపోయింది.
1: The second step, he occupied the entire earth.
0: మూడవ స్టెప్ కు వేరే స్పేస్ అనేటప్పటికి తాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Bali was astonished.
0: స్వామి, నేను అడిగేది 3 అడుగులే, కానీ 2 అడుగులు మీరు ఆక్రమించారు. కానీ ఈ ఒక్కొక్క అడుగే ఇంత పెద్దదిగా ఉండినప్పుడు ఇంకొక అడుగు ఇంకెక్కడి నుంచి నేను తెచ్చేది?
1: స్వామి, యు ఆస్ ఫర్ జస్ట్ 3 footsteps. విత్ వన్ యూ ఆక్యుపై ద స్పేస్, విత్ అనదర్ ద ఎంటైర్ ఎర్త్. వేర్ ఎల్స్ కెన్ ద థర్డ్ ఫుట్ స్టెప్ కుడ్ బి ఆఫర్ టు యూ?
0: ఆ మూడవ అడుగు మా తలపైన పెట్టాడు.
1: Let you take the 3rd footstep by placing your foot on my head.
0: ఆ తలపైన పెట్టేటప్పటికీ మీరు అనుకోవచ్చు అతను పాతాళలోకములకు ఎట్టపోయాడు. ఒక స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, అంత బలమైనదిగా ఉండినప్పుడు, రెండవ స్టెప్ అంత పెద్దదిగా ఉండినప్పుడు, మూడవ స్టెప్ కూడా అంతే ఉంటుంటది కదా.
1: యు మే బి సర్ప్రైజ్ టు హియర్ దట్ బలి ఇస్ సెంట్ టు దట్ నెదర్ వరల్డ్. యు కెన్ ఆటోమేటికలీ ఇమాజిన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ ది ఫస్ట్ స్టెప్ ఇస్ సో ఫస్ట్ వన్ సో మైటీ, ద సెకండ్ వన్ సో బిగ్, ద థర్డ్ వన్ ఆల్సో విల్ బి ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
0: తలపైన పెట్టేటప్పటికి శ్రీ పాతాళలోకములకు దిగారు.
1: When he has kept his third, the foot on his head, he was put down to the nether world.
0: Inte kaakunda deeniki kaaranaalu kuda lekapoyaru.
1: Besides this, there are reasons also behind.
0: Raju chaala goppa vaade.
1: The king no doubt is very great and noble.
0: Very great mind.
1: Yes, very great mind.
0: Athu goppa vineedu.
1: And he is a man of humility.
0: Athu vidheedu.
1: And the one of obedience.
0: అతను చాలా భక్తి పరుడు.
1: He is highly devoted.
0: కానీ కొంత ఈగో ఉన్నది.
1: However, he has got a trace of ego in him.
0: భగవంతుడు దేనినైనా సహించాడు, గాని క్రోధము ఈగో ఈ రెండు ఉన్నటువంటి వాడిని మెచ్చుకోడు.
1: God may tolerate anything. But he will never tolerate anger and ego.
0: ఏమిటి ఈ ఈగో?
1: What's this ego?
0: దేని పైన చూచి? నీ దేహం పైన చూచా, లేక మనసు పైన చూచా, లేక బుద్ధి పైన చూచా, లేక ఇంద్రియముల పైన చూచా, ఆస్తి పైన చూచా? కాదు కాదు, ఈగో కేవలము లోపల దుర్గుణములు.
1: Why are we egoistic? Is it because of the body, the mind, intellect, senses? Properties, positions? No. The ego is backed by the evil behavior, evil tendencies within you.
0: లోపల మానవునకు మంచి గుణములు ఇచ్చాడు పంచవజ్ఞుడు.
1: In fact, God has gifted precious, valuable qualities to man.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు గుణములు మంచి పవిత్రమైన గుణములు ఇచ్చాడు.
1: God has blessed the humanity with most precious values. Like truth, righteousness, peace, love and non-violence.
0: వాటిని నీవు పెంచుకో.
1: You have got to develop them.
0: ఆ పంచభూతములను నీవు ఎక్కడ చూసినా కూడా పంచభూతములే.
1: You will be noticing the five elements everywhere.
0: భూమి ఆకాశం అంతా కూడా సర్వత్రా వ్యాపించినవి ఆ పంచభూతములే.
1: Only these five elements are spread all over, everywhere.
0: అందులో ఏ ఒక్కటైనా కూడా నీవు తీసుకో.
1: Except it is one among them.
0: Kani, ego, anger, jealousy, ilanti vanta kuda nu animal qualities.
1: In fact, anger, ego, jealousy, they are animal qualities.
0: The animal qualities pettukunnatundi vaadu manavudu etta avtadu.
1: With animal qualities in him, how can you call him a human being?
0: Manava anaga sadgunamuto cheyina vaadu.
1: The very word manava, human being, means the one endowed with virtues.
0: నువ్వు సత్యాన్ని జయించు.
1: Win over truth.
0: Truth is God.
1: Truth is God.
0: లవ్ను నువ్వు సాధించు.
1: Acquire love.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఇంకా ఇలాంటివంతా నీవులో ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైన వాటిని నీవు బయటకు తెప్పించుకోనుకుంటున్నా. నీవు కేవలం అంతర్ముఖమైనటువంటి వాటిని పుసిపెట్టి బహిర్ముఖమైనటువంటి వాటిని నీవు ఫాలో చేస్తున్నావు.
1: యు ఆర్ కవరింగ్ ఆల్ దోస్ ఇన్నేట్ ఇమినెంట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్ విద్ ఇన్ యూ అండ్ యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ అవుట్, యు ఆర్ నాట్ మేనిఫెస్టింగ్, యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పెట్టి చూస్తే ఇనుపు పెట్టే.
1: ఇఫ్ యు జస్ట్ వాచ్ ఇట్ ఇట్స్ ఎన్ ఐరన్ సేఫ్.
0: కానీ ఐరన్ సేఫ్, సేఫ్ ఐరన్ సేఫ్ కానీ లోపల ఉన్నటువంటిది విలువైనటువంటి వజ్రాలు.
1: Outwardly it is an iron safe, but inside are present most precious diamonds.
0: కనుక నీవు పెట్టికి కాదు వెలువ ఇచ్చేది.
1: ఇట్ ఇస్ నాట్ ఐరన్ సేఫ్ దట్స్ వాల్యుబుల్.
0: పెట్టిలో ఉన్నటువంటి నగలకు నీకు విలువ ఇస్తున్నావు.
1: The jewels within the iron safe are highly valuable.
0: కనుక ఈ పాంచభౌతికమైన దుర్బలము, ఈ కాయము అంత్యమయ్యేటువంటిది. దుర్బలమైన కాయము.
1: The body is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: Then it's going to drop. Nobody can
0: శతవర్షముల దాకా విధవ చెప్తుంది, కానీ
1: Though it is said that you will live for long, you can never be carried away by that maxim.
0: Bajamando,
1: as a childhood,
0: take a Mudamiyando,
1: or old age,
0: Mudamiyando,
1: or advanced age,
0: take a Pudamiyando,
1: or
0: at any time. Yerukaledu.
1: When you are going to leave this world, no one can say.
0: It 20, Astiramena, Asasitamena, temporary Devahani Namukunav.
1: You have got full faith in this body, which is temporary, which is ephemeral, which is momentary.
0: Tumunantalo Turipovo Tumiditelo Tolu Bomma.
1: After all, this is a puppet that can be dropped within a moment of time, like a flash, any moment.
0: Alanti Dinpe Namukunav Gani, you lower petina 20.
1: You have faith in this body, but you do not realize
0: Adiye,
1: valuable sin.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: The most precious valuables contained within this iron safe of the human body are the human precious values like truth, righteousness, peace, love and non-violence.
0: Yavarnayin adugu, kotishun payini vadugu, aya, neek anni unnai. Shanti unda ante no shanti.
1: You go to anybody, even a millionaire, you tell him you have everything in this life, but do you have peace? He says, I have no peace.
0: Naaku anni unnai kaani peace ledu.
1: He says, I have everything, but I don't have
0: peace. Kartuchina pieces unnai.
1: Everywhere there are only pieces.
0: Kaani peace ledu.
1: But there's no peace.
0: Attidi neelone unnadi.
1: That peace is within you.
0: నీలో ఉన్నదాన్ని నీ వెతుక్కో.
1: యు సర్చ్ ఫర్ ది పీస్ విద్ ఇన్ యూ.
0: అది నీ యొక్క కర్తవ్యము.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: ఆ కర్తవ్యాన్ని విసర్జించి నీవు కేవలము తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క కోరికలకు కోరుతూ వస్తూ ఉన్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ దట్ సీక్రెట్ డ్యూటీ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ది పీస్ విద్ ఇన్ యూ. బట్ యు ఆర్ క్యారీడ్ అవే బై మీన్ లో టెంపరీ ఫిజికల్ డిజైర్స్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క గుణములను నీవు సాధిస్తువా, నీవు పర్మనెంట్ గా నువ్వు శాంతిగా ఉంటావు.
1: When once you acquire these permanent sacred values, you'll be peaceful throughout permanently.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విధివసున్నా.
1: Without these basic values of truth, righteousness, peace, love and non-violence, all the education that you have is just the value of a zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు నేను పదముసున్నా.
1: Without peace, righteousness and love, the high positions that you occupy also are of no value, zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా.
1: Without truth, righteousness, peace and love,
0: సుఖములు పెన్నను సున్నస్తున్నా.
1: All the pleasure you expect, you proclaim, is also just nothing.
0: కనుక సత్య ధర్మ ప్రేమ శాంతులే మనకు నిజమైనటువంటి పర్మనెంట్ ఆస్తి.
1: Therefore, the truth, righteousness, peace and love constitute your real property.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆ కేరళ స్థానంలో పూర్వము ఇట్టి పవిత్రమైనటువంటి గుణములు కలిగి,
1: in that state of Kerala, people had these sacred qualities and virtues.
0: ఆరాధిస్తూ ఉండేటువంటి వారు.
1: And they adored, held these values in esteem.
0: ఎప్పుడు చక్రవర్తిని పాతాళలోకమునకు దొక్కినో,
1: that moment when this emperor Bali was sent to the netherworld,
0: అది కారణమేమిటి? అతని ఎందున్నటువంటి ఈగోను తొక్కివేశారు.
1: Why? The reason is, he was egoistic.
0: ఆ ఈగోయిస్టిక్ పోయినప్పుడు అందరూ కూడా కన్నులు తెచ్చారు.
1: When their ego is gone, people could open their eyes.
0: కనుక ఇప్పుడు కూడాను ఆ కేరళ దేశము చాలా ప్రశాంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పచ్చని తోరణంతో నిండేటువంటిది.
1: భగవాన్ డిక్లేర్స్ దట్ ఈవెన్ టుడే కేరళ ఇస్ హైలీ సీక్రెట్ విత్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ ప్రాస్పెరిటీ అండ్ గ్రీనరీ అరౌండ్.
0: ఎప్పుడు చూసారు? ప్రతి మానవుడికి ఏదో కొన్ని చింతలు ఉంటాయి.
1: Man will have some worries.
0: కాని కేరళ ప్రజలకు ఎక్కువ చింతలు లేవు.
1: People of Kerala have no worries at all, not that many.
0: లౌకికమైనటువంటి యొక్క వాంఛలు చాలా తక్కువ.
1: People of Kerala have very few worldly desires. All the people of Kerala lead a life in perfect harmony, unity and perfect cooperation. They may face certain challenges and problems on the way, but they'll brush them aside.
0: ఇవంత పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్
0: ఇవంత పెద్దది కాదు తీసుకోకూడదు మనం
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దెం పర్మనెంట్
0: కనుక కేరళ ప్రజలు చాలా నిర్మల నిశ్చల నిస్వార్థపరులు
1: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ప్యూర్ అన్పొల్యూటెడ్ స్టెడీ అన్వేవరింగ్ సేక్రెడ్ అండ్ గుడ్
0: వాట్ వాటిని మనం స్వాధీనం చేసుకుని మనం వారిని ఫాలో చేయాలి
1: వి హావ్ టు థింక్ ఆఫ్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ దెమ్ అండ్ వి హావ్ టు ఫాలో దెమ్
0: వారికి ఎంత కష్టములు ఉండినప్పటికీ పొద్దున సాయంకాలము విభూతి పెట్టుకునక దేవాలయంలో పోక ఉండలేరు
1: దే మే బి టైడ్ అప్ విత్ వర్క్ ఫైట్ వర్క్ బట్ దే నెవర్ లీవ్ ద డే వితౌట్ విజిటింగ్ ఎ టెంపుల్ వితౌట్ హ్యావింగ్ విభూతి ఆన్ దేర్ ఫోర్హెడ్
0: ఇట్టి పరిస్థితులు ఎందుకు కేరళ స్టేట్ కమ్యూనిస్ట్ బేస్డ్ అంటారు
1: బట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ యెట్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్
0: కమ్యూనిస్ట్ కాదు
1: నో
0: కమ్ యు నెక్స్ట్
1: కమ్యూనిస్ట్ మీనింగ్ కమ్ యు నెక్స్ట్ కమ్ యు నెక్స్ట్
0: ఇది వారి అందున్నటువంటి యొక్క ఎప్పుడు వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి భావాన్ని
1: దిస్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ the sacred thoughts, feelings and sentiments that they have in them.
0: ee naadu aneka mandi aneka vidhamuga prati devalayamlo entu kodunu poi namaskaristuntaru.
1: This day you'll find everyone visiting a temple offering their obeisances to the deity.
0: Balakrishnuni mandiraniki chaala adhikanga pothuntaru.
1: Many people go and visit Krishna's Balakrishna's temple.
0: Akkade poi aneka rakamulaina petti paatalu paadukuntu వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు
1: ది ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ కృష్ణాస్ టెంపుల్
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపలనే చాలా మంది కొంతవరకు మార్పు చెందుతుంటారు కానీ పూర్వం అట్టు మార్పు లేదు
1: టుడే వీ మే ఫైండ్ సమ్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద మోడర్న్ వే ఆఫ్ లైఫ్ బట్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్ ఇట్ వాజ్ ట్రెడిషనల్
0: వాళ్ళు ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటారు
1: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ వర్ ఆల్వేస్ స్టడీ
0: వాడు పవిత్రమైన హృదయాలతో ఏదాన్ని కోరినా మంచిని కోరుతుంటారు
1: విత్ సేక్రెడ్ హార్ట్స్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే డిజైర్ దట్ వాస్ ఆల్ అవుట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్
0: భగవంతునికి కష్టమైనటువంటి కోరికలు ఏమాత్రము వారు ఆశించరు
1: దే డోంట్ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ దే డోంట్ ఆస్క్ ఫర్ సచ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్
0: లోకస్తమస్త సుఖియో భవంతు
1: దే ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ
0: ఇట్టి గుణం కలిగినటువంటి కేరళ ప్రజలను చాలా ఉత్తముడు
1: ద పీపుల్ ఆఫ్ కేరళ విత్ దీస్ క్వాలిటీస్ ప్రేయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ దే ఆర్ రియలీ గ్రేట్ అండ్ నోబుల్
0: వాళ్ళు నిజంగా మనం విచారించి చూసినప్పుడు వారి హృదయంలో ఎట్టి పవిత్రమైన భావం ఉన్నవో ఎవరూ చెప్పలేరు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ If you understand them, none can estimate, none can understand the sacred qualities within them.
0: Kanuka Kerala prajalu ayyo maaku inkevaru eppudu staru ani prashninchaaru.
1: The people of Kerala were very much sad because Emperor Bari left them. They wanted to have his company again.
0: Prati samvatsaram kuda vachi nimmu nenu chusipothanu.
1: Bali promised that you'll come back to Kerala. Once every year, visit them.
0: అది ఈ ఓణం.
1: That is this day of Onam.
0: కనుక దేనికి అది ఏ విట్నెస్.
1: Each one stands as a witness.
0: మనం మూర్ఖంగా పోకూడదు.
1: We should not be foolish.
0: వివేకంగా విచారం చేయాలి.
1: We should exercise our discrimination.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడాను సరైన డిస్క్రిమినేషన్ చేయాలి.
1: We should exercise this discrimination This way, the fundamental discrimination.
0: మనం ముఖ్యంగా మనం బయలుదేరకూడదు.
1: We should not proceed in a foolish way.
0: కనుక ముఖ్యంగా బయలుదేరితే మనం మూర్ఖమైపోతాం.
1: If you act foolishly, you are a fool then.
0: చదువుకోండి చక్కగా.
1: Study well.
0: స్టడీలో కూడా మంచితనం రావాలి.
1: You should be good out of studies.
0: స్టడీలో కాకుండా నడతలో కూడాను మంచితనం ఉండాలి.
1: You should be very good even in your behavior and conduct.
0: మన నడత చక్కని నడకగా ఉండాలి.
1: Your conduct should be perfect.
0: కనుక క్యారెక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: సో క్యారెక్టర్ ఈజ్ అ రియల్ ఎడ్యుకేషన్. క్యారెక్టర్ ఈజ్ అ రియల్ లైఫ్.
0: అది మనం దాన్ని సాధించాలి.
1: దట్ వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్.
0: అది కొంతవరకు మనుషులు ఒకరినొకరిని చూసి కొంచెం వరకు ఇమాజినేషన్ చేసుకుంటుంటారు.
1: వాచింగ్ అవర్ వాచింగ్ ఈచ్ అదర్ వీ ఇమాజిన్.
0: ఈ ఫాలోయింగ్ షిప్ చాలా చాలా చెడ్డది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ ఫాలోయింగ్ ఈజ్ వెరీ బ్యాడ్.
0: బాయ్స్ సత్సంగత్వం చాలా అవసరం.
1: బాయ్స్ సత్సంగ గుడ్ కంపెనీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్ కంపెనీ ఓన్లీ కెన్ డెవలప్ డిటాచ్మెంట్. అవుట్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ ఓన్లీ యూ విల్ బి గోయింగ్ గ్రోయింగ్ బియాండ్ దిస్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక నీవు మంచి కంపెనీతో చేరాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ జాయిన్ ఆల్వేస్ గుడ్ కంపెనీ.
0: అలాంటి కంపెనీతో ఉన్నప్పుడు నీవు మంచివాడుగా తయారవుతావు.
1: వెన్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: ఈ మంచితనము మనం ఎక్కడ కొనుక్కోలేదు.
1: గుడ్నెస్ ఈజ్ నాట్ టు బి బాట్ ఫ్రమ్ ఎల్స్వేర్.
0: మన ఎందే ఉన్నది.
1: గుడ్నెస్ ఈజ్ విదిన్.
0: మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద గుడ్నెస్ విదిన్ అస్.
0: చిన్న మొక్కను పెద్ద చెట్టుగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి.
1: ఎ స్మాల్ సాప్లింగ్ గ్రోస్ ఇంటు జైగాంటిక్ ట్రీ విత్ ఆల్ ది స్టెప్స్ కాషన్స్ దట్ యు టేక్.
0: నా తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించాలి.
1: ఐ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ టు మై పేరెంట్స్.
0: నా కంట్రీకి నేను మంచి పేరు తెప్పించాలి.
1: ఐ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ టు మై కంట్రీ.
0: మా సొసైటీకి నేను మంచి పేరు తెప్పించాలి.
1: ఐ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ టు మై సొసైటీ.
0: మంది హిందూ అని పేరు పెట్టారు.
1: వి హావ్ ద నేమ్ హిందూ.
0: హెచ్ ఐ ఎన్ డి యు హిందూ.
1: హిందూ హెచ్ ఐ ఎన్ డి యు.
0: హెచ్ హ్యుమానిటీ.
1: హెచ్ హ్యుమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఐ మీన్స్ హియర్ ఇస్ ఇండివిజువల్.
0: ఎన్ నేషనాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: డి డివోషన్.
1: డి డివోషన్.
0: యు యూనిటీ.
1: యు యూనిటీ.
0: ఈ ఐదు అక్షరములకు సరి అయినటువంటి యొక్క నడతను మనం నడుచుకున్నప్పుడే నిజంగా మనం మానవులు అవుతాం. హ్యూమన్.
1: వెన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దీస్ ది స్పిరిట్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ వీఆర్ వర్దీ టు బి కాల్డ్ హ్యూమన్స్.
0: ఈ హ్యూమన్ గా మనం ఉంటుండి అనిమల్ గా మనం ప్రవర్తించడం చాలా పొరపాటు.
1: బీయింగ్ ఎ హ్యూమన్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్ టు యాక్ట్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ గా కాకూడదు.
1: So we should never be an animal.
0: నేను మనిషి మనిషి మనిషి అని నీవు నీలో నీవు తర్కించుకుని వాదించుకోవాలి.
1: You should be convinced within yourself by repeating within you that I am a human being. I am a human being.
0: నేను మానవుడు.
1: I am a human being.
0: మానవత్వాన్ని నేను పోషించుకోవాలి.
1: I should develop human quality.
0: ఈనాటి మానవతా విలువనే లేకుండా పోతుండాలి.
1: Today there is no trace of human value.
0: ఎక్కడ చూసినా కానీ animal qualities.
1: Everywhere you come across animal qualities.
0: చూడండి ఏ చిన్న షాపుకు పోయినా మీరు ఏ చిన్న మాటలు మాట్లాడినా ఎక్కడ పోయినా కానీ అంతా డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్ ఎవ్రీ షాప్ ఇన్ ఎవ్రీ టైన్ ఇన్ సింపుల్ లిటిల్ థింగ్ యూ ఫైండ్ ఓన్లీ మనీ దట్ మ్యాటర్స్.
0: ఇప్పుడు డబ్బుతో సంబంధం అయిపోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ.
0: ఏమి మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
1: What is money? Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: ఈ మొరాలిటీని మీరు పెంచుకోండి.
1: దేర్ఫోర్ డెవలప్ మొరాలిటీ.
0: ఈ మొరాలిటీని పెంచుకున్నప్పుడే మీరు మానవులుగా తయారవుతారు.
1: When once you develop this morality, you can be a true human.
0: ఇది కేరళ లోపల మనం ఎంతైనా సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: This has to be attained, achieved in the state of Kerala.
0: కేరళలో ఈ మొరాలిటీ చాలా బాగా పెంచుకుంటున్నారు.
1: ఇన్ కేరళ దేర్ ఇస్ వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ మొరాలిటీ.
0: వాళ్ళకు మనీ ఆశ కూడా ఉంది, మనీ ఆశ కూడా లేకపోలేదు.
1: నో డౌట్ దే డూ వాంట్ మనీ ఆల్సో.
0: కానీ ఇతర కంట్రీస్ కంటే చాలా తక్కువ.
1: బట్ దిస్ డిజైర్ ఫర్ టూ మచ్ ఆఫ్ మనీ ఈస్ కంపారిటివ్లీ లెస్ ఇన్ కేరళ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచితనాన్ని మనం నేర్చుకుని మంచిగా మనం బ్రతికి మంచి పేరును సంపాదించుకోవాలి.
1: Therefore, we have to learn all the goodness from them, and we should follow them, act accordingly, and get a good name.
0: ఈ గుడ్ నేమ్ నుంచి గాడ్ నేమ్ పోవాలి.
1: You reach that state, starting with this good name to God name.
0: అయితే మొట్టమొదట మనము ఫుడ్ ను చక్కగా చేసుకోవాలి.
1: First, you should have good food.
0: Good food వల్ల గుడ్ హెడ్ వస్తుంది.
1: When once you partake good food, you'll develop good head.
0: Good head నుంచి good God.
1: From that good head, you'll reach good God.
0: కదండి, good God ని సంపాదించాలంటే good food ఉండాలి.
1: To attain that good God head, you should have good food.
0: ఎక్కడ చూసినా pollution.
1: Today, you're partaking polluted food.
0: గాలి polluted.
1: Air pollution.
0: Water pollution.
1: Water pollution.
0: Food pollution.
1: Food pollution.
0: Hand pollution. Hand.
1: Hand pollution.
0: అన్ని పొల్యూషన్ గానే ఉంటుంది అది.
1: ఆల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కానీ దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి తగిన సాధన చేయటమే భగవత్ ప్రేరణ.
1: ఇట్స్ గాడ్ హూ ప్రాంప్ట్స్ యూ ఫ్రమ్ విదిన్ టు ప్యూరిఫై ఆల్ దట్ ఈస్ పొల్యూటెడ్ అరౌండ్.
0: కనుకనే ఈ ప్యూరిఫికేషన్ చేసుకున్నప్పుడే మనం సరైన మానవులుగా తయారవుతాం.
1: వెన్ వన్స్ యూ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ ప్యూరిటీని మనం సంపాదించినప్పుడే
1: వెన్ వన్స్ యూ అటైన్ ప్యూరిటీ
0: డివినిటీగా మారుతాం.
1: యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ డివినిటీ.
0: ఈ ప్యూరిటీని మనం యూనిటీగా మార్చుకోవాలి.
1: దిస్ ప్యూరిటీ హాస్ గాట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ డివినిటీ.
1: Therefore, unity, purity, and divinity.
0: ఈ మూడింటి కూడా మర్చిపోకుండా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: Bhagavan wants you to treasure these three valuables within you.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత వచ్చినప్పుడే మన దేశము మన భావము అంతా చక్క పడిపోతుంది.
1: When once we develop these sacred qualities and lead a sacred life, our feelings would be sacred.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఎంతయో పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమిగా ఉండేటువంటి.
1: భారత్ హ్యాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ ప్యూరిటీ, ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: కానీ ఈనాడు చాలా భోగంగా మారిపోతుంది.
1: టుడే భారత్ హ్యాస్ బికమ్ ల్యాండ్ ఆఫ్ భోగ, ద ల్యాండ్ ఆఫ్ ప్లెజర్.
0: త్యాగం కావాలి.
1: ఇట్ ఇస్ త్యాగ దట్ సాక్రిఫైస్ నెసెసరీ.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సాక్రిఫైస్?
0: ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలను అంత వదిలి కాదు.
1: త్యాగ సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
0: త్యాగం మీన్స్ నీ యొక్క కామ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని త్యాగం చేయాలి.
1: త్యాగ సాక్రిఫైస్ మీనింగ్ సాక్రిఫైసింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్, ద డిజైర్స్.
0: ఆ పిచ్చి డిజైర్స్ ని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డిస్టెన్స్ అవర్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ మ్యాడ్ డిజైర్స్.
0: అప్పుడే మన హృదయము తెల్లటి వస్త్రంగా తయారవుతుంది.
1: Then our heart would be as bright as white cloth.
0: అప్పుడు వైట్ క్లాత్ గా తయారైనప్పుడే
1: and once it is white cloth bright,
0: అప్పుడే భగవంతుడు దీన్ని లైక్ చేస్తుంటాడు.
1: Then God will start liking this brightness.
0: భగవంతుడు ఏ దానిని ఆశించడు.
1: God doesn't expect anything from you.
0: అతనికి ఎట్టి ఆశలు లేవు.
1: He has no desire at all.
0: కానీ అన్ని ఆశలు మీవి.
1: All desires belong to you.
0: కనుక ఈ డిజైర్స్ మీరు మంచిగా మార్చుకుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు.
1: ట్రాన్స్ఫార్మ్ ఆల్ యువర్ డిజైర్స్ ఇంటూ నోబుల్ డిజైర్స్, గ్రేట్ డిజైర్స్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ.
0: అప్పుడే మీ మనశ్శాంతి, మీ కుటుంబ శాంతి, మీ దేశ శాంతి, మీ సమాజ శాంతి అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ యూ లివ్ ఇన్ పీస్. యువర్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ పీస్, ద కంట్రీ విల్ బీ ఇన్ పీస్, ద హోల్ వరల్డ్ విల్ లివ్ ఇన్ పీస్.
0: పీస్,
1: పీస్.
0: కనుక అన్నింటికంటే కూడాను మనము వ్యక్తిగతమైనటువంటి యొక్క మన కుటుంబం శాంతిని చూసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ You have to maintain peace within the family.
0: తర్వాత మన యొక్క బంధుమిత్రులు ప్రేమించుకోవాలి.
1: Then we should extend, expand to the near and dear, the relation.
0: తర్వాత సొసైటీ చూడాలి.
1: Then we have to noble desires, great desires. Then God will bless you.
0: అప్పుడే మీ మనశ్శాంతి, మీ కుటుంబ శాంతి, మీ దేశ శాంతి, మీ సమాజ శాంతి అన్ని కలుగుతాయి.
1: Then only you

0: we should expand to the near India, the relation.
1: తరువాత సొసైటీ చూడాలి.
0: Then we have to think of the society.
1: ఈ సొసైటీ ఇంత బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
0: Then society advances, progresses, the whole country would prosper.
1: కనుక దేశం యొక్క శాంతి కావాలనుకుంటే మొట్టమొదటి వ్యక్తి శాంతి కావాలి.
0: Therefore, if you want peace in this country,
1: individual
0: should live in peace.
1: Individual peace వచ్చినప్పుడే,
0: when there is individual peace,
1: world peace వస్తుంది.
0: There will be world peace.
1: కనుక ఇండివిజువల్ పీస్ లేకపోతే వరల్డ్ పీస్ ఎట్ వస్తుంది?
0: వితౌట్ ఇండివిజువల్ పీస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ ద వరల్డ్?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని గారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరూ కూడాను మీరు దేశం యొక్క శాంతిని కోరాలి.
0: భగవాన్ వాంట్స్ యు టు ప్రే ఫర్ ది పీస్, డిజైర్ ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
1: మన భారతదేశం యొక్క పరిస్థితి ఎంతో గొప్పది.
0: భారత్ ఇస్ గ్రేట్.
1: ప్రాచీన కాలం నుంచి కూడాను ఈ యొక్క శాంతి కోసమని పాటు పడుతూ వచ్చింది.
0: ఇట్ ఇస్ దిస్ కంట్రీ దట్ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫార్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ ఈనాడు ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో బయలుదేరటం వల్ల ఈ వ్యామోహం చేత ఈ పీస్ అనేటువంటి పీసెస్ గా మారిపోయింది.
0: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నిజం దేర్ ఇస్ నో పీస్ బట్ వీ హ్యావ్ ఓన్లీ పీసెస్.
1: కనుక మనము ఈ పీసెస్ కాకుండా పీస్ గా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ కమ్ డౌన్ టు లెవెల్ ఆఫ్ పీసెస్ బట్ వీ షుడ్
1: ఏ భాషనైనా నేర్చుకోండి.
0: యూ మే లెర్న్ ఎనీ లాంగ్వేజ్
1: కానీ హృదయంలో మాత్రం పీస్ ఉండాలి.
0: బట్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: నీ మనసు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా కలపాలి.
0: యూ షుడ్ బి హ్యాపీ మెంటలీ, యూ షుడ్ బి జాయ్ఫుల్, యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ స్మైల్స్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా మీరు క్యాస్ట్ ఆర్ ఫేస్ వేయకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నెవర్ బేర్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండాల.
0: యూ షుడ్ ఆల్వేస్ స్మైల్ స్మైల్ స్మైల్.
1: చూసేటప్పటికీ చూసిన వారు కూడా నవ్వాలి.
0: Those that you meet, they should also start smiling.
1: కనుక మనం నవ్వి ఇతరులు నవ్వించాలి.
0: So you should smile and make others smile along with you.
1: మనం ఆనందంగా ఉండి ఇతరులకు ఆనందపరచాలి.
0: You should be happy and make others happy.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క చక్కని గుణములు ఆనాడు భారతదేశంలో ఎంతనో కేరళలో సాధిస్తూ వచ్చారు.
0: These are very good qualities which are attained, achieved by the people of Kerala in those days.
1: ఇప్పుడు కూడా తక్కువేం లేదు.
0: Even now, there are many people who are working in this direction.
1: కానీ ఆర్థిక పరిస్థితిలో కొంతవరకు తగ్గి ఉంటుంది.
0: But in respect of economy, there is little decline in the standard.
1: కానీ హృదయం మాత్రం చాలా విశాలంగానే ఉంటుంది.
0: But they are all broad-minded.
1: ఈ బ్రాడ్ మైండ్ ఉంచి మనం ఎంతైనా మనం సాధించు.
0: విత్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ ఓణం అనేటువంటిది కేవలం బ్రాడ్ మైండ్ ని సంపాదించే నిమిత్తమై ఏర్పడినటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ సెలబ్రేషన్ ఆఫ్ ఓణం మెంట్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: మనమంతా కుటుంబంగా ఆనందంగా ఉంటుంటే బయట కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.
0: దెన్ వీఆర్ ఆల్ హ్యాపీ యాజ్ ఎ ఫ్యామిలీ. All the rest of the people in the vicinity would also be happy.
1: కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
0: All will be happy then.
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: కనుక దాంతో మీరు సాధించండి.
0: With that union with God, you can achieve anything.
1: అందువల్ల మీరు ఈనాడు అందరూ కూడా ప్రేమతో ఉత్సాహంతో అందరూ కలిసిమెలిసి హలో హలో హలో హలో హలో అని అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: On this day of Onam, with all the love and affection and intimacy, you should greet each other, hello, and lead the life in harmony, unity.
1: Goodbye, goodbye, goodbye, goodbye. And I'll cheppi, pulki pothu undakoddu.
0: Don't say goodbye and get away from the company.
1: Adi chaala tappu.
0: It's a big mistake.
1: Goodbye cheppakoddu.
0: Never say goodbye.
1: The good boy, good boy, good boy.
0: Not goodbye, but you should be a good boy.
1: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు పోషించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ క్వాలిటీ దట్ హైట్స్ ఆఫ్ గుడ్నెస్ సీక్రెట్నెస్.
1: కానీ ఇంకా కార్యక్రమం ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సమ్ ప్రోగ్రామ్ స్టిల్ లెఫ్ట్.
1: కానీ నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బాధించకూడదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ టు టేక్ యువర్ టైం.
1: టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: టైం వేస్ట్ ఈజ్

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. పుడమిలోనున్న జీవరాశులు లెక్కలు ఉనవచ్చు.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, intervert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanamu anantamu.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantamu.
0: Wisdom itself is infinite.
1: Satyamu chupunade jnanamu.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu yajurvedamaniyu.
0: Our mind may be described as yajurveda.
1: Pranamu samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as samaveda.
1: Brihadaranyaka upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus Brihadaranyaka upanishad describes
1: vedamu vedangamulu vedavetta moodunu nenenani గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ, వేద, వేదాంగ అండ్ వేదకర్త.
1: కానీ నిత్య సత్యమును గుర్తించుకునలేక, పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక, లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వరల్డ్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడి అయినటువంటి పదముల చేత విపులీకరించి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుతున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagna yagadi krutula cheta paramarthika tattvanu artham chesukoni divyattvam pondavalanani vyakti aashisthinchi tadvara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించినటువంటి చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అథర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అథర్వణ వేద.
1: అయితే అథర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అథర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అథర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అథర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికి ఈ అథర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వేర్ యాజ్ అథర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అథర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వేర్ యాజ్ అథర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదం కావచ్చును కాని ఎట్టి వాక్కు ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కాని ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అథర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హ్యాస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచించే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్ ఇన్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మనన ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దిస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానమునకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రమనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనక.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటిదని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునికి ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్స్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga,
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ వీ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
1: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishat avutundi.
0: When you put all these three words together, it becomes upanishat.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting, what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga alakinchatam.
0: By sitting near the one who has mastered Veda, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థము గాతాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్ లిసన్ టు హిజ్ అటరెన్సెస్ కాన్సన్ట్రేట్ కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యు గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు లోకస్తులు లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
0: ఆల్ ద వర్డ్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: No, this is not correct. It is consciousness which will make eyes see.
1: చెవులకు శబ్దమును వినిపించునది చైతన్యమే.
0: It is consciousness which make ears hear.
1: నోటితో మాట్లాడునది చైతన్యమే.
0: It is consciousness which makes mouth.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ is extroverting his vision, he is not able to see and he can see that only in the form of darkness.
1: Anaga prakatitam kaakunda untunnadi.
0: It is not manifesting itself for him.
1: Indriyamulu yokka tattvamunu kamakkamina antarmukham gaavinchukunnappudu ee yokka prakashamu ee chaitanyamu viriviga perugutundi.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడా మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభం పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: On the pillars there are more powerful bulbs.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: In the middle and the center there are the most powerful bulbs.
1: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: There are here flood lights which give very powerful light.
1: కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంట్ ఒక్కటే.
0: But the current and electricity is common in all these bulbs.
1: Voltages vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage there is difference in light.
1: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
0: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kodanu konni kaaranamlu untunnavi.
0: This consciousness is covered బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనినే ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము.
0: Veda has described these as six types of thieves.
1: Kama, krodha, lobha, moha, mada, matsaram.
0: These are desire, anger, greed, pride and arrogance.
1: Ee yokka arishadvargamlo maatrame kaakunda ashta madamulu kuda nu dinni arikattutu untunnadi.
0: Not merely these six types of enemies, but there are eight types of pride, mada.
1: కులమదము,
0: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
1: బలమదము,
0: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
1: యవ్వనమదము,
0: అసోసియేటెడ్ విత్ యూత్,
1: సౌందర్యమదము,
0: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
1: విద్యామదము,
0: అసోసియేటెడ్ విత్
1: ధనమదము,
0: అసోసియేటెడ్ విత్ వెల్త్,
1: రాజ్యమదము,
0: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
1: తపస్ మదము,
0: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
1: పెన. ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
0: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా, ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనం అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ consciousness as a unifying factor all around, you would control your own these prides and these six enemies.
1: కానీ ఈ యొక్క మన తత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధములైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద స్కిల్స్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దేర్ కెపాసిటీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ డిస్ట్రక్టివ్ వెపన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం
1: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
0: హైడ్రోజన్ బాంబు,
1: ఇవి ఎవరు సృష్టించారు?
0: హూ హాస్ క్రియేటెడ్ దీస్?
1: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
0: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్.
1: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
0: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్ దిస్?
1: మానవుడే.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్.
1: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటం బాంబు. బట్ ది సేమ్ ఆటం బాంబు ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్ నౌ.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధిపరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటం బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
0: Just as atom bomb, today the all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
1: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
1: Kula madam,
0: the pride arising out of caste.
1: Kula madam ante emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడాను సమానత్వమే, జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
0: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
1: అందరూ ఒక్క ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
0: All of us are the children of one master and one father.
1: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది?
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు వస్తుంది పోతుంది.
0: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: Dhanamu manavuniki avasarame.
0: Wealth is needed for man.
1: Kaani enta varaku anta maatrame deeni haddulo unchukovali.
0: But he should always exercise a limit for
1: prati jeevitamante ikkudunu oka limit lone untundadi, haddulone untundadi.
0: The entire life is subject to various limits.
1: Mana deham lopala 98.4 temperature undinappude idi perfect normal.
0: For example, in our physical body, the temperature must be 98.4.
1: 99 పోయిందా 99 పోయిందా జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: If it increases even slightly and goes up to 99, then we are having fever.
1: మన దేహం లోపల 120/80, ఇది బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్ నార్మల్.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: కాని 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90 and 130,
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, గాని మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్. దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యమును చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: అందులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వే అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: Kadukulona malamu kadamelle emukalu.
0: This consists of bones and flesh.
1: Arasi chuda paina muriki tholu.
0: If only you examine, this is covered by dirty skin.
1: Eppudu ee vidhanga maranistundo?
0: When and in what form you are going to get death?
1: Andamu prayamu indriya shakti undani nikkakuroranna. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నాడు.
0: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramunku avakashame untundadu. idi ye maatram kudanu manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: Appudu emana endundinatundi yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sushma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
0: In stula, sushma and kara and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu yendu, moodu lokamulu yendu, moodu gunamulu yendu kudanu idi mummurtanga nilchi untunnadi.
0: In all the three worlds, in all the three times and in all the three qualities,
1: okka chota unnadani kani maroka chota ledani kani cheppataku veeluku ledu.
0: It is not possible to say consciousness exists in one particular place and not in another.
1: Alanti divyamainatvanti okka chaitanyamunu మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine consciousness,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగున.
0: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
1: Kani muttinchu vaadu okadu undali kada.
0: There is need for one who can light the lamp.
1: Puvulu soodi daram undi pushpamala tanaguna.
0: There are flowers, there is thread and there is needle.
1: Would it urcheetuvanti vaadu okadu undali kada.
0: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: You have got gold and you have got gems, but can you, would there
1: be cheseyatvanti kamsali okadu undali kada.
0: There must be a goldsmith who can make jewelry out of it.
1: Vidyagaladu buddhigaladu.
0: You have got education and you have got
1: guru leka labhyamaguna,
0: but if you don't have a preceptor, will you be able to just understand?
1: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kani palanadi a palanadi b palanadi c ani cheppetundi guru okadu undali kada. లేకపోతే దేనిని ఏమంటాం దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫాబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి, వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ హూ కెన్ షో అస్ ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ది పాత్ అండ్ వాక్ ది వే.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో అస్ ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రీ, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: There is need for experienced teachers.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువు అత్యవసరము.
0: There is need for a teacher who practices and then expounds.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: We should not consider everyone as a teacher.
1: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురుత్ అనగా ఏంటి? తెలుసుకోవటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుందాది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: It explains what is good and what is bad.
1: Anninti endukunu prapradhamulo manamu samatvanni bhavincharadu.
0: In the beginning stages we should not consider everything
1: as ramakrameena deeni yokka antarbhootamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
0: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
1: Ye purugu ettidaneetundi manam gurtinchukokunda అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరితనం.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే విచ్ ఈస్ ఎ బీ.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకలెవల పలుకునా.
0: ఆల్ ది బర్డ్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ కెన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్యారెట్.
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెదలగునా.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్.
1: పులి చర్మము కప్పినట్టు గాడిదతా పులియగునా.
0: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్.
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్.
1: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
1: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
0: ది టైప్ ఆఫ్ విజన్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు గెట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ దట్ యు వేర్.
1: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్, ప్రేమ లేకుండా
1: సర్వం బ్రహ్మమయం అంటే పదవుల్లో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యు మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
1: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ we have to make an effort to understand
1: andaru kuda chaitanya swaroopude.
0: You are all forms of consciousness.
1: Kanuka motta mota ee chaitanyam nuku addu tagilinatvanti vaatini addu undinatvanti vaatini kontha varaku nu manam kramakramina gaani toliginchukotaniki krushi cheyali.
0: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: We desire something, but our actions betray our desire.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: పిప్పి కొట్టి రసము పీల్చకుండా.
0: You have to extract juice from the sugar cane.
1: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుకా నాకు రసం, ఈ చెరుకా నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూలములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట మనం సాధించాలి.
0: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం. అంత మనం ఊపిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్,
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: If any person criticizes or censures me, what is it that is going to happen
1: not
0: to me?
1: Even
0: praises as Indra, Chandra and various gods.
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: You increase

0: Good evening.
1: If any person criticizes or censures me, what is it that is going to happen
0: not
1: to me?
0: Not yemi varagaledu, taragaledu, karagaledu.
1: I have not lost anything and I am not
0: hurt. Varninchina, nenu peragadu.
1: If any person praises me, I am not going to be different.
0: Nadi, nadi.
1: I am myself.
0: Na tattvam nade.
1: My principle is
0: na satyam nade.
1: My truth is mine.
0: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault, only there is something which is not
0: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ బుద్ధి.
0: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
0: Kalukane ni atma sambandhamainatundi vishwasam ane ni sarva balamu.
1: Your real strength lies in the power of atma.
0: Adi lenetundi vaade adaratam bedaratam.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
0: you can enjoy it.
1: Wherever you are,
0: adavula yendunna,
1: whether you are in the forest,
0: akashamununna,
1: whether you are in the
0: pattanamununna,
1: whether you are in the city,
0: pallenunna,
1: whether you are in the
0: village, meedanunna,
1: whether you are
0: nattetabadiunna,
1: whether you are in the
0: ekkadunna gaani nee chetyam nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
1: Therefore there is no need for
0: ekkado manam vetukuponakkarledu.
1: There is no need for searching for consciousness somewhere.
0: Adi neelone untunnadi.
1: It is inside you.
0: Neeku deeni yokka chaitanyamunaku addu tagilinatundi dalini pariharam gaavinchukuneetundi prayatnam cheyi.
1: All that you have to do is to remove the obstructions which cover this consciousness.
0: Jagatanta brahmane.
1: The entire world is full of brahman.
0: Samasta padarthamulu brahmane.
1: Every object is full of brahman.
0: Sarva swaroopam kudanu brahmane.
1: Every form is brahman.
0: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
1: These are the principles which have been expounded in Upanishads.
0: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
0: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి.
1: హౌ కెన్ వి మానిఫెస్ట్ దిస్?
0: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
1: ఇన్ వింటర్ you put on a banin inside.
0: Dani paina oka shirt veskuntam.
1: You wear a shirt on that.
0: Dani paina dattamaina coat nu kappukuntam.
1: On that you wear another coat.
0: Ee vidhamaina dress nu neevu dharinchi na chest naaku deem na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
1: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
0: mudata neevu paina kappinatvanti dattamaina coat nu teesivei?
1: In the first instance, remove the coat which is so thick
0: and tanpari andulo unnatundi shirt nu kuda teesesei.
1: Second, you remove your shirt also.
0: Aa paina baniyan nu kuda teesesei.
1: And then you remove the baniyan.
0: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
1: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
0: Adhe vidhamgane ee naadu tamo gunam anetundi daktamaina coat nu kappukundam manamu.
1: In the same way, we have covered ourselves with this tamo guna.
0: Rajoguna manetunte ka alankaraniki aakarshinchetunte ka shattulu veskundamu.
1: We have also covered ourselves with rajoguna, which will be completely
0: shattu maatipokunda unde kosamani saatvikamanetunte thinniga undetunte oka banini veskundamu.
1: We are also covering ourselves with a thin
0: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
1: when your

0: హార్ట్ ఈస్ కవర్డ్ బై దీస్ త్రీ గుణస్ హౌ కెన్ యూ గెట్
1: మొట్టమొదటి తమో గుణం తీసివే.
0: Therefore, in the first place, remove
1: rajogunam tisive.
0: Then you remove rajoguna.
1: Apaina satvikam kuda tisive.
0: Then you remove even sattva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Neevu vesukunnivi tisive. Ante inku unna dani neevu cheyanakkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma you
1: do that. Unnadi unnattugane kanipistundi.
0: Then you will be able to get atma as it
1: is. చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: గనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
0: You have developed these three gunas.
1: పెంచుకున్న గుణములను చించివేయి.
0: All those gunas which you have developed, you remove them.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: Then you will be able to get a vision of your own.
1: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhana.
1: అప్పుడే negative, positive రెండు చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times, but my difficulties and problems are not solved.
1: Ayyo Tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapathulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
0: All that you have to desire is desire God.
1: నీకు సర్వస్వము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given.
1: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: If you go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: అవర్ ఎఫర్ట్స్ మస్ట్ బి టు విన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: ఆల్ దట్ వి షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ గాడ్.
1: కారణం ఏమనగా నీవు కూడా దైవమే.
0: ది రీజన్ ఈస్ యు ఆర్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: యూ విల్ బి సీకింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ యాక్చువల్లీ.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: ట్రైయింగ్ టు డిసీవ్ గాడ్ ఈస్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రియలైజ్ ట్రూత్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కాన మన యొక్క అల్పభావనలు అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ to give importance to these low, mean, small, little things of the world and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulendukanu sangati marachi ఉదర పోషణకై ఉరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుంటే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ. ఎదుటి గొప్పని చూచి ఏడుస్తున్నాము.
0: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
1: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకుర్రా, గొప్ప చదువరి నేనంచు తిరుగకుర్రా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా, సద్గుణ నడకలే సారమురా.
0: Don't go on just moving about without understanding the purpose of education. The entire purpose of education is virtues and good conduct.
1: Dema swarupulara, mimmalni nenu adhikanga baadha pettunnanu, kaalamuni adhikanga teesukoni meeku shramistunnaremo, naa prasangaanni nenu vijayamistanu.
0: Embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close. Thank you very much.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely, caste, strength, youth, beauty, education, wealth, power, and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: భావ మందున తలుపుటే భక్తి ఎగును. భావమందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: వెల్త్ అండ్ పూర్
1: వెల్త్ అండ్ పావర్టీ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుకార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఎ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రెప్యూటెడ్ టుమారో యు మే బి పుట్ టు డిస్రెప్యూట్
0: అయితే ఈ కీర్తి అపకీర్తులను కష్ట సుఖములను సిరి సంపదలను సమముగా భావించి సమముగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్ ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ. సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికే నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ అండ్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండా రాత్రికి ఏమాత్రము విలువ లేదు, రాత్రియే లేకుండా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దే కెనాట్ ది నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హీస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ షీ షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that they have no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కాని కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలే లేకుండా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైన కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా అయిపోయాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికీ తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: బికాస్ హీ పాస్ త్రూ ఆల్ దిస్ డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, ద పెయిన్ అండ్ యాంగ్జైటీస్, అల్టిమేట్లీ హీ వన్ రెప్యుటేషన్.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else you would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇదే డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణం.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It's only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulu kudunu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intaki durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudanu kariginchi kadilinchi medilinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchatam chetanu kada prahladuniki shashvatamainatundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this day.
0: Ee kashtamulaki emaina longina leka kashtamulaku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane kashtamulu yendu manaku anantamainatundi kirtini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitham yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinchee teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్యనిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్నా కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu nashtamulaku e maatramu kungadu sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognized this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't put in effort for permanent joy.
0: Oka bus traffic jantam traffic traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuran nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kani ee bus lopala 50 seat lone untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయము లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: Ee kannulu denin chudalo danin chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: Idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది.
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దాన్ని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్.
0: ప్రపంచం ఎట్ట ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years age,
0: elder
1: brother 25 years,
0: 20 years sister, younger sister
1: age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణమై పోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయస్ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్య భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together,
0: నిజంగా
1: kind of bad name they got. They are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని, భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని, అన్నా చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్నా చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: నా
0: చెడ్డ భావంతో,
1: బ్యాడ్ ఫీలింగ్,
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణమై పోతుంటే,
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావం, ఊహలు, ఇవి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్.
1: బట్ outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to such a bad name.
0: అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను, సిస్టర్ అయినా కూడాను జవాబు దీంతో ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: It's natural to a crow.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow.
2: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
2: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: సో హ్యావ్ స్ట్రైట్ లుక్స్.
2: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
2: దీనినే సుదృష్టి.
1: This is good look.
2: దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్.
2: దీనినే సుదర్శనము.
1: This good look సుదర్శనము.
2: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనము.
1: And this darshana, the looks that will give you good name.
2: ఇంక నోరు.
1: Then the mouth.
2: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
2: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
2: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
2: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
2: మయ సభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయ సభ.
2: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
2: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయ సభ?
2: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
2: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are no doors.
2: Neelu lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
2: Kolanu len daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
2: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
2: మయసభ. గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
2: నేరుగా వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ స్ట్రైట్.
2: డోరు లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
2: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: వేర్ దేర్ ఇస్ ఎ డోర్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో డోర్ లైక్ దట్.
2: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
2: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్హౌ అడ్జస్టెడ్.
2: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
2: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
2: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
2: ఒకవైపు లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
2: అసూయనే ఈ అతపతనంకు మూల కారణం.
1: It's only jealousy that has ruined him.
2: పోతూ పోతూ లేనట్టుగా కనిపించినట్టు ఒక కొలంలో పడ్డాడు.
1: As he was proceeding, he just fell down in a lake.
2: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally, anybody would laugh the situation.
2: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
2: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
2: ఈ చెలికత్తెలు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూసి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్సైడ్.
2: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్
2: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
2: అని అపవాది చేసుకున్నాడు అపోహ.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
2: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: దెన్ హీ వౌండ్ బికాస్ యూ లాఫ్డ్ ఎట్ మీ ఐ విల్ సీ టు ఇట్ దట్ ఎవ్రీబడి విల్ లాఫ్.
2: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండున్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
2: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
2: Prahasan is
1: laughter. Prahasan is loud laughter. Smile and laughter.
2: It is chala cheddadi.
1: It's very bad.
2: Iddaru muguru mitrulu cheri navvukuntuntaru.
1: Three and two or three or four.
2: Aa daarlo evaru streelu velutuntaru.
1: Ladies pass by.
2: Vaallu aapohala padtaru. Neevu deni kosam navvyamo adi veru.
1: There will be mistaken. Why you laugh is a different thing altogether.
2: Kanuka evaraina prayanamai streelu pothunna samayalo manu elanti vishayam nandukayina kuda navvakoodu.
1: If any lady passing by, whatever may be the situation,
2: you never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
2: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
2: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటుపోయే వాళ్ళను, అటుపోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
2: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
2: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
2: కాబట్టి ఈ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
2: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
2: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
2: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
2: కనుకనే మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
2: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
2: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
2: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
2: ఇంకా కొంతమంది
1: సమ్
2: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
2: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with
2: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూ
2: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు
2: పాడైపోతున్నావు.
1: యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
2: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్ అబ్సర్డ్.
2: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ అవర్ వర్డ్స్ అవర్ లుక్స్ అండర్ చెక్.
2: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
2: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూఆర్ గుడ్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
2: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ టు రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
2: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్
2: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
2: అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్.
2: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ మ్యాన్.
2: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హి కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్ హి బికమ్స్ అన్ అనిమల్.
2: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
2: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
2: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
2: ఫ్రంట్ పోవాలి కానీ బ్యాక్ పోకూడదు. ఇంకా
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్ నాట్ టర్న్ బ్యాక్.
2: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్షన్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
2: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
2: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
2: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
2: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
2: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యూఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
2: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యూఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
2: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవ్ ఇఫ్ నాయన ఎనీ సాధన.
2: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది, రా కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
2: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
2: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: ఆ విశ్వాసము.
1: That is the faith.
2: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
2: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
2: పెట్టుకోవాలి.
1: That you should have.
2: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్ రివర్షన్.
2: దీనిని శాస్త్రవచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: శాస్త్ర మీన్స్ ఇట్ క్లియర్లీ మెన్షన్స్ వాట్ యూ షుడ్ నాట్ డూ.
2: దృష్టి వద్దు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
2: చెడ్డ పలుకు వద్దు.
1: డోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్.
2: చెడ్డ వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసనింగ్ కాదు. ఇట్స్ నాట్ గుడ్.
2: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
2: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్
2: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్
2: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్
2: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్
2: శాసనం.
1: This is command. Shasana.
2: This is the way to God.
1: This is the way to God.
2: ఈ శాస్త్రం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you. దీనికి
2: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
2: దూరం చేయటమే కాదు వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
2: కారణం ఏమిటి?
1: Why?
2: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
2: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యు లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
2: ప్రతిష్టను నిర్మూలం గావించుకున్నాడు.
1: యు లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
2: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
2: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
2: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
2: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
2: సమత్వం యోగం ఉచ్యతే. యోగం సుఖమ కౌశలం.
1: ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగా. ఇట్ ఇస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
2: ఈ యోగం మాత్రమే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
2: ఈ సమత్వం అనేటువంటి ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
2: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
2: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't be.
2: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
2: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
2: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
2: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
2: ఇది నాది కాదు.
1: It's not mine.
2: This is not my fault.
1: This is not my fault.
2: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
2: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్ వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
2: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
2: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
2: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దేర్ విల్ బి సిచ్యువేషన్స్ వెన్ యు లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
2: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
2: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ యారోస్ ఫర్ 56 డేస్.
2: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టు పాండవ
2: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
2: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
2: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
2: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
2: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
2: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
2: శకుని కూడా పోయాడు.
1: శకుని
2: కర్ణుడు కూడా పోయాడు.
1: కర్ణ ఫినిష్.
2: ఎవరు లేరు.
1: నో వన్ దేర్.
2: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
2: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
2: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
2: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
2: పితామహునికి నమస్కారం చేసింది.
1: ద ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్స్.
2: అనగా భీష్మునికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: షీ పేడ్ హర్ రెస్పెక్ట్.
2: చాలా గౌరవమైన ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
2: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
2: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
2: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
2: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. దుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ
2: ఐదు భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
2: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
2: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: Krishna said, listen to me, the reason behind this.
2: Patula palumatalaku yeduru cheppanga bodu.
1: Whatever husbands say, she will never oppose it.
2: Vari sevalu cheyaga tiradanadu
1: She will never say, I have no time to serve you.
2: Tanakununna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
2: Draupati ki saati ye pativratayu ledu.
1: No one would ever equal Draupadi in chastity.
2: Kanukane Draupadi chala pativrata annadu.
1: So Draupadi is a chaste woman.
2: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
2: లైక్ అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాలుగా కనిపిస్తున్నాయి ఐదు మంది భక్తులు కాదు పంచప్రాణములకు తాను పతి
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఆమెకు పంచప్రాణములే పతి
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్
2: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి వాయుపుత్రుడే భీముడు
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ
2: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు
1: సన్ ఆఫ్ ఇంద్ర
2: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె యొక్క భర్తలుగా మారారు
1: Therefore, all the five life principles are
2: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్
2: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు
1: At that time, Bhishma was teaching principles of dharma.
2: Dharmaja, rajyam jayinchavu.
1: You conquered this kingdom.
2: Krishna yokka anugraham cheta neevi pavitramaina danni pondagaligavu.
1: Because of Krishna's grace, you could come to this level.
2: Ippudu em anukunnavu? మీ మిత్రుడిగా భావిస్తున్నావు భావమతిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఇస్ యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా దట్ హీస్ ఫ్రెండ్ నో నో హీస్ వెరీలీ గాడ్
2: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్
2: అలాంటి భగవంతునితో నీ వాడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు
1: యు హావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ హిమ్ కన్వర్సింగ్ విత్ హిమ్
2: పాండవులారా మీది
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
2: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు
1: సో సేయింగ్ హి
2: మానవుడు ఏ రీతిగా ఉండాలి
1: హౌ షుడ్ మ్యాన్
2: ఏ విధంగా నడుచుకోవాలి
1: హౌ షుడ్ హి బిహేవ్
2: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
2: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
2: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్
2: కానీ
1: బట్
2: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్
2: ఒక హాస్యంగా నవ్వలేదు
1: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్
2: అవమానంగా నవ్వలేదు
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్
2: అది ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం
1: షీ జస్ట్ లాఫ్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్
2: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి
1: బికాస్ ద్రౌపది లాఫ్డ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్
2: ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు కళ్ళెత్తి ద్రౌపది వైపును చూచాడు
1: ధర్మజా ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్
2: ఇంకా అర్జునుడు
1: అర్జున
2: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు
1: He opened his eyes, Arjuna, and looked at us all anger and fury.
2: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుందారి.
1: You don't have common
2: general knowledge లేకుండా ఉంటుంది.
1: You don't have general knowledge.
2: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టదే అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు
1: హిస్ లుక్స్ కన్వేడ్ ద ఫీలింగ్ దట్ ద్రౌపది డిడ్ంట్ హ్యావ్ దీస్ టూ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
2: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు
1: భీష్మ హూ హాస్ నోన్ ద ట్రూత్
2: ధర్మజ
1: అర్జున సహదేవ
2: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని
1: డోంట్ బి మిస్టేకన్
2: ద్రౌపది చాలా పవిత్రతర
1: ద్రౌపది
2: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు
1: నోబడి క్యాన్ పాయింట్ అవుట్
2: కారణం లేకుండా ఆమె నవ్వలేదు
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్
2: కారణము
1: ఐ యామ్ ది కాజ్ ఫర్ ఇట్
2: నేనే కారణము
1: ఐ యామ్ రెస్పాన్సిబుల్
2: అని చెప్పి అమ్మ ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్
2: అమ్మా నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు పదివంతకంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషం నిర్మూలం గావించుకోవచ్చు
1: లెట్ ఎవ్రీ వన్ నో ద ట్రూత్ ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్
2: అప్పుడు ద్రౌపది చెప్పింది
1: పితామహ
2: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్
2: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్
2: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్
2: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్
2: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు
1: However, you have been supporting Kauravas all the time.
2: Chinna
1: and you are the chief of their army.
2: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent the company. Spend your time in the company of Kauravas.
2: ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు?
1: But why did you not teach this dharma to Kauravas?
2: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
2: వాళ్ళకు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
2: కానీ సత్య ధర్మం తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దాని వల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
2: ఎవరికి బోధ చేయవలన వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదు వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
2: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
2: appudu bhishmudu satyanni gurtinchi tan chepparu avunu idi na tavashame.
1: Bhishma understood.
2: Aithe nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
2: Vaalu satyamu dharmamu sir poorthi telusu.
1: They know satya and dharma well.
2: Kaani satya dharmam teliyinatundi kauravulaku meer enduku ee bodhalu.

0: అయితే నేను మొదటి నుంచి కూడాను కౌరవుల తిండి తింటూ వచ్చాను.
1: In fact, I have been carrying on my living in the company of
0: Kauravas.
1: I spent my life amidst
0: Kauravas.
1: Because the food I have partaken there, all dharma is at the bottom level. All sinful ideas are on the top. Because of the arrow shot by your husband, all the blood on the top
0: gets
1: the bad blood is lost. All the bad ideas, bad thoughts, that came out.
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుంది.
1: That pure sacred blood is not.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: Therefore I
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంట్లో ఈ విధమైన దోషం కల్పించింది.
1: I did not teach dharma before. I was in the company of these sinners.
0: తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: So there are so many mistakes, so many
0: defects.
1: In fact, if you partake the food out of sinful acts, you will have sinful thoughts. Bhishma is one of wisdom. What are the reason for all the bad thoughts? Because his blood is full of this
0: sin.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.
1: యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్ ద్రౌపది.
0: నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాది లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then, at that time, kings, sages, saints and seers recognized. Even to laugh, there must be appropriate time. Draupadi has got that right. She spent her life
0: on food.
1: She dedicated her life in following the principles of dharma. She dedicated her life in following the principles of
0: dharma. ఎంతో మంది శిష్యుల తోపల అరణ్యంలో ప్రవేశించాడు.
1: At one time, Durvasa came with many of his disciples.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: Only to humiliate Pandavas.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: He may be a great sage, but he can't harm anybody.
0: ధర్మజులు వచ్చాడు.
1: ధర్మజక్కే.
0: ద్రౌపది. ఇన్ని వేల మంది శిష్యులతో దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమీ విచారించనక్కర్లేదు మాత.
1: Then Draupadi said, don't worry now.
0: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్
0: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ద రైట్ మోమెంట్.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు కృష్ణ.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యూ షుడ్ ప్రొటెక్ట్.
0: అందులో ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తి.
1: దుర్వాస,
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్స్ వుడ్ బి సేఫ్.
0: కనుక వారిని రక్షించమని కోరాడు. కోరింది ఈమె.
1: అండ్ షీ ప్రేడ్ దట్ హర్ హస్బెండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంతా ద్రౌపదికి.
1: He started telling as if he started there, his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
0: కొత్త నటన ఒక చేస్తూ వచ్చాడు.
1: And then he started acting there.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: చాలా ఆకలి వేస్తున్నాడు.
1: I am very hungry.
0: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము. నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటే బొద్దలో ఉన్నట్టు నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: వీ కుడ్ నాట్ సర్వ్ ఫుడ్ ఈవెన్ టు దుర్వాస. ఓ కృష్ణ, హౌ కుడ్ వీ సర్వ్ యూ ఫుడ్?
0: నీవు వేరే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యూ వాంట్ ఫుడ్.

0: ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్
1: మేము అడవుల పాలైపోయినాము
0: వేర్ ఇన్ ద ఫారెస్ట్
1: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము
0: వి స్పెండింగ్ టైమ్ ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్
1: కృష్ణ నీవే చెప్పు ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను నా ప్రాణాన్ని నేనే ఇస్తాను అంటుంది
0: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్ ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్
1: ద్రౌపది ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటుంటే తీసుకుంటారా
0: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్
1: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్
1: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది
0: వాట్ ఎవర్
1: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది
0: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్ ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ
1: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి
0: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్
1: కృష్ణ నీకు తెలీదా
0: కృష్ణ
1: పాత్ర బాగా తోగి పెట్టేశాను అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని
0: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్ దేర్ ఇస్ నో
1: తీసుకుందరా అన్నాడు
0: ఇస్ ఇట్ బ్రింగ్ ఇట్
1: సరే కృష్ణార్జున శిరసా వహించింది
0: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్
1: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం
0: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్
1: సెడ్ పాత్ర నాటు ఇటు చూచాడు వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి ఆనాడు ఆకుకూర వండింది పాపం
0: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్
1: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది
0: అండ్ షీ సా
1: దాన్ని వేయి నాకు అన్నాడు
0: And said, give me offer that.
1: Dani teesindi, Krishna ani vesindi paapam.
0: And she just offered it to him, Krishna saying.
1: Akshayam annadu.
0: He said, Akshayam, let it be infinite.
1: Dani to, Krishna yokka kadupanta nindi poyindi.
0: And Krishna's hunger is totally
1: satisfied. Bhagavantuni trupti ainappudu prapanchamanta trupti aipothundi.
0: When God is satisfied, the whole world will be satisfied.
1: Niki gani vadanaithe lokamata, nenu lokamandu loku avudu lokamata. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు
0: వెన్ గాడ్ డినైస్ యూ నోబడీ వుడ్ ఎవర్ ఎక్సెప్ట్ యూ
1: భగవంతుని ఎస్ అన్నాడు అందరూ ఎస్ అంటారు వాడు
0: వెన్ గాడ్ సేస్ ఎవ్రీబడి విల్ సే యెస్
1: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు
0: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్
1: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి
0: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
1: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు ఇంక వీళ్ళ దగ్గరికే రాలేదు
0: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్ దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్
1: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు
0: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్
1: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు
0: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ
1: ఇటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు
0: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్
1: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి
0: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో హ్యాస్ టు విన్ గుడ్ నేమ్
1: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే ప్రపంచాన్నే మనం పొందినట్టే
0: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్
1: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది
0: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ యూ విల్ హ్యావ్ ది హోల్ వరల్డ్ అండర్ యువర్ కంట్రోల్ త్యాగరాజు
1: కూడా చెప్పాడు
0: దట్స్ వాట్ త్యాగరాజు సేడ్
1: నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే చాలు రామా సర్వగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు
0: త్యాగరాజు సేడ్ ఓ రామా ఇఫ్ ఐ హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్
1: కనుక భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు డిజర్వ్
1: కష్ట నష్టములు సుఖ దుఃఖములు కీర్తి అపకీర్తులకు అన్నింటినీ మనం ఎదుర్కోవాలి
0: వీ షుడ్ ఫేస్ both of these twins the pain and the
1: anni samayamni
0: and the profit and loss
1: bhagavantuni yokka naamanni manam smarinchali
0: at all times we should chant the name of god
1: bhagavantuni premaku manam paathrulu kavali
0: we should deserve the love of god
1: aa premaku paathrulaithe ink deeniki manam veravanakkarledu
0: when once you are the recipient of god
1: sarvamunu neevu sadhinchu
0: you don't need to fear it amounts to achieving everything else in this world
1: kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి
0: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమిటీ

0: Our next presentation is a divine discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெடதாருகும் பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకమునతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు

0: പ്രത്യക്ഷമായൻ ശൈല രാജേന്ദ്രുഡു നേടു പ്രത്യക്ഷമായൻ.
1: With the moon shining with all its brilliance on the matted hair, with a broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over. With that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayi Kudanu Ayaskanta Malyamai Unnadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూజే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: So also the wind that blows continuously because of magnetism.
0: సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే.
1: We find the same magnet present all over.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: We visit temples.
0: ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరు?
1: Who is going over there?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. అర్పించేటువంటి పుష్పములు గాని ఫలములు గాని అన్ని కూడాను ఈ అయస్కాంతమయమై ఉన్నవి.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: కనుకనే ఈ సర్వమయమైనటువంటి అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంటాడు.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: ఎన్ని వేల మంది భక్తులు ప్రవేశించినప్పటికీ ఈ యొక్క అయస్కాంత దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది గాని తరగదు.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: అయస్కాంత కిరణముల యందు ఒక మూలిక వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనప మూలిక కూడాను అయస్కాంతమైపోతుంది.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైగొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకూడను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయం నందు ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తిని మనం ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటారు.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళ్తుంటారు.
1: యు గో టు తిరుపతి.
0: హరిద్వారం పోతుంటారు.
1: యు విజిట్ హరిద్వార.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: ఋషికేశ్.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను.
1: In all these pilgrim centers,
0: పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు.
1: The power there latent in pilgrim centers is because of the wish of the devotees and their devotion.
0: మానవుడు సకలేశ్వర్య స్వరూపుడు.
1: Man is the embodiment of all forms of
0: భగవంతుడు కూడాను సకలేశ్వర్య స్వరూపుడే.
1: So also God.
0: ఐశ్వర్యము,
1: wealth,
0: దానము,
1: charity,
0: యశస్సు,
1: reputation,
0: జ్ఞానము,
1: wisdom,
0: సంపద,
1: property,
0: ఆనందము,
1: and bliss.
0: ఈ అన్ని కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: These are all the gifts and grace of God.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: All these six capacities are latent in everyone.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore, if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone, you find the brilliance.
0: మొదటి శక్తి,
1: the first power,
0: materialization.
1: Is materialization.
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండరములు, శరీరం యొక్క మాంస ముక్కములు అన్ని చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: ద మెటీరియలైజేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అ బాడీ, ద మజిల్, ద ఫ్లెష్, ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ది
0: వన్ యు థింక్ యు ఆర్ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ మెన్షన్ ద ఫస్ట్ లెవెల్, ద వన్ యు థింక్ యు ఆర్.
0: కానీ దీనికి వైబ్రేషన్ అనగా ప్రాణశక్తి.
1: దెన్ లేటర్ కమ్స్ ద ప్రాణశక్తి వైబ్రేషన్.
0: అది ఏ యశస్సు?
1: దట్ ఈస్ యశస్సు రెప్యుటేషన్.
0: ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ వైబ్రేషన్.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: దీస్ టూ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఆత్మిక్ పవర్.
0: దానినే రేడియేషన్ అన్నారు.
1: దాట్స్ కాల్డ్ రేడియేషన్.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore, man is the combination of the Trinity, materialization, vibration, and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి యందు కూడాను ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్.
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: హీ క్లెయిమ్స్ దట్ దిస్ ఇస్ మై బాడీ.
0: బాడీ కంటే నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
1: యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ బాడీ.
0: కనుక నీవు మై బాడీ అంటున్నావు.
1: అండ్ సో యూ సే
0: బాడీ వేరుగా ఉంటున్నది.
1: బాడీ ఇస్ సెపరేట్.
0: కనుక నీవు ఈ యొక్క మెటీరియలైజేషన్ దేహం కాదు.
1: Therefore, you don't symbolize materialization.
0: నీవు కాని దేహమును నాది నాది అని భ్రమిస్తూ ఉంటున్నావు.
1: You just claim as though it is mine.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: ఈ భ్రమల చేతనే మానవుడు ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: Because of this illusion and delusion, mistaken identity, man has lost his
0: brilliance. ఒక వైబ్రేషన్.
1: Then comes vibration.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తత్వశక్తి.
1: Vibration represents the nature of breath, inhalation and exhalation.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: We think that it's only breathing process, breathing in the air.
0: కాదు కాదు.
1: No.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాసశక్తి.
1: దిస్ ఇస్ ది పవర్
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వీ సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్, దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్
0: పశ్చిమ చానపశ్యతి, మూఢో మూఢో మూఢో, తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్,
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ దివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడా ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్య శక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వీ ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు.
1: వీ సే దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ టెంపుల్.
0: దీన్ని సైన్స్ లోకలను,
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ ఎస్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్,
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: That power that shines, where from you get?
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: Everything comes from
0: within. ప్రతి మానవుని ఎందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: You find the gold in everybody.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఇనుము ఉంటుండది.
1: There is iron.
0: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
1: All metals are in everybody.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: The metals are not from the exterior.
0: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
1: All metals are present within.
0: రసోవైసః, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: గాడ్ ఈస్ హిరణ్య గర్భ.
0: తన యొక్క ఉదరములందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ ఆఫ్ ది అబ్డామినల్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్.
0: కాబట్టి ఈ రసమయమైనటువంటి ఒక హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎసెన్స్ ఈజ్ సెంటర్డ్ రౌండ్ దిస్ హిరణ్య గర్భ.
0: దానిని లింగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగ.
0: లింగం అనగా చిహ్నము అని పేరు.
1: లింగం మీన్స్ ఎ సైన్,
0: ఒక గుర్తు అని పేరు.
1: ఎ సింబల్, ఎ సైన్.
0: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇతి లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
0: లియతే గమ్యతే ఇతి, ఇదే గమ్యము.
1: దిస్ ది గో,
0: ఇదే లీనము.
1: దిస్ మర్జ.
0: కనుకనే సర్వత్వములకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటం ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి.
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇంటూ లింగా ఫామ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమై పోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha pain, but it is bodha teaching.
0: తల్లి గర్భంలోనున్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడతా ఉంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా?
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుఖేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనేది నేను భావించను.
1: Bhagavan will never consider this painful.
0: ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: Bhagavan is so happy that he is passing on bodha, the teaching.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: This means reaction, reflection and resound.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last 2 days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్లు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్స్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక 3 దినముల నుంచి కూడాను నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ 3 డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్
1: but it's a nature
0: of sahajamu.
1: It's quite natural.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: దివ్యత్వం అనకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ యొక్క మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైన.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉండాలి.
1: సో ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: ఇచ్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: అండ్ ఎయిర్ దట్ వి
0: బ్రీత్. వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: నడకలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ వి
0: ఫైండ్ మ్యాగ్నెట్ పనిలో మ్యాగ్నెట్ ఉండాలి. సర్వం కూడాను మ్యాగ్నెట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: And in fact, if you investigate clearly, you don't find it, that force being latent in it.
0: Daivadhinam jagat sarvam.
1: The whole universe is under the control of God.
0: Bhagavantuni yokka deentlopala anta kuda sarvadhinam bhagavatattvam.
1: The whole thing belongs to God's kingdom.
0: Ilanti shakti satyadhinantu jeevatam. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వస్తుంది.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తములనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయా హృదయులు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: ద కంపాషనేట్ హార్ట్
0: తత్ సత్యం ఉత్తమాధీనం
1: ఈస్ ట్రూత్ఫుల్ ఈస్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: పరమో గతి
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము
1: అండ్ హీఈస్ ది రైట్ పాత్
0: అతనే పరమస్థితికి మార్గము
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు.
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వీ గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హావ్ దట్ డివైన్ పవర్
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ అస్ వీ గో ఆన్ పిల్గ్రిమేజ్
0: నిజంగా ఈ శక్తి కంపీడంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది పవర్ ఇన్ యూ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: వెన్ వన్స్ యూ నో ది మ్యాగ్నెటిక్ పవర్
0: కంట్రోల్ పవర్ కూడా ఉండాలి
1: అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్
0: కేవలం శక్తి ఉండినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ నో
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు
1: the one who drives the car
0: దాని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకొని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది
0: వెహికల్ స్పీడ్ ని ఎప్పుడు బ్రేక్ చేయాలి
1: when to apply the brake he should know
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారును డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: when once he knows how to control he would be able to
0: కాని దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తాంచేస్తాడు.
1: when he cannot control drive the car he has to be met with an accident and die.
0: ఈ దేహములనేటువంటి అంతా కూడాను ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్
1: so body is like a car which is magnetic
0: ee kannula entundi ee oka car ku lightlu
1: the eyes are like the lights of the car
0: ee oka noru deeniki horn
1: the mouth is the horn
0: ee oka deen lopala mind steering
1: mind is the steering
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి
1: అండ్ ఇస్ ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ ఫెయిత్
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్స్
0: ఏ టైర్ లో గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ది ఇట్ షుడ్ బి పంప్డ్
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: And everything is present here.
0: మన యొక్క స్టమక్ ఈ కారు పెట్రోల్ బంక్
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్
0: కానీ కొంతవరకును మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్
0: కనుకని ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: And such సాత్విక food must be taken.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి శుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: And this car, the human body, can be made perfect and reach a destination.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్ వన్ కెన్ లీడ్ ఇట్ కూడాను
0: ఈ యొక్క అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెటిజం మోస్ట్ ఇంపార్టెంట్
0: ఈ అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
0: ఎందు చూసిన ఎందెందు వెతికిన అందెందే కలదు.
1: Wherever you search, wherever you go, you find it there.
0: ఇదంతా కూడాను ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider
0: chintalu kaadivi
1: is not so
0: santoshanni kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: blissful. Magnet yokka bhavanam yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta.
1: Childhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamalu oka chinta.
1: Difficulty.
0: Santosam oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వరీస్ ప్రెసెంట్ ఇన్ దిస్
0: కార్. కానీ చింతలుగా మీరు భావిస్తే ఇవి చింతలవుతుంది.
1: అండ్ దట్స్ ఎ వరీ ఇఫ్ యు కన్సిడర్ ఇట్ సో.
0: కానీ సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పనిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: బట్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వుడ్ కన్ఫర్ అల్టిమేట్ హ్యాపీనెస్ యూ విల్ బి హ్యాపీ అబౌట్ దట్. కనుక
0: మానవుని యందు ఏది కూడా చెడ్డత లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మ్యాన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: బ్యాడ్. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
0: కారణము జగంతా మ్యాగ్నెట్ యొక్క పవర్.
1: దట్స్ ఆల్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: దీస్ ఆర్ ఆల్ ది సైన్స్ ఆఫ్ దిస్ మందిర్.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof.
0: Yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: Ivanni kudu kevalamu tatkalika tripti nimittame chesetuntive kaani ee ayaskantamulu control chesetuntive kaadu.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: Ivanni vidhamargamuluga chepparu.
1: And they are just taught as a worldly way.
0: Shravanam,
1: listening,
0: Keetanam,
1: singing,
0: Vishnu Smaranam,
1: chanting,
0: Pada Sevanam,
1: service,
0: Vandanam,
1: salutation,
0: Archanam,
1: worship,
0: Sneham,
1: friendship,
0: Dasyam,
1: servitude.
0: ఈ దాస్యం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? స్నేహం కలిగిన తర్వాతనే దాస్యం వస్తుంది.
1: సర్విట్యూడ్ కమ్స్ లేటర్, ఓన్లీ ఆఫ్టర్ ఫ్రెండ్షిప్.
0: కనుక మొట్టమొదట మనము స్నేహాన్ని కోరాలి.
1: సో వీ షుడ్ డిజైర్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఎ ఫ్రెండ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఫ్రెండ్షిప్ యు విల్ హావ్ ద పాజిటివ్ రిజల్ట్.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: ద ఫ్రెండ్షిప్ లీడ్స్ టు సెల్ఫ్ సరెండర్.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: అండ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకు రాదు.
1: యూ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్.
0: ఏది చేసినా కూడా అయస్కాంతమే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడ ఎక్కడ ఏ ఏ దేవాలయములు ఉన్నాయో ఆ దేవాలయములో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద టెంపుల్స్, the force, the power behind it,
0: Tirupatilo
1: is that of
0: magnet. Untundadanukuntam.
1: And we say there's very great power
0: Adi
1: in Tirupati.
0: Venkateswara Swami yokka shakti gaadu.
1: It is not the power of Venkateswara Swami.
0: Ee teesukoni poyinatundi bhaktulu yokka prapattulu shaktulu akkada vadali pettunnaru.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees.
0: Aa magnetic aakarshana shakti untundadi.
1: And it has got the attractive power.
0: Rameti iti ramaha. Ramimpa cheseetundi shakti undi.
1: And it has got the power of attraction.
0: Adi ramimpa cheyatam valla akkada pedda shakti ga roopandutundadi.
1: And that has finally shaped into a mighty power.
0: Ye devalayamlo poyinappudiki
1: you may go any temple.
0: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను
1: the power over there.
0: అయస్కాంత శక్తియే.
1: Is the power of the magnet.
0: అది ఏ power of divinity.
1: And that is the power of the divinity.
0: ఆ power of divinity అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి.
1: And we should have that divinity power.
0: ఇది ఒక దేవాలయంలో మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు.
1: Excepting in the temple you don't find it anywhere.
0: ఎందుకంటే అక్కడ దేవుడు కూడాను అయస్కాంతమయమే.
1: Because the god over there is also magnetic.
0: అది పూజలంతా కూడా అయస్కాంతమే.
1: The worship.
0: ఆ పూలన్నీ అయస్కాంతమే.
1: The flower.
0: ఆ జలమంతా అయస్కాంతమే.
1: Water.
0: అర్చనంతా అయస్కాంతమే.
1: The whole process of worship.
0: అంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: Everything is of magnetic power.
0: కనుకనే అక్కడ పోయిన తక్షణమే అందరిని ఆకర్షిస్తుంది.
1: That's the reason why you are drawn, attracted to every temple.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: And the priest over there is also a magnet.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: సో ఎనీవన్ హూ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని
1: ద బాడీ దట్ ఇస్ ద మ్యాగ్నెట్
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: అనవసరంగా ఇతరులపైన కోప్పడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూఆర్ యాంగ్రీ, వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ టెంపర్, యూ లూజ్ ద పవర్.
0: ఇతరులు మనం ద్వేషించినప్పుడు, లేక అసూయపడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: వెన్ యూఆర్ jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power.
0: ఈ శబ్ద స్పర్శలంత కూడాను అయస్కాంత మహిమలే.
1: All that, the sense of touch, the sense of audition,
0: కాంతి కిరణంత కూడాను అయస్కాంతమలే.
1: The light rays also contain
0: magnetic. మద్రాస్ లో, ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: ఢిల్లీ లో మాట్లాడేటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకుని వస్తాంది.
1: What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాయములు కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు.
1: వై ది హార్ట్ బీట్స్ సో మెనీ టైమ్స్ పర్ మినిట్,
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విరవీగుతున్నారు, కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో,
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్? నో,
0: రక్తం స్పర్శను, ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము,
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్,
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం ప్రక్క లోపల
1: by the side
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: by the white blood
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: white blood corpuscles
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: and white blood corpuscles would patch
0: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
1: that's all god's will.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి, కానీ మానవుని యొక్క ప్రయత్నంకు కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని ఎందు ఈ అహంకారము, నేను చేస్తున్నాననే అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్,
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను
1: ఈవెన్ ద ప్యాడీ
0: దంచి పొట్టు తీసి
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్,
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
0: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్ ఏబుల్
0: పండిని పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హి డజంట్ ఈట్ ప్యాడీ
0: డైరెక్ట్లీ. పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్ అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: You remove the husk.
1: You remove the husk.
0: దాన్ని ఉడికించాలి.
1: It has to be boiled. దానికి
0: రుచైనటువంటి పదార్థం చేర్చాలి.
1: And you should have that taste there.
0: భుజించాలి.
1: Then only you can eat.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: Therefore, it lies in the human effort to make the food ready.
0: సృష్టి మాత్రం అంతా దైవంతోనే జరుగుతున్నది.
1: Creation is of God.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడా, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God.
0: పోనీ ఇంకేమింది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
1: But still they say there is some energy.
0: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
1: That very energy is God.
0: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
1: Man cannot do anything without energy.
0: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు?
1: How are you able to speak?
0: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get energy?
0: అది ఏ దైవమైనటువంటిది?
1: And that's divine.
0: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్.
0: రేడియేషన్ తీసుకుని వచ్చి
1: రేడియేషన్
0: వైబ్రేషన్ తో తన ఎందుకు చేర్చుకుని
1: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్ వైబ్రేషన్,
0: మెటీరియలైజేషన్ దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు.
1: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
0: పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము.
1: And body is responsible for action.
0: Vibration chinta cheyadaniki vibration.
1: Vibration helps you to think.
0: Annitini chaitanyavantam gaaminche deeni kosam radiation.
1: The entire pulsatory activity is
0: radiation. Vedam nandu prajnanam brahma annaru.
1: This in Veda is called prajnana, awareness.
0: Not awareness, constant integrated awareness.
1: Constant integrated awareness.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్య శక్తిని
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఈజ్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
0: ఎక్కడే గాని ముక్కలయ్యేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డజంట్
0: ఎక్కడే గాని కట్ అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ బ్రేక్.
0: ఎక్కడే గాని జాయింట్ కలిపేటువంటిది కాదు.
1: నో జాయింట్స్.
0: ఇది ఏది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేశ సర్వత్రా హరిచింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద
0: డే. జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్ ఎవర్.
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ గాట్ ఇట్ హాస్ నో త్రీ స్టేజ్.
0: కాలములు ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: ఏకం సత్విప్రా బహుధావదంతి.
1: ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతమైనటువంటి ప్రతి మానవుని యందు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దానిని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ye roopanaina darinchavachunu.
1: It may assume any form.
0: ye roopamunaina neevu darshinchavachunu.
1: You can visualize any form.
0: krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
1: You want to see krishna, that magnet turns into krishna form.
0: ade ramuduga uttamartundi.
1: And the same
0: ade ishwariga maartundi.
1: ishwara
0: ivanni kuda mana bhramtuli.
1: These are all your imaginations.
0: kaani divyatvaniki ye roopamu ledu.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో,
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: హాస్ ద వాటర్ ఇస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ దట్ ఫార్మ్.
0: ఫుట్బాల్ లో కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇంటు ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హి కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాతకాలమునందు, పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్డ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
0: బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియని తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ నేచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: so if you strengthen faith in
0: సర్వమును
1: God,
0: మనం సాధించవచ్చును.
1: you will be able to accomplish
0: సర్వ రూపాన్ని కూడా మనం పొందవచ్చును.
1: you will be able to see everything.
0: మనమే దైవ స్వరూపులు కావచ్చును.
1: you become God.
0: దైవం వేరే ప్రత్యేకంగా లేడు.
1: God is not separate from you.
0: దైవం వేరు కాదు.
1: and you and God are one.
0: దైవం ఒక్కటే.
1: you and God are one.
0: ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: you have to know this fundamental philosophy, then you attain that oneness.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: This is a big size. దీనికింత
0: ఒక అర్థం లేకుండా పోలేదు.
1: And it has a meaning.
0: ఇది 5 తులములు ఉంటుంటాది.
1: It 5 tulas in weight.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి ఒక రసం ఉంటుంది, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్య గర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్య గర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకుని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: ద డాక్టర్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ ద గోల్డెన్ మెడిసిన్.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని, దానికి వెళ్ళ ఎక్కించుకోవడం కోసమని.
1: ఈజ్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్, ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడా ప్రభావిస్తుంది.
1: When one there's energy, your face shines brilliantly.
0: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: The gold within the body is of this size only.
0: దీనిని కరిగించినప్పుడు అంతలక్క ప్రవేశిస్తుంది.
1: When once you melt it, it goes to different parts of the body.
0: కన్ను ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: It gets into the eye and helps you develop vision.
0: చెవులో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది.
1: And it is the supporter of the ear drum.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
0: 3000 టేస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టేస్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores of rays are there.
0: ఒక కాంతిని మాత్రం మనం చూడలేము.
1: You are not able to see fully well one ray.
0: కన్నుని అద్దం మూసుకొని చూడు.
1: You just half close your eye.
0: ఈ దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: You find the light rays from all these lights.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: That's all the effect of the same principle.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: There's light in magnet.
0: శక్తి ఉంటుండాలి.
1: The power.
0: Taste ఉంటుండాలి.
1: The taste.
0: దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: And also audition.
0: చూపుడు ఉంటుండాలి.
1: And also vision.
0: అంతా దీని యొక్క ఇది.
1: Everything is there in a magnet.
0: ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ.
1: As this gold, the essence goes around the body.
0: నీ చర్మమునకు కింద
1: beneath the skin.
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుంది.
1: There is thin white skin.
0: అది డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: Doctors know it.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: The moment that thin white skin is cut, you find bleeding.
0: రక్తం రానే రాదు.
1: Otherwise,
0: కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: You find the light rays from all these lights.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: That's all the effect of the same principle.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: There is light in magnet.
0: శక్తి ఉంటుండాలి.

0: చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: ద మూమెంట్ ద థిన్ వైట్ స్కిన్ ఇస్ కట్ యు ఫైండ్ బ్లీడింగ్.
0: రక్తం రానే రాదు.
1: Otherwise not.
0: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటి ఒకటి పెట్టాడు.
1: Therefore the skin that protects blood there.
0: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
1: Why God designed?
0: అంత రక్షణ కోసమని.
1: Everything is for protection.
0: ఏ చేసినా కూడా నువ్వు రక్షణే.
1: Everything is for protection.
0: ఏ చేసినా క్షేమమే.
1: It's for our good.
0: కనుకని లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
1: Everybody should be happy.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: ముని జన విత్తంబులు.
1: That's the
0: sun విత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చరిత్రం.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopikas had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి ఒక అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It is there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers-in-law deny it.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: Husbands are angry.
0: నోరెత్తరు.
1: They don't open their
0: mouth. కోపగించరు.
1: They are not angry.
0: ఎచ్చకేయగలరు.
1: They don't go anywhere.
0: భీతిలో పోరు గోపికలు.
1: And they don't even sleep.
0: వాళ్ళకి భీతి లేదు.
1: They have no fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: They have no fear because of
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers-in-law are against.
0: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
1: They go on shouting at them.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్నా.
1: The husbands are dead against them.
0: ఏమైనా చేసుకో నోరెత్తరు.
1: They may do anything. They don't open their mouth. They are not angry.
0: ఎటకేగరు.
1: They don't go anywhere.
0: వీటిలో పోరు.
1: They don't sleep.
0: గోపికల్.
1: That's the story of
0: కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు.
1: God has imprinted his form in their heart.
0: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
1: And God's form, Krishna, is imprinted on the paper.
0: ఆ కాగితాన్ని ఈ ప్రింట్ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: You cannot separate the print
0: from
1: the paper. అదే
0: విధంగా వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
1: The picture of Krishna is imprinted on their heart.
0: బొమ్మల రీతిగా వారిలో ఉండే కృష్ణుడు.
1: Krishna, God himself imprinted on the hearts of the gopikas.
0: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
1: టు హ్యావ్ దట్ ఫెయిత్
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
0: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
1: ఇట్స్ బికాజ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సహా అన్నారు గోపికలు.
1: Gopika said that is the true form of the
0: Lord. రసస్వరూపుడే భగవంతుడు.
1: God is the essence.
0: ఇంకా వేరే రసం లేనే లేదు.
1: There is no other thing beyond.
0: సర్వ రసముల సారము కరుణారసమే.
1: And the essence of all
0: సర్వ రసముల కారణం కూడాను ప్రేమ రసమే.
1: And it is the essence of love.
0: ఈ ప్రేమ రసము కంటే మించినటువంటి రసం మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఈ ప్రేమ లోపల అనేక రకమైనటువంటి రుచులు ఉన్నాయి.
1: And the love has got multi-dimensional taste.
0: ఒక్క రుచి కాదు.
1: Not one.
0: మనం తెలియని రుచులంతా ఉంటున్నాయి.
1: There are many unknown.
0: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
1: That intoxicates you.
0: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
1: That makes you forget.
0: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
1: And it is a secret taste.
0: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
1: And that intoxicates you.
0: మత్తు ఉన్మత్తు ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
1: The forgetfulness, the intoxication and the blissful state are there.
0: దీన్ని నారదుడు చెప్పారు.
1: The same thing is stated.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటిది అనగా మత్తో భవతి.
1: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్.
0: మత్తో భవతి తన్మయత్నో భవతి.
1: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
0: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
0: ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
1: That is the nature of love of God.
0: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే దివ్య సన్నిధియే దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
1: And it's only true life if you have got that love.
0: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
1: to acquire that love.
0: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్ ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
1: The magnet of love has got to be increased day by day.
0: మీరు కూడాను ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకుని పోతుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
0: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
1: వితౌట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
0: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
1: యూ ఓన్లీ స్లీప్.
0: కన్న కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
1: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
0: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
1: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యు కమ్ ఆన్ బ్రదర్.
0: నిద్రలో ముంచుతాడు.
1: అండ్ హి విల్ మేక్ యు స్లీప్ గో టు స్లీప్.
0: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
1: వన్ దర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
0: కుంభకర్ణుడు కూడా మీ వైపు చూడనే చూడు.
1: కుంభకర్ణ

0: never look at you.
1: తిండి తీర్థాలతో మీ కాలమునంతా వ్యర్థం చేయడు.
0: And you are not bothered of the food. ఈనాడు
1: పిల్లలు చాలా కాలమునంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు.
0: Students today they waste their time.
1: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
0: They read at the time of examination.
1: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
0: Prior to that they don't touch the book.
1: పుస్తకమును పఠించి తిని
0: I have gone through
1: చూచితి సర్వశాస్త్రములు
0: and I have gone through all
1: విస్తృతమైన విద్యలను
0: all
1: నేర్చుతినంచును గర్వమేల
0: why should you pride yourself
1: ఈ యుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి
0: you go through all the books but if you cannot salute pay respect to God with folded hands what for all this
1: కనుక దినమునకు ఒక పర్యాయమైనకొడు భగవంతుని చింతించండి
0: at least once a day think of God
1: ఎవరేం చెప్పినా మీరు వినకండి
0: don't pay heed to others words
1: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు
0: Some may say there's
1: no question
0: God.
1: Way.
0: You put a question.
1: Who's God? Yavar devudu?
0: Who is God? Who's God?
1: Nee devuda na devuda?
0: Is your God or my God?
1: Nee devudu rakapothe neeku lekunda pochu na devudu undali. Na devudu ledu ani cheppadaniki who are you?
0: You may deny your God. Who are you to question my God?
1: నా దేవుడు లేడని నీవు చెప్పడానికి నీకేం అధికారం ఉంది
0: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్
1: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి
0: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్
1: ఎవరెవరి నమ్మకం వారిది
0: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
1: ఫెయిత్ కానీ ఈనాడు నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు
0: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ బ్లైండ్
1: అది కాదు మన యొక్క ప్రసాదము
0: దట్స్ నాట్ ది థింగ్
1: అది కాదు మన యొక్క జీవితము
0: దట్స్ నాట్ అవర్ లైఫ్
1: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
0: ఫర్ ద లిబరేషన్
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి
0: ఫెయిత్ ఈజ్ నెసెసరీ
1: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో ఉన్న పెట్టుకోండి
0: యూ హ్యావ్ గాట్ యూ మస్ట్ హ్యావ్ ఇట్ ప్రిజర్వ్ ఇన్ యువర్ హార్ట్
1: సర్వావస్థలు ఎందుకూడను ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది
0: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ ప్రొటెక్ట్ యు అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
1: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలేపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము
0: బట్ యూ ఫర్గెట్ దిస్ ప్రొటెక్టింగ్ ప్రిన్సిపల్ రక్ష బట్ యు ఆర్ ఆఫ్టర్ ది పనిష్మెంట్ శిక్ష
1: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు
0: ద స్టూడెంట్స్ హావ్ బ్యాడ్ ఫీలింగ్స్ టుడే
1: ఈ స్టూడెంట్స్ అనలేదు పిల్లలు
0: పిల్లలు పిల్లలు చిల్డ్రన్
1: అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాన్ని లోపల చేర్చకండి
0: నో వన్ షుడ్
1: పనులకు అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు చింతించకండి పనులను విమర్శించేటువంటి దాంట్లో మీరు
0: ప్రవేశించండి
1: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి
0: డోంట్ మేక్ ఎనీవన్
1: ఆ హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్
1: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి
0: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్
1: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి
0: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్
1: అందరూ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు
0: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యూ విల్ ప్రాస్పర్
1: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
0: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్
1: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి
0: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైం బై ఎంటర్టైనింగ్ సేక్రెడ్ ఫీలింగ్స్
1: ప్రేమ ముదిత మన సేక్రెడ్

0: వెక్కతలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ when all devotees gather and sing in praise of the Lord.
0: That day is the day.
1: Bidala
0: vethalanni priti to neraverchi annadam mulamarki nunnadinamu.
1: When all people poor gather and just mingle like brothers is the day. The true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku priti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketenchi చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.
0: దినము

0: దినములే.
1: దట్ ఈస్ ఓన్లీ ది ట్రూ డే ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ద రెస్ట్ ఈస్ జస్ట్ అన్ ఆబిచ్యూరీ.
0: అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేక దినం.
1: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
0: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
1: As per the tradition of those days, all kings will certainly have the crown on the head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
0: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
1: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
0: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
1: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ది మెయిన్ గేట్, ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్, దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: Anaga ee janminchina janmam kaaka tirigi janmame ledu, janmam vaste kada maranamu.
1: This birth is enough, you will not be born again as a human.
0: Kanukane jagattunakanta ee satya dharma parakramunu chakkaga chaatutu vachindi ee ramayanamu.
1: Ramayana taught these two main principles, satya and dharma, to the world.
0: Bharata desha matruvatti ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్డ్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ అట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యూ హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టిస్డ్
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: As is the king, so are his ministers.
0: Mantrulu ettivaro, aadeshakulu ettivaro.
1: As we find the ministers, so also the aadeshakulu ettivaro,
0: prajalu ettivaro.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, satya and dharma.
0: Ramadnam sirasa vahinchi desamunu palinchadaniki nalumulalu kudanu niminchinatunti vare Lakshmana Bharata Shatrughnulu.
1: Following the command of Rama, Lakshmana Bharata Shatrughna are asked to go around the whole of the kingdom and see that these two are observed.
0: Desamulo chuchinappatikini ye vidhamainatundi vishayamulu prarambhamavutunnayi, ye vidhamainatundi dharmamulu aacharistunnaru, ye vidhamainatundi satyanni palukutunnaru aneetundi visheshekarana yandu varu ati jagrataga vastu unnaru.
1: They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైన ప్రజలకు అనానుకూలం జరుగుతుండది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: దే హావ్ సో మెనీ మెసెంజర్స్ స్పైస్ అరౌండ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్కన్వీనియన్స్, డిస్కంఫర్ట్స్ దట్ పీపుల్ ఫేస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, హౌ ఫార్ దే ఫాలో ధర్మ, టు వాట్ ఎక్స్టెండ్ దే స్పీక్.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: సో లాంగ్ దిస్ రామరాజ్య టుక్ ప్లేస్ దెన్ దీస్ టు ఆర్ ఫాలోడ్.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్, these two principles
0: are Rama rajyamulo andaru sumangulule gaane kanipincharu.
1: Everybody were happy at that time.
0: Vaidhattam anetundi ekkada kudanu kanipinchaledu.
1: There is no enmity anywhere.
0: Pillala mundu tandrulu chachadamu idi sahajamu.
1: It's quite natural.
0: Tandrula mundu pillalu gatinchadamu idi asahajamu.
1: It's quite unnatural that children die before
0: Kani Rama Rajyam lopala ee balya maranam anetundi ekkada kudanu kanipinchaledu.
1: But in Rama Rajya no one died young.
0: Yavana maranam anetundi ekkada kanipinchaledu.
1: No one died young.
0: Rogamuto peedimpabadeetundi vaadu ekkada kanipinchaledu.
1: No one suffered from any disease.
0: Daridram anetundi ekkada kanipinchaledu.
1: There's no poverty.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సెవర్ అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: Ramula vanti nayakudu Sumantrulu vanti mantrulu vanti mantrulu Vasishta Vamana vanti paricharakulu anaga purohitulu Ramalakshana bharta shatrughnulu anetuvanti kumarulu undinappudu ee desham appudu Ramarajyam roopondutundi.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishta Vamadeva, we
0: have Ramarajya.
1: There was no controversy or conflict
0: anywhere. There
1: was no hatred or criticism.
0: People
1: help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు
1: at the time of coronation
0: ఈ రాములు ప్రథమంలో ప్రదర్శించినటువంటిది ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Rama expressed to everybody very one important thing.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: He said, who is responsible for all this auspicious occasion of coronation?
0: సీతను వెతికి సీత జాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నాను అన్నాడు రాముడు.
1: Rama said, first I express my gratitude to హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోయే సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రథమంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: దో ది ఎంటైర్ లంక ఇస్ ఫిల్డ్ బై పీపుల్ విత్ ఆల్ డౌట్స్ దేర్ ఇస్ వన్ విభీషణ విత్ నో డౌట్ వాట్స్ ఎవర్ హెల్ప్డ్ రామ.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: ద డెమన్ అండ్ ద హ్యూమన్ ద ఫార్మ్స్ ఆర్ నాట్ సెపరేట్.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ ద కాండక్ట్ వీ కెన్ డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్ హూ ఇస్ ఎ డెమన్ హూ ఇస్ డివైన్.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను రాక్షసులుగా భావించారు.
1: Having received all possible help, If one harms in turn, he is a demon.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteous
0: karma. కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరాని ప్రబోధిస్తుంటాయి.
1: But however the Veda teaches, speak truth
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it's not cold, you cannot call it
0: ice. ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండింది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వితన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ షుడ్ అండర్టేక్ ఎవరీ యాక్టివిటీ.
0: అనగా మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ టు హ్యావ్
0: మనస్సులో ఒకటి, మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మం.
1: ఇట్ ఈస్ అన్రైచువస్ టు ఎంటర్టైన్ వన్ థాట్, టు సే అనదర్ థింగ్ అండ్ టు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది.
1: టుడే దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్, దేర్ఫోర్ విద్యావంతుని మొదలుకొని
0: విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించడం లేదు.
1: ఐ ఫ్రమ్ ఇల్లిటరేట్ టు లిటరేట్ యూ డోంట్ ఫైండ్ దిస్ హార్మ్ అని.
0: నమ్మకం బెలేక నమ్మిన వాణి వలే నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏనాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ఈనాటి యొక్క ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చేయాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సడన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది, సర్వ మానవులు కూడా నువ్వు సుక్షేమం కలగాలి చెప్పిన లోక సమస్తా సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడాను సత్యధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ప్రభువు సత్యధర్మపరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: హి ఫాలోస్
0: కనుకనే ప్రజలు కూడా ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulunu ansarinchadam chetane bharata desham inta kalam varaku ee vein sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క కనక వస్తువాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమాన్,
0: నీకు ధనకనక వస్తువాహనాలతో తృప్తిపరచడము నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై యు.
0: చేత కాదు కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ ఫుల్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ ద వన్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశుడవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: బికాస్ యూ హ్యావ్ దీస్ టూ, యూ కెన్ మూవ్
0: అబౌట్. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: బికాస్ ఆఫ్ యూ మూవ్మెంట్ ఇన్ ది త్రీ వర్డ్స్, ద హోల్ ఆల్ ద త్రీ వర్డ్స్ విల్ బి ప్రాస్పరస్.
0: కనుక ఈనాడు సత్యధర్మము అభివృద్ధి కావాలి.
1: టుడే సత్యధర్మ షుడ్ ఇంప్రూవ్.
0: సత్యధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఎనీ.
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్వశ్చన్ వాట్ ఈస్ సత్య, వాట్ ఈస్ ధర్మ. దెర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్.
0: సత్యధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్యధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్యధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్యధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: దిస్. అట్లా ఉండే సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ ఇఫ్ యు సే దట్ యు డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలం ఒక త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ వి హావ్.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్,
0: అది పలుకు.
1: యు సే దట్.
0: ఏది పలికావో,
1: వాట్ యు సెడ్,
0: అది చెయ్యి.
1: ప్రాక్టీస్ ఇట్.
0: ఇదే ధర్మం.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకనే ప్రతి దానికి కూడా మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ షుడ్ బి ట్రినిటీ, యూనిటీ ఆఫ్ ఆల్ ది త్రీ, థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మ్యాన్ మ్యాన్
1: మ్యాన్ మ్యాన్.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మీల్ బి ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ ఎక్వైర్డ్.
0: నరసింహమూర్తి చెప్పాడు సత్యధర్మాన్ని మనం సాధించాలి, సంపాదించాలి.
1: నరసింహమూర్తి సెడ్ యూ షుడ్ ఎక్వైర్.
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు బి ఎక్వైర్.
0: తన ఎందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్
0: వరల్డ్? నీ చేతులు ఏమైనా ప్రపంచానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో,
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మము కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొననక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు
0: బై. కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు.
1: హృదయం
0: నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటివ్
0: సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దట్ వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ హావ్.
0: సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటి ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మం ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్, బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరుణ్ చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ, యూ హావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్టణంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu, vadalipetti, aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala parapaatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family and the house here.
0: సుఖదుఖములను రెండింటి కూడా నువ్వు సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములను రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ఏకభావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏకభావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ద స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి పోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీవు ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్ టాప్.
0: నేను పైన ఉన్నాను మిట్ట పైన నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరు నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగాను, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీత వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్
0: అశోకవనమునకు. ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజెస్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: సీత ఇస్ నాట్ డెల్యూటెడ్ బై వరల్డ్లీ ఎఫెమెరల్ ట్రాన్సియెంట్
0: రాక్షస భావాలు.
1: దట్స్ ఆల్ డెమోనిక్ ఐడియాస్.
0: కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: నో బ్యూటీ అట్రాక్టెడ్ హర్.
0: కానీ
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: ಇರಗು ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ. వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ యు ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ.
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవితం, మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama naame naaku aanandam.
1: I like this.
0: Aanandame naa andamu.
1: And this blissful name of Rama is an actor of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhistu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Kshemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: Dharma margamulo pravartinchatame variki aanandamu.
1: When people follow these two principles, Satya Dharma, they
0: ye kaasunu kudanu varu koraledu.
1: They did not expect anything. Ye
0: vidhamen tatvartamunu aashinchaledu.
1: They did not expect anything.
0: Pedalakandarkini ivvatame chuchukotame chuchukot ivanni aanadu kaadu ee naati varaku kudanu avataram lanni chese panulu ive.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: Ivvatam mimmalni em adugutunna nenu.
1: What is that Bhagavan is asking you today?
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడా అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీ ని.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But how they eat their own food?
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happened?
0: జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ.
0: కనుకనే ఇదియే నా ఆనందం.
1: దిస్ గివ్స్ బ్లిస్ టు భగవాన్.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్, వెల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎంత ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: There you are admitted in the hospital if you pay 2 lakhs.
0: ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskovatam.
1: Then
0: idi veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because he charged
0: you. Operation chesin tarvata oka vidhamainatundi okka gummadakayani kosinattu kosestaru, tirigi intensive case loku pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kani, ye naya paisa lekunda hospital lo chetchukoni swantam inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu bhojanam kudanu variki sakalanaki andistunte idi anta peddadi kaadu.
1: But on the other hand, the operation is conducted freely.
0: Endukosam peddadi kaadu,
1: doctors
0: ekku fees teeskovatam ledhu.
1: Because they don't collect fee.
0: Ekkada fees ekkuva teeskuntunnaro aa doctor pedda doctor.
1: The doctor who accepts, receives very big amount of money.
0: Ekkada audition ee vela vela rupayalanta teeskuntaro aa schools aa institute le chaala peddavi.
1: The institute that charges thousands, you call it a great institute.
0: Akkade veeru shraddha kuda vastundadi, inta murkhanga untunnaru ee naati prajalu.
1: There the institutes that collect that big amounts, you find sincerity. You are so foolish.
0: Anta free.
1: Your everything is free.
0: Dani valle deeniki vilu lekunda poyinattuga kanipistundadi.
1: That's why it appears as if you don't know the value.
0: Vela valla vilu lekunda potunda vilu enaatikaina untundadi.
1: The value is there at any point of time, not because of you.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the blessings conferred. What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమపడన్నా?
1: Just to earn your livelihood should you suffer so much?
0: డబ్బుల కోసమని పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ అంత సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్ అథారిటీ
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings
0: who died. చక్రవర్తులు పోయారు.
1: So many emperors died.
0: ఎంతమంది రాజులు పోయారు.
1: So many kings
0: died. ఏ ధనం తక్కువ?
1: What is the shortage there?
0: కాదు కాదు, గుణం తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసు.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్. అతనికి
0: ఉన్నటువంటి ధనం ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటిని వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్స్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta parina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it is stretching.
0: Inta neeru undina atte taagutundi goppaga pravahamlo poyinappudiki atte taagutundi.
1: The dog licks in spite of a running flow of water.
0: ee dhanam unnatundi vaadu anubhavinchadu inkoriki andinchadu.
1: A rich man like a dog in a manger doesn't experience
0: the vaaniki ledu
1: no happiness.
0: ee dhanani kaapaadukovatame oka pedda pramadanga untuntadi vaadu.
1: And it's, he follows the path of danger protecting his mind.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ఫాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ గాట్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్
0: అనేక దుర్గుణములు దుర్భావములు దుశ్చింతనలు దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యూ సీ ఎనీవేర్
0: ఈ ధనమున్నటువంటి వారి బిడ్డలు ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్ ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అదియే మన యొక్క ప్రాణము, అదియే మన యొక్క జీవితము, అదియే మన యొక్క ధర్మమని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of bad thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all foolish mind.
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి.
1: With all funny games.
0: ప్రారంభం తీరగానే.
1: The moment the destiny approaches.
0: కపట వేషాలు విడనాడి.
1: He will give up all the time.
0: కష్ట సుఖములతో కూడి.
1: With all the pleasure and pain.
0: చెరియంతువ ఓ కిలాడి.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: ఇది కిలాడి.
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి.
1: With all wicked thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all funny gang.
0: కూడిపడే దేహానికి.
1: The body that falls.
0: పూటకపున్న ఆటలాడి.
1: With all other deceit.
0: పుణ్యపాపములతో కూడి.
1: With all the merit and sin.
0: మరణింతువ ఓ కిలాడి.
1: What will happen to you?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: What is this life?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: ప్రయర్ టు డెత్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: నేను ఒక పెద్దవాడిని పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is only true human if he has got virtue.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as his.
0: కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: God is an instrument.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుంది.
1: Yes, director.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు హావ్ ఫర్గాటెన్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ. యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో ఆల్ నో.
0: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో.
1: ఆల్ ది కంఫర్ట్ దట్ యు వాంట్.
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో. ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో. చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యూ కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి.
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్. వాట్ డిగ్రీస్ దే హావ్.
0: ఏ డిగ్రీస్ పొందినాయి.
1: వాట్ డిగ్రీస్ దే గాట్.
0: లేదు.
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు.
1: Is that life you should lead after
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: Education means you should know the knowledge of the spirit.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: You should know that which
0: you need. నీవు పోషించుకో.
1: నీ
0: భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: And then worldly comfort also you'll enjoy.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: The big tree.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: It has got many branches.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటున్నాయి.
1: Each branch has many fruits.
0: కానీ నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: But you want a fruit.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: You see the fruit.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: You see the tree.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: And you take it true.
0: అది ఏ అజ్ఞానము.
1: That is ignorance.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్.
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్. గాలిని
0: పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవ వశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఈస్ ది సిక్స్త్ ఎలిమెంట్. మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటివి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపరమెంట్ అమంగ్
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేటెంట్.
0: ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు ప్రే.
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: సీత ఇస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఎవరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: షీ హస్ నన్ అరౌండ్ దట్ బిలాంగ్ టు హర్.
0: స్త్రీ
1: అబల ఉమెన్ వీక్
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహాదుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీత దేర్ వాస్ దేర్ ఇన్ అశోకవన. She didn't have anybody to support her, but it's only her strength that worked to support her.
0: Even chiller kasalu vantivi ravana shakti chiller kasalu vantivi
1: and the
0: chiller kasalu
1: coins
0: kani sita yokka shakti maha divya tejastu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shaktiye andar endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహాదుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా దేర్

0: power of Sita is full of brilliance.
1: ఆ శక్తియే అందరి యందు ఉంటుందా?
0: That power is latent in everybody.
1: కేవలం సీత యందు మాత్రమే కాదు.
0: Not merely in Sita alone.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The spirit is present in all of the beings, same spirit.
1: అందరి యందు కూడాను కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుందాది.
0: Right from a pauper to a millionaire, the atma is present.
1: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుందాది.
0: Right from mighty man to a beggar.
1: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
0: Why don't you make use of the divine power?
1: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్ని వదిలిపెట్టి
0: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్
1: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
0: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
1: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా
0: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ అనదర్ హౌస్
1: మీ ఇంటిలో ఉంటుండాది దీపము
0: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్
1: పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు
0: బట్ యు గో టు ద నైబర్ ఫర్ అని
1: చెప్పాలి
0: What a fool you are.
1: నీ వెతకనక్కర్లేదు.
0: You don't need to search.
1: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
0: You don't need to go to the forest.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: You don't need to do anything.
1: ధ్యానము చేయనక్కర్లేదు.
0: You don't need to do charity.
1: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
0: Turn inward.
1: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
0: Follow the God's command, observe it in toto.
1: అంతకంటి మించినటువంటి ధనం ఏముంటుంది?
0: What more wealth?
1: జగత్తుకంత సరియైనటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
0: It is a permanent wealth, the virtue and the character.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
0: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
1: నేర్పునదే విద్యా, విద్యార్థి నేర్వవలే.
0: It is the education who should learn. The students should learn good qualities,
1: sadbuddhi,
0: good mind,
1: satyanirati,
0: truth,
1: bhakti,
0: devotion,
1: kramasiksha,
0: discipline,
1: kartavya palanamulu,
0: duty.
1: Avi chala pradhanamu.
0: They are very important.
1: Avi ekkada unnai?
0: Where are they?
1: Ye potta kosina kuni raktam ganapadutundi, pegulu ganapadutundi gaani malamutra durgandhalu ganapistunnayi gaani ee gunalu ekkada kanipinchatam ledhu.
0: You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities.
1: Kadupulona malamu.
0: There is fecal matter.
1: కణమెల్ల ఎముకలు.
0: And the bones.
1: నరసిచూన పైన మురికితోలు.
0: After all the dirty skin around.
1: చన చనమ్మునకును.
0: Moment to moment.
1: నీచురూరునే కాని పులుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: It emits foul smell but not the aroma and fragrance.
1: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
0: Are you pride yourself because of the body?
1: ఏంటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
0: Are you egoistic because of this body?
1: ఈ స్వరూపం ఏమీ కాదు.
0: It's not the body.
1: ఈ స్వభావం చాలా అవసరము.
0: It's not your temperament, attitude that's important.
1: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
0: If you develop your quality, the form will improve.
1: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసి కూడాను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
1: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
0: A person came with his luggage and he wanted to travel by train.
1: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
0: He purchased the ticket, carried his luggage and sat in the
1: train. ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
0: Many passengers are getting into the train.
1: పాపము, అమాయకుడు.
0: He's an innocent man.
1: అజ్ఞాని.
0: Innocent.
1: అహంకారి కాదు.
0: Not egoistic.
1: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాది, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
0: This innocent man started feeling, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of relief?
1: తనను తన లగేజీ మోసేది రైలే. నీవు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
0: Whether you carry the luggage on the head or down, it's the train
1: that carries. నీవు కూర్చో చక్కగా హాయిగా.
0: Keep it aside and be comfortable.
1: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి.
0: Surrender to God.
1: నీవు చక్కగా కూర్చో. అన్ని తానే చూసుకుంటాడు.
0: God will take care of you.
1: అన్ని తానే మోసుకుని పోతాడు.
0: He will carry the burden.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
0: You should have such sacred faith.
1: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
0: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
1: సత్య ధర్మములపైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
1: దైవ ఆజ్ఞలపైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
1: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
0: Our life should not be like a pendulum oscillating on either side.
1: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక.
0: We got one tongue.
1: చెప్పడం ఒకే పదము.
0: We should say one thing.
1: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
0: One word we should say and follow in the same track.
1: రెండు మాటలు నీవు మాట్లాడ, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
0: One day you say right, other day you contradict wrong.
1: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
0: Not that far, 1 minute you say yes, other minute no.
1: ఈ రెండు చెప్పింది ఎవరు? నీవా ఇంకొకరా?
0: Who said? You only said both.
1: అప్పుడు రెండు నీవే చెప్పావు.
0: You said both.
1: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యము.
0: So which is right now? The right that you said then and wrong you said now.

0: సత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: అదే రాముల యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
1: దట్ ఈస్ ది
0: ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఆరో.
0: ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడీ అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ, దేశం
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి,
1: థింక్ ఆఫ్
0: శ్రేయస్సును గురించి, మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు. సమాజం యొక్క శ్రేయస్సు.
1: టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యూ అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్ లిప్స్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము. ప్రకృతినటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: You don't make the person sitting by your side happy. How do you make the world happy?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: First satisfy your conscience.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: Enjoy the bliss within.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: Then share with others.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరి అయినటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్.
0: శాసన వచనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ loss and profit రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్. వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యువర్ మిజరబుల్ ఆన్ అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వర్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో.
1: స్టడీ అని
0: ఏ డిగ్రీలైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుకనే చదివిన చదువులకును ఈ కరికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టడీ అండ్ ది జాబ్.
0: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
0: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

जगत्सर्वं सत्यादिनंचु देवतम् तत्सत्यं उत्तमादिनम्

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi poorna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది?
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration, the worship, have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కానీ ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద ఔట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింట్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని ఈ యొక్క విగ్రహములు
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలు అయినటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కాని ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: Do you find life there in those pictures?
0: కరుణ ఉన్నదా?
1: Do you find anything there?
0: ప్రేమ ఉన్నదా?
1: Love?
0: లేదు.
1: No.
0: కానీ వీటిని పూజించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహము లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: Everyone welcomes money, no one denies.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: There are many who sacrifice their lives for money.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారపోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: There are many who just died for money.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: We have the national flag.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: It is just a cloth that's yarned.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డిపరచ యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: We find it's all made up of yarn out of the plants, that of the grass blade.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనేది ఇందులో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్స్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలు కూడా త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్ అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ 6 యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సంగ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి,
1: సత్య సా ఆయి,
0: సత్య ఋగ్వేదము,
1: సత్య ఋగ్వేద, సా
0: సామవేదము,
1: సామవేద,
0: ఆ అథర్వణ వేదము,
1: అథర్వణ వేద,
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద
0: సాత్యాస,
1: సాత్యాస.
0: కనుకనే ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణ పూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్.
0: ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకనే ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకనే ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టి పెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as
0: foolishness. అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసుకున్నప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఈస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ లైఫ్. జడమైన
0: చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఈస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనఫ్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హ్యాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాజ్
0: ఇనర్ట్. దృష్టిలో ఆ విధమైనటువంటి జడం గాని కాన్పించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైన్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వలయందు కూడా సర్వమానవులు ఎందు కూడా ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
0: రెండు దోషములు వెంటాడుచుంటున్నారుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్,
0: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటారు.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు
0: పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలోకదోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకని అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని,
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: He is the worst of the sinners. Who finds fault with others?
0: మనం ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ దట్ క్వాలిటీ.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడీ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్.
0: నేను మానవుడై పుట్టి
1: హ్యాండ్ బీన్ బోర్న్ ఎ మ్యాన్,
0: మానవత్వాన్ని ధరించి
1: హ్యాండ్ బీన్ ఎ మ్యాన్,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: యామ్ ఐ ఏబుల్ టు డూ మ్యాన్లీ డీడ్స్, ది యాక్టివిటీ
0: కర్మలు ఆచరిస్తున్నాను కదా,
1: వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఐ యామ్ డూయింగ్,
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: సో యూ క్రిటిసైజ్,
0: నిన్ను నీవు దూషించుకో.
1: యూ అక్యూజ్ యువర్ సెల్ఫ్,
0: నిన్ను నీవు దండించుకో.
1: అండ్ యూ పనిష్
0: యువర్ సెల్ఫ్. ఇది నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: sadhana sadhana japam cheyatam sadhana kadu.
1: It's not simply repeating names.
0: Jnanani kurchotam sadhana kadu.
1: Not sitting for meditation.
0: Manlo unnatundi doshanni duram cheyatame goppa sadhana.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: Sadhana anaga mana durbhavam duram chesukoni sadbhavamulu penchukovatame sadhana.
1: True sadhana, spiritual path, meant cultivating good qualities.
0: Adi ye
1: sadhana. Getting rid of bad qualities.
0: Adi ye sadhana.
1: That is sadhana.
0: Sa anaga sakaleshwari swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam, enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Dani manam penchukunnappude adhe mana dhanamu.
1: And in fact, if we develop good qualities, there is our wealth.
0: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarin chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact, your peace is protecting you.
0: Kopamunu tanu champukovali.
1: Therefore, you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relief.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Inaadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human form.
0: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్, యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our పశ్చతీతి
0: పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a forgiving.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there I have
0: watched. దాని మేటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
1: And if we are after that, we will be punished.
0: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: mankind.
1: A small example. Today you want to catch a fly. You want to catch a bus. If it does not come there at the right time,
0: plane,
1: you go on criticizing the bus or the fly. Even the flight is not at the
0: Sakalanke
1: right time. Buses are not reaching at the right time. Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly, when man forgets his duty, he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values, we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should
0: నీ ప్రాణములు నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own.
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality.
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో
1: మనం
0: చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్సెల్ఫ్, ఇట్ ఈస్ ద లైఫ్
0: ఆఫ్ డెత్. ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం, అసత్యం, అసత్యం.
1: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్, లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం,
1: ట్రూత్,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness,
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకని ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose
0: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
1: And we will be just హృదయమే శూన్యమైనటువంటి
0: వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: So we have to know the basic truth that everyone is immanent within us.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు,
1: the sacred teachings,
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై,
1: to teach you these things on sacred
0: night, శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువ, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
1: ద లెటర్ సి on the top you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: But on the other hand, if this letter sha just raises his ugly head, it is
0: shava. అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: It is ego that takes you to death, but it is humility that takes you to life.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమ్
0: గజ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూథ్ ఇస్ యాక్సెప్టెడ్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడి.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ ఫోర్ వీ అచర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్ వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు,
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పట్టడం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: నువ్వు quiet గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being, I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్
0: నారాయణ పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: వీ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku podalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarade vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి?
1: చూచాను. Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
1: ఏమిటి? So what for?
0: ఇంతకాలం వ్రతం చేసే ప్రయోజనం ఏమిటి?
1: ఐ అడ్హియర్ టు ది ట్రూత్.
0: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: ఆల్ ద ఓత్ ఇన్ ద వావ్ ఐ హావ్ టేకెన్ ఇస్ జస్ట్ గాట్.
0: ఆ జింక పోయి చేరిపోయింది.
1: హి సా దిస్ డియర్ హైడింగ్ ఇన్ ఎ బుష్ క్లోజ్ బై.
0: ఈశ్వరుడు వచ్చాడు.
1: ఈశ్వర కేమ్.
0: తపస్వి,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
1: ఐ యామ్ జస్ట్ చేసింగ్.

0: తిరిగి ఈస్ట్ ఇండియా తలుచుకున్నాడు లోపల.
1: సో హీ థాట్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: దెన్ ఓ గాడ్ టీచ్ మీ గుడ్ నాక్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: గాడ్ గేవ్ హిమ్ ఏ గుడ్ థాట్.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన ఏది చూచెనో అది పలుకదు.
1: ఓ పర్సన్, that which has seen cannot say.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నేను ఇచ్చే ఆన్సర్.
1: Well, this is only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: సోలక అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే చెప్పేది నోరు.
1: It is the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue
0: has no eyes. కన్నులకు నోరు లేదు కదా.
1: And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: దట్. దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వులకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes the very harm will harm you.
0: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
1: Never be a traitor to anybody.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: Never accuse anybody.
0: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
1: The criticism, accusation, they happen in this world.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: They all represent the worldly trend, worldly path.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యూఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపు నువ్వు చేసే పనులు ఇవే.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ వాట్ ఈస్ దిస్ సిచువేషన్.
0: చదువులు ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యది కూడా మందమతడు.
1: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనను గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
0: చదువు చదువ తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములను నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: టు హెల్ప్ అదర్స్ ఈజ్ ద మెరిట్, టు హార్మ్ అదర్స్ ఈజ్ ద సిన్. వ్యాసుడు
0: మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో రైట్ అథారిటీ టు మేక్.
0: నీవు సామాన్యమైన మానవుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ ఆల్సో
0: ఈ మానవుని యందు మాధవత్వం ఉంటుండాలి.
1: దేర్ లైస్ గాడ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ మాధవత్వం అనేటువంటిది మాయ.

0: చేసి నీవు కేవలం క్రూరత్వానికి నీవు పూనుకుంటే ఇది నీకు అపకారమే కదా.
1: యు ఫర్గెట్ ది డివైన్ క్వాలిటీ అండ్ రిసార్ట్ టు వికెడ్నెస్. Can you be a human being any longer?
0: కనుక నీవు మానవుడిగా ప్రవర్తించు.
1: Behave as a human being.
0: నీది ఏ జాతి?
1: To what community race you belong? I belong to the race of humanity.
0: ఆ జాతిని మంచి మానవ జాతిగా తీర్చిదిద్దుకో.
1: And see that you shape and mold the humanity
0: నీ జాతి మానవ జాతి.
1: You belong to human society race.
0: కనుకనే అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We have to make every effort to uphold the human value.
0: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
1: What are the life principles?
0: నీతి నిజాయితీలు ప్రాణములు.
1: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
0: నీతి కలుగు జాతి.
1: The race with honesty.
0: నిజమైన జాతిరా.
1: It is a true race.
0: అది మన జాతి.
1: That is our.
0: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
1: Without this నీతి, the morality, you cannot call it jati, the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: Ee morality lekapothe emi chesi prayojanam ledu.
1: Without morality, whatever you do, it will be in vain.
0: Manam neetrigal bratakali.
1: So we should lead an honest life.
0: Adhi nijamainatvanti okka eeshwaratvaniki prabodha.
1: That is the main teaching of the divinity.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ to express and to experience that the same God dwells in everyone.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: The culture of Bharat is summed up in this word.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat, the main principle is to make you experience unity in diversity.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: Nenu aneetundi neevu telusukolenappudu nee samajamulo nee gramamulo entha mandi nenu aneetundi vaaru leru.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: Kaaga neeku neevu nenu evaru ani telusukunte andaru nene aneetundi artham avutundi.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality.
0: Kani
1: but
0: sadhyamainta varaku kudanu
1: the extent possible
0: danni kudanu kochi varaku tappinchukoni
1: we have to also find a way out.
0: Vaarni kudanu chaminchi
1: we have to pardon them.
0: Vaaru sariyina margaliki teppadaniki poonukovatam manavattu yokka divyattam.
1: The real divinity lies here in showing them that right direction.
0: Asalu aadhyatmikam ante emiti?
1: What is spirituality?
0: Aadhyatmikam anaga
1: spirituality means
0: tana endunnatundi pasutvanni himsinchi
1: first killing the animal quality
0: tana yettunna manavatvanni divyatanga maarchukovatame ide divyatmaya aadhyatmikam.
1: Transforming the humanness, the human quality in you into the divine.
0: Prati manavuni endukunu pasutvam untundadi.
1: There is animality in every man.
0: Mottamoti ee pasutvanni manu తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికము ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఈజ్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్. beginning and the end.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: The principle of the self present everyone is ఆధ్యాత్మికం.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: The feeling of oneness that I and you are one is spirituality.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: And we have to get into this field of oneness.
0: ఎవరు ఏమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: Let anyone think as they like, but don't be bothered of it.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: He sat there in his court.
0: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి
0: లైక్డ్. కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: And he went on blaming even Krishna.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి.
1: And Krishna has no authority to deserve this.
0: కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
1: He said Krishna is not eligible to receive.
0: అని అనేక రకములుగా దూషించాడు.
1: And he went on accusing him.
0: అప్పుడు
1: then
0: ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
1: ధర్మజ felt so sad.
0: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
1: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ సో సాడ్.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
1: వాట్ రైట్ హ్యాస్ హీ?
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
1: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: దేర్ఫోర్ హీ షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ కాట్ హోల్డ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ, ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: Just blaming you, you are smiling.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
1: యూ మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
0: పిచ్చివాడా ధర్మజ.
1: ఓ మ్యాన్ క్యాప్.
0: భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
0: అఫ్లిక్షన్
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్,
0: నీకు తోడునీడే నేను వాడాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి, దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
0: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్రైట్.
0: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పూ చెయ్యకు.
1: Krishna, do you deserve the salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoomundato jallalaadinnaadu harinchinanduka addaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja, chaaruniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: Pogadukona boku chaarinchi mooyi nooru.
1: Don't praise Krishna anymore. Shut up, he said.
0: Shut up annadu.
1: Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హీ నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హీ నోస్ ఆల్,
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
0: నోరు మూయి అన్నాడు.
1: సో యూ షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యూ డోంట్ డూ ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో,
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు,
0: వారికి ఒక వందనం ఇచ్చేసి,
1: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసిన నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్ ఇస్.
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకోని.
1: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవ్వరికీ అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ యూ కెన్ బి హ్యాపీ.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వి షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్
0: ఎవరు మనకు
1: బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఎనీబడి.
0: ఈ లోకంలో దేశం లేరు.
1: There is no hatred in this world.
0: ఈ రోజు దేశులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ ఆర్ యాజ్ యువర్ ఫ్రెండ్
0: అప్పుడే నీ యొక్క ఉదారమైన స్వభావము
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్
0: విశాలమైనటువంటి యొక్క హృదయము
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడు అవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని
1: అండ్ దెన్ యూ డూ వాట్ యూ లైక్
0: తనకు అర్పితం చేయి.
1: And you offer
0: ye hudayam nosakithu yesa naaku magidi danine arpintu mahita murti.
1: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
0: Paraga veereemi detti nee paada archanakunu.
1: What else can I offer unto you?
0: Anjalakintu andukovayya neevu unnadu.
1: Oh God, I join both of my hands.
0: Nee hudayane neeku andisthunnanu.
1: I give you back the heart that
0: naa daggara kotta vastuvulu naadevi neevu.
1: I don't have anything new.
0: Naa daggara nee vichinave unnayi.
1: I have got all those that you have given me. I give you back that you gifted me.
0: Adi nee vichina pedda వస్తువు నాకు.
1: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్ గివెన్.
0: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్ ఐ హావ్.
0: ఏ మానవుని యందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కొడును మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్ జెలస్ అండ్ యాంగర్ is not acceptable to his own family, the wife and children.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
1: So we should remove those bad qualities.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: And once we foster love, these bad qualities will go.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: So human life is essentially divine.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: We find so many bad qualities among many.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సీక్రెట్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
1: సో సాఫ్ట్ అండ్
0: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
1: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
0: నీ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్ క్రిటిసైజ్ అదర్స్ put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are happy.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others
0: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
1: Then only you can find happiness in you.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: Then you can develop this human nature.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు
1: today
0: శివరాత్రి.
1: శివరాత్రి
0: శంకర రాత్రి.
1: శంకర
0: దినము.
1: And this is
0: శంకర అనగా చెప్పినని శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం ద డివైన్ థాట్
0: దివ్యానందము
1: ఎటర్నల్ బ్లెస్
0: ఆత్మానందము
1: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని
1: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్
0: ఆత్మానందాన్ని
1: bliss of the self
0: brahmanandanni
1: the supreme bliss
0: nityanandanni paramanandanni advaitanandanni
1: non dual bliss
0: abhirthi panchukundam.
1: We have to develop them more.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
1: Then only the human life becomes sacred and redeemed.
0: మానవుడిగా పుట్టి
1: and been born a human
0: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
1: And don't lead the life of a
0: weak హింసించినటువంటి క్రూరత్వము
1: and this animal that is wicked and cruel.
0: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నీవు పశువు కాదు మృగం కాదు.
1: యువర్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
0: మానవుడు
1: You are a human being. So don't make anyone to suffer. Don't suffer anybody. Then you will be happy, doubly happy, doubly blissful. Every time God says, let things happen as per your wish.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తున్నావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెస్సెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా మనము బాధ పడకుండా అందరి కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్ not suffer for ourselves, that we should lead a happy, blissful life.
0: మనం చదివిన చదువు కొడును గౌరవాన్ని ఇవ్వాలి.
1: And we should also maintain the quality of an educated
0: మానవత్వాన్ని కొడును గౌరవాన్ని ఇవ్వాలి.
1: We should also respect the human nature.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: And we should be respected.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: We should respect everybody.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: Then only you will be respected in turn.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: We should respect and be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: Without respect the others, you will never be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
1: You respect and be respected.
0: అది నిజమైన మానవత్వము.
1: That is the true human life.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: You love and be loved.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలను మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కబరుచుకోవాలి.
1: All our education is for this purpose, to cultivate virtues.
0: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మనం పాటు పడటం
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
0: డిసిప్లిన్ అంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్?
0: ఒకనక్కడ ఎప్పుడు ఏం ఎవరు చెప్పారట చదివిన వాళ్ళకంటే చాకలోడు మేలని.
1: Somebody has said the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైన రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు
1: బట్ ద వాషర్మన్
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: ఈ గోడపైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళకి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ye aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature, prakruti.
0: Prakrutini aaradhana cheyatam tappu kade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain,
0: aneka rakamainatvanti oka aahara viharamunta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kuda andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte kaadu,
1: not on this
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ద వాటర్
0: రచించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్. మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
0: ఈ భూమాత గోమాత,
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివర్డ్ యాజ్ మదర్,
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్. have got to be revered.
0: అట్టి మాటలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: We have to respect and worship the mother, the physical mother, the cow the mother, the scripture
0: mother. దైవారాధన చాలా ముఖ్యము.
1: And worshiping of God is most
0: important. సన్నగిల్లి పోవడం చేతనే
1: because there is no worship or thinking of the Lord.
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: We find the whole world is in chaos.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: We find misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: The self confidence is gone.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: What for is the life without self confidence?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole country
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతిని పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace, peace, peace thrice.
0: ఏమిటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం మలుపుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి యందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సరీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
0: పీస్ఫుల్. ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer world?
0: ప్రపంచంలో వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace, peace, peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
0: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: ఈశ్వర
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి
1: వాడు. సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

Salud.

0: with what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satyasai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. The life that depends upon Atma, upon the knowledge of Self, is a good life.
1: Manam aashinchavalsinatvanti jeevita jeevitam kaadu, divi jeevitam.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: Manam penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
0: What we should try and promote and progress is not the length of our life. But what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam sunyam sunyam. Ee naalugu vakyamulanu manamu nityamu మననం చేస్తూ వస్తున్న మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే అని అనన్యాచింతయంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాదీప్తానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభిరుచులనే కావచ్చు కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులము కాము, ఆత్మజీవులుగా మనం ప్రకటించవచ్చు.
0: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మనకు కారణంగా మన కుటుంబ దోషం ఎందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగా వేరు, దేశమందు లేదు. దేవుడు అనగా తనదు దేశం అండి. పాపమనగా వేరు, పరదేశము లేదు. తాము చేయు పనులు తగిలి.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సాక్ష్యం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కొడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కొడును జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజంలో జన్మించి సమాజంలో పెరిగి సమాజమును అనుభవించి సమాజమును ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కాని దురదృష్టవశాత్తు అనేక మంది కాలం వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని మనం కాలంను వ్యర్థము గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది.
0: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైం. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయం కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble. To live is a trouble. To grow is a trouble. To die is a trouble. To be early in one's life is a trouble. To have age is trouble. To do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును వ్యర్థము గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment. Then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavincheetundi vyakti koodanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎట్టు సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడటం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emiti ini yeritiga manam pochadiki veel avutundi pochadiki veel kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చు, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: కనుక మానవుడంటే ఎవరు? మానవుడు మానవుడే. మానవుడనగా కేవలం మానవత్వాన్ని వహించడమనేది ఒక దృష్టిలో మనం మానవత్వాన్ని భూమిస్తున్నాం. మానవుడనగా నా అజ్ఞానము, నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముండాలి. కాబట్టి దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్ క్యాండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకును ఈశ్వర సర్వభూతాన అన్నట్టుగా సర్వులు ఎందుకును అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉండనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వీ కెనాట్ సే దట్ మ్యాన్ ఈస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఈస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వీ థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్, హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఈస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no ignorance, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Premaswarupulara. సృష్టి మహా విచిత్రమైనటువంటిది. ఈ సృష్టి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి స్థితిలో యోచించుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ నో ప్యారలల్. ఫర్ ఇన్స్టెన్స్, వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Anto into vedamaina untuntadu kani rendu mukhamulu samanamainatundi mukhamulu manam ye naatikunu manam vetti sadhinchalemu.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaduka ivi chana chanamunappudu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థం కోరికగా ఉండటం లేదు.
0: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం.
0: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో నిలిచి వలె నిలిచి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందు ఉన్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యం యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుంది.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటం లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క యవన దేహాన్ని వార్ధక్యంలో చూడలేదు.
0: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see ది యంగ్ బాడీ విచ్ యు హావ్ పాస్డ్ త్రూ.
2: కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి జీవితము ఏది సత్యమని నిర్ణయించగలము.
0: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్, వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్, వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్? హౌ కెన్ వి డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్?
2: కదిలిపోయినటువంటిది తిరిగి వాక్కు రావడానికి వీలు కాదు.
0: What has gone by is not possible to come back again.
2: Kaluka ippudu unnatundi bhavishyatlo manam choodalemu.
0: What there is at present cannot be seen by us and recognized by us in future.
2: Kaluka manam bhavishyatlo undeyandi okka danini manam jagratlo manam em matram kodunu anubhavinchadaniki veel kaadu.
0: Therefore what we are going to have in future we can never experience right at the present moment.
2: Kaluka past past parigetti past జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ది పాస్ట్ యాజ్ ది పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్, వీ మస్ట్ గివ్ అప్ వాట్ హాస్ గాన్ ఇన్ ది పాస్ట్.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు, ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ అటెంప్ట్స్ యూ మే మేక్, వాట్ హాస్ గాన్ బై, వాట్ ఇస్ పాస్ట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్ అగైన్ యాజ్ ప్రెసెంట్.
2: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడం సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: Unna kaalamulo pavithramu gaavinchukoneetundi prayatnaniki koonipovali.
0: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: Prakruti yokka nadakalaku paramarthikam yokka bhavamulaku bhinna bhedamulu kalavu.
0: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
2: పారమాత్మికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను ఒక్కసారి మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్, వీ కెన్ సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ నేచర్, ది ఎన్వైరన్మెంట్ వాట్ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్ అండ్ దిస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్.
2: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
0: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
2: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితం లోపల వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what you may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కానీ పారమార్థిక విద్య అట్టిది కాదు.
0: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
2: అక్కడి నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
0: From the young people he has descended down to still younger children, the bala vikas children.
2: Loka vidyalu balulu yavannu vardhakyamainatundi sthiti lokala danni anubhavinchadam jarugutundi. Paramarthika vidya lokala vardhakyamu yavanamu balyam ee moodinti yandu ittu jigutu untundali. Deenini puraskarinchukoni Quran nandu kudamu unnatundi antarathani yadava vaipu nunchi vaaru rastuntaru.
0: While in regard to worldly education we go from a child, a boy, to the youth and then to the old age, in regard to spiritual education it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
2: Hindulu ee vidhamuga raste mahamulu ee vidhamuga rastu vastunnaru.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: Hindulu ee vidhamga mukhamulu kadigite Mohammedans ee vidhamga kadugutunnaru.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: Indulo ye maatramo tappu ledu, ee vedamu etti antarathamulu bodhinchinado atti antarathamune Quran kodunu bodhinchindi. ఖురాను వేదములు బోధించినటువంటి దానిని బైబిల్ కూడా నువ్వు బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు భేదం లేదు. ఆచరణ మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవుడు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీని ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓన్లీ ప్రెసెంట్. దీని ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీని ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు అంతరాత్మనే ఖురాన్ కూడా నువ్వు బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబుల్ కూడా నువ్వు బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు భేదం లేదు. ఆచరణ మాత్రం

0: సర్వమతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
1: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language, and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion, and that is the religion of love.
0: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
1: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
0: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
0: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయము.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
0: నియంగా ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
1: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
1: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
0: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలము ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటు లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటు లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ లవ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్ఫ్స్ బై టర్నింగ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటు లవ్ విత్ అటాచ్మెంట్.
0: లవ్ and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
0: My college vidyarthi said, love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Nijamga manam marchipotani kani, mana jeevitanni gurtinchukolekapotani kani, swarthame deeniki penibhutanga untundali.
1: Our college student has told us that love lives by giving and forgiving. Self lives by getting and forgetting.
0: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కానీ జనన మరణములు కానీ ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎనీ ఇండివిజువల్ హు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
0: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డేలని డెత్ డేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
1: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death, and we celebrate a birthday or a day of death.
0: కాని శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: But you have to recognize and understand the truth that the body is not you, is not identical with you.
0: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
1: Body is only a support for you. Body is only a container for you. And you have taken this body as a container for yourself so that in this world you may use the body as a container for purposes of living.
0: Divyatma Swarupulara, శరీరములకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.

0: These are the surupas, the kind of relationships that come between one body and another. They are very temporary and they are changing. True and permanent relationships are only between the Atma, one and another Atma.
1: That is prema. That prema purushkarinchukoni a love is called living love.
0: That love is called prema. And that is why in that context we say love is God, living love.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి లేక ఆచరించడానికి సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకములైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమేణ ఆత్మతత్వం అనేటువంటి మనకు గోచరించక తప్పదు.
0: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
1: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు. కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
0: This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an inquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
1: ఇది నా కచ్చి పనిగా కచ్చి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
1: కనుక మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము లేదు, తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైన్, ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ది ఐ.
1: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
1: ఇప్పుడు దేవుడు ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, దేవుడు, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి ఇప్పుడు ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
0: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
1: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్ వర్క్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
1: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: That true I, which is common to different names and forms, it is something which is associated with discipline, with good control and moral ideas.
1: నీతి నియములే లేకపోతే మానవత్వమే ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంచి కలిపి వేస్తున్నారు.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
1: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేతలుగా ఉంటున్నాయి.
0: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
1: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తీజోవంతమైనటువంటి జీవితంగా జరగడానికి వీలుగా ఉంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
1: Janadanyamul dalgi dharma gunam gunna santati ledane chintayundu.

0: సర్వం.
1: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
0: సర్వన్ హూ హాస్ వెల్త్ అండ్ హూ హాస్ అఫ్లుయెన్స్ అండ్ హీ మే హావ్ గుడ్ క్వాలిటీస్ యెట్ హీ విల్ బి ఫీలింగ్ సారీ దట్ హీ హాస్ నో చిల్డ్రన్. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
1: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టం అనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రుడిగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: మనిషికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
0: For good, there are always many obstacles.
1: మంచి వర్గానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
0: A good diamond will not shine unless it is cut.
1: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగవెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటుండాలి.
0: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
1: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిష్ఠూరములు మనకు అడ్డు తగలవచ్చును. కానీ దీనిని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు పొంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
0: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
1: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
0: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
1: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలం చెడ్డ కేవలం మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
0: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
1: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
0: Here, it is not possible for anyone to separate the good from the bad.
1: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయనెవరి వశము కాదు. కష్టం సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం పట్టందరూ అన్నారు.
0: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
1: Divyatma Swarupulara, Eenaadu Swami Yokka Golden Jubilee Anukoni, Eenaadu Janmadinotsavam Anukoni, Meeru Aanandanga Itti Pavitramainatundi Yokka దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విడిసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రాపలాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
0: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
1: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కానేరదు.
0: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి అండ్ డివోషన్.
1: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి ఏం లేదు.
0: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
1: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
0: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
1: సాధ మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేత కానిటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
0: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
1: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథమంలో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం తెలపడానికి కొనుకోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
0: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
1: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశం.
0: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
1: కాని ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంలో అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం కూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
0: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, స్టూడ్ యాజ్ అ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇఫ్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
1: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తువాహనాదులు ఏంది లేదు.
0: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
1: Janakaraka vastuvahami gende shanti undinatlayite ee inni deshamu nunchi ikkunna mana bharat deshaniki shanti shanti shanti ani shantini ponne nimittamai inta mandi enduku ee vidhanga praapadartu vastunnaru.
0: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
1: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping spitefully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
3: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలులేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టి మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచూ దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటమే ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనము ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
1: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: విశ్వ విపుల మైత్రీ విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
1: వెన్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ ఈజ్ ఇల్యూమినేటింగ్ ఎవ్రీథింగ్ ద క్రియేషన్ ఇన్ టర్న్ బికమ్స్ ఎఫల్జెంట్. The link between the creator and the created is one of friendship, one of love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Anadi kalam nundi Bharata desamu anantamaina saujanyamanu sausilyamanu prakatistu vachindi.
1: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
0: Adhyatmikamunaku seela sampattiki dana dharmalaku puttinillu ee Bharat desham.
1: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
0: శాంతి సౌభాగ్యములకు మెట్టి నిలయం.
1: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
0: భారతదేశమునందు గల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు సల్పుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రిమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
0: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
1: ద ల్యాండ్ ఆఫ్ భారత్ హ్యాస్ బిన్ హోల్డింగ్ అప్ ద మిర్రర్ టు దీస్ వాల్యూస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఆఫ్ లింకింగ్ టుగెదర్ లవ్ అండ్ హార్మనీ.
0: సత్యమును ప్రకటించేటువంటి దేశములందు ఒక భారతదేశమునకు మించినటువంటి దేశము మరొకటి లేదు.
1: There is no equal to the land of Bharat for proclaiming the truth.
0: Ee Bharata Desamunandu anekulu aadhyatmika margamunandu abhivruddhi gaancharu.
1: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
0: Sri Ramudu palinchina desham ee Bharata Desamu.
1: Sri Rama was born in the land of Bharat.
0: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీకృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
0: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
1: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాట్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
0: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
0: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఇస్ హెసిటెంట్ టు ప్రొక్లెయిమ్ హిమ్సెల్ఫ్ ఎస్ వన్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ అండ్ టు డిక్లేర్ ద వాల్యూస్ దట్ హావ్ బీన్ టాట్ ఇన్ భారత్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
0: కనుక ఇట్టి భారతదేశం నందు పుట్టినటువంటి యొక్క ప్రజలు భారతదేశం యొక్క సంస్కృతిని అనుభూతి చేస్తూ ఆరాధన చేస్తూ అభ్యసిస్తూ అందిస్తూ రావాలి.
1: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
0: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
1: The very air of the land of Bharat is pure and full of truth.
0: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
1: The very dust that rises from their feet is full of the value of dharma.
0: భారతీయులకు ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
1: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
0: భారతీయులకు జీవితము క్షమా జీవితము.
1: The very life of the man of the Bharat is full of forbearance.
0: భారతదేశమునందు ప్రవహించేటువంటి గంగా ప్రేమవాహిని.
1: The very Ganga which flows is full of love.
0: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలకు నిలయమైనటువంటి భారతదేశము ఈనాడు ఏ విధంగా మారుతూ వచ్చింది?
1: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
0: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
1: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
1: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
0: పరమ పావనమైన భారతావనియందు
1: among the pure and unsullied
0: women,
1: these unsullied and pure women of Bharat have held up a mirror.
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: The greatest austerity and vow is to keep up these values thoroughly.
0: మాతృదేశము కన్న మాన్యమేది.
1: There is nothing beyond the motherland.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశమునందు సహనమే మనకు సత్యశీలం.
1: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
0: శాంతమే మనకు రక్షకభర్త.
1: It is peace that is the adornment.
0: ఇటువంటి పవిత్రమైన భారతదేశమునందు మనం జన్మించి కూడాను ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడాను కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
1: How deplorable it is that we who have been born in this land of Bharat, which is full of these values, have forgotten them totally today.
0: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
1: Today's young boys and girls have got to have education.
0: ఉన్నత విద్యను అభ్యసించాలి.
1: They have got to study higher studies.
0: ఆ విజయంతో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
1: But they have got to spread this as exemplary to all the people.
0: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
1: We should not study only for a livelihood.
0: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
1: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
0: కానీ ఈనాటి విద్యార్థులు కూడాను ఈ చదువులు చదవటము కేవలము ఆదర్శాలు అందించే కోసమని యోచించుకోవటం లేదు.
1: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
0: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కానీ నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
1: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys study this type of education, go for jobs.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys go for jobs,
0: officeulaku velli alamatintru.
1: If they go to the office, the women,
0: bharya bhartaliruvuru officeulaku pova gruha krutyamulu teerchu gruhinileri.
1: When boys and girls have educated, go for jobs, who will look after the home?
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: When they go to teach other children, who is a tutor to teach their own children?
0: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
1: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
0: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనిత లేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
0: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
1: When there is so much lacking in the home, will money solve these problems?
0: సుఖము చూడబోవ శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
1: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
0: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
1: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
0: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
1: There's nothing wrong in going for a job.
0: లేదు.
1: It's not wrong.
0: కానీ
1: but
0: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
1: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనిత లేరి.
1: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
0: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని వర్తించాలి.
1: So one has to look after the needs of the home also.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లు లేరి.
1: When boys and girls go to the office, who will look after the children?
0: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
1: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
0: పుస్తకాల చేబట్టి పురుషుల వలె పోగా
1: taking the books, if she goes to the office like men,
0: గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
1: So there is no housewife to look after the home.
0: పరబాలులకు నేర్ప పాఠశాలకేగా తమ బాలులకు నేర్పు తల్లు లేరి.
1: She goes to the school to teach other children, but who is there to teach her own child?
0: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవటం పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
1: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
0: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
1: So whatever we have learned, we have got to teach the children.
0: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
1: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
0: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: When you study, it is to bring out the potential in you. That is it.
0: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
1: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
0: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
1: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
0: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
1: It is Savitri, the great woman, who was exemplary.
0: Anaati kaalamulandu streelu tama gruhakrutyamulu teerchukuntu gruhanni poshinchukuntu pillalaku tariyina aadarshanni nirupistu taavu pravartinchi pillalaku taginatunte aadarshanni andincheetunte vaaru.
1: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
0: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
1: But today the women are scarce when they hold up examples to their children.
0: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
1: As soon as they get their degrees, they apply for a job.
0: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
0: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
1: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
0: తమ బిడ్డను పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
0: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ ద చోర్స్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
0: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
1: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
0: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
1: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
0: are. తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
1: Then they'll have to think of how they've got to develop their children.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాసి చనగలేదా?
1: Was not Harishchandra born on this land?
0: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
1: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
0: adani kontha barhirudayyanappudiki taanu dhairyanni bodhisthu vachindi.
1: When he became a little weak minded, she started to tell him and put courage into him.
0: Raja, meeru chakravartulu.
1: O king, you are the emperor.
0: Manchi telivitete galavaru.
1: You are full of intelligence.
0: Vidya sampannulu meeru.
1: You have got a lot of
0: atti meeru balahinataku choti ivvakoodadu.
1: Such a person should never given to weakness.
0: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
1: We have got to fill our lives with a lot of satya.
0: Satya nadulo manam praveshinchamu.
1: We have got into satya.
0: Idigaligite manam gattu chertamu lekapothe munigi potam.
1: And only then we shall reach the other bank.
0: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
1: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
0: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గుడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
1: Those days women even put in a lot of courage into their men.
0: Bharatiya samskrutini anta pavitramainatundi oka margamlo kaapaadutu vachina varu bharatiya streelu.
1: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
0: Sita ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక.
1: Whatever the circumstances, she did not shed tears.
0: ఇదనకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: She became exemplary and showed it to everybody.
0: రాక్షసుల చేతిలో చిక్కుకొని కూడాను.
1: Even when she was caught by the rakshasa,
0: ఏ మాత్రము జంకక కుంకక,
1: she never felt afraid.
0: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ.
1: And she started always think of the values of her husband.
0: రాముని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
0: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
1: దమయంతి వాజ్ అ పతివ్రత.
0: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
1: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
1: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
0: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
1: So we will have to earn such a great name.
0: మంచి పేరును సంపాదించాలి.
1: We have got to earn a good name.
0: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if you don't have a job or money.
0: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
1: The happiness that we derive from values which we practice is.
0: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
1: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
0: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ.
0: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
1: బట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఈస్ ద యూజ్?
0: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
1: ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్ ఈస్ వర్చ్యూ దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
1: ద లైఫ్ విదౌట్ దీస్ వర్చ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్.
0: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
1: సో దోస్ డేస్ మెన్ అండ్ విమెన్ దే స్ట్రైవ్ ఫర్ దీస్ వాల్యూస్ అండ్ గుడ్ క్యారెక్టర్.
0: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
1: They did not even fear to give up their lives for this cause.
0: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
1: The women strive to keep up the honor of their husbands.
0: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
1: They strive to uphold everything that was virtuous and good.
0: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
1: The strength of the individual is not upon wealth.
0: గుణం పైనే ఆధారపడి ఉంటుంది.
1: It is on good character and goodness that it
0: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
1: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
0: ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
1: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
0: లోకములో
1: in the world
0: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైన పరిస్థితులకు దాగిపోయింది.
1: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
0: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్త్రాలు కాదు.
1: It's not today that we want golden.
0: గుణమును మనం సంపాదించాలి.
1: Not wealth, but we have to acquire.
0: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
1: Good qualities are important. No use of wealth and prosperity.
0: ధనమున్నదని ఘనముగా పొగిడిన
1: if you think only wealth matters,
0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: You will not get eternal happiness.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: So you will have to acquire good qualities.
0: ఈ గుణముతో పాటు
1: along with these good
0: qualities, పతి గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: You have got to sustain the honor of your husband.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థితి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
1: The most important thing for men and women is that they should develop a good
0: gunamaya lekundina enta pani chesi kodanu enta chaduvu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what is the use of education and all that they
0: strive for? Chaduvulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువలేరు.
1: You study of what is a use, try to study that from which you get absolute liberation.
0: కలుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
1: so today's education
0: పొట్టకూటి నిమిత్తమై పైల్టేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
1: సో టుడే వాట్ యు హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్
0: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాతగాదే.
1: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమెన్ ఆఫ్ భారత్.
0: కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
1: It's not Damayanti, the great woman who got back everything for her husband.
0: Satpasagara vesti satmasalamana bharta data pativrata prabhava bhava sampannataku gade bhatabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalakini upadhyayi kade.
1: Are they not the teacher for the whole world?
0: Bharata desamu anadi kalam nundi kuda nu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desam.
1: India from time immemorial has been the guide and the teacher for everyone.
0: కరుగనే ఈ పవిత్రమైన భారతదేశమును కర్మభూమి త్యాగభూమి యోగభూమి అని బిరుదులు సంపాదించింది.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: కర్మను ఆచరించాలి.
1: You have got to do your duty.
0: కర్మనే లేకుండా మన జీవితమే జరగదు.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time, that's not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలం లోపల ఎంతో కాలం వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగవస్వరూపుడు అనుకోని కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: Oka dinam Sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali cha Sunday time lopala panna lekunda pothundadi enta karma vimochana chestunnam.
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
0: kaalamu vyatham kaavistunnamu.
1: You're just wasting the time.
0: Kaalamu manamu sariyina reethilo uniyoginchukovatam ledhu.
1: You've got to use the time in the proper way.
0: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
1: If you have got the time, get into social work.
0: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
1: You've got to strive to help others.
0: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
1: For the sake of our land, we've got to make great sacrifices.
0: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
1: We've got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
1: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
0: Dinine Bhagavad Gita endukunu karmanyeva adhikarasya mapadesha vadachana.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: Karmani manam sadhan sarthakam cheskovali.
1: We have got to do our
0: karma. Anaga emiti?
1: What's the meaning of karma?
0: Edo paapa karma punya karma anukuntunna adi kaadu. Manavudu aacharinchetvanti prati chaitanyam endukunu karmane roopam.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కరచరణాది అభియమల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనము ఒక క్షణమైన కూడాను కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
0: కర్మకు కారణమును అందించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడాను అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu, ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarkulunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ నాట్ సంథింగ్, ఇట్ ఇస్ లైక్ ఎ టీచర్.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్
0: లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: యు హవ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జెంప్లరీ అండ్ ప్యూర్.
0: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
1: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: బట్ దే స్పీక్ బట్ దేర్ ఆర్ నో.
0: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
1: సంథింగ్ ఇస్ లైక్ ఎ టీచర్.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
0: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటి

0: the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
0: But they speak, but there are no.
1: విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
0: No use of speaking but not putting it.
1: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: Even practicing, you have got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడాను చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: యు హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
0: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: టుడే నవంబర్ 19th వీ కాల్ ఇట్ ద లేడీస్ డే.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకుని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇన్ ఎనీ
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్ సేమ్.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ యువర్
1: ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: అండ్ హ్యావింగ్ స్టడీ దట్ వే హీ బికేమ్ సో విలాస్.
1: కట్టగలమటికి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
0: లింక్.
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడాను పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
1: son. సద్గుణములనిపెట్టి సద్గుణములు పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
0: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
0: The ideas we talk of are satya, dharma, ahimsa, and prema.
1: ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనలో?
0: Is there anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
0: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
0: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
0: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: There are no nothing at all.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: You're not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: They were

0: అకార్డింగ్ టు ధర్మ.
1: ఎట్టి పరిస్థితులు అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దే నెవర్ ఫర్గాట్
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దే ఫెల్ట్ దట్
1: దీనికంటే మించింది లేదు మనకి.
0: ద ట్రూత్ వాజ్ ది ఓన్లీ థింగ్.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
0: యువ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: So speaking the truth, you have got to act righteously.
1: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
0: You have got to act in dharmic way. You know,
1: satyanni palakala gaani satyanni cheyadaniki veelledu.
0: You have got to speak the truth, but you cannot translate it into action.
1: Manamu cheppinavi chesinavi palikinavi anta okkati kavali.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya sanskruti.
0: So it is said the proper study of mankind is man.
1: తలచినటువంటి తలపు,
0: వాట్ ఎవర్ యూ థింక్,
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
0: వాట్ ఎవర్ వర్డ్ యూ స్పీక్,
1: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
0: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: Satya palaku chetane manava jeevitamu samratti kavali.
0: It's only by speaking the truth that you can set right things.
1: Satyam chala goppa viluvainatundi.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharmah.
0: You do not have any duty beyond truth.
1: Satyamuku minchinatundi marokati ledu.
0: There is nothing beyond satya, truth.
1: ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
0: With this very tongue which it speak the truth, you are using it in a negative way by
1: Jishve
0: talking untruth.
1: Rasagne madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshrani govinda damodara madhaveti anindi.
0: The tongue only should speak the truth and utter the name of govinda damodara. But what
1: eppudu paradoshanlone pothundadi gaani naluka పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు
0: వాడుకుంటుంది.
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలిపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat should always feel that they should be born again.
1: దేశాభిమానము, మతాభిమానము, వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
0: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
0: Now one doesn't love
1: ధర్మాభిమానము పోయింది.
0: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
0: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
0: What is it that they are doing? Only they are fostering their body.
1: దేహమేమిటి? పాట నీటి పుడక.
0: The body is just a water bubble.
1: ఆ నీటి పుడగంటి దేహమును ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time, can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the atma.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుందది.
0: It is my atma which is looking after the whole world.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
0: The atma which is in everyone is in me also.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుంది.
0: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
0: So if you consider this to, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: The one who thinks that it is atma and atman alone, he is the real man.
1: ఆత్మను విసర్జించి,
0: if he doesn't think of the atma,
1: మానవ తత్వం బోధించకుండా,
0: ఇఫ్ యూ ట్రై టు టాక్ అబౌట్
1: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి,
0: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్, హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
0: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి ఇస్
1: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
0: షీ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది
0: షీ టు కమ్ అప్ స్టేర్.
1: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మట్లాడుతుంది.
0: ఐ హవ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్ స్వామి, విల్ యు ప్లీజ్ టాక్ టు మీ.
1: ఎవరైనా బాధలు పడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
0: షీ కుడ్ నెవర్ విత్ స్టాండ్ ద సోరో ఆఫ్
1: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
0: షీ వాస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
0: దట్ ఇస్ వై హర్ ఫేమ్ అండ్ ఆనర్ హస్ స్ప్రెడ్ సో మచ్.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
0: సో ఇఫ్ యూ హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
1: ఉపకారం చేయాలి.
0: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి.
0: I would tell her, have you come to make such recommendations? Go, I would say.
1: Kaadu Swami, paapam chaala kashtalu padutunnaru. Vaallu okka thuri palukurinchi pampinchandi.
0: Oh Swami, they are really in difficulty. Could you speak to them once? She would say.
1: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి, ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
0: Then I would feel how much of kindness and compassion.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
0: Such a heart is a heart full of compassion.
1: హృద్ ప్లస్ దయా హృదయం.
0: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
0: The heart which is full of compassion is the one.
1: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
0: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
0: And the true love which comes out of this.
1: Jivagne rasagne madura priyatvam maduramainatundi vakyam kavali.
0: So you will have to speak sweet words and good words.
1: Evvanni noppinchetundi padavulu palakaraadu.
0: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevitham saarthakam avutundi.
0: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara
0: embodiments of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her. ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
0: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చేసేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
0: And we will have to help those who come to us.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
0: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటిదిన మనకు జరగవచ్చు. కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
0: You will have to think today they are in difficulty, tomorrow I may. So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైన పలుకులే లేవు.
0: We do not speak properly.
1: కఠినమైన వాక్యములు తెచ్చుకుంటున్నాము.
0: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
0: There's nothing more demoniac than this.
1: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
0: So we should not say anything harsh to anyone.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం.
0: If we hurt anybody twice the amount we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
0: We'll have to do every duty you have to.
1: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
0: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకలు పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
0: You will have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
0: It's a simple truth
1: that దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
0: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
0: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
0: If those people follow these truths, they'll
1: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Moksham, moksham ante adi nijamaina mokshamu.
0: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhitulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
0: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manu vetukunti pokoddu.
0: We should not search for the bad points.
1: Ee naadu itharu doshamulu nee vetukunti pote repadi nee doshamulu vetukeyutunnaru antaru.
0: If you search for the bad qualities of others.
1: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
0: Now an example.
1: వీడు అలాంటి వాడు అనిట్టు వాడికి వేలు చూపిస్తే.
0: You said this person is like
1: వేలు మాత్రమే వాడిని చూపించింది.
0: And you're pointing a finger.
1: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
0: Remember, three fingers are pointing.
1: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
0: So you have got three bad qualities.
1: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
0: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
0: Your own defects
1: are
0: being
1: హస్తస్య భూషణం దానం.
0: So you should not gossip or talk.
1: కంఠస్య భూషణం దానం.
0: So that is not the quality
1: వాక్యం,
0: that you should.
1: వాక్యం సత్యం.
0: So you should speak the truth.
1: కంఠం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
0: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
0: It is not doing other things.
1: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
0: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం, దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
0: When you give charity, that is the thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is adornment for the hands.
1: హస్తం వీరికి వ్యర్థం.
0: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సాత్వికంగా ఆవించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and
1: కంటిలో ఎంత వ్యక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఇనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: వెన్ యూ డూ నమస్కార్ టు ద సన్ గాడ్ యూ రియలైజ్ దట్
1: సూర్యానుగ్రహం చేత నీ కనుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషం లేకనే మనం చూస్తుంటే మన కనులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సాత్వికం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
0: So in these very small things is liberation.
1: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకని మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అది అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: What is this fortune?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని, సంతోషాన్ని.
0: So we are trying to see things which maybe we cannot see.
1: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
0: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
1: నా అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: అదృష్టము.
0: That is not fortune.
1: కనిపించేదంతా కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: అదృష్టం. ఆ దృష్టం, ఆ దృష్టం అనగా కనిపించినటువంటిది అదృష్టం.
0: సో దట్ విచ్ కెనాట్ సీ ఇస్ ద ఫార్చ్యూన్ దట్ యు హావ్.
1: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
0: వి కెన్ సీ మెనీ థింగ్స్ పర్హాప్స్, బట్ దర్ ఆర్ మెనీ థింగ్స్ వి కెనాట్ సీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: భారతదేశము ఎంతో గొప్పది.
0: ల్యాండ్ ఆఫ్ భారత్ ఇస్ అ వెరీ వెరీ ఇల్లస్ట్రియస్ వన్.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుంది.
0: ద ల్యాండ్ ఆఫ్ భారత్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
0: ఇట్స్ నాట్ మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
1: ధనము అదే విజ్ఞాన ధనము,
0: అండ్ దట్ ఇస్
1: అదే ప్రజ్ఞాన ధనము, అదే పవిత్రమైన ధనము, అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: దుర్భాగ్యవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెట్టున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినం కాకూడదు.
0: We are not that way.
1: మన మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men, and in the Upanishads, man is exalted.
1: Upanishad lopala goppa shakti kaliginatunte vaadu ani artham.
0: And in the Upanishad, he is called a person with tremendous strength.
1: Inte goppa pavitramainatunte vaadu ani kuda artham.
0: He is also called a person who is very pure.
1: Goppa gnanaanni bodhinchetunte vaadu ani artham.
0: And one who has got a lot of knowledge.
1: Vignanaanni andichetunte vaadu ani artham.
0: And that he can even impart knowledge to others.
1: Kalpani Upanishad lanetundi enno arthalu cheptuntu vachinayi.
0: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: సో వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
0: వెదర్ ఇట్
1: మంచి కానీ చెడ్డ కానీ, మన వెంటనే ఉంటుండాలి.
0: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to
1: ఆ ఫలితం అనుభవించేసో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీవు ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not
1: understand.
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You've got to be careful right at the start.
1: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
0: You've got to see that you do not lose that
1: fortune. అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకున్నటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is a true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: today
1: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలేపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you
1: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishad always says that man has everything that is pure.
1: అనుకొని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishad always tell us about knowledge and wisdom.
1: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ,
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes
1: wrong. Vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadulu anaga emti upasameepe nachchedichatmanu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद।

नहीं भजन भी शांति नहीं जप जान बिना संयोग नहीं प्रभु दर्श बिना

0: मत नहीं भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానదవేమి కానరావు. మచ్చి ముచ్చపు సరు మత్సునకు నురేవు, మేమి బంగారు దండ మెడకు లేవు. రత్నాలహారము రంజిల్లగా లేవు, పచ్చల పేళ్లను పదగలేవు.

కంఠమందు పూర్వజన్మాల కర్మాల పొందుపరచి మంచి అయినను చెడుగైనా

0: నీవు చేర్చిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever. But however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Premaswarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls.
0: Manavudu enta adrushtavantudo cheppudaku veedu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకునలేక అనేక భౌతిక లౌకిక విషయముల పైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ఆర్ క్యారీడ్ అవే బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: కానీ లౌకిక భౌతికము నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. We are not the products of this transient mundane world.
0: మా జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మా జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jivaloke jivabhuta sanatanah. Meerandaru kudaru na amsham lekani peru kadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకునక ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదువు చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me teskun tarvata edi vigakkaledu.
1: Then once this fundamental truth is understood, you don't need anything else.
0: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kudanu bandhimpa chestundadi.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
0: Karuga edi kudanu naadi kaadu anta okate.
1: In fact, nothing belongs to me, everything is one only.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Andaru okate,
1: all are one.
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: దిస్ ఫీలింగ్ హ్యాస్ టు డెవలప్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లెస్, ఎక్స్పీరియన్స్ ట్రూత్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: యూ హావ్ బీన్ లీడింగ్ యువర్ లైఫ్ విత్ హై అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: యూ హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షన్ టు యువర్ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I'm carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛన చేసి జీవిస్తున్నానా లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: Investigate, inquire within yourself whether you are leading the life of a desire or the life of selflessness.
0: Kanuka meeru ee desires ni kramakramena tagginchukuntu raavali.
1: Therefore gradually we have to cut short our desire.
0: Ee desires anta kudanu mana jeevitaniki oka luggage vantidi.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
1: If you have less luggage, you will be more peaceful.
0: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారు అని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: So many thousands and thousands have assembled here.
0: కానీ హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
1: The heads are countless, so many.
0: కానీ భావము ఒక్కటే.
1: But only one feeling.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one soul, the spirit, that is present in everyone.
0: కానీ దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: Basing on your body and the vesture you have put on, you carry on this life.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: Today you are only one.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళేటావు.
1: You return after getting through the examination.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: And you try to get employed.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నువ్వు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: When once you get the job, you try to get married.
0: మ్యారేజ్ చేసేటప్పటికి ఒకరిగా ఉంటావు కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా మీకు ఈ భౌతిక విషయంలో పైన ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరములకు ఒకటి, సంవత్సరములకు ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్ది నీకు ఏమి శాంతి చిక్కుతుంది? అది
1: విత్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ వాట్ కైండ్ ఆఫ్ పీస్ యూ వుడ్ ఎర్న్.
0: ఇవన్నీ కూడా కేవలము భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: దిస్ ఇస్ ఆల్ యువర్ అటాచ్మెంట్ బట్ నాట్ ట్రూత్.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధనే కలిగిస్తుంటాయి.
1: వెన్ దే ఆర్ నాట్ ప్రాపర్, they'll put you to suffering.
0: Kanaka meerandaru kodanu ramakramina samaja seva cheyali.
1: Slowly you should decide to serve the society.
0: Anavasaramga ee samsaramlo padi deni poli badhana padekuntu untundi samajamlo cheri samaja seva cheyali.
1: Is the suffering all alone, you should join the society and serve the society.
0: Ee society lo cheri meeru seva chesinappude meeku badhana kramakramena tagutundi.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: Kanuka serve cheyi.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: Paruru parayi vaaduga bhavinchadu.
1: Never consider the other person different from you.
0: Vaadu nenu okate.
1: You should always feel he and I are one.
0: Janavandaru kuda cheyina okkade okkadu.
1: In fact, all of us together, you're only just one.
0: Ivanni pratibimbamule.
1: These are all mere reflections.
0: Reflections, reactions, these are we go.
1: They stand for reactions, reflections and reason.
0: Deenini ee satyanni gurtinchukunnappude meeku entano shanti kalugutundi.
1: When once you understand this truth, you'll be peaceful.
0: Appude ee chaduvulu endukani udyogamulu endukani salary endukani ee matramu manasu asuitu.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: Kanuka meeru modalu service lo cherandi.
1: Therefore first begin to serve.
0: Anaga samaja seva.
1: Meaning service to society.
0: Samajam ante emti?
1: What is society?
0: Mana yokka pratibimbame samajam.
1: Society is your own reflection.
0: Ee reflection, reaction, resound.
1: The society is your own reaction, reflection and resound.
0: Dhanini manam matra valakunda manam nirantaramu dhanini seva chestu ravali.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: Chetanu ichadu.
1: God has given us hands.
0: Panam chese kosam ichadu.
1: The hands are gifted to work.
0: Ante gani paper pen writer gifted.
1: Not simply scribble few lines on paper.
0: Kanuka mee chetulu poorthi ivadu pani pettali.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: Mee duty.
1: Do your duty, says Bhagavan.
0: Kanuka prema swarupulara.
1: So embodiments of love.
0: Ee vayasu lopala meeku anni shaktulu samruddhiga untunnavi.
1: At this age you have all potentialities, capacities.
0: Mottamodatidi upadi dehamu.
1: The first one is the body.
0: Upadiki ante goppadi indriyamulu.
1: The body that consists of senses.
0: Ee senses ante goppadi aneka rakamaina manasu.
1: Beyond the senses is the mind.
0: Mind kante goppadi buddhi.
1: Greater than the mind is the intellect.
0: Intellect is goppadi atma.
1: Beyond this intellect is atma.
0: Atma meer nirantaram smarinchukuntunte ee bandhanalanta okati lekundavu.
1: Therefore when once you ponder over this consciousness atma, you will be free from bondage.
0: Manasu nunchi indriyamulu chaala vikara swaroopani dharistunnayi.
1: Because of the perverted, diverted mind, the senses have spoiled you.
0: Oh, chinna udaharanam.
1: A small example.
0: Ee dehaniki matramurti.
1: The mother of this physical body of Bhagavan.
0: Okanadu baaviki velli needu teesukoni vastundali.
1: One day, she was fetching water from the well.
0: Vastu unte emo aamiku oka maikanga vachindi.
1: All of a sudden, she felt reeling sensation.
0: Indikitta vastundi ani bindi kinda pettindi.
1: She has put down that earthen pot she was carrying.
0: Amma, nenu neelo praveshistunnanu.
1: Then she heard the voice, I am getting into you.
0: Evaru dayama, bhutama, chajama, evaru nano praveshistunnadi. చెప్తున్నారు అని భయపడిపోయింది.
1: She was totally afraid of this situation. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: లేదమ్మా, లోక సంరక్షణార్థ నిమిత్తమై నేను మీలో వస్తున్నాను.
1: నో, ఐ ఎమ్ గెటింగ్ ఇన్ టు యువర్ వూంబ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: అప్పుడు అదే దినమే
1: కరణం సుబ్బమ్మ
0: ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నారు.
1: That day she was performing Satyanarayana Puja.
0: అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అని పిలిచేది.
1: And she invited ఈశ్వరమ్మ to participate.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: In fact, her original name was not ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంత గొప్పవాడు.
1: కొండమరాజు is a great man, a noble soul.
0: ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించిన కనుక నాకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టి
1: as she has gifted to this world Ishwara, she is given the name Ishwaramma.
0: Ante kramakramena perugutu prapanchamlo samajamlo chaala vishalam aipoyindi.
1: Day by day the name has spread far and wide.
0: Ishwaramma ante emi? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హాస్ బీన్ అడ్రెస్డ్ యాజ్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వర అంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్ people think that she is named as Ishwaramba.
0: Atti perto ame charamane avutu untundadi prapanchamulo.
1: She has been quite popular by this name Ishwaramba.
0: Ekkada poyinappudikini Ishwaramba ani pichetunte varu.
1: Wherever she goes people approach her and call her Ishwaramba.
0: Anta jarigina tarvata mari moodo nenaro Ishwaramba ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days all devotees stayed at her residence.
0: Edi chesina gaani swami kosam chesedi aave.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: Nenu eppudu kuda intilo undevanni kaadu.
1: Bhagavan never stayed at home.
0: Kondalu guttalu tirutu undetundi vaanni.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: Nenu ekkada poyinappudiki aame anni chesukunedi. టిఫిన్ క్యాబ్ లో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: As things went on like this, one day she declared,
0: అమ్మా ద్వాపర యుగమ లోపల కృష్ణుడు పుట్టాడు. కానీ ఎవరికి పుట్టాడు? దేవికి పుట్టాడు.
1: యు నో ఇన్ ద్వాపర ఏజ్ కృష్ణ వాజ్ బోర్న్ టు దేవకి.
0: కాని పేరు వచ్చినది ఈ యొక్క యశోదకు.
1: బట్ ద నేమ్ రెప్యుటేషన్ కేమ్ టు యశోద.
0: బిడ్డలకు అనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు, కానీ మరొకరికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడిన నా వంతు, కరుణ చూస్తు నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాస్ ఎన్ అపీలింగ్. ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యూ టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లౌడ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతులిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూసేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఈజ్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: హీఈస్ నో ఆర్డినరీ వన్.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగినవాడు.
1: పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈస్ మైటీ విత్ డివినిటీ ఇన్ డెప్త్ ఇన్ హిమ్.
0: ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాడు.
1: ఆల్ విలేజ్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ భగవాన్.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, ఇకేం కావాలి, ఇకేం కావాలి, ఇకేం కావాలి.
1: స్వామి యూస్ టు పుట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇట్ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్.
0: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్నులు కావాలని, టీపీ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరు ఒకరిగా కోరేటువంటి వారు.
1: Each one wanted like this. One wanted pen, another wanted pencil, another wanted sweets, like that.
0: Adiginavanni otti khali bag nunchi teesi icchetunte vanni.
1: Swami used to pick up from the empty bag whatever that had been requested by his boy.
0: Naa daggara oka naya paisa ledu.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: Kaani inni istunte ivanni ekkadi nunchi vastunnayi. పిల్లలు వాళ్ళ వల్ల వాళ్ళను నవ్వుకునేటువంటి వాళ్ళు.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: ఒకనాడు నేను అక్కడ బ్యాగ్ పెట్టి నేను లోపల వెళ్ళాను.
1: One day Bhagavan kept bag aside and went in.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: They searched all over the bag.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: Boys are not ordinary.
0: అన్ని చూచారు.
1: They searched all over.
0: ఎక్కడే గాని ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: They could not get even a single pin.
0: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: కొంత తల్లిమైన ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా ఉన్నాయా పెసలేదు.
1: Is mother giving? No. She is not having any money, single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణా స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: Bhagavan's name was spreading day by day.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: As this was happening, some felt jealous of him.
0: Jealousy.
1: Some developed jealousy in
0: him. ee jealousy putti putti putti kattagaliki ee prapanchamanta vyapinchi poyindi.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: Prati desham varu kudanu vari vari sumachara dinam vachinappudu puttapatti kalichadamu puttapatti lopala function chesukotamu aanandanga vellipovatamu.
1: People from different countries, they started assembling here, celebrating their annual functions.
0: కేవలం అన్ని మతముల వారు కూడాను ఇక్కడ చేరేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ అసెంబుల్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అనేక రకములైనటువంటి కథలు కూడాను కల్పించేటువంటి వారు, విరుద్ధమైనటువంటి కథలు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ది డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మడన్స్ గ్యాదరింగ్ హియర్.
0: ఇక్కడ వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నా.
1: దే ఆల్సో సెడ్ విల్ హ్యావ్ అవర్ సెలబ్రేషన్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వారంతా వచ్చి చేరిపోతూ వచ్చి
1: లైక్ దట్ ఫాలోవర్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ గ్యాదర్ హియర్ అని
0: చెప్పాను. ఆల్ ఆర్ వన్
1: భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్
0: మతములన్నీ వేరు,
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్
0: మార్గము ఒక్కటే.
1: బట్ ద పాత్ ఇస్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ద డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మడన్స్ గ్యాదరింగ్.

0: మతములన్నీ వేరు,
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్,
0: మార్గము ఒకటి,
1: బట్ ద పాత్ ఈజ్ వన్,
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటి,
1: యాన్ ఈజ్ డిఫరెంట్ బట్ క్లాత్ ఈజ్ వన్,
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే,
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్,
0: కనుక బంగారం ఒకటి, ఆత్మతత్వము ఒక్కటే,
1: దట్ కాన్షియస్నెస్ గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా వచ్చేటప్పటికి మొన్న మొన్న కొంత లండన్ లోపల ఒక విధమైన సభ జరిగింది.
1: రీసెంట్లీ దేర్ ఇన్ లండన్ ఏ బిగ్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్,
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: దేర్ ఆల్సో డెవలప్డ్ ఏ సార్ట్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్,
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
1: దే డెవలప్డ్ ఏ టింజ్ ఆఫ్ జెలసీ.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దేనిపోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడా పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
1: It so happened there, they started spreading all that is false, all that is totally wrong, all that is completely negative.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: At that moment some had assembled.
0: సూరి అని మీకు తెలుసు.
1: There in London,
0: సూరి,
1: సూరి,
0: ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: He faced this challenge.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
1: అండ్ హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడి.
0: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చారు.
1: అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అగెన్స్ట్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: కట్టగా అది నిలిచిపోయింది.
1: అల్టిమేట్లీ సిచ్యువేషన్ ఇస్ పాసిఫైడ్.
0: సత్యసాయి బాబాను పరీక్షించాలంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని అన్ని విధాలు అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి. కానీ ఎవరి మాటలో విని ఏ గాఢ మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
1: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్, కమ్ టు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, స్టే హియర్, ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ దెన్ ఓన్లీ రైట్ ఆర్ డిక్లేర్.
0: ఎవరి మాటలో వింటే ఏం వస్తుంది? వాడేమి చూచారా? వాడెవరిని విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటిది ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యు కెనాట్ క్యారీ అవే బై ద గాసిప్, హియర్ సే, వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్ హౌ డు యూ లిసన్ టు అదర్స్.
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి,
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాక్తిపోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టూ.
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ అస్ అండ్ టు ఆల్ ఆఫ్ దెం,
0: విదేశీయుల యొక్క పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్,
0: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: They have been following all that is alien to them.
0: కాని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో ఎక్స్పీరియన్స్ ఆన్ దేర్ ఓన్.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు డిఫేమ్ హిమ్.
0: కాని ఎవరి చేత కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిఫేమ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కాని దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
1: నాట్ ఓన్లీ నా, ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ బి నో బ్లెమిష్, దెర్ విల్ బి నో స్పాట్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ, ది ఎస్టీమ్ ఆఫ్ అవతార్హుడ్ విల్ నెవర్ డిమినిష్, కెన్ నెవర్ బి రిడ్యూస్డ్.
0: సాయి అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: ఈ సాయి అనేటువంటి పదమును ఎవరు కూడా మార్చలేరు.
1: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: యూ కెన్

0: Speak as you lie.
1: నాలుకకు ఎముక లేవు.
0: In fact, tongue is not supported by any bone.
1: కరుగా అది ఎట్టంటే అట్లా తిరుగుతుంది.
0: The tongue can turn in any way.
1: ఇంతే కాదు, ప్రపంచం నందు కూడాను కాజిన చెట్టుకి రాడు దెబ్బలు.
0: In this world, you notice, it is the tree that bears fruits will be pelted at by stones.
1: ఆ కాజిన మంత్రికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
0: జస్ట్ యాజ్ ది ఫ్రూట్ బేరింగ్ ట్రీ, ఆల్ దోస్ దట్ ఆర్ గ్రేట్ విల్ ఫేస్ డిఫికల్టీస్ ఆఫ్ దిస్ సార్ట్.
1: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను ఈ విరుద్ధమైన కష్టములకు నష్టము, ఆదాయములకు కీడు కలుగుతూనే ఉంటాయి.
0: అండ్ దేర్ఫోర్ దేర్ బి ఛాలెంజెస్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేట్, ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ సూపర్, బికాస్ దే ఫేస్ సో మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
1: అన్ని వచ్చినప్పటికీ మనం సత్యం పైన ఆధారపడినప్పుడు ఎవరు కూడా ఏమిది కూడాను దాన్ని కదిలించలేదు.
0: When the truth is the basis, truth will always triumph. None can object or stand in its way.
1: Truth to enta mandi poraadinappudiki varu danni sadhinchaleru.
0: None can achieve truth, and it is the truth that will sustain, that will remain forever.
1: Kanuka meeru ee satyamunu satyam gaadi pettukondi.
0: So hold on to this truth, cling on to this truth.
1: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది.
0: The rest of things are bound to happen.
1: సత్యంతో నిలిచినటువంటి వాడికి విజయం తప్పింది కాదు.
0: A man of truth will always win.
1: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
0: Thou never give up truth.
1: అందుకోసమని భగవంతుణ్ణి ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు.
0: Therefore, who is God? Satya is the truth. Truth is God.
1: ఆ ట్రూత్ ని ఎవరు కూడా కదిలించలేరు.
0: దిస్ ట్రూత్ ఈజ్ అన్షేకబుల్.
1: ఈ ట్రూత్ ఎక్కడి నుంచి పుట్టింది?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్? ది ట్రూత్
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: ధర్మం నుంచి ట్రూత్ వచ్చింది. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
0: అండ్ ఇట్ ఇస్ ద వే ధర్మ దట్ కన్ఫర్స్ శాంతి.
1: Peace అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
0: వితౌట్ పీస్ మ్యాన్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
0: సో త్యాగరాజు సెడ్ దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ పీస్.
1: శాంతిని పోషించుకుంటూ పోతే ఆ శాంతి రూపమే ప్రేమనే ఉద్భవిస్తుంది.
0: When you develop this peace, all the rest of things naturally follow.
1: ఆనందమే లభిస్తుంది.
0: It ends up in conferring bliss, ananda.
1: ఆ ట్రూత్ అనేటువంటిది అంత ఆనందమైన.
0: Truth is blissful.
1: దాని నుంచినే అహింస.
0: That gives rise to ahimsa, non-violence.
1: అనగా హింస ఉన్నటువంటి వాడు ఈ హింసకి ఏమాత్రం పోలేడు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ వయలెన్స్ ఆర్ హింస.
1: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
0: ఎ మ్యాన్ ఆఫ్ లవ్ విల్ నెవర్ ఎంటర్టైన్ వయలెంట్ థాట్స్.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఐదు కూడాను మంచి ప్రాణములు.
0: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya, dharma, shanti, prema, ahimsa.
1: ఇవి మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
0: These are supposed to be the main qualities of mankind.
1: కనుకనే ఈనాడు human values పెంచాలి.
0: Therefore, there is dire need to develop human values.
1: కనుకనే ఈనాడు సత్యధర్మ ప్రేమ శాంతిని మనం పెంచుకుంటూ పోవాలి.
0: We have to develop faster, grow more of these human values.
1: అప్పుడే ఈ దేశమందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
0: Then only this country will establish peace eternal once for all.
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆశ ఆశ ఆశ ఆశ.
0: All over, wherever you go, you find desire controlling.
1: Desires ఒక లిమిటే లేదు.
0: Desires are growing limitlessly.
1: ఒక డిగ్రీలో కానీ ఒక ఆశలో కానీ ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
0: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
1: Enta chadu chadivina prathini inka chadavali chadavali chadavali.
0: In spite of learning, one wants to learn, study more and more.
1: Kalam ni vyattam chesukunetundi vaade ee chadavu ooriki chadavali chadavali chadavali potuntadu.
0: People waste their time by constantly studying, reading more and more.
1: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపై ఏమాత్రం ఆశ ఉండదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్ డజన్ గివ్ యూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దట్ మియర్ స్టడీ ఈజ్ యూస్లెస్.
1: కనుక మీరు చదువు కోసమని మీరు పాటుపడకండి.
0: దెర్ఫోర్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీ ఓన్లీ.
1: ఈ చదువులంతా ఇప్పుడు భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క చదువులు.
0: ద స్టడీస్ దట్ యు అక్వైర్ హియర్ దట్ సెక్యులర్ they help for your living.
1: అసలు మన భారతీయుల యొక్క మానవతా గుణములు మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము. ఈ మూడు గుణములను ఈ కవులు చంపిపెట్టారు.
0: And in fact there are three main principles, objectives of education according to Bharat culture. They are, one is spirituality, other morality, and third dharmic righteous.
1: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
0: ఆల్ అవర్ ఆథర్స్ హ్యావ్ నాట్ గివెన్ ప్లేస్ టు దీస్ త్రీ వాల్యూస్.
1: కనుకనే ఈనాడు ఏమి చదువు చదివినా గాని ఏమి ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ ఇన్ స్పైట్ ఆఫ్ వెరీ హై లెర్నింగ్ వీఆర్ నాట్ ప్రోగ్రెసింగ్.
1: పుస్తకములు పఠించి తిని
0: ఐ హావ్ గాన్ త్రూ బుక్స్
1: పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: ఐ హావ్ రెడ్ థరోలీ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: ఇష్టమైన విద్యలను నేర్చుతున్న గర్వం మీద
0: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
1: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండినటువంటి గుణములు నీ పోషించుకోలేనటువంటి వాడు ఏ చదివిన ప్రయోజనం ఉండదు.
0: ఇఫ్ యు కెనాట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ పే ఒబెసాన్స్ టు గాడ్ అండ్ ఇఫ్ యు కాంట్ వర్క్ వాట్ ఫార్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్.
1: దైవ ప్రీతి ఒకటి మాత్రం మీరు పెద్దదిగా పెట్టుకోండి.
0: దేర్ఫోర్ కీప్ వన్ థింగ్ యాస్ మెయిన్ థింగ్, ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ యు షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: ఆ ప్రేమ ఒకటి మీరు నింపుకుంటే
0: విత్ ద డివైన్ లవ్
1: అన్ని సరిపోతాయి.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి అప్రోప్రియేట్ అండ్ కరెక్ట్.
1: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్లు అంతా కూడా అసలమైపోతాయి.
0: వితౌట్ దట్ డివైన్ లవ్ వాట్ ఎవర్ యూ మే హ్యావ్ దే ఆర్ షూర్ టు వానిష్.
1: A divine love is main switch.
0: Therefore this divine love is the main switch.
1: A main switch off chesi enni bulbs vittagai manavulu.
0: If you put off the main switch, no matter whatever you do with the remaining switches,
1: danni ando petti ee switch vittagani light vastundi.
0: If the main switch is on, the rest of the switches are functional.
1: కనుక మెయిన్ స్విచ్ మానవునికి మానవత్వండి.
0: దేర్ఫోర్ ద మెయిన్ స్విచ్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందువల్లనే ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామిని తలుచుకుంటూ ఉండేది.
0: ఈశ్వరమ్మ థాట్ ఆఫ్ భగవాన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్.
1: లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, మరణాలు చూసుకుంది.
0: And she has gone in, she had her bath, she rested and sat there in the veranda.
1: Veranda kuchoni swami swami swami ani pichindi.
0: While sitting there in the veranda she said swami swami swami
1: moodu pariyayalu pichindi.
0: She called Bhagwan swami swami three times.
1: Vastunnanu vastunnanu nanu.
0: Bhagwan said I'm coming, I'm coming.
1: వస్తున్నారా మీరు? అని చెప్పింది.
0: He said, are you coming?
1: Yes, I'm coming.
0: You know, said, yes, I'm coming.
1: Coming అని దగ్గరకు దిగి మెడికల్ దిగి దగ్గరకు వచ్చాను.
0: Swami climbed down the steps and came close to her.
1: చేయి పట్టుకుంది.
0: And she held his hand.
1: కంటినీరు కార్చింది.
0: And she was shedding tears.
1: కన్ను మూసింది.
0: He closed her eyes.
1: Kani, not crying, the happiness.
0: She was extremely blissful.
1: Kannu moosindi.
0: And she closed her eyes, breathed her last.
1: Ee life undinante variki ee oka deham.
0: This body is valuable so long there is life.
1: Life potane body em prayojanam karato samanam.
0: The moment life is gone, body is useless.
1: Ippudu tachime cheppanu. డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతికి తీసుకుని పోవస్తుంది.
0: దెన్ భగవాన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద బాడీ బి టేకెన్ టు పుట్టబర్తి.
1: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
0: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
1: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
0: దెన్ వన్స్ ద బాడీ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, it is not bondage.
1: Senses kuda andulone nichipothayi.
0: The senses also will not be so powerful.
1: Ee matram kuda chalaname undadu.
0: There will be no movement at all.
1: Kani appudappudu vastuntayi konni.
0: Certain things do happen in the course of life.
1: Vachinavi matramu tri bhagavantuniki tappite tappaga evvariki teliyadu.
0: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
1: Prema sarvapunara.
0: Embodiments of love.
1: Meerandaru kodanu chadivedi chadavandi. Idi laukikamaina bhautikamaina chadavudu.
0: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
1: Ee bhautikamainatvanti peru kodanu sampadinchukovali.
0: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
1: Indigitu tallidandulu dinni aashrayinchu untaru.
0: In fact, parents have very high expectations.
1: Vaari kuda tripti padali.
0: You should satisfy, please your parents.
1: Mata devo bhava, pitru devo bhava, acharya devo bhava, atithi devo bhava.
0: Mother is God, father is God, teacher is God, guest is God.
1: Meerandarini santrupti padchi.
0: You should please them all.
1: నీవు సంతోషంగా ఉండినప్పుడే
0: అండ్ యూ ఆల్సో బి హ్యాపీ,
1: దైవం కూడా నీకు ఆనందాన్ని అందిస్తాడు.
0: అండ్ గాడ్ ఆల్సో విల్ మేక్ యూ మోర్ హ్యాపీ.
1: కానీ ఆ భావన ఆ ప్రేమను మాత్రం లేకుండా ఎన్ని చదువులు చదివినా గానీ ప్రయోజనం లేదు.
0: వితౌట్ డివైన్ లవ్ విత్ ఇన్ యూ ఆల్ యువర్ లెర్నింగ్ ఈజ్ యూస్లెస్.
1: కనుక మీరు మొట్టమొదట చదవాల్సింది చదవండి ఈ వయసులో.
0: At this age, study well what you are supposed to.
1: ఈ భౌతికమైన జీవితంలో కూడాను మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: In this world, it is absolutely necessary to get a good name.
1: మానసికంగా నిజమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
0: You also earn reputation in society.
1: ఇదే నేను ఆశించేది.
0: This what Bhagavan wants from you, that you should get a good name.
1: మీరు గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
0: He doesn't want you to be simply highly educated.
1: ఇంకా ఎందరో చదివారు.
0: Many people educated people.
1: కానీ వీరందరూ ఏం చేశారు జగత్తుకు?
0: What is that they have done to student community?
1: ఏమి చేయలేదు.
0: They have not done anything, students.
1: మీరు సేవ చేసి
0: better you work hard.
1: సమాజం మీకు సంతోష పెట్టండి.
0: Make society happy.
1: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితము సార్థకం అవుతుంది.
0: When once you make the society happy, your life is redeemed.
1: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
0: Therefore render all possible help to the community, society.
1: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
0: Your service to society will make Bhagavan extremely happy.
1: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి, దైవచింతన మాత్రం మానకండి.
0: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యు షుడ్ బి హ్యాపీ, నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: దైవాన్ని మరచినటువంటి ఒక మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
0: బై ఫర్గెటింగ్ గాడ్ వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్ యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
0: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు విల్ నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు విల్ హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: ఈ నామము అందరికీ కూడా చాటండి, ఈ నామమును వీధి వీధి చాటండి.
0: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
1: అప్పుడే అందరి ఎందు కూడాను దైవత్వం ఆవిర్భవిస్తుంది.
0: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
1: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడది, మరింత అధికం కావాలి.
0: యాజ్ యు కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ యు నీడ్ మోర్ ఆఫ్ లైట్ అండ్ ఎఫల్జెంట్.
1: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
0: దట్ లీడ్స్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
1: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
0: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ నాట్ రియల్.
1: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
0: టుడే you may find it difficult, but tomorrow you will find it simple and easy.
1: Today sannu puttadu antaru, sannu puttadu.
0: Today you are so happy because you have a son, son is born in the family.
1: Anaru santoshanga untadu,
0: you are very happy that day.
1: Rendu dinme sannu anistadu,
0: the following day by mishap the son may die.
1: Tatchame irustadu.
0: Immediately he starts crying.
1: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు? క్షణకాలం.
0: What is the distance, time gap between the smile and the tear? Just a moment.
1: జన్మం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది.
0: Therefore the human life is so transient, momentary.
1: మా కురు జన్న జన్న యౌవన గర్వము.
0: యు కెనాట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యువర్ ప్రోజెనీ, బికాస్ ఆఫ్ యువర్ యూత్.
1: ఎంత కూడా వేస్ట్ అయిపోయినట్టు.
0: ఆల్ దట్ వుడ్ బి ఇన్ వెయిన్ అల్టిమేట్లీ.
1: కనుక విద్యార్థులారా, మీరు చిరంజీవులుగా ఉండండి.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
1: ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ హ్యాపీ లైఫ్.
1: సమాజ సేవ చేయండి.
0: సర్వ్ ది సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినట్టు అది దైవ సేవగా భావించండి.
0: కన్సిడర్ సర్వీస్ టు సొసైటీ యాజ్ సర్వీస్ టు గాడ్.
1: ఇదే మీకు నిజమైనటువంటి ఒక శాంతి అందించేది.
0: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ఉండ వాటి కాపు విద్వత్తు వరవునట్టు విద్య వెనుకల జ్ఞానం వినయమనయు ఎట్టి గుణమున్నవాడే విద్యార్థియగు.
1: When clouds gather in the sky, in the neighborhood of those clouds we see that lightning appears. In the same manner, wherever there are educated people gathered, wisdom should appear like lightning appears when clouds gather. Only such man who has these qualities will be entitled to be called an educated person.
0: Vidyarthulara, vidyabodhakulara, vidyabhimanulara, సనాతన భారతీయ సంస్కృతి యందు సర్వోత్తమైనటువంటి మార్గం అనేటువంటిది భారతీయులు విశ్వసించటమే కాకుండా సర్వదేశీయులు కూడా అంగీకరించినటువంటి సత్యం.
1: స్టూడెంట్స్, టీచర్స్, పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్ that the spiritual path, the path which our ancestors have laid down, is the greatest of all paths, has been accepted all the world over.
0: కానీ దీనికి ఇంతటి ప్రసిద్ధి రావడానికి కారణము వేదమే దీనికి మూలం.
1: The main reason for which this path, the spiritual path laid down by our ancestors, has been accepted so widely is the fact that it is supported by our Vedas.
0: మానవుడు మానవత్వం నుండి దిగజారక సర్వ జీవుల కంటే ఉన్నతమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించేటువంటి యొక్క నీతిని నియమములను ఈ విద్య యొక్క వేదవిష్టమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ నీతిలో ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మెథడ్ ది పాత్ విచ్ టేక్స్ అస్ హైయర్ అండ్ హైయర్ విచ్ ఎనేబుల్స్ మ్యాన్ టు రిమైన్ హ్యూమన్ అండ్ నాట్ డిటీరియరేట్ అండ్ బికమ్ ఇన్హ్యూమన్, దిస్ ఈజ్ ఇంప్లైడ్ అండ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ పాత్ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: భారతదేశం నందు ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం కానీ శిష్యులు తమ యొక్క విద్యను గడిపిన తర్వాత వారి స్వగృహములకు అంపేటువంటి సమయంలో గురువులు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూత్రులు కాని మరి ఏ దేశమునందు కాని మరి ఏ మతమునందు కాని కానరావు.
1: ఇన్ భారత్ అవర్ కంట్రీ ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఆర్ ది టీచింగ్స్ దట్ ది టీచర్ గివ్స్ టు ది డిసైపుల్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ వెన్ హీ గోస్ హోమ్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ యాజ్ దే ఆర్ సీన్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ.
0: సత్యం వద, ధర్మం చెర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క సూక్తులు విద్యార్థులకు బోధించి వారికి అనేక ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మార్గములందు కూడాను శాంతి శాంతి శాంతి అని ముమ్మారు ఉచ్చరించి వారికి జీవితమంతా కూడాను పూర్ణమైనటువంటి ఆనంద శాంతులతో సమాజం యొక్క ఆదర్శమైనటువంటి జీవితంతో వద్దులుగాక అనేటువంటి యొక్క ఆశీర్వాదంతో వెనుకు పంపేటువంటి వారు.
1: Our teachers used to send their disciples on completion of their education back to their homes by blessing them and by telling them that they should respect our great sayings, speak the truth and do the right conduct, follow the right conduct, speak the truth were told to them. They were also told Matrudevo Bhava, Pitrudevo Bhava, mother is God, teacher is God, father is God. Such good sayings are told to them before they go home. This was what they were doing and this was giving them in this world peace. They would say shanti shanti shanti, thereby they gave them bliss and peace all through their life.
0: నిజంగా ఈనాడు మనం చదివేటువంటి చదువు భారతీయ చదువ కానేరదు.
1: Truly, the education which we are getting today, can that education be called Indian education, education in the traditions of Bharat? No.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని నాశనము గావించేటువంటి మెకాలే స్థాపించినటువంటి యొక్క పద్ధతులను మాత్రం ఈనాడు పట్టుకూటి నిమిత్తమే ఆచరించేటువంటి మార్గం అనేటువంటిది స్పష్టమవుతుంది. అది
1: today it is very clear that the kind of education which we have in this country is only a copy, is a duplicate of what Macaulay at one time established in this country for his own purpose.
0: Nijamuga dhairyamunu balamunu kramashikshanu tyagamunu abhyasinchetvanti de bharatiya samskruti bharatiya vidya
1: truly the education that is characteristic of our country and that is true nature of our country is that which gives you courage, is that which gives you strength, and is that which gives you bliss and happiness.
0: Tana kaallapai thanu nilchagaligeetundi shaktini anugrahimpajeseetundide bharatiya yokka vidya.
1: The education of our country is such that it will enable each individual after education to get the strength by which he can stand on his own legs.
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మములను ధైర్యంతో ఎదుర్కొనేటువంటి మగధనాన్ని అందించేటువంటి టానిక్ భారతీయ విద్య.
1: Our education is the tonic which gives you the strength and courage by which to meet injustice, by which to meet bad things, and by which to meet and face the world.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ విద్యను ఈనాడు మనం కోల్పోయి పరవిద్యలను అభ్యసింపజేయడానికి మనం అనురక్తిగా అరులు జాచుతూ వచ్చున్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ యొక్క అభివృద్ధి, ఔన్నత్యము, భారతీయ సంస్కృతిని మనం ఏ రీతిగా నిలబెట్టడానికి వీలవుతుంది?
1: We have today forgotten this sacred education and the principles underlying our own inherent sacred education. We are showing great encouragement and love for education which has been borrowed and brought from outside and implanted in this country. Under those conditions, how can the prosperity, how can the growth of this country be assured and achieved by people who are educated in this manner?
0: Velaka vela rupayalu దారబోసి ఆస్తిపాస్తులను అమ్మి కేవలము డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రం చేతబట్టి గడప గడపకు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి బిచ్చనెత్తేటువంటి హీనులుగా యువకులను తయారు చేసేటువంటి విద్య మన భారతీయ విద్య కానేరదు.
1: That education which makes you sell your property, go and spend thousands of rupees and in the end get degrees which are only begging bowls, which make you go from door to door with the help of this begging bowl and ask for a livelihood, that kind of education can never become the Indian education.
0: Navutu jeevitanni bharata mataku tyagam chesi kevalam oka dhairya sahasamuto jeevitanni gadipitu kevalam vajra sankalpulainatundi yuvakuru ee naadu tayaru ainappude idi bhavi bharata తయారుగా మనము నిత్య కళ్యాణ పచ్చంతో మన భారతదేశాన్ని అనాది భారత విధమైనటువంటి ధర్మాన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: It is only when our young people can be turned out into students who are happy, who are smiling, and who can face life with courage, and who can sacrifice for the sake of the prosperity of their own country, then we can resuscitate the glory of this country. With the help of such students, we can re-establish our traditions and bring back our country to the initial glory it had.
0: నిజముగా మనం యోచించినప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తుకు తారక మంత్రము రాజకీయం కానేరదు. కేవలం బాంబులు కాదు, తుపాకులు కాదు, ప్రజల యొక్క హృదయాల్లో కరుడుగట్టినటువంటి యొక్క త్యాగము, దేశాభిమానము క్రమశిక్షణ, ఈ మూడే మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
1: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness and prosperity of this country, the reason can never be the politics or the political situation. That also makes it clear that our weapons or our strength or our bombs can never secure for us the future of this country. That the future of this country can be secured by the people, by their sacrifice, and by the discipline which they will show, and by the patriotic feelings which they can show.
0: వేదవిహితమైనటువంటి ధర్మములు ఎందు విశ్వాసము దేశము యొక్క అభివృద్ధిని ఆశించేటువంటి యొక్క ప్రజలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: People who have faith in the Vedas, who have belief in what the Vedas have given to us as the ultimate truth, and who can sacrifice for the country, such people should become larger and larger in number today.
0: కేవలం లౌకిక భోగ భాగములు ఎందు భాగ్యములు ఎందు ఆధారపట్టి ఉండినంతన మాత్రంన మన జీవితము ఒక సౌభాగ్యమైనటువంటి జీవితంగా రూపొందుతున్నటువంటి విశ్వాసము ఇది మూఢ విశ్వాసము.
1: If one thinks that by going after material pleasures and acquiring wealth and living in a material world will bring prosperity to us and to the country, that kind of belief is a very foolish belief.
0: కేవలం ఐహిక భావములు ఎందు ఆశ ఉండినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడా త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchi chuche kanulu, vanchitamulaku chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka petukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani varunu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దల యందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: ఈనాడు విద్యార్థుల కంటే కూడాను అధ్యాపకుల యొక్క చిత్తాలు పవిత్రమైనటువంటి గాను సత్య జీవితమైనటువంటి గాను దోషరహితమైనటువంటి ప్రవర్తనలు గాను ఉండినప్పుడే విద్యార్థులు చక్కగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది.
1: More than purifying the minds and ideas of young students, today if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: ఏమీ తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: అప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడా తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: ఈ నాటి పరిస్థితిని మనం కొంత విచారించి చూసినప్పుడు భారతదేశం యొక్క పవిత్రత ఎంత అట్టడుగులకు దిగజారిపోయింది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది.
1: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
0: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టపూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుకున్నామనేటువంటి యొక్క భావములు వారు దూరం చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ మేక్ ఎ డిటర్మినేషన్ టు డూ సమ్ సర్వీస్ టు ది కంట్రీ అండ్ టు గివ్ ఆల్ దర్ ఎఫర్ట్ టు ది కంట్రీ. దే మస్ట్ సెట్ అసైడ్ సెల్ఫిష్నెస్. దే షుడ్ నాట్ డూ థింగ్స్ విచ్ ఆర్ ఫర్ దర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, బట్ దే షుడ్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
0: కేవలం మానవుడు నీటిపైన ఉన్నటువంటి తైలపు బొట్టు వలె జీవించడానికి వీలు కాదు. సమాజం నుండే పుట్టి, సమాజం నుండే పెరిగి, సమాజములకే జీవితాన్ని అర్పితం గావించుకునేటువంటి జీవితంగా తయారు చేసుకోవాలి.
1: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
0: మానవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని మనం కొంతవరకు గుర్తించుకొని మెలగాలి.
1: We should recognize the close relationship that exists between man and man. Recognizing that and in that context, we should lead our lives.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలు అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వెన్ వీ కెన్ టర్న్ అవర్ ఎడ్యుకేషన్ టు ప్రమోటింగ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ విల్ వీ బీ ఏబుల్ టు పుట్ దీస్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్స్ టు సమ్ గుడ్ యూస్.
0: మనం విద్యార్థులమై మన కాలమును కాయమును కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మునుముందు ఉద్యోగ పరిస్థితిని యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తామో యోచించుకోవాలి.
1: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education in under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
0: ఈనాడు విద్యారంగమందు ఒక విద్యార్థికి 125 మార్కులో లేక 30 మార్కులో వస్తే పాస్ అయిపోతారనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తుంటుండాలి.
1: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
1: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
0: అలా పాస్ అయినటువంటి విద్యార్థులు మున్ముందు వీరు ఉద్యోగ సమయమునందు 100కి 100 తప్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
1: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
0: కనుక మన యొక్క విద్యలు దేశమునికి ఏమాత్రం కూడా ఉపకారం కాదు, కేవలం ఉపకారం కాకుండా అపకారం చేసినటువంటి వారం అవుతాం.
1: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
0: కనుక ఇలాంటి విద్యను మనం చదివేటువంటి దానికంటే కేవలం భూములు దున్ని కేవలం డొక్కలు కుట్టుకోవడం ఒక విధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
0: మన ఇంటి యందు మన తల్లిదండ్రులు సేవ చేసుకుని వారికి సహాయంగా మన జీవితాన్ని అర్పితం గావించుకోవటం లేదని మన యొక్క సార్థకత ఉంటుంటుంది.
1: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
0: Manam chuchetunte drishti kani vineetunte vishayulu kani palakeetunte vachyamulu kani pavitramainatunte ganu paralanu badimparatunte ganu untunnappude mana yokka vidyadashi yandu pavitramaina chittam yerpadutundi.
1: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
0: Mohandas Karamchand Gandhi anetunte atanu chinna vayasunandu tana tallito shravanudu anetunte yokka డ్రామాకు హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్తమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్యమార్గంలో త్యాగం చేయాలి, సత్యమార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
1: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohanchand Karamchand turned out to be Mahatma Gandhi.
0: Kaluki ee naadu manavudu madhavudu kavalanna kevalam samanyudu sarvaswarupudu kavalanukunna oka pavitramainatvanti drushyanni pavitramainatvanti vishayanni manam kontha varaku chittaniki chechukotaniki tagina prayatnam salpali.
1: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
0: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu manavattam nunchi divyattani godaniki taginatundi payattame manavuni yokka kartavyam.
1: As Subbarayudu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature and thereafter rising from being a human being to divine nature.
0: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహం కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజం.
1: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
0: దైవం ఉన్నాడా లేదా దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని దీనిని తర్కించి అనేక విధంలో పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడిగా మారిపోయినటువంటి వారు.
1: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has bothered people from time immemorial. Great men, thinking men, men capable of analysis have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
0: దైవము లేడు అనేటువంటి సమయం నందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారికి తెలియలేదు.
1: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
0: అట్టి వారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవము లేడు అన్నారు, ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అంటున్నారు జవాబు.
1: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
0: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి తుణుకున్నప్పుడు, అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకు చెప్పడానికి అధికారం ఏమిటి?
1: Then will follow a question, yes, you may not have your God, you may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
0: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు, లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు, నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
1: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
0: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానేరదు.
1: These are beliefs which are personal and which are individual.
0: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గం నందు ఈ సమస్యను పరిహరించడానికి కాని లేక పరిహారం చేయడానికి కాని పూనుకోవటానికి కేవలం ఒక వెర్రితనము.
1: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
0: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికంగా గావించుకోవాలి.
1: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
0: Ganuka manam ee naadu janminchinanduku manavudai janminchinanduku kevalam pasipatti mrugadala vale kevalam tini traagi jeevinchatam lopala maatrame mana jeevithanni antyam gaavinchukokoddu.
1: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
0: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కాలేదు.
1: Our life should not be totally eating, drinking, sleeping and dying.
0: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞాన తత్వానికి విజ్ఞాన తత్వానికి సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమని విద్యార్థులందు డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకారత్వం దాన్ని హృదయంలో చిర్చించుకోవాలి.
1: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty.
0: ఈనాడు డిసిప్లిన్ విద్యార్థులందు చాలా అవసరం.
1: Today, amongst the students, discipline is very essential.
0: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమ అనాచారంతో ప్రయత్నం సల్పుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
1: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
0: Vidyarthule bhavi bharatodharakulu.
1: The students are the future citizens of the country.
0: Kanuka prema swaroopulaina vidyarthulara vidyarthinulara meeru pavitramainatundi yokka bhavala cheta aadarshamainatundi jeevithanni mana yokka samajamlo andinchi bharat desham yokka బాధలను దూరం చేసి మన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క భారతదేశము సర్వ దేశములకు ఉపాధ్యాయ స్థానంను అలంకరించడానికి తగినటువంటి కృషి చెప్పాలని నేను ఆశిస్తూ, చురుకు చురుకుమని సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింపచేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది కనుక నా యొక్క సంభాషణ నేను ముగిస్తున్నాను.
1: Pavitratma Swaroopas, students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble by my talking longer. I am bringing this discourse to a close. I hope you will develop into future good citizens of this country.
2: That was Bhagwan Baba enlightening us on the true purpose of education, wherein he described how exemplary citizenship of Bharat can be achieved through the path of the three D's, namely discipline, devotion and duty. This divine discourse was delivered on the 11th of July 1976 on the occasion of the inauguration of new building for Ishwaramma High School, Prashanti Nilayam. Thank you, Sai Ram.

0: പ്രേമ സ്വരൂപുള്ളവര്,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: ഈ ജഗത്തുനന്ദു പുണ്യമു കാണി പാപം കാണി സുഖമു കാണി ദുഃഖമു കാണി ഏതിയും ലേദു.
1: ഇൻ ദിസ് വേൾഡ് there is no merit, no sin, no pleasure, no misery.
0: Na mantram, mantram kani, yagnam kani, yagam kani, ivanni kurunu kevalamu oka bhrantule.
1: There is no mantra as such. All the sacred rituals are just the activities undertaken.
0: Sarvatra nindinadi ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులు.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: The true human life consists in knowing the meaning and implication of truth and righteousness.
0: ee satyamunu jagattuku bhautikanga chaate nimittamai satyamune neeti annaru.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: Dharmamune reeti annaru.
1: Dharma righteousness is the procedural aspect.
0: Dharmamune khyati annaru.
1: Tyaga sacrifice is khyati, reputation.
0: Neeti, reeti, khyati ee moodinti oka ekatvamune manava jati.
1: Manava jati, human race, is the combination of the trinity, neeti morality, reeti the manner, khyati the reputation.
0: Kani duradrishtavashattu ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదర్.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై

0: నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: He repeated, recited the Vedic chanting.
0: జగత్తు నందుకల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: He visited all the elders of those times.
0: అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు.
1: He participated in every spiritual endeavor.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: ఫైవ్
0: ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ representing the sound, the sense of touch and so on, they are divine.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్వాణము అని గుర్తించాడు.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: జపము ధ్యానము యోగము యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities. ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడాను అవసరము.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: సో హీ ప్రిస్క్రైబ్డ్ సమ్యక్ దృష్టి,
0: సమ్యక్ వాక్కు అన్నాడు.
1: దెన్ హీ సెడ్ గుడ్ వర్డ్,
0: సమ్యక్ శ్రవణము అన్నాడు.
1: దెన్ హీ మెన్షన్ గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ మరణము అన్నారు.
1: గుడ్ రికాపిచులేషన్,
0: సమ్యక్ క్రియ అన్నాడు.
1: గుడ్ యాక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, వై నాట్ దే బి యూజ్డ్ ఇన్ ఎ సీక్రెట్ వే?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అంటే దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: We are polluting our mind.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kodanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Ee drishti vallane samasta karmamulu kodanu perigi samasta badalu kodanu kaligimpajestunnadi.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరైన నిర్వాణము అన్నాడు.
1: Nirvana is attained by making use of our sight in a proper way.
0: Buddha sadhanalu okkati kunnu ledu, sarva sadhanalu chesadu.
1: Buddha did all spiritual attempts.
0: Sarva sanga parityagam chesadu.
1: He renounced the whole lot.
0: Sarvalatuna sambandha bandhavyamnu kalipinchukunnadu.
1: In fact, he has got intimate association with cosmos.
0: Ekatvanni ponde nimittamai anekatvam ainatundi oka divyanni anubhavinchadu.
1: he attained that state of oneness in this plurality or multiplicity.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: Finally he renounced everything around.
0: ఈ త్యాగం వలనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుహు అనింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: The right path to liberation is good vision, good sight.
0: కన్నులు నిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రం అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ సో దట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ విజువలైజ్ ద ట్రూత్.
0: చూసినా కూడాను దైవ సమానంగా చూడు.
1: వీ షుడ్ హ్యావ్ ద డివైన్ అప్రోచ్ టు ఆల్ ఫార్మ్స్ దట్ వీ వాచ్.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ee premamayamainatundi drushtiye manavatvaniki sariyainatundi margamunu bodhisthundi.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drushtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: దీని వల్లనే ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపు చేస్తుంది.
1: దిస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: సర్వల యందు కూడాను దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది.
1: ఇట్ విల్ హెల్ప్ అస్ టు రియలైజ్ ద డివినిటీ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని
1: Veda says basing on this principle the truth is one but the paths are many represented by scholars.
0: సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ సీ ద వరల్డ్ విత్ ద విజన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ ఫాదర్ యూ అడ్రెస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద మూమెంట్ యూ సీ యువర్ డాటర్ యూ కాల్ హిమ్
0: ఫాదర్. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: యు హ్యావ్ గాట్ వేరీడ్ అటాచ్మెంట్స్ బేసింగ్ ఆన్ ద రిలేషన్.
0: ఎవరు తండ్రి ఎవరు బిడ్డ.
1: హూ ఇస్ ద ఫాదర్ హూ ఇస్ ద డాటర్.
0: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
0: Andaru okkate.
1: All are one in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ye vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulike matram avakasam ivakoddu.
1: In the realm of the spirit or the soul there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: Vinnattu gaavinchukotame manavunaku viruddhamainatti margamu.
1: Division, duality is the wrong path.
0: Kanuka manamu vinnamainatti margamulo praveshinchakoddu.
1: We should never be in the dual path.
0: Drishtini manam ekatvanga teeskovali.
1: We should have unified look.
0: Samyak drishti motta motta buddhudu bodhinchinatundi samyak drishti.
1: The first teaching of Buddha is samyak drishti, good vision.
0: తదుపరి సమ్యక్ వాక్.
1: Thereafter, samyak vak, good word.
0: Vak vakati gare untundali.
1: We should speak only one.
0: Idi udveganga undakurdu.
1: He should not be agitated.
0: అసత్యంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లై.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: ఆర్ ఇన్జస్ట్.
0: అక్రమంగా ఉండకూడదు.
1: ఆర్ ఇంప్రాపర్.
0: హింసగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్, ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్, ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: Kanukane samyak vaku annadu.
1: Good word is prescribed.
0: Pavitramaina vaku kante minchinatuvanti daivattvam vere okati ledu.
1: The sacred talk is the divinity.
0: Ee vake shabda brahmamu.
1: This sound verily is divine.
0: Kanukane shabda brahmamayi characharamayi jyotirmayi vangmayi nityanandamayi paratparamayi mayamayi srimayi asteshwarya swarupudu bhagavantudu.
1: Divinity is represented in 8 forms, that which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: Under any circumstances, we should never go back.
0: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన.
1: Spiritual practice wants us to speak in a way we are expected.
0: సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
1: When we are all one, there's no chance to be agitated.
0: అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది?
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
0: ఏకం అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
1: All bodies are like mirrors.
0: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other god beyond love.
0: హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి.
1: We'll develop loving looks.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
1: We listen in a loving way.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి.
1: Out of the heart full of love we entertain thoughts of love.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
1: Ultimately they will land up in loving deeds.
0: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యూ డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ ఫోర్ యూ హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
0: దైవాన్ని పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఎ స్మాల్
0: యూ శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
1: యూ హావ్ డిపాజిటెడ్ దిస్ మనీ, యూ హావ్ ఎర్న్డ్.
0: ఆ ధనం నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టిన కదా డబ్బు, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: The manager wants you to bring a check, sign it and draw the money.
0: నీ చెక్కే త్యాగము.
1: The check is sacrifice.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: The love is signature.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసు ఇస్తాడు.
1: When once you submit the check affixing your signature, you draw the money.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: The manager God has with him the money that you have deposited, the money of love.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: then surrender it to the chairman of a bank
0: loan.
1: Then you will get your own money. This is the way to withdraw
0: money.
1: This is the way to be comfortable.
0: This
1: is the path towards sanctity.
0: This
1: is the path to
0: liberation. All that you have
1: earned, the love, can be drawn through the sacrifice.
0: త్యాగమూర్తి అయినప్పటికీ,
1: though God is sacrifice,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: though the money belongs to you,
0: దానికి పొందడానికి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: There is a procedure to withdraw the money.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: You should follow the correct procedure.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: Your words should be proper.
0: నీవు ఒక బ్యాంక్ లో నీవు డిపాజిట్ కట్టి,
1: having deposited the money in the bank,
0: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: You cannot hand over the check of some other bank and withdraw the money.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంక్ లో మనం పొందాలి.
1: You have to know the principal truth that God is one.
0: ఈ బ్యాంక్ వేరు వేరు పేర్లంతా ఉన్నాయి.
1: Banks have many names.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: Will any bank give you money by mere asking?
0: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating.
0: చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంక్ చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారా?
1: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
0: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
0: ప్రేమ బ్యాంక్ చెక్కే నీవు ఇవ్వాలి.
1: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
0: ఆ చెక్ పేరే త్యాగము.
1: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
1: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
0: నీ పేరు ఏమిటి?
1: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
0: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
1: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
0: లవ్ లవ్ లవ్.
1: దట్ ఈస్ లవ్.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒక మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెట్టే తప్పక నీవు తీసుకుంటావు.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రమే ఏమాత్రమో ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మాత్రం మార్చకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: విత్ దిస్ లవ్, ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్, యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మనీ?
0: కరెన్సీ నోట్స్ కాదు.
1: ఈస్ నాట్ కరెన్సీ.
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ప్రేమ ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: ధనము.
1: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనముకి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
0: కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual
0: things.
1: What is it I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలం వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండి.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి భేద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money.
0: పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of
0: అందరి ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని
1: For this worldly life,
0: అనేక రకములైన మార్గమును అనుసరించి,
1: we follow varied paths,
0: చెడు మార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము,
1: we accuse,
0: ఇతరులను విమర్శించడము,
1: we criticize,
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము,
1: we hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దమును వినియోగించాలి.
1: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: Then you can call it సమ్యక్ వాక్, good word.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: Then comes good audition.
0: చెవులిచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానికి.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కలకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: We should never make this sound unsacred.
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: The principle of the spirit and the soul is the ultimate reality.
0: ఆత్మ అందరియందు ఒక్కటే.
1: The soul is one.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: There are no differences whatsoever.
0: నీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: That the soul is uniform in
0: all.
1: In fact, no difference, no change.
0: ఆత్మ ఆత్మ స్వరూపమే.
1: ఆత్మ is ఆత్మ.
0: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: We have to fill it up with the spirit of the self, with love.
0: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: The tumbler is empty.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: You can fill it up with water.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: Or syrup.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: You can fill it up with milk.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: Or buttermilk.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ అస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వం పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈస్ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిది కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధం.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
0: నిశ్చలం, నిస్వార్థము.
1: ఇట్ ఇస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
0: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanam.
1: The main cause is the absence
0: samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanam.
1: Absence of good words
0: samyak is another reason. Samyak shravanam lekapovatame moola karanam.
1: Absence of good listening.
0: Kanukani ee yokka panchabhutamulu kudanu panchatattamulu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
1: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
0: Annintiki moola karanam hudayame.
1: The heart is the main source.
0: Hrut plus daya hrudayam.
1: Hrut plus daya is hrudaya.
0: Adi eppudu kuda nu dayato koodinatundi.
1: The heart is full of compassion.
0: Aa dayane prema.
1: That compassion is
0: ప్రేమనే
1: love.
0: Compassion అంటారు.
1: Love is compassion.
0: కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ.
1: is only love that's called in different terms.
0: Ek prabhu ka anek naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyam ane peru pettu pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam anetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam anetundi dantho jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: Ivanni kudu oke aatmaku peru.
1: All have got same source atma.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: Din anninti endukodunu ee indriyamulo oka bhavamunu tyagam chesadu.
1: He has given up all the sensual feelings.
0: Ee prapanchamlo indriyamul cheta ememi manam anubhavistunnamo avanni kudunu vyarthamainatunti vi ani gurtinchadu.
1: He could understand all the fleeting sensual pleasures of this world are useless. Ivanni
0: bandhanato kudunatunti oka senses ani bhavinchadu.
1: He also understood the senses will lead to bondage.
0: Maramni chalapadani వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: తన భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: He has developed the renunciation slowly.
0: అంతా జరిగిన తర్వాత
1: at the end
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు.
1: He has sacrificed even listening.
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
1: He has known this unity.
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: That oneness gave him bliss.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద ఇస్ రేజ్.
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఈ ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అటలం సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఇస్ pure, unsullied, eternal, immortal, the witness.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ, ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా?
1: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యు బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటి అంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఎ మంకీ, యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యు షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వని ఏడుస్తాడు.
1: At the time of birth every child cries.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: Why?
0: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలని నేను.
1: The child cries at the time of birth.
0: ఆనందం నుంచి నేను దూరమైపోతున్నానే.
1: You have come to this world.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: Feeling so bad for being separated from the soul. So the child cries.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: Having been born while crying, if we leave this world crying, what are you doing? What is the aim of life?
0: కానీ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
0: కట్టకడ పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యు హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling, joyfully. What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a dress.
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: డెత్ అంటే చావటమే కాదు.
1: Death is not the absence.
0: అది నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe in his bank.
0: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: Take the check, put your signature, submit to the manager, God.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: God will give you check book.
0: అది ఏ త్యాగము?
1: Check book is sacrifice.
0: ఈ త్యాగమనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: This check of sacrifice is with us.
0: కానీ త్యాగమనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: You got this check of sacrifice, but you should put your signature of love, or else it is useless.
0: మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము.
1: Every man requires these two, sacrifice and love.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ యు విల్ బి బ్లెస్డ్.
0: భగవంతుడు ఎంతో అనుగ్రహింప చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హస్ బీన్ డూయింగ్
0: ఇన్ మీ. ఎన్ని ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
1: హీ ఇస్ షవరింగ్ లవ్.
0: కానీ దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
0: కారణం ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: భగవంతుడు దయామయుడు,
1: గాడ్
0: ప్రేమ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: రాకుతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్,
0: ఆనాడు నీ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఈ తల లోపల
1: you fill your head with lots of stuff.
0: దాంతో భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
0: దాన్ని పారబోయి,
1: ఎంప్టీ ది హోల్,
0: దాన్ని త్యాగం చేయి,
1: సాక్రిఫైస్ ఇట్,
0: దీన్ని నింపుకో,
1: ఫిల్ ఇట్ విత్ లవ్.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుంది.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్. వాట్ యు డూ?
0: యోగం చేస్తున్నావు.
1: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్లెస్.
0: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తులు నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ ట్రూ యోగా.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈ సఫరింగ్ ఫ్రమ్ రోగా, ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రంగా ఆలించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్, యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుకనే థింక్ ఇట్ ది మైండ్ వీ థింక్ ఇట్, అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో.
1: మేక్ యువర్ థాట్స్ సీక్రెట్.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
1: దెన్ యూ గెట్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్.
0: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పాత్ దట్ వుడ్ శాంక్టిఫై యువర్ హార్ట్?
0: ధ్యానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: జపము కాదు.
1: నాట్ పెనెన్స్.
0: యోగము కాదు.
1: నాట్ యోగా.
0: ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
1: You catch hold of your nose and call it yoga? No.
0: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అదియే నీ ప్రాణము.
1: దట్ ఇస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ లైఫ్.
0: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ పీల్చుకో.
1: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ద ఆక్సిజన్ ఇస్ విద్ ఇన్ యు.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
0: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైన గాలులే.
1: దే ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
0: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
1: యూ సీ పీపుల్.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
0: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
1: ఆల్ దట్
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతునికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are His.
0: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
1: God is the eternal witness present in all form.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: When you have that feeling, you will have good results.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: ఈశ్వర సర్వస్వరూపుడు.
1: గాడ్ ఈస్ కాస్మిక్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: ఎవ్రీవేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించుకో. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
1: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్. యువర్ ఫాదర్ హస్ గాడ్.
0: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పూర్వము ఎవరు?
1: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హాస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్. ప్రయర్ టు దట్ హూ ఇస్ షీ?
0: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
1: The motherhood has come after begetting you.
0: Even in the passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes, comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: With the sense control you can achieve anything.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగా చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
0: దీనుడు. కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవ్రీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవ్రీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నిటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: సంతోషించావు.
1: Be happy.
0: కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు.
1: When once a son is born,
0: పోయింది ఎవరు?
1: Who is born and who has disappeared?
0: Passing clouds.
1: Both birth and death are passing clouds.
0: కనుక ఈ పాసింగ్ క్లౌడ్స్ తీసుకుని మనము ఇమేజిన్ చేసుకుంటున్నాము.
1: We just imagine things basing on the passing cloud.
0: ఇదే మ్యారేజ్ మ్యారేజ్ అని మిరాజ్ ని చూస్తున్నాము.
1: We just in the name of marriage you see only mirage.
0: మిరాజ్ మిరాజ్ ని చూచి ఎంతసేపు నీవు దాహం తీర్చుకుంటావు?
1: Watching the mirage, you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరుగానే కనిపిస్తుంటది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
1: As you run ahead,
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటిది ఫలితము.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is the correct way.
0: Duty is God.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా దైవంగా భావించుకో.
1: Consider work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: That duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు,
1: ఇన్ఫాక్ట్ యూ స్టే,
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు,
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్
0: చదవటం వల్ల స్కూల్,
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్
0: కానీ పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ఎ స్కూల్, బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒక్కటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇస్ వన్.
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి,
1: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
0: ఒకటి వస్తుంది పోతుంది.
1: వన్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజంట్ గో.
0: ఈ మూడవది పోదు రాదు.
1: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
0: అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
1: Ignorance comes and goes.
0: Kani jnanamu vastundi nilustundi.
1: Wisdom, when once it comes, it stays.
0: Radu podu adi atma jnanamu.
1: The knowledge of the self, it neither comes nor goes. It is permanent, eternal.
0: Eppudu nityangane untundadi.
1: It is eternal.
0: Idi marpu chendetundi kaadu.
1: It is changeless.
0: Atma jnanam aneetundi అమృతమయమైనటువంటిది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
0: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ అక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
1: We read books so many and throw them out.
0: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got the matter in book?
0: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
1: Matter of the book, పుస్తక is out of
0: మస్తకా
1: the head.
0: మస్తకం దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
1: So all the stuff in the book, పుస్తక is taken into మస్తక the head.
0: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
1: The knowledge of the self is neither పుస్తక the book or మస్తక the head.
0: స్థానము
1: it present in the heart.
0: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
1: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్ అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
0: చేసుకో.
1: Understand clearly.
0: నీవు కోరవలసినటువంటి కోరు.
1: Have the correct desire.
0: నీకు ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: నువ్వు కోరవలసింది అన్నమే.
1: You should desire for food.
0: దాన్ని భోంచేసి.
1: Eat well.
0: ఆకలి తీరుతుంది.
1: Appease your hunger.
0: అయితే మానవునికి ముక్తి కావాలి.
1: But man wants liberation.
0: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
1: What is this ముక్తి liberation?
0: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
1: ముక్తి liberation is not air conditioning building.
0: కాదు కాదు.
1: నో,
0: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
1: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
0: ఆకలి ఒక ముక్తి.
1: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: భుజించితే ముక్తి వచ్చేసింది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
0: ఇదంతా లౌకిక ముక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
0: ఫుల్ఫిల్మెంట్.
1: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
0: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
1: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
0: ఆరోగ్యానికి ముక్తి.
1: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
0: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
1: మైండ్ నీడ్స్ లిబరేషన్.
0: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
1: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
0: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
0: నిజమైన ముక్తి ఏమిటి?
1: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
0: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఆత్మ ఒక్కటే.
1: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఆత్మ
0: సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
1: Buddha did so many spiritual tasks.
0: దీనిని నిర్వాణము అన్నాడు.
1: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ నిర్వాణము,
1: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
0: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
1: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
1: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
0: మొట్టమొదట,
1: ద ఫస్ట్,
0: సంఘ నీతి.
1: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి.
1: Fear of sin.
0: Satyani. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
1: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: పాప భీతి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ప్రేమను చూస్తే ఆనందించాలి.
1: యు షుడ్ బి సో హ్యాపీ వెన్ యు ఆర్ లవింగ్.
0: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
1: యు షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
0: అది నిజమైన నిర్వాణము.
1: That is true liberation.
0: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
1: Never be close to any sort of sin.
0: భగవత్ యొక్క సన్నిధి, సన్నిధి, సన్నిధి, అది ఏ నిజమైన పెన్నిది?
1: The Pennidhi is the true wealth. Is Sannidhi the proximity of God.
0: కానీ మూర్ఖులైనటువంటి మానవులు
1: మ్యాన్ హూ ఇస్ ఎ ఫూల్
0: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
1: కుడ్ నాట్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
1: హీ ఎక్స్పెక్ట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ ఈస్ దేర్ ఇన్ మెడిటేషన్.
0: జీవితమే వే ఆఫ్ లైఫ్.
1: అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్
0: అదే నిజమైన ధ్యానము.
1: ఎ పర్టికులర్ మెడిటేషన్.
0: దోమ నడుస్తున్నావు నీవు.
1: యు వాక్ అలాంగ్ ద రోడ్.
0: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: Not watchful as you walk,
0: drive chestunnavu,
1: you face the danger.
0: Ee drive nu sariyina roju road lo pravesh pettinappude adi neeku cheyam kalugutundi.
1: As you drive in your car along the road, you should be watchful.
0: Lekapothe akkada accident vachestundi.
1: Or else you will be met with an accident.
0: Kabatti prati okkati kudunu mana life anta kudunu dhyaname.
1: The whole life is a matter of meditation.
0: Prati dani endu kudunu ekagrata avasaramu.
1: Concentration is necessary.
0: Ee ekagrata anetundi dhyanam avutunda?
1: Can concentration be meditation?
0: Idi kevalam concentration e.
1: It's just the beginning concentration.
0: కానీ ఇది నిజమైన ధ్యానం కాదు.
1: ఇట్స్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ కు అతీతంగా పోవాలి.
1: వన్ షుడ్ ట్రాన్సెండ్ కాన్సన్ట్రేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానము.
1: దెన్ లైఫ్ మెడిటేషన్.
0: మనోభావాలు స్తంభించిపోవాలి.
1: దెన్ ద ఆల్ థాట్స్ షుడ్ బి విత్ డ్రాన్.
0: ఏ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ థాట్స్.
0: అదే నిజమైనటువంటిది.
1: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు.
1: గోపికస్ వర్ అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్.
0: కృష్ణుపై ఒక మార్గము ఒక దృష్టి.
1: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
0: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
1: ఎ న్యూ హౌస్ వైఫ్ ద బ్రైడ్ కేమ్ దేర్.
0: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
1: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
1: And Krishna was born there.
0: Krishna inti nundi nen jyotam techukunte na illu kudunu Krishna kutumbanga maaripothundi.
1: If I bring that light from the residence of Krishna,
0: alanti pavitra nayandu kudunu
1: residence, I will also be sacred if I visit
0: ani
1: that house.
0: Deepam teesipoyindi aa deepanni muttistu undali.
1: So she has gone there with the lamp to light it.
0: Aa jyoti velugutu undadi.
1: It was
0: aa jyotilo ee Krishnani chustundadi.
1: She was watching Krishna in the light.
0: Chustunu cheyi kuda marchipoyindi.
1: And she has forgotten the hand.
0: Ee cheyyanta kaalipothundadi.
1: The hand was burned.
0: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
1: బట్ దట్ గోపిక వాజ్ సో స్టెడీ.
0: ఏదో వాసన వస్తుండాలని యశోద పరిగెత్తి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
0: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు.
1: As your hand is burning, why are you standing like that?
0: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
1: And she has just kept the hand out of the flame and sent her out.
0: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
1: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక.
0: అమ్మా ఏంటి పిచ్చి మనిషి ఏమిటి.
1: ఈ షే మ్యాడ్ క్యాప్. వై డస్ షీ డూ దట్.
0: దీపమంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
1: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
0: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు.
1: And then she asked Suguna, why are you standing like that?
0: Amma aa jyotilo krishnudu kanipistunnadu nenu ye vidhanga vadali petti raavali.
1: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
0: Ee gopikalantaru egirinaru.
1: In the meantime, all gopikas were dancing.
0: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
1: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
0: ఆ సుగుణకు కనిపించాడట నందుని ఇంట.
1: Suguna could see Krishna at the residence of Nanda.
0: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
1: Where? In the flame of the lamp.
0: ఏంటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్. షీ గుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: కనుక మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
0: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
1: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
0: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
1: వెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యు ఆర్ డివైన్.
0: దైవాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
0: ఒక దీంట్లో రాస్తూ వచ్చేసాడు బైబిల్ లో.
1: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
0: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
1: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ పిచ్చి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాడ్నెస్?
0: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
0: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
1: నో నో, గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
0: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
1: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
0: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
1: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
0: ఆ గుడ్ బామ్ లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
1: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, నేచురల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
1: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: గాడ్ మ్యాన్ కావాలి,
1: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
0: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
1: దేర్ ఇస్ ప్యూర్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ.
0: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ అదర్ ఇల్యూజన్స్, వరల్డ్లీ థాట్స్,
0: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
1: అవర్ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
0: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
1: యు హావ్ గాట్ గోల్డ్ చైన్.
0: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
1: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
0: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
1: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
0: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
1: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
0: ప్యూరిటీ తగ్గిపోయింది.
1: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
0: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
1: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
0: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
1: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
0: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
1: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
0: మరింత కాపర్ కలిపినావు.
1: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
0: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
0: కట్టకడపడి బంగారు విలువనే పోయింది.
1: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
0: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
1: సిమిలర్లీ మ్యాన్ ఈజ్ ఎ ప్యూర్ గోల్డ్.
0: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
1: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
0: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
0: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
1: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
1: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
0: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
1: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
1: అండ్ సో ఇస్ నాట్.
0: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
1: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
0: అనవసరమైనటువంటి మిక్స్ చేసుకుంటున్నాడు.
1: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
0: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
0: సత్యము మానవతా విలువ.
1: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
0: ధర్మము మానవతా విలువ.
1: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
0: మానవతా విలువ.
1: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
0: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యూ షైన్.
0: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
1: వేర్ ఎవర్ యూ గో యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: మానవులు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
1: ఎవ్రీవన్ విల్ గివ్ యూ ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
1: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
0: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
1: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
0: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
1: ఇన్ఫాక్ట్ ఈవెన్ ద టీచింగ్
0: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
1: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
0: మోక్షం కాదు ఇక్కడ.
1: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
0: నీలో ఉండినటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
1: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
0: పాప భీతిని నీ పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతిని.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్
0: ఫియర్ ఆఫ్ సిన్స్.
1: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
1: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
0: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
1: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: పాప భీతి ఉండాలి మానవునికి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: పశువుకి ఇంత లేదు.
1: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
1: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్ ఈజ్.
0: మానవునికి పాప భీతి రావాలి.
1: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఫియర్ ఆఫ్ సిన్.
1: Fear of sin.
0: Love of God.
1: Love of God.
0: Morality in society.
1: Morality in society.
0: ఏకత్వమే నిర్వాణం.
1: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
0: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాలో ప్రాపర్ పాత్. ఫస్ట్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
1: We have to memorize these things.
0: Charge చేస్తూ పోవాలి.
1: And we should charge our spirits.
0: మధ్య మధ్య ఈ సత్సంగం చేరాలి.
1: We should join good company.
0: సత్సంగం చేరితే అదే ఛార్జీ అయిపోతుంది.
1: In a good company we charge ourselves.
0: ఈ ఛార్జీ చేసుకుంటూ నువ్వు దాన్ని అనుసరిస్తూ పోతే నీవు ఎంతో అభివృద్ధి అయిపోయి ఆదర్శ పురుషులుగా మీరు తయారవుతారు.
1: By charging our spirits you will be certainly ideals in society.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాజా కృష్ణ జై.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
2: ओ परंतप,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది వే దట్ ఎ సాధక హ్యాస్ టు ఫాలో.
1: భక్తి యోగములో ముముక్షునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ ది భక్తి యోగ, ది యోగ ఆఫ్ డివోషన్, దిస్ హెస్ బీన్ షోన్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ సీయింగ్ లిబరేషన్.
1: జ్ఞాతుం అనగా శాస్త్రం గురుద్వారను లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక డస్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: దిస్ ఈస్ ఓన్లీ ఎ బేసిక్ ఆర్ ది ప్రైమరీ స్టేజ్.
1: ఇది ద్వైత తత్వం.
2: దిస్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువలిజం.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: బై మియర్లీ దిస్ సాధక వుడ్ నాట్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్, టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ హీఈస్ నాట్ గోయింగ్ టు సీ.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
2: Cowboy. There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హి వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిస్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హి హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంలో ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హు వాజ్ ప్రీచింగ్ అండ్ హు వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దేర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హి వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ee panditudu varninchinatvanti chitramunu tana hrudayamuloku hattukundi.
2: This particular description which was given by pandit made an indelible impression on the heart of that boy.
1: Inte kaadu ee pauranikudu narayanudu గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూజ్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్ ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా ప్రతపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మదించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasalanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatamu tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti yokka raagamulu. తెల్లగద్దెనెక్కి నవ్వు నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే స్వామి సేడ్ హి ప్రే టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him, May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదేయి అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ wearing a white mark on the forehead and riding a white kite would be coming, but it doesn't seem to be true. So here you can see that whatever he heard as description, he wanted to experience by sight.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: But God does not have a specific form as such.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్, బట్ in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
1: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamulu kaadu.
2: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
1: ఈ పసల కాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnanu kannanu kaani adalato cheredetla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was
1: vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get, a sadhaka would get bliss.
1: Darshanam ichchadu, Narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: Ade chitramunu hrudayamunandu chittinchukoni pasale kaapari illu cheri atane cheriyatuvanti vidhanam emiti ani nirantaram kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach him.
1: Ade vidhamugane sadhakudu shastram chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feeling.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhamga daivamato yadarithiga pratyakshanga maatato maatu maatato maatu ee vidhamga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti cheykurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kaani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam maatrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ అ ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ సపరేట్ అండ్ హీ సపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
2: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: ఏదో ఐ షుడ్ గెట్ మర్జ్డ్ ఇంటు హిమ్ ఆర్ యుడ్ బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దెర్ విల్ బి యూనిటీ.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchini pondutadi.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni cheriyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: Atani gunaganamule naalo abhruti kavali.
2: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali.
2: His broad-mindedness should become a part of me.
1: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali.
2: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamai povali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ దే రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vichariddam.
2: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chaala ishtamainatundi konni maavudi pandlu untuntai.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
2: ఎ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దాట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
2: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaar ku velutadu.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: chustadu.
2: You have a look at it.
1: Marinta tripti avutundi.
2: Then you get a little more satisfaction.
1: Kani avishtam neraveyaledu.
2: But still you are not completely satisfied.
1: Daniki dabbu ni istadu, aa phalamunu kontadu.
2: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustu chustu chustune ostuntadu.
2: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలం పై ఉన్నటువంటి ఒక ప్రీతిని.
2: What is the reason for such such an action on his part.
1: Because
2: he has a great liking for that particular fruit.
1: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: The action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలోనికి ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములి.
2: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of the inner being.
2: Inner reflection of inner being itself.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టిని పెరికి వేస్తాడు.
2: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: Then he starts eating.
1: ఆనందంగా రసమును జుర్రుకుంటాడు.
2: Blissfully he enjoys the juice.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతుం.
2: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchanu nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aadrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is tatvena pravestu.
1: Aite ee naati sadakulu yokka bhavamulu ee reetiga unnava?
2: But today's sadakas, the feelings of today's sadakas, are they like this?
1: Enni granthamulu chadivinappatikini, endari mahaneelu yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు.
2: There are quite a few students and teachers here.
1: ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
2: A student after entering into the very first standard,
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాసు లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానమును కూడా అనుభవిస్తాడు.
2: Not merely discouragement, but he is put to a lot of ridicule by his colleagues.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైనటువంటి చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక, హి విల్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
2: అదర్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ మెడిటేషన్ ఆర్ కంటిన్యూస్ కాంటెంప్లేషన్ వి హావ్ టు జస్ట్ ట్రై టు గెట్ ఎ విజన్ ఆఫ్ వాట్ వి హావ్ హర్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him, and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
2: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: హెస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
2: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: అయితే అంశ రూపంతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
2: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ, ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
1: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
2: రివర్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
1: మేఘములుగా తయారైంది.
2: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
1: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
2: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni visishta advaitanni oka ruchi roopakanga marchukundi.
2: This must take the form of a particular taste in the form of visishta advaita.
1: Samudrapu neeru
2: the waters of the ocean would be salty.
1: Cloud ga mareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్ట అద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
2: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హెస్ బికమ్ క్లౌడ్స్, ఇట్ హెస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానం చేరటానికి.
2: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: Idi drashtuni yokka aavedanam.
2: This is the anguish or the asp.
1: Ee vishishtamto chernatvanti yokka ee pravahamu advaitam tana yokka swasthanamaina samudramto leenamai pothundi.
2: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: Kanuke manavulaga puttam manavulaga jeevisthunnam sadhakulaga bayaleyaram.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinam.
2: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
2: We are listening to the principle of Sarveshwara.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
2: But we have to now make an effort to have
1: దర్శించినంత మాత్రమే తృప్తి నందరాదు.
2: To have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నందరాదు.
2: By merely having an opportunity to talk to the Lord we should not be happy.
1: తనతో ఏకమైపోవాలి.
2: We should become one with him.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
2: Then only this life gets this fulfillment.
1: ఈ విధముగా ధనంజయునకు బోధించాడు.
2: This particular way Krishna taught Arjuna. ధనంజయ
1: ఏక పేర్లు ఉంటున్నాయి. అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువాన విభిచేయ జయకృష్ణ సవిజాతి ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: There are a number of names given to Arjuna. Arjuna, Phalguna, Parthi and
1: Parthi.
2: And the last name is Dhanunjaya.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరు లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: All these titles which Arjuna has got have been won in a worldly way.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మ విభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మ విభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
2: ఆర్ అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
1: కట్టకడపటి, కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున? అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
2: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
2: Because he was able to win that ధనుస్, Lord conferred formally in the normal way, he was also called later on as ధనుంజయా.
1: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
2: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
2: ధర్మరాజు అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దూర్తులైన, దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
2: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా. ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
2: ధర్మరాజ్ టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షము దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా? సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ? తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
2: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్? వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్? వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
2: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
2: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
2: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
2: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
2: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
2: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
2: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
1: కనుక ధనమును త్రోగు చేసినాడు కనుక ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
2: అప్రిషియేటింగ్ హిమ్ that he has been able to conquer so much of wealth and accumulate so much of wealth, Krishna began addressing him quite often, Dhananjaya, Dhananjaya.
1: Krishna Arjunaku Partha ani kudanu pradhanamaina oka peru.
2: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka athaniki Parthudu ani oka arthamu.
2: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: మున్ముందు ఈ అర్జునుడి యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్క రీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
2: ఇన్ ఫ్యూచర్ వి విల్ ట్రై టు నో ఎ లిటిల్ మోర్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అర్జున అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వి విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: దాట్ వాస్ ద 6th డిస్కోర్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 19th discourse on Gita Bhagavan delivered on 24th August 1984. In this powerful discourse, Bhagavan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagavan Uvacha.
1: Brahmaloka Trunikaro Vairagyasya Vadharmataha. Brahmaloka Trunikaro Vairagyasya Vadharmataha. బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం.
2: శాస్త్రస్ హావ్ డిక్లేర్ దట్ డిటాచ్మెంట్ ట్రూ డిటాచ్మెంట్ ఈజ్ కన్సిడరింగ్ ఈవెన్ అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మలోక యాజ్ ట్రివియల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్.
1: అర్జునుడు, కృష్ణ, ముల్లోకాధిపత్యం నాకు ప్రసాదించినప్పటికీ నాకు అవసరం లేదు అన్నాడు.
2: అర్జున టోల్డ్ కృష్ణ, కృష్ణ, ఈవెన్ ఇఫ్ మాస్టరీ అండ్ రూలర్షిప్ ఆఫ్ ఆల్ ది త్రీ వరల్డ్స్ ఇస్ గ్రాంటెడ్ టు మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్.
1: ఈ పదములు వైరాగ్యం యొక్క అంతర్భూత శక్తులు.
2: దీస్ వర్డ్స్ ప్రూవ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ the detachment which Arjuna had.
1: Arjuna yokka parama lakshyamu padartha virakti paravartha prasakti.
2: Arjuna's inner strength and his goal was detachment of the worldly objects and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti జిజ్ఞాస ప్రాప్తి.
2: ఇట్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఆఫ్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ అటాచ్మెంట్ అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది ఆత్మ.
1: సామాన్యముగా చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: Even if we want to construct small ordinary houses, proper foundation is being laid for them.
1: Alantidi brahma gnana saudhamunaku punadulu ati bhadram ayi undali.
2: That being so, for the mansion of brahma gnana, the foundation must be strong atman.
1: Samanyamuga చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి

0: కనుకనే ఇక్కడ వైరాగ్యము, ఇంద్రియం యొక్క నిర్మూలమును, ఇంద్రియ విషయం యొక్క విసర్జనను ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యములో కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: Therefore, Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
0: పునాదులు భద్రముగా లేకుండినా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి సౌధము అచిరకాలంలోనే కూలిపోతుంది.
1: If the foundation is not strong and appropriate, the mansion of Brahmagnana would not last long. It would collapse in a short time.
0: అప్పటికప్పటికి కేవలం వైరాగ్యము ఆవిర్భవించి అంతర్ధానము కావటము ఇది సైరేనేటువంటి బ్రహ్మజ్ఞానము కానేరదు.
1: Detachment and renunciation is not likely to spring up just like that, suddenly on the spur of the moment, and is not going to lay and become the strong foundation for Brahmagnana.
0: Deepam veliginchavalanna pramide noone vatti ee moodu kodunu athyavasaramu.
1: If you want to light the lamp, the container, the oil and the wick, these are essential.
0: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్న వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం.
1: ఫర్ లైటింగ్ ది జ్ఞానజ్యోతి ఆర్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ది డిటాచ్మెంట్.
0: భక్తి దీని తైలము.
1: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: ఇంద్రియ నిగ్రహమే వత్తి.
1: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది.
1: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి.
0: కనుక అర్జునుని యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహము గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్, స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్.
0: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్.
0: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు.
1: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు.
1: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువలీ ఇన్ ది నార్మల్ కోర్స్.
0: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియం యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు.
1: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ ఈస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్.
0: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వం నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది.
1: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్.
0: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు.
1: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు.
1: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్. ఆత్మజ్ఞానం
0: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి.
1: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్.
0: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు.
1: దే థింక్ ఎ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ ఇన్

0: doing bush.
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటాదని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు.
0: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్.
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు.
0: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్.
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అని చెప్పవచ్చు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నరెన్స్.
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే.
0: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హీ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్.
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనం పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
0: కంటిన్యూస్లీ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూడ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ జాయ్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందమనే చెప్పవచ్చు.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ షుడ్ సే దట్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇమేజ్.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే రింగుతూ ఇది వ్రేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
0: ఏ చైల్డ్ కీప్స్ ఇట్స్ థంబ్ ఇన్ ఇట్స్ మౌత్ సక్స్ అండ్ డ్రింక్స్ ఇట్స్ సలైవా అండ్ థింక్స్ దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ థంబ్.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు.
0: But the fact is that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its thumb.
1: Tana nunchi vachinatvanti yokka ee gujjunu tana vreeli dwara anubhavistu vreeli nundi vachinadani bhavistuntadu.
0: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: Deeniki maroko chinna drishtantaramu.
0: There is another example for this.
1: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
0: A dog has come across a hard bone.
1: కుక్కకు ఎముకంటే చాలా ప్రీతి.
0: A dog loves bone very much.
1: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది.
0: Thinking that it has been able to get a bone which is so dear to it, it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
1: Akkada nidanamuga tana chantito preetito aa emukanu chustu aneka vidhamuluga danni anubhavinchadaniki prayatninchindi.
0: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
1: అది చాలా పాత ఎముక కనుక చాలా గట్టిగా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ అన్ ఓల్డ్ బోన్ దేర్ఫోర్ ఇట్ వాస్ వెరీ హార్డ్.
1: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
0: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
1: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
0: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
1: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తము ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
0: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
1: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తం అంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
0: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ విత్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
1: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
0: But this blood has not come out of the bone.
1: Tana nunde vachinatundi.
0: From out of its own mouth it has come.
1: Ityanni gurtinchaleninatundi oka kukka kanukane idi emuku nunchi vachinattuga bhavistundadi.
0: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
1: Adhe vidhamugane ajnani ayinatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడే కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే అంతర్సుఖం యొక్క ప్రతిబింబమే.
0: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతో విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకురాటము కాలమును వ్యర్థము చేయటమని కూడాను భావిస్తుంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ ది జాయ్ అండ్ ది ప్లెజర్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జాయ్ విచ్ దే ఆర్ లైక్లీ టు గెట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్ ఈజ్ ఇండైరెక్ట్. దేర్ఫోర్ దే వుడ్ లైక్ టు గివ్ అప్ ది అదర్ వన్ అండ్ యాక్సెప్ట్ ది జాయ్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒక్క విషయాన్ని మనం లోతుగా దిగి విచారించాలి.
0: వన్ థింగ్ విల్ హావ్ టు జస్ట్ ఇన్వెస్టిగేట్.
1: వస్తువు కానీ లేక విషయము కానీ ఆనందమిచ్చుటే సత్యమైన వస్తువు అందరికీ ఒకే ఆనందంని అందించాలి కదా.
0: One truth will have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
1: ఒక వస్తువు ఒకరికి ఆనందమును సుఖమును ఇస్తే అదే వస్తువు మరొక వ్యక్తికి దుఃఖమును అసంతృప్తిని అందిస్తుంది.
0: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
1: వస్తువునందే సుఖం ఉండినట్లయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
0: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
0: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ ఆర్ వెరీ లవబుల్
1: లైక్ ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాది.
0: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
1: నిజముగా ఈ ఆనందము కాకరకాయ అందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీలు లేదు.
0: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాస్ ఇన్హరెంట్ ఇన్ ది బిటర్ గాడ్ ఇట్ కుడ్ హావ్ గివెన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైవ్. ఇట్ షుడ్ నాట్ హావ్ గివెన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్సెల్ఫ్
1: అదే ఇన్ అదర్స్. అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటాది.
0: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై అ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై అ ఫ్యూ అదర్స్.
1: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
0: దీస్ లైకింగ్స్ అండ్ డిస్లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామినా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
0: ఏ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
1: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
0: అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ ఫుడ్ వాజ్ సర్వ్ టు హిమ్.
1: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
0: హీ వాజ్ థింకింగ్ హీ వాజ్ ఫైండింగ్ దెమ్ వెరీ టేస్టీ.
1: ఈ రుచికి కారణమేమిటి? ఆకలే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ ఎక్స్ట్రీమ్ టేస్ట్?
1: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
0: సో లాంగ్ ఆర్ హంగర్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫౌండ్ టు బి వెరీ స్వీట్ అండ్ వెరీ టేస్టీ.
1: ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
0: After his hunger is satisfied, even if most delicious items of food were served, he would not be liking them.
1: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణం ఏమిటి?
0: When he was hungry, ordinary food, items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తండ్రి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
0: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
1: కనుకు ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి కాని బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందం ఇచ్చుట లేదు.
0: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
0: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్ థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణము.
0: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
0: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్ వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
1: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించటంలో ఉండినటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్ బికాస్ హీ లైక్స్ హిమ్ దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
1: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
0: లెట్ అస్ ప్రిజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
1: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
0: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
1: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
0: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
1: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కాని నా నిమిత్తము కాదు.
0: ద సేమ్ థింగ్ వాస్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake, but for your own sake you are loving me.
1: Prapanchamulo, yavvareena kudanu, vari vari nimittamai varu vastuvulu kani, vyaktulu kani, vishayanni kani, premistunnaru kani, vastuvula kosamu, vyaktulu kosamu, vishayam kosamu, varu preminchatam ledu.
0: In the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them for
1: chinna udaharanam.
0: One small example for this.
1: Prati dehamu kudanu anityamainatundi.
0: Every body is impermanent.
1: Meeniki mrutyu tappadu.
0: Death is certain for this.
1: Ee 100 samvatsaramla aina tarvata aina kudanu idi mrutyu vaata padaka tappadu.
0: Even after at least 100 years it is going to face death.
1: Idi prati okkariki telusu.
0: Everyone knows about this.
1: Kanukane మరణించిన వాని నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
1: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపైన ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
0: ఎ డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
1: Maranamu satyamani telisikudanu veedu dukkistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti okka moham ee deeniki moola kaaranam.
0: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
1: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
0: దేర్ ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
1: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
0: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
1: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు, కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
0: Therefore, she thirsts for joy and he never likes to have sorrow.
1: ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు, కాని నష్టమును ఆశించడు.
0: A man therefore always aspires for profit and never desires.
1: కారణము ఇతని యొక్క స్వభావం.
0: The reason is his own nature.
1: ఆనందమే ఇతని స్వభావం.
0: Joy and bliss is his very nature.
1: లాభమే ఇతని స్వభావం.
0: Profit itself is his nature.
1: కనుకని అనేక మంది వ్యాపారస్తులు ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
0: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. Whenever they are weighing any particular thing or whenever they are measuring a particular thing, the first count, they never say first. They say labham, which means profit, profit. It is their nature itself.
1: Inka aaro anke daggariki poyetappudiki aadu aaro antaru, yedu ani cheppadu. Aarunokati aarunokati aarunokati antaru, ante yedu ante dukkamu, dukkamu thanu aashinchadu.
0: Similarly, when in counting the measures etc., after six, when the seventh comes, they will not say seven, which stands for loss. They will say 6+1, 6+1, arun nokati.
1: Deenilo unnatundi antaratham emiti?
0: What is the inner significance of this?
1: Ee edu aneetundi telugu padamu thanu upayoga pettadaniki ishtam undadu.
0: The telugu word edu for seven.
1: Edu means cry. No, yedchamani.
0: Edu means cry.
1: Ee edu thanaki ishtam ledu.
0: Crying no one likes.
1: కనుకని ఇక్కడ ఆరున్నొకటి అంటున్నాడు.
0: దేర్ఫోర్ హీ ఈజ్ యూజింగ్ ఎ వర్డ్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ వర్డ్ క్రై అండ్ టెలింగ్ 6+1.
1: ప్రారంభములో లాభము.
0: ఇన్ ది బిగినింగ్ హీ యూజెస్ ద వర్డ్.
1: మధ్యలో ఆనందం.
0: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
1: కనుక మానవునికి ప్రారంభము లోపలనే ఈ లాభము. ఎట్టి లాభము? ఆత్మలాభము.
0: Therefore, right from the beginning, for every man, he would like to just have gain. What?
1: Anni laabhamulakante aatmalaabhamu chaala goppadi annaru.
0: Of all the gains and profits, the gain of Atman is the most important and supreme one.
1: Kanukani ee aanandam aneetundi ekkada nunchi vastundi?
0: From where do you get this particular joy?
1: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
0: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ నైస్ రోజ్.
1: ఈ అందమైనటువంటి పుష్పము చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
0: ద మోమెంట్ యు హావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్, ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
1: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
0: ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
1: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యు గెట్ జాయ్.
1: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
0: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
1: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: Therefore, you can see beauty even in nature.
1: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: Beauty can be seen even in persons.
1: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
0: There is joy in the beauty of even things.
1: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందం ఎంతవరకు?
0: But this particular joy and beauty, for how long does it last?
1: Gulabu pushpam needuku manam chetilo teesukunnam.
0: The rose you have taken in your hand today,
1: repati dinamuku adi vaadipothundi.
0: It dries up by next day, tomorrow.
1: Ee andamu koolipothundi.
0: Its beauty is lost.
1: Aanandam kudanu antyam avutundi.
0: Joy also comes to an end.
1: Andamu vikrutattam pondina takshaname aanandamu antardhanam aipothundi.
0: The moment beauty fades away, the joy also subsides.
1: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
0: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ద బాయ్హుడ్ ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్. ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్
1: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
0: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
1: కారణమేమనగా ఆ బాల్యములో ఎట్టి కోప తాప ఈర్ష్య అసూయ డంబ అహంకారాలు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ హీ విల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జలసి
1: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరుడిగాను భావించటంలో తప్పు లేదన్నాడు జీసస్.
0: జీసస్ హెస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద డివైన్.
1: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దేర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
1: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు దుర్గుణములు లేవు కనుకనే అందం.
0: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
1: ఇది పెరుగుతూ తన దుర్గుణములు కూడాను పెంచుకుంటాడు.
0: As he grows gradually, he develops bad qualities also.
1: ఈ దుర్గుణములు అభివృద్ధి కాగానే అందము క్రమక్రమేణా నశిస్తూ వస్తుంది.
0: The moment that these bad qualities grow in him, the beauty fades away.
1: ఈ అందమును కోల్పోవటం కారణం ఏమిటి? దురాలోచనలు దుర్గుణములు దుశ్చర్యలే.
0: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
1: Kanukane manavuni yokka andamanta kudanu kramakramina kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
0: Gradually the beauty of a person also fades away, therefore this also doesn't give permanent joy.
1: Meekandariki baaga telusunu,
0: all of you know very well,
1: puttina gaadidi pilla kudanu chaala mudduga untuntadi.
0: The donkey when it was born, even a donkey also would be very beautiful.
1: Adi perugutu potta kudanu perigipovatam valla vikaranga mari pothundi.
0: As it grows gradually it develops a big stomach and it becomes very ugly to look at.
1: Adhe vidhamgane deeniki durgunamulu lenanta varaku kudanu idi kudanu andangane untuntadi.
0: So long as there are no bad qualities, anything and even this thing also would look beautiful.
1: Ee vidhanga jagattulo ye vishayamunu kani ye vastuvunu kani ఏ వ్యక్తిని కాని మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
0: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ ఫర్ జాయ్ ఆల్సో ఇస్
1: కనుకని అందమే ఆనందం ఆనందమే అందం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
1: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
0: ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యూటీ వితౌట్ జాయ్ అండ్ జాయ్ వితౌట్ బ్యూటీ.
1: ఇట్టి అందానందములతో కూడినటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ విచ్ హ్యాస్ బోత్ బ్యూటీ అండ్ జాయ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్?
1: ఇది ఆత్మ.
0: దిస్ ఈస్ ఆత్మన్.
1: ఈ అందానందములతో కూడినటువంటిది కనుక ఇది శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము.
0: ఆత్మన్ హ్యాస్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ బ్యూటీ.
1: ఆత్మకు ఎట్టి వికారములు కూడాను లేవు.
0: Atman doesn't have any type of modulation.
1: దానికి ఆకారం ఉంటే కదా వికారం.
0: When Atman doesn't have any format of
1: ఆనందమే దీని ఆకారం.
0: Its beauty and its joy itself is its form.
1: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
1: Kanuka itti aanandamu brahma sthayi nundi labhinchuchunnadi kanuka deeniki brahmaanandamu ani peru vachindi.
0: As such joy emanates from the position of brahman, it is described as brahmaanandam.
1: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
0: ది జాయ్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపేర్డ్ టు ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
1: ఈ చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటాడట.
0: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of brahmananda.
1: ee brahmanandam aneetundi maha sagaramu daivanandamulo ఒక్క అణువు మాత్రం ఉంటుందట.
0: ది వర్షిప్ ఆఫ్ బ్రహ్మానంద ఈ సంథింగ్ లైక్ ఎ స్మాల్ పార్టికల్ అండ్ ఆటమ్ ఇన్ దేవానంద.
1: కనుకని దైవానందం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ దైవానంద ఈజ్ ఎ ప్రైమరీ
1: నిజమైన హృదయానందం.
0: దిస్ ఈజ్ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
0: This heart is maybe compared to an effulgent light which shines in all places and everywhere.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: one small example.
1: జాగ్రత్త అవస్థయందు సర్వ వస్తువులను కూడాను సూర్య చంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
0: During the waking stage, sun and moon will illuminate all the objects and all the things.
1: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కాని వస్తువుల యొక్క ప్రకాశమునకు కాని సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
0: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వి థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయితే స్వప్నావస్థ నందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము, అక్కడ ఏ సూర్యచంద్రాదులు ఉంటున్నాయి?
0: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వి సీ ఎ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. Where is sun and moon in that particular state?
1: Swapnavasthaliyo ye vidhamaina suryudu ledu ye chandrudu ledu ye jyoti ledu.
0: During dream state there is neither sun nor moon nor any type of light.
1: Kani aa swapnavastha lopala jagatunanta chustunnami deenini prakashimpa chesedi emiti?
0: During the dream state we see the entire world in itself. What is it that illuminates that world in the dream?
1: Inka poorthi nidravastha lopala తమస్సును కూడా చూడగలుగుతున్నాం మనం.
0: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వి సీ తమస్.
1: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
0: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
1: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
0: ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
1: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
0: We cannot describe this as a state of wisdom or gnana stage.
1: Idi kevalamu unconscious an cheppochu.
0: This may be described as unconscious stage.
1: Swapnamu anetvantidi subconscious an cheppochu.
0: Dream stage may be described as subconscious stage.
1: Ippudu jagratlo undetvantidi conscious an cheppochu.
0: Waking stage may be described as conscious stage.
1: Kani ee moodintikini mitimirinetvanti anaga daatinetvanti yokka తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
0: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
1: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
0: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
1: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
1: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇది ఏ దైవ తత్వము, ఇది ఏ దైవ జ్యోతి?
0: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
1: దీనిని వేదము వేదాంత వేదం పురుషం హాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాతు. ఈ తమస్సు కూడాను ఆవల ఉండేటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
0: Vedas have described this particular thing as the rishis telling that we have been able to see a state which transcends all these states including darkness.
1: Anaga swapnamulenaatvanti sthiti ee oka tamassu.
0: A dreamless state may be described as a state of tamas.
1: Ee andhakaramunaku aavalane untundadi ee paranjyoti.
0: Beyond this state is there that state that పరంజ్యోతి అస్ ద లైట్.
1: కనుక ఈ అన్నింటినీ జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడాను సర్వస్వమును ప్రకాశింపజేసేటువంటిది ఆత్మశక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇల్యూమినేట్స్ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ ఆఫ్ వేక్ఫుల్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేజ్.
1: ఒక చిన్నది జాగ్రత్త ఎందే మనం యోచించుకోవచ్చు.
0: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది వేక్ఫుల్ స్టేజ్.
1: మీరందరూ కన్నులు మూసుకోండి. ఒక్కతూరి నాయన కన్నులు గట్టిగా మూసుకున్న తర్వాత ఏమి చూస్తున్నావని నేను ప్రశ్నిస్తాను.
0: యూ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ మినిట్. ఐ పుట్ ఎ క్వశ్చన్ ఆఫ్టర్ టూ మినిట్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ సీయింగ్?
1: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
0: యూ విల్ సే దట్ దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్ డార్క్నెస్ ఇస్ దేర్.
1: ఈ చీకటిని చూచిన వాడెవరు?
0: దెన్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ దట్ హస్ సీన్ ద డార్క్నెస్?
1: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
0: Because you have seen this darkness, you are describing that as darkness.
1: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి ఒక జ్యోతి నీలో ఒకటి ఉంది.
0: There is a light which enables you to see even the darkness.
1: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
0: That jyoti may be described as
1: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: Through that light of ఆత్మన alone, all the other lights are shining.
1: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
0: We'll see the festival of Deepavali.
1: ఒక క్యాండిల్ ని మనం ముట్టించుకొని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
0: We light one candle and with the help of which we go on lighting various other lamps and lights.
1: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయములైన అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
0: Because there is one light which is the basis, we have been able to light so many other things, other lights.
1: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
0: The light which is the basis is Atmajyoti.
1: ఈ అంటింపబడినటువంటివే జీవన జ్యోతులు.
0: The lights which have been lighted with the help of this Atmajyoti, these are Jivana Jyoti.
1: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మజ్యోతి ద్వారానే వెలుగుతున్నాయి.
0: All the lights of Jiva have been lighted with the help of the Atmajyoti.
1: కన్నులు చూడగలుగుతున్నాయి.
0: Eyes have been able to see.
1: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మజ్యోతి యొక్క ప్రతిబింబం ఈ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్, ఫ్రమ్ ఇన్సైడ్.
1: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అని మనం భావించవచ్చు.
0: యు మే సే, వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్?
1: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి కట్ట అర్థమవుతుంది.
0: యాజ్ వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
1: టార్చ్ లో సెల్స్ వేశాం మనము.
0: టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, వి హావ్ పుట్ సెల్స్ ఇన్ దట్.
1: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
0: But the light and the power in the cells is not seen.
1: Kaani switch vesthe bulb lo kanipistundadi.
0: But when we put on the switch, you can see the light in the bulb.
1: Nijanga cells lo negina aa yokka current lekapothe ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
0: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్, యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
1: కనుక నీ ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
0: బాడీ మే బి కంపేర్ టు ఎ టార్చ్ లైట్.
1: మన కన్నులే దీనికి బల్బ్స్.
0: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
1: మన బుద్ధి దీనికి స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ మే బి ది కంపేర్ టు
1: మన మైండ్. దీంట్లో సెల్స్.
0: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
1: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెల్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అదే ఆత్మశక్తి.
0: ఇన్ ది సెల్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వర లోపల నశించిపోతుంటది.
0: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
1: కానీ ఆత్మ అనేటువంటి కరెంటు నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
0: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టఫ్.
1: కనుకనే మన ఏవో మనుష్యానాం కారణం బంధమోచ్యోహ. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిదిగాను, ప్రధానమైనటువంటిదిగాను, ప్రమాణమైనటువంటిదిగాను ఊహిస్తూ వచ్చింది వేదం.
0: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
1: కనుక నీవు జగత్తునందు అనుభవించేటువంటి యొక్క ఈ భోగానందములంతా కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి ప్రతిబింబములే కాని ఇది నిజానందములు కాదు.
0: Therefore, all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
1: అయితే ఈ ఆత్మానందమనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
0: But we are considering the joy which is coming out of the sense objects which we are enjoying with the help of Atmananda as true.
1: ఇవి సరియైన ఆనందములు కావు.
0: The joys of the world are not
1: true. ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
0: They are only temporarily seen.
1: జాగ్రత్తలో మనము చూచినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసప్పియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడాను జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూ ఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్ స్టేజ్.
1: స్వప్నము యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
0: It is not possible to imagine what has happened in the dream state.
1: Kanuka jagrat swapna sushuptadulu andinti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam. Swapnam yokka antadhaname ee yokka sushupti.
0: Therefore, whatever you see in the waking stage appears as a reflection in the dream stage, and it, when it gets absorbed and disappears, then it is the deep sleep stage.
1: Kanukane manamu laukikanga anubhavinchetundi aanandamulu satyamulani bhavinchi dani nimittamai manamu aneka vidhamaina shramalaku guri avutunnamu.
0: All the worldly joys we are thinking as if they are permanent, and we are putting ourselves to unnecessary trouble and botheration.
1: Kanukane కృష్ణుడు అర్జునునకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాడన్నాడు.
0: దేర్ఫోర్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున, యు ఓన్లీ గివ్ ప్రాపర్ అటెన్షన్ టు ద బేసిస్, ద మేనిఫెస్టేషన్ వుడ్ నాట్ బాదర్ యూ.
1: ఆధారము చలించనిది,
0: ద బేసిస్ విల్ నాట్ షేక్ అర్ విల్ నాట్ వేవ,
1: మార్పు చెందనిది,
0: ఇట్ డజంట్ చేంజ్.
1: కానీ ఆధేయం అనేటువంటిది ఈ ఆధారం పైన ఆధారపడినటువంటిది.
0: ద మేనిఫెస్టేషన్స్ దే ఆర్ డిపెండెంట్ అపాన్ ద బేసిస్.
1: ఈ ఆధేయం నిరంతరము చెలించేటువంటిది.
0: దీస్ మేనిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
1: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడా మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
0: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మేనిఫెస్టేషన్స్ ద బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
0: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్ట్స్.
1: కానీ కారు కదులుతూ ఉండాలి, స్పీడ్ గా పోతుండాలి.
0: ద కార్ ఇస్ మూవింగ్, గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
0: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
0: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
1: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
0: సపోజ్ ఇన్ ట్యూన్ విత్ ఆర్ అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ది బస్ అండ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది కార్, ది మూవ్మెంట్ ఆఫ్ ది లెగ్స్, ఈ రోడ్ ఇట్సెల్ఫ్ మూవ్స్, వాట్ వుడ్ హ్యాపెన్?
1: కనుక కదలని రోడ్డు పైన కదిలే వాహనములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
0: దేర్ఫోర్ ఆన్ ఏ స్టడీ రోడ్ విత్ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫాస్ట్, వీఆర్ జర్నీ, వీఆర్ టేకింగ్.
1: కనుక స్థిరమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క హృదయము దీని ద్వారా మనం అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
0: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ స్టడీ, వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును. సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చు.
0: సైంటిస్ట్ ఆల్సో కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఫెనామెన.
1: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
0: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
1: ఒక్కటి, నేను ఒక టేబుల్ పైన నిల్చుకున్నాను.
0: Swami is standing on a table.
1: Table kadilte nenu kuda kadultunnanu.
0: If the table moves, Swami also moves.
1: Busulo kurchunnamu, bus kadilte manam kuda kadultamu.
0: If we are sitting in the bus, when the bus moves, we also move.
1: Edo samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi, tirugutu untundadi.
0: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times faster.
1: Manam kadale bhoomi paina undi kadalanaatuvanti vaadiga manam bhavistunnam.
0: We are on a moving earth, but we think we are not moving.
1: Kadale bhoomi paina unnatuvanti vaadu nenu kadalakunda sthiranga untunnan anukotam, idi ajnanam kada?
0: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
1: Samudram lopala oka padava paina thanu prayanam avutunnadu.
0: A person is traveling in a ship or in a steamer on the ocean.
1: Padavalo thanu chaala kadalakunda kurchunnattiga undavachunu, kani alal dwara paiki kindiki tirutunnadu, kadalaka tappadu.
0: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
1: Kanukane Arjuna, anityam asukham lokam.
0: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
1: Idi eppudu chanchalamainatundi.
0: It is fickle and changing.
1: Idi eppudu marpu chendetundi.
0: It is undergoing modification.
1: Ee marpu chendetundi danilo neevu nivasistu marpu chendanatundi reetiga unnanu anukotam porapaatu kada.
0: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్ గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్
1: థింకింగ్ మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
1: నీ మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
0: దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ నాట్ చేంజింగ్ విచ్ ఇస్ స్టడీ.
1: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
0: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇంటు ఇనర్ట్ బీయింగ్.
1: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్స్ లేకుండా చేసుకోమని చెప్పడం లేదే.
0: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సస్.
1: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
1: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
0: బట్ whenever there is some danger you can use the brake.
1: ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్
1: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని మైండ్ కంట్రోల్ చేయమని విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్.
1: నేను బ్రేక్ను తీసేయమని చెప్పటం లేదు, బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
0: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
1: Aithe, avasaram vachinappudu pramadamu, ajnanamo, leka inke vidhamainatundi yokka durmargamo, durbuddhulo, ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani gramanchi.
0: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings, etc., then you should control.
1: Asalu brake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
0: If we don't have brake at all, we are sure to land ourselves in real
1: kanukane.
0: Therefore,
1: kaadi kindiki raani eddu,
0: a bullet which cannot be brought under control,
1: kallamu leni gurramu,
0: a horse which doesn't have reins,
1: brake leni kaaru,
0: a car which doesn't have brake,
1: indri nigraham leni manishi చాలా ప్రమాదమే ఉన్నాడు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కనుకని అర్జున, నీవు కేవలము హిందీ విగ్రహము మాత్రమే చేయి.
0: దేర్ ఫోర్ అర్జున, యు ఓన్లీ కంట్రోల్ ది
1: విషయాశక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
0: యు గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
1: విషయములు ప్రవేశించు.
0: యు కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
1: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు.
0: We can live in the world.
1: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడిచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
0: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
1: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
0: In an ethical and a proper way, use all the senses depending upon the time and the circumstances and the causation.
1: Kanukane Bhagavad Gita yandu hitamunu mitamunu bodhinchadu.
0: Therefore Bhagavad Gita has taught discipline and limits.
1: Hitamu ganu mitamu ganu edi kudunu pramadam nan cheyadu.
0: If it is within limits and if it is properly done, nothing will be harmful.
1: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
0: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
1: కనుకనే చెప్పాడు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
1: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
1: అతిరాగము మతి రోగమే.
0: In the same way, extreme attachment is a type of mental disease.
1: Mita ragamu atihaye.
0: Limited attachment is always
1: kanukani indimlu ee vidhamain reetilo neevu kaaru brake nu ee reetiga upayoga pettukundavo aa vidhamga neelo indimlunu madhya madhya konchu brake vestu raavali neeku pramadam kaakunda chuchukovali.
0: Just as brakes in a car are used ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్. సిమిలర్లీ సెన్స్ ఆఫ్
1: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
0: With this thing, you know, with this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a witch, which lights you the lamp of your life.
1: Which
0: it is something like a witch, which lights the lamp of your life.
1: Aithe otti undinanta maatramana prayojanam ledu, deeniki bhakti aneetuvanti tailam kuda kavali annadu.
0: If you are merely having the wick of self-control, it is no use. You must have the oil of devotion.
1: ఈ భక్తి అనేటువంటి తైలం

0: ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేయం కూడా ఉండాలి అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ హావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్సెల్ఫ్, ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. దేర్ మస్ట్ బి ఎ కంటైనర్ సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు డిటాచ్మెంట్.
0: కనుకనే దీపమునకు ప్రమిద నూనె వత్తి కలదు. దీప వెలుగు కలుగున
1: ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ కంటైనర్ ఏ ఆయిల్ అండ్ ద విక్, విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్?
0: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
1: దెర్ ఇస్ సమ్వన్ హూ షుడ్ లైట్ ఇట్.
0: అతని దైవం,
1: దట్ ఈస్ గాడ్.
0: నీకు వైరాగ్యం ఉంది, భక్తి ఉంది, కానీ ఇంద్ర నిగ్రహం కూడా ఉంటుండాలి. దీన్ని వెలిగించేటువంటి వాడే వైర. అదే కృష్ణుడు అర్జునుడి ఎందున్నటువంటి యొక్క ఈ ఒత్తిని వెలిగించాడు.
1: యూ హ్యావ్ డిటాచ్మెంట్, యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్, యూ హ్యావ్ డివోషన్, యూ హ్యావ్ ది కంటైనర్, యూ హ్యావ్ ది ఆయిల్, యూ హ్యావ్ ది విక్, బట్ ఇట్ హ్యాస్ టు బి లైటెడ్. ఇట్ ఈస్ కృష్ణ హూ హ్యాస్ డన్ దట్ పర్టికులర్ జాబ్ ఫర్ అర్జున.
0: పూలు సూది దారమూండ పుష్పమాల తానగున.
1: యూ హ్యావ్ ఫ్లవర్స్, యూ హ్యావ్ నీడిల్, యూ హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
0: లేదు, ఈ గార్లెండ్ కుట్టేటువంటి వాడు ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: స్వర్ణము రత్నాలు కలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: దేర్ ఈస్ గోల్డ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్, బట్ వుడ్ జ్యువెలరీ బికమ్?
0: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి, కంసాలి ఉండాలి.
1: దేర్ ఈస్ నీడ్ ఫర్ గోల్డ్ స్మిత్, హూ కెన్ మ్యానుఫాక్చర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్?
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: There is education and there is intelligence.
0: Kani vidyavantudu taraguna,
1: would he automatically become an educated one?
0: Neerpetunte guru okkadu undali kada.
1: There is need for some teacher who can teach it.
0: Pedda aksharamto itta rasittu pettaru adi A anu undadi.
1: A letter A is written,
0: A board pai untundadi. Pillavaadu kannato chustunnadu, kannulu baaga manchiga untunnavi. కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుంది.
1: ఎ లెటర్ ఈజ్ రిటన్ ఎ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దెర్ ఈస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్, హి సీస్ దట్ లెటర్ ఆల్సో.
0: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
1: దెర్ ఈస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
0: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి కత్తికాయల మాదిరి.
1: There is letter, there are eyes.
0: Kani ee aksharam A, ee aksharam B ani cheppetunte vaadu okadu undali.
1: But there is need for a particular person, a teacher who can describe each particular
0: atane
1: letter.
0: Atane jagat guru, atane daivamu.
1: This is jagat guru and this is God.
0: Kanuka jagattunandu sarva vishayamulanu manam gurtinchavalananna, sarva karmalanu manamu sariyinaatvanti sthitilo manamu cheyavalananna, deenini aatmareetiga సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల. అతనే గురువు, గురు అతనే దైవం.
1: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ టు రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫర్ ఏ సద్గురు, ఏ జగద్గురు.
0: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్, ఇన్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

భోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై? ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ, ఇట్ ఇస్ ఎనఫ్ ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ ఇన్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం

0: చేతనే చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు ఫైండ్ ద మ్యాటర్ మెటీరియల్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్ సో ఆల్సో ది ఎలిమెంట్స్.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: ది ఆటమ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపుటితమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మనకు వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: ది హ్యూమన్ బీయింగ్స్ దట్ యు సీ,
0: ఈ భవనము,
1: ది మ్యాన్షన్,
0: ఈ లైట్,
1: ది లైట్,
0: ఈ సర్వం కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికనే.
1: మ్యాన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ మానవునియందు లేనటువంటి యొక్క శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్ ఇస్ నో పవర్ outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: The light waves are present within the man.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడాను మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: So also electric waves in man.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: The highest greatest of all is magnet.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
0: కనుక ప్రతి మానవునియందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: విత్ ద రిజల్ట్ ద ఫుడ్ దట్ యు పార్టేక్ అండ్ ద వాటర్ దట్ యు డ్రింక్, ద బర్డ్స్ దట్ ఫ్లై అక్రాస్, దే ఆల్ హావ్ ఆటమ్స్.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: ద సటలెస్ట్ అమంగ్ ద మైన్యూటెస్ట్,
0: మేటి వస్తువులందున మేటి ఎగుచు,
1: ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్,
0: సర్వంతరం సాక్షి అయి ఉన్నట్టి.
1: That stands as an eternal witness.
0: Aluve Brahma, Brahmane aluga maru.
1: Divine is atom, atom is divine.
0: Kanukane Brahmanaga edo oka pratyekamainatundi swaroopam kaadu.
1: So Godhood is not something separate and different.
0: Adigeenu konu paramanuvulu yokka paripurnamainatundi swaroopame.
1: It is the totality of all the atoms.
0: Ramulu puttadu,
1: Rama was born.
0: Krishnudu puttadu,
1: so also Krishna.
0: Inka aneka mandi అవతార పురుషులు జన్మించారు.
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్
0: సంభూతులు ఆవిర్భవించారు.
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు.
1: Some say God has no form.
0: Ananta swarupudani marikondaru.
1: Some say he is infinite.
0: Ivanni kudunu cheptunte,
1: they declare so.
0: Ivi rendu kudunu sarinatunte yokka satyamulu kaavu.
1: They are not true in the strict sense.
0: Prati anuvu kudunu okoka roopam unnadi.
1: Every atom has a specific form.
0: Kanukane bhagavantuniki kudunu oka roopam unnadi.
1: God too has a form.
0: ఏమిటి ఆ రూపము?
1: What is his form?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: God assumes the form as per the wishes, worship, adoration, expectation of the devotee.
0: ఈనాడు శబ్దమునకు ఒక స్వరూపము లేదు.
1: Sound has no form.
0: కానీ శబ్దము చేసేటువంటి ఒక వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: Here you listen to the sound.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: Sound has no form as such, but the object that made brought forward this sound has a form.
0: అదే విధముగానే
1: likewise
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: Bliss has no form.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: The experiencer of the bliss has a form.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: The physical form is because of the combination of the atoms of different forms.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: Some argue that God is formless.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: All forms are his.
0: అఖండమైన అనంతమైన అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: God is infinite. He is vast, expansive, beyond all measure.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటము పొరపాటు.
1: You are mistaken to think that God has no form.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: Water in the tumbler has no form.
0: కానీ ఈ జలమును ధరించినటువంటి ఒక టంబ్లర్కు స్వరూపం ఉన్నది.
1: But the container here, tumbler, has a form.
0: ఈ టంబ్లర్ యొక్క ఆకారంను పురస్కరించుకొని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: similarly
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: Rivers that flow incessantly have no form.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: But yet all rivers merge in ocean that has a form.
0: ఇదే విధంగానే
1: similarly
0: అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: It is the atom which is the basis.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: If you forget this, you don't see any object.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: In fact, the atoms constitute the very form of the world.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanuvule unnadani scientistu 1000 samvatsaramanta kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: Kani var ee naati kudanu ee maatramu satyanni gurtinchukolekapothunnaru.
1: But they are not able to know the truth till this day.
0: Kadapatiki prapanchamante kudanu paramaanuvula yokka swaroopame ane satyanni visvarincharu.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: Inyo vela samvatsaramu puramu తరములకు సంవత్సరముకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంత కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది, ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ అన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును, ఒక కత్తిని, ఒక ములికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్, మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి, సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్, హీ విల్ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: What is the basis for this flower?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: What is this magnet here?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: And it is the bee that is the magnet.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
1: And the bees are drawn near.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్, కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగల యందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి.
0: కానీ
1: But
0: భగవంతుడు కూడా ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ appropriate anyway.
0: Socrates ane power pontundadi. Socrates,
1: Socrates
0: power,
1: power
0: ee power chetane ee yokka divyattam anetundidi annintini aakarshistu untundadi.
1: This power attracts the divinity.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి యందు కూడా ఉంటుండాలి.
1: Such a power is present in every man.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ లేటెంట్ పవర్ దట్ వుడ్ డ్రా నియర్ అట్రాక్ట్ ఆల్ అరౌండ్.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: దట్ అట్రాక్టివ్ పవర్ గాడ్ ఓన్లీ హ్యాస్.
0: సీత బాలిక.
1: సీత వాజ్ సో యంగ్.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: బట్ ఎట్ రెసిడెన్స్ ఫాదర్ జనక కెప్ట్ ఎ వెరీ హెవీ.
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: వైల్ ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెన్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కాని సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీతా కుడ్ సింప్లీ లిఫ్ట్ అప్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కీప్ ఇట్ అసైడ్.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక కుడ్ కమ్ టు నో దిస్.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాజ్ మిస్టిఫైడ్.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాజ్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హీ డిడ్న్ టెల్ ఎనీబడి.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్. whosoever that breaks this Sivadhanus would be offered in marriage to Sita.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏమిటి?
1: What is the reason for such a promise?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this Sivadhanas easily.
0: దీని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెలియనటువంటి మ్యాచ్.
1: The man who could lift up would be a proper match to her.
0: దీని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: In fact, anyone who cannot lift is not eligible to marry her.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: And hence the one with infinite power is the right match to her.
0: అమానుష్యమైనటువంటి శక్తి అది ఎందు కలిగి ఉంటుండాలి.
1: It is the super power that's present in Rama.
0: కనుక ఈ విధమైనటువంటి ఒక వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ కింగ్స్ కేమ్.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ అటెంప్ట్ టు లిఫ్ట్ దిస్ బార్.
0: విఫలుడైపోయారు.
1: అండ్ దే ఫెయిల్డ్ అటర్లీ.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణి ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: And Rama and Lakshmana, who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలుడైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started seeing Rama and Lakshmana.
0: ఏమాత్రము దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాములు వైపు చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికి దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాముని యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్.
0: అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకులకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి త్రాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీతా కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీతా అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎవ్రీవన్.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్ ఇన్
0: ఎవ్రీవన్. లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివసీన్స్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know the power latent.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేలా
1: why this property is
0: చదువులేలా
1: why
0: గొప్ప పదవులేలా
1: why exalted positions
0: చాలు జారి గుణము
1: is enough if your compassion
0: శాంతి సంతోషము
1: the peace and happiness
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు
1: enough if you have these qualities no more required
0: చాలు మానవతకు చాలు చాలు
1: For the humanity it is enough, that's enough.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగ భాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: సంతోష శాంతులే ఇతనికి గొప్ప బలములు.
1: The happiness and peace is the true strength.
0: ఈ సంతోష శాంతులంతా కూడాను ఒక మ్యాగ్నెట్ నుంచి వచ్చేటువంటివి.
1: The happiness and peace are originated of the magnet.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది
1: this magnet.
0: అంత గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఇందులో ఉష్ణ శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము
1: హ్యూమన్ హార్ట్
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు
1: హ్యూమన్ మైండ్
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్.
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని
1: సచ్ హ్యూమన్
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకును అదే శక్తి ఉంటుండది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడాను మరొక సూక్ష్మ కలగదు.
1: This is explained very well in Ramayana.
0: Kanuka ee Ramayanam nandu
1: in Ramayana
0: konni rakamainatvanti vali mahashaktivantudu.
1: Vali is very powerful.
0: Atanu kevalamu magnet power nunchine puttinatvanti vadu.
1: In fact is born out of this magnet.
0: Ayaskanta swaroopamainatvanti vadu.
1: He is very form of magnet.
0: Atani shaktito
1: with this power
0: రాములతో యుద్ధం చేసినప్పుడు సుగ్రీవుని కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్ ఆఫ్
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ఫోర్ హి హడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: This secret
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు.
1: We question why is it that Rama killed him?
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of
0: magnetic power. ఎందుకు అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి.
1: So also Rama.
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: కాలానుగుణ్యంగా
1: appropriate to the times.
0: సమయ సందర్భానుసారంగా
1: సర్కమ్స్టాన్సెస్
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకును హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్
0: ప్రపంచ క్షేమం కోసమని
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్
0: కళ్యాణం కోసమని
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది
0: సొసైటీ జనరంజన కోసమని
1: ఫర్ ఎవ్రీబడి
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: As though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున
1: ఫర్ దట్ సింపుల్ రీజన్
0: మీరు సందేహించవచ్చును.
1: యు మే డౌట్
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు.
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్ హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్.
0: కానీ ఆ సమయం అలాంటిది చేయకూడదు.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్ ఇట్ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
0: ఇదే విధమే రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: And they were all married at the same time, Rama, Lakshmana, Bharata, Shatrughna.
0: కాని ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికి తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: At the time of the wedding, you know, garlanding is a part.
0: అందరూ మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: They were all holding garland.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: She is also Sita.
0: సీత రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరింటి వారంతా కూడాను లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడాను మాలలు వేయించుకుంటారు.
1: And it was first Sita should garland, that would be followed by the rest of the brothers.
0: రాములు అజానుబాహుడు.
1: Rama was so tall.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: He is very tall in height.
0: సీత చాలా పొట్టిది.
1: Sita is very short.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: To garland him, Rama has to bend his head.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ది సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of
0: the woman. And
1: he is a big warrior and a king, cannot bend his head in
0: Dharma
1: front of the
0: woman. Dharma parayundu.
1: He is one of righteousness.
0: Who treads the path of righteousness.
1: So he need not bend his
0: head. Sita
1: was holding the garland and waiting.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: People are very much surprised.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: Why not Rama bend his head?
0: ఆమె ఎత్తు రాముకు తెలుసు కదా.
1: And after all, he knows the height of Sita.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: Here is one secret.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో
1: till that moment Rama did not look at Sita.
0: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudalaniki adhikaram untuntadi.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: Aa parai kanyaka parai.
1: In fact, she was not married till then.
0: Alanti marriage kanatunti yokka kanyanu purushudu chudakoodadu.
1: A man should not look at an unmarried person.
0: Ramana yokka sahaja dharmam.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము
1: అండ్ దట్ స్టాండ్స్ ఫర్ అది
0: సత్యశీలము అని పేరు.
1: దట్ ఈస్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: అండ్ దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ దట్ హి హస్ లేడ్ డౌన్ టు హింసెల్ఫ్.
0: లక్ష్మణుడు వైపు చూచాడు రాములు.
1: రామ లుక్డ్ అట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: Brother, I know what signals you are sending.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీఈస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పాత్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సేస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేపు అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: Is it possible to tie up
0: Lakshmi Devi valachuna?
1: Will concert Lakshmi love?
0: Lakshmanundu kolachuna?
1: Will Lakshmana sir?
0: Chusa buddhi gala bharatudu chuchi chuchi mrukkuna.
1: Of all the
0: aparama bhakti yanto gopparam.
1: Will Bharata sir, will Lakshmana sir such concept Lakshmi will ever
0: తెలుసుకోగలిగాడు.
1: How is it possible for Lakshmana to know
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: As per the situation position God conducts himself.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: Because he bent his head, he does not mean that he bent his head in front of a woman.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: And in fact they have got determination of that sort in those days.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతున్నారు.
1: People read Ramayana.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: They read Bharata and Bhagavata.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making effort to know the subtlety secrets.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: In every man this magnet is very important.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: Because of this you find the divinity.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో,
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of
0: attraction. వచ్చాము, ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: I came because I liked. How is
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవ శక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితంగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavisthu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఎవరు వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ కరెక్ట్.
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు.
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమని మీరు కూడా అందరికి అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి యొక్క హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాలి.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనేది బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets
0: into you. వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా reflection, reaction, resound.
1: Everything carries these three.
0: Reality మాత్రం అందరూ ఉండాలి.
1: Reality is in you.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: That reality is the primordial, fundamental
0: principle. మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయండి.
1: That basic foundation principle is not
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: No one understands it.
0: చెప్పినట్టు వినండి.
1: You follow according to God's
0: చెప్పినట్టు చేయండి.
1: You act according to him.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలమంది కాదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందుకనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణాస్.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: It is very difficult to understand.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
1: the person who understands God
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకల పడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని ధనం చేత కాని పదవి చేత కాని ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యు టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ అర్త్.
0: రాధ ధర.
1: రాధ ధర అర్త్.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు
1: వన్ డివోటీ
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలోన తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్స్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటున్నాడు.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల
1: అట్ దట్ టైం
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: రాధా సంకల్పించుకుంది.
1: రాధా డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తవ్వుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి
0: కూడా గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్స్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్ సర్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: అప్పుడు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇస్ నాట్ రైట్ హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నా సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: He went on questioning himself.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహము లేదు.
1: I don't have any desire.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, where is she?
0: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
1: And she directed me that money is there, very close to window.
0: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
1: And when he went inside, there's no window.
0: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
1: And in fact, he moved about for a long time.
0: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
1: The moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి తనకి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమన్నది.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. అండ్ హి వాంటెడ్ ది బ్యాంగిల్స్.
0: రాధా రాధా రాధా రాధా రాధా రాధా అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
1: కాలింగ్ రాధా రాధా బై నేమ్ హీ ఫాలోడ్ దిస్ బ్యాంగిల్స్. అలా
0: కానీ అక్కడ పోయేటప్పటికి అమ్మా నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది, అతను ఇచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ హస్ హి సెడ్ I received the money as per your direction.
0: Asiriyanga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: Ee dabbu neeku andinda nayana?
1: Did you receive the money?
0: Andindi.
1: Yes.
0: Adigo aa yajamanu kuda na venta vacharamma.
1: And here I brought with me the master.
0: Atariki oka darshanam ivvandi anindi.
1: And he wants to see you.
0: Appudu aame cheppindi lopal nunchi.
1: Then she said,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్ట గడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టి పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన ఇరు దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హౌ దర్ టూ రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైనా ద్రోగవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ మూన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడను తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతియే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తులు ఆ దీక్షను పూనాలి.
1: That is the quality of a devotee, the determination.
0: Kanukane, aa vidhamaina deekshanu poyinappude itanu Radhakrishnuluga darshanam andinchadu.
1: With that determination he could have the manifestation of Radhakrishna.
0: Atanu dhanyudaipoyadu.
1: And his life is liberated.
0: Kanuka prati vaantiyendu kudanu daivam sarvatra undinappatikini.
1: Though God is everywhere.
0: ఎక్కడ ఏ ఏ కారణము పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్
0: సమయ సందర్భాన్ని చూసుకుని
1: ద పొజిషన్ ద సిచ్యువేషన్
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక
1: Without these considerations,
0: అడిగినారు కదా అని చీపుగా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐదింటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో అండ్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్ వై వేర్
0: ఎక్కడ ఎప్పుడు ఎట్లా
1: వెన్ హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: అండ్ గాడ్ మానిఫెస్ట్ వెన్ హీ గెట్స్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వీ హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: manavuni endu unnatvanti shaktulu inkokani endu leku.
1: In fact the power in you is not present anywhere.
0: Manavudu maha shaktivantudu.
1: Man is highly powerful.
0: Maha pavitrudu.
1: He is highly sacred.
0: Annitikini margadarshakudu.
1: And is ideal.
0: దేనిని కావలసిన సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ యూ హావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్
0: అమెరికా వాడు
1: అమెరికన్
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్
0: మునుకు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ
1: బట్
0: తన హృదయంలో నిట్టు దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇంటు హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: హీ కెన్ అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అయ్యా నీ భగవంతుని చూచినానంటున్నావే నాకెందుకు కనిపించకూడదు.
1: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యూ సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని భార్యాబిడ్డల కోసమని చెప్పని ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యూ హావ్ బీన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ ఆర్ ఎర్న్ బై గాడ్.
0: ఏనాడ ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కనుకని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యూ క్రై
0: భగవంతుడు కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనమివ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్ if your life is full of bumps and jumps and doubts you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవ యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: You should determine
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను డౌట్స్ అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: Never entertain doubts at any point of time.
0: కనుకని అదే మనం చేయవలసిన సాధన.
1: That is the spiritual path we should follow.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: In the spiritual endeavors you can manifest God from within.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్ నో పిల్గ్రిమేజ్ నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక స్పర్శించక
1: విదౌట్ ఎక్స్పీరియన్స్ దాంతో
0: సంభాషణ లేకుండా
1: విదౌట్
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఇన్ని ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ
1: ఉంటాయి. ఫాక్స్ అండ్ ద డాగ్ ఆల్సో మూవ్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యు ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్ ఆల్సో. చూసిన
0: తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డు యు మీన్ సే దే టే లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యు షుడ్ హావ్ దట్
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ఇస్ ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: అండ్ యూ టచ్ ద బాడీ ఆఫ్ ఎన్ని దర్శనంలో
0: చేస్తున్నారు మీరు?
1: యూ సీ మెనీ పీపుల్,
0: ఎంతతో సంభాషణలో జరుపుతున్నారు,
1: యూ కన్వర్స్ విత్ మెనీ. కానీ
0: అన్ని దీనికి సంబంధం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: అండ్ డివైన్ వైబ్రేషన్
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్,
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ యు ఇస్ నాట్ నోన్ ఎల్సెల్ఫ్.
0: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ దట్.
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify.
0: He may
1: appear in
0: any form. However,
1: he will fulfill your
0: desire. The
1: form that you
0: like most. God appears
1: in
0: the form.
1: No other form there.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ and prayer of the devotee, he assumes that form.
0: ఆ పాము కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫార్మ్ హీ టేక్స్.
0: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: Therefore, those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: First, we should make every attempt to know God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యానామ నరస్వరూపం అధికం గుప్తం ధనం విద్యా భోగకరీ యశ

0: విద్యార్థులైన విద్యార్థినియులారా,
1: విద్యాబోధకులారా,
0: విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is the true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya bandhujano విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యాం గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.
0: విద్యాం రాజ సుపూజ్యతే నహి ధనం విద్యావిహీనం పశు. రాజ్యసభలయందు లేక రాజుల సభయందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ It's only the education that is revered and honored, nothing else.
0: Atti nityamaina satyamaina vidyanu nervanetunti vaadu kevalamu mududane cheppavachu.
1: The one who does not acquire this education which is eternal truth is no human being at all.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Vijnanamanandu vidyayandu మీరు వెనుకంజ వేసినా మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యూ డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే 1000 రెట్లు పరితపిస్తుంది.
1: అవర్ మదర్ ల్యాండ్ will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagareesi. Janmabhumi ainatunti bharat desamu janmam ichinatunti talli yokka baadalanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani pavitramainatundi oka vidya tattvam ee naadu vidyarthulu gurtinchadaniki prayatninchadam ledu.
1: Students are not making an attempt to understand the sanctity of education.
0: Prastuta vidya vishayamlo manavuniki labhinchetuvanti phalam emiti?
1: What is the ultimate result you expect out of these institutions?
0: Ee panchatantramulanu parishilinchi parishodinchi gurtinchi paruluku andinchi aanandinchadame vidyarthulaka pradhana kartavyam.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaramu.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative while culture refinement is positive.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: Education is merely information. It doesn't amount to transformation.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: Education without this culture is something like the field without water supply.
0: కరెంటు లేని వైరు.
1: It is a wire that without current.
0: దీపం లేని ఇల్లు.
1: And it is the residence without the
0: light. పంతులు లేని బడి.
1: And the school without the teacher.
0: దేవుడు లేని గుడి.
1: It is a temple without the deity.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానం నందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కాని అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కాని ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తల నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దాట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, విచ్ హెస్ గాట్ టు బి లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ దేర్ ఆఫ్టర్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫిజికల్ నాలెడ్జ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: ఎడ్యుకేర్ కన్ఫర్స్ ది ఇన్వర్డ్ బ్లిస్.
0: సర్వానందమునకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: ఫర్ ఆల్ ది ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ బ్లిస్ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ ఈస్ ద సెంటర్.
0: బాహ్యమైన ఈ ప్రపంచమునందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: inner being.
1: That's nothing but the reflection of one's own being within.
0: Kanuka manavudu tana drushtini lopaliki praveshisipetti tadwara vicharana salipi antarmukhamainatundi aanandamunu bayataki teppinchukovali.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: Ee naadu bhautikamainatundi vidyalaku maatrame మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అక్వైరింగ్ ద ఫిజికల్ secular external knowledge.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి ఒక విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler.
0: Spoonu marchavachunu.
1: You can also change the spoon.
0: Plateu marchavachunu.
1: So also the plate.
0: Anni marchin tarvata nichedi emiti?
1: All can be changed in one form or other. What is the ultimate purpose?
0: Silver.
1: That is the silver.
0: Aa silver fundamental bhakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో ఉంటా నామంలో కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం ఇన్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ అవుట్ నాలెడ్జ్.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community? Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: It is just struggling for one's
0: own. తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: They work for their own relations.
0: సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: Who are working for the society?
0: కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమదితా గుణైః. ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: రిక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like
0: ఈనాడు విద్యలు అన్ని కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దట్ విచ్ యు గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు నా కర్మణా నా ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీష పురుషః. సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే.
1: Only one that manifests into many.
0: అనేకత్వం అనేటువంటిది మన భ్రమలే.
1: This multiplicity is our imagination.
0: Sahana avatu, sahana bunaktu, savidyam karavavahi.
1: In fact, the plurality ultimately is based on the unity.
0: Kanukane kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow our intelligence together, having got it.
0: Kalasi melasi kalataleka chelimitu jeevinchudam anindi vedam.
1: The Veda says, let us live together without any conflict, in total friendship.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని, ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్. The emoluments of
0: payback.
1: What is this earning?
0: Beggar kuda sampadistunnadu.
1: Beggar also earns.
0: Kaani sampadana goppana.
1: Do you think there's something great to earn?
0: Daname daivam bayye.
1: God, the money has become God.
0: Matamayye.
1: The pomp has become religion.
0: Swarthamaye buddhiki sthanamayye.
1: Selfishness has become a center of activity
0: in our intellect.
1: Righteousness is gone.
0: ధనము హీనం బయ్యే.
1: అండ్ దిస్ రైచ్యూన్స్ ఇస్ టోటల్లీ డిక్లైన్డ్.
0: ఆకారమందు మనం అనేక రకములుగా వివరిస్తున్నాము.
1: వి జస్ట్ డిస్క్రైబ్ ఇట్, నారేట్ ఇట్ గోయింగ్ బై ఫార్మ్.
0: అహము అందం బయ్యే.
1: అండ్ దిస్ ఇగో హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్యూటీ.
0: స్వార్థమే ఫ్యాషన్.
1: సెల్ఫిష్నెస్ హ్యాస్ బికమ్ ఫ్యాషన్ టుడే.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వి ఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్, సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వి హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్.
0: అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే నాట్ కమ్ టుమారో.
0: అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరు నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తులకు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్? ఆస్పిరేషన్, అంబిషన్, ఫ్రస్ట్రేషన్, ఫెయిల్యూర్
0: కారణం బంధమోచయం.
1: ఇట్ ద మైండ్ దట్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: అన్నిటికీ మనస్సే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్.
0: ఈ మనస్సు ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ మైండ్?
0: నా ఎందున్నది నీవు భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ మైండ్ ఇస్ ఇన్ యూ?
0: కాదు కాదు. మనోమూలం విధం జగత్తు. జగత్తంతా వ్యాపించి ఉంది మనస్సు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ సో ఎక్స్పాన్సివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్?
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యూ ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామ చెప్పింది, అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamulu yandu untunnadi.
1: Is present everywhere.
0: Dani manam ye vidhanga anubhistunnam?
1: How are you experiencing?
0: Ninake meeku anek paryam cheppanu.
1: Bhagavan said many times.
0: Deho devalaya prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and the individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయమో ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఈస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటియందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తే నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ఫోర్
0: లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: And then have this love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other God beyond love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కాని, అసూయ కాని, ఇంకే విధమైనటువంటి క్రోధం కాని, ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్, ఐదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
0: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నిన్నే ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
0: ద్వేషించేది నీ ప్రేమనే.
1: ఇట్ ఇస్ ద వెరీ
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ద డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ద డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ద డే.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: ప్రతి మానవుని కూడా విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ట్ సాడ్ ఎట్ వన్ టైమ్.
0: బ్రిటిష్ ధర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ వై ఆర్ యు
0: సేయింగ్ ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్
1: హి సెడ్ ఇస్ ది హార్డ్నెస్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హార్ట్ హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: గా మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: డివినిటీ హస్ టు బి ఫాస్టర్డ్.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఏదో చదివినామో పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యుర్ ఎడ్యుకేటెడ్ విత్ హై డిగ్రీస్.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: డిగ్రీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డు యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేటెడ్?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: బై మీర్లీ ఎక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
0: సుజ్ఞానము సుక్తి లేక విద్యను సద్విద్యలగునా?
1: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
0: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకునేది పశుపక్షులు.
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్మెంట్.
0: ఈ ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
0: వర్క్ ఈజ్ వర్షిప్. డ్యూటీ ఈజ్ గాడ్.
1: వర్క్ ఈజ్ వర్షిప్. డ్యూటీ ఈజ్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondin tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshaliki povali, videshaliki povali, videshaliki povali.
1: They want to go to foreign country.
0: Emti videshamulo bharat deshamlo ledi videshamulo emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata bharatamlo lenitundi bharat deshamlo lenitundi videshalu ekkada ledi.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకని భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్.
0: భారతదేశం త్యాగభూమి.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: యోగ భూమి
1: ఇస్ ద వన్ ఆఫ్ స్పిరిచువల్
0: ప్రాక్టీస్. భారతదేశం కర్మ భూమి
1: ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: కానీ ఇలాంటి కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అయిన భారతదేశాన్ని భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించేస్తుంది.
1: భారత్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇది భోగం కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
1: ఇట్ ఇస్ ప్లెజర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్
0: ల్యాండ్. ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుగొక్కడు వస్తుందని కలడా?
1: Is don't you do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
0: Kalukune ee motherland bharatadeshamuku minchinatundi desham marokati ledu.
1: Motherland Bharat is greatest of all.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకూడను, రాజకీయ రంగంలో కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ది పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యు షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి ఒక సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్, నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడుదగిన గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవే.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ అట్ దిస్ టెండర్
0: ఏజ్. టేక్ టైం. తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: Being in a hurry, you are misusing, wasting.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డ, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: The moment the thought arises in you, distinguish, discriminate clearly whether right or wrong, good or bad.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of
0: ఆ డిస్క్రిమినేషన్ కూడా?
1: That discrimination?
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ and undertake good activity.
0: Governor kudanu chaala manchi vishayalu cheppindi.
1: Governor mentioned very good things.
0: Aamiki ento vayasu kaani ento vayasu lopala inno vidhamaina anubhootulu pondindi.
1: She has varied experiences.
0: Kanukane aa experience deeni valane meeku ee vidhamna andinchindi.
1: She has told you out of her own experience.
0: Mukhyanga evaripaina variki motta motta namakam kavali.
1: Everyone should have self confidence.
0: Adhe self confidence undali.
1: Self confidence necessary.
0: Ee self confidence valane self satisfaction.
1: Out of the self confidence you'll have self satisfaction.
0: Self satisfaction valane self sacrifice.
1: Out of self satisfaction leads to self sacrifice.
0: Self sacrifice valane self realization.
1: Self sacrifice ends in self realization.
0: Self confidence motta motta foundation.
1: Self confidence is the foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall, can you lay down
0: the roof?
1: Well, is that possible?
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటిది.
1: So self confidence, the first and foremost.
0: సెల్ఫ్ అంటే ఎవరు?
1: Then what is this self?
0: అదే దైవం.
1: That is divine.
0: నేను నేను నేను నేను.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సార్ ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్.
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యు? హూ ఆర్ యు?
1: యు సే దే ఆర్ మైన్, దెన్ హూ ఆర్ యు?
0: యు ఆర్ మై,
1: హూ ఆర్ మై.
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యూ సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా ఖర్చీఫ్,
1: మై ఖర్చీఫ్.
0: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టమ్లర్,
1: ఇస్ మై టమ్లర్.
0: టమ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టమ్లర్ ఇస్ సెపరేట్
0: ఫ్రమ్ మీ. నా బాడీ అంటే బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
1: యూ. విచ్ ఇస్ దిస్ మై బాడీ, బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ, దెన్ హూ ఆర్ యూ?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Who is Ramayya? Nenu.
1: Who is Ramayya? I.
0: Who is Rangayya? Nenu.
1: Rangayya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: Nenu, nene antunnaru.
1: Everyone says I.
0: Veru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari yendu nenu nenu anetunte answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti motta motta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: In fact, the whole world is full of this I-ness.
0: ఈ వేదాంతము అన్నారు.
1: This is spirituality.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: This Vedanta is
0: Vedam dualism. ద్వైతములు అన్నారు.
1: Veda is dualism.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: The same Veda is referred by scholars in varied manner.
0: ఎవరి బాధలను చూచి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి కష్టములను చూసి సహాయం చేయాలని బుద్ధి
1: పుడుతుందో, the difficulties that prompt you to help,
0: ఎవరి దుఃఖమును చూసి నివారణ కావించాలని మనసు వస్తుందో,
1: watching the grief some others and you feel like you never really,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: And if you have that heart, you are a true human being.
0: మనిషి అంటే ఏమిటి?
1: Who is a human being?
0: మనస్తో కూడిన వాడే మనిషి.
1: Manishi, human being, is the one with manas, mind.
0: Ah, manasu leni vaadike daya raadu.
1: And the one without mind or manas.
0: Ah, manasu leni vaadike oka vidhamainatuvanti oka krupa raadu.
1: Then with the one without mind will not have any compassion.
0: Andarini neevu chusi santoshinchi andari oka baadalanu nivarana gaavinchadaniki prayatnam cheyali.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు.
1: You want to have high degrees?
0: కానీ ఎన్ని పొందినప్పటికీ,
1: in spite of them,
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: Never forget the culture of your motherland.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: Our culture does not go by this way, splitting the oneness into many.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, scholars speak in different ways.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
1: in all the education that you acquire,
0: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి,
1: has got to be utilized to help others.
0: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులు ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: ఇంజనీరింగ్,
1: మెడికల్,
0: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: టుడే ది మెడికల్ ఎడ్యుకేషన్, ది ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ బిజినెస్.
0: ఒక్క సీట్, మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: ఫర్ వన్ మెడికల్ సీట్
0: 20 lakhs
1: క్యాపిటేషన్ ఫీ.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: లాక్, లక్ష, 2-lettered word.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend, what is
0: the ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంక్ లో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
0: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
1: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
0: కరప్షన్ అంటే మూల కారణం డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
1: You try to get it, the main cause is that you pay the money.
0: డబ్బుకి ఏమీ చదవకూడదు మనం.
1: In fact, you should never.
0: చిక్కకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter even if you don't secure a seat.
0: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
1: If you ask any boy from in a village, they say, చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను. I'm purchasing education.
0: చదువుకుంటున్నాను.
1: He's not చదువుకుంటున్నాను, learning. చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
1: To get a seat in primary school, we have to pay 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడికి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to
0: remove corruption? కొట్టవలసి వస్తుంది, అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: He has spent.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay donation.
0: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We did not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
1: Whatever education you may have, can't you carry on your
0: life? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: Students, God has given you two hands.
0: ఒక పొట్ట ఇచ్చాడు.
1: He has given you one.
0: ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: To fill one stomach, can't you work hard with both of the hands?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: You are not working with both of your hands.
0: నీ పొట్ట నిండటం లేదు.
1: So you are not.
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: Should you be born to fill your stomach?
0: పశుపక్షులు మృగాలు కూడా పొట్ట నింపుకోలేట్లేదా?
1: Don't you find birds and bees filling their stomachs?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
0: ఇంకా 15 దినాలంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days, there are lots of things.
0: పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులంతా అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించారు. ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: Just as governor has given her message, many scholars also give.
0: Experience చాలా ఇంపార్టెంట్.
1: Experience is very important.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము.
1: We have to
0: దాని ఆచరణలో పెట్టటము.
1: And then share it.
0: దాన్ని అందులోకి అందించాము.
1: And then share with everybody.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: You should be very careful during this period.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: If you don't receive education properly, you become ignorant.
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: The modern education is artificial.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్.
1: It is not education, it is all education.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్? అన్నారు
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అవి ఏనాటికి మార్పు చెందదు.
1: దే నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable. The changeless comes out of heart.
0: కరుణే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: తలంపులే తలంపులే తలంపులే,
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు,
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిది.
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే
1: ఎడ్యుకేషన్.
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యు షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకుంటున్నాము, ఈ హృదయంతో వచ్చేటువంటి యొక్క సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
0: ఎడ్యుకేషన్
1: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ.
0: మీరు బయటికి పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
0: పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
0: అక్కడ పోయి మీరు డబ్బులకు అందుకుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఇస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలో చదివినప్పుడు
1: as you study here
0: ఎట్ట చదవాలి?
1: How do you study?
0: 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Returned from the college, you should not catch.
0: ఆడుకో.
1: You should play for some time.
0: Play. తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours you can't spend time for స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేయకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: Perfect discipline in respect of food and sleep.
0: Atta undali manamu.
1: We should be like that.
0: Manam intiki potane
1: the moment we go home
0: college kaati chestaru leji ayipotaru.
1: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజినెస్
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యు లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుక టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్.
0: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు. పెద్దలను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంటున్నప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యు హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: all those you heard
0: dani appudu mananam cheskuntu raavali.
1: You start thinking, recalling, recapitulating.
0: Inna tindini ee vidhanga pasuvu venuku techukoni jeeninpa cheskuntundo.
1: Just as the cow brings back the consumed food and digests, assimilates.
0: Nu intiki potane dani teppinchukoni tiriki jeeninchukovali.
1: The moment you go home, go to your rooms, recall all these things.
0: Ikkada vinnatvanti education.
1: All that you hear here is education.
0: Educare.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: అండ్ యు హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్.
0: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్త్.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యర్థుడగును చిత్తమునకు

లేఖలనందు లేక వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని

యుక్తగతిని. చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యక్త జీవుడగును వ్యతలనుందు.

0: At this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunana Vidyarthi Vidyarthini Yulara.
0: Embodiments of Divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్య మానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యువెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం త్యజ

0: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ డివాల్యూడ్.
0: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
1: As the human values are lost, he is just a human being by form but not in reality.
0: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
1: The bad company is equal to a poisonous germ.
0: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంభాషము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
1: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
0: దుర్జన సంసర్గము చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
1: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
0: ఇవన్నీ కూడాను మానసిక వికారముల యొక్క స్వభావములే.
1: That's all the nature of the aberrations of the mind.
0: మనస్సు అనేక విధములైనటువంటి స్వరూపాన్ని ధరించి మానవత్వములో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
1: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
0: దుర్జనుల యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
1: The words of bad people are sweet.
0: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతా కూడాను విషస్మయమైనటువంటిది.
1: Their words are sweet but their mind is poisonous.
0: కాని మానవుడు వాడు కాదు.
1: They are no human beings.
0: చెప్పు మాటలకును చేసెడి చేతలకును సమ్యమున్నడి వాడే మానవుండు.
1: He is only a true human being when he has got this unity between what he says and what he does.
0: మనసులోని మాట మాటలో క్రియలు చేతు యందు చేర్చ చేరు మనిషి.
1: What is there in the mind, what he says must be there in action.
0: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
1: There should be perfect unity between the thought, the word and deed.
0: ఇది మంచివాని యొక్క సుగుణములు.
1: This is the good quality of a good man.
0: అతనే నిజమైన మానవుడు.
1: He is a true human being.
0: The proper study of mankind is man.
1: That's what Swami says, proper study of mankind is man.
0: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు
1: youth today
0: దివ్యమైన భావాలను పెంచుకొని
1: develop divine feelings
0: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకొని
1: have new thoughts
0: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని
1: participate in sacred activity
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: And you should lead an ideal life.
0: కాని దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
1: The bad company doesn't mean merely association with the individual. దుష్ట
0: చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
1: To have bad feelings in the mind is bad company.
0: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్ట భావములను కూడాను హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
1: Students should never give scope to entertain these feelings, ego, pomp, jealousy and lies.
0: దుష్ట భావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
1: Bad feelings are the main enemy to a human being.
0: ఈ శత్రుత్వములు పూర్తి నిర్మూలము గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
1: When you kill the enemy totally, the human life will shine.
0: కనుకనే శత్రుశేషము అగ్నిశేషము రుణశేషము రోగశేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
1: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
0: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రమే ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
1: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
0: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా శేషం ఉంచుకోరాదు.
1: You should pay back the loan completely. There shouldn't be left any trace.
0: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధము సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
1: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure.
0: Agni anta challarina.
1: The fire is extinguished.
0: ఏ కించిత్ ఉండినప్పటికి నీ గాలి వీచి అది ప్రజ్వలింప చేసుకోవచ్చు.
1: If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
0: కనుక అగ్నిశేషం కూడాను ఉండకూడదు.
1: Therefore, there shouldn't be remnants of fire.
0: మూడవది శత్రుశేషం.
1: Third, enemy remains.
0: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
1: When you remove the enmity in full, man will be peaceful.
0: శాంతి అనగా ఏమిటి?
1: What do you mean by peace?
0: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు, అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: Peace really originates within us when we subdue these three attributes, the pious, dullness and passion.
0: ఈ మూడు గుణములపైన,
1: basing on these three,
0: విరక్తి, ఉపేక్ష, అనాసక్తి, ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
1: Then we should try to develop these three qualities, detachment and the neglect and also unaffected lack of interest.
0: Sarva padarthamulu kudanu bhayamunu chekuchutunnave kaani okkati maatrame abhiyani andistuntundali.
1: Everything gives fear, only one gets happiness.
0: Adi e vairagyamu,
1: that is detachment.
0: Vairagyamuto bhayam e maatrame undadu. Raagamu kaliginatunti vaadike ee bhaya bhramtulu.
1: The one with attachment will have this fear and illusion.
0: Enduku idi bhayamu chekuchutunnadi?
1: Why is he fear stricken?
0: Ee raagamuga prarambhamai kramakramena roganga roopondutunnadi.
1: It starts with attachment raga, ends with roga disease.
0: Kanuka kamakrodhamulu anetuntivi chinna chinna alalaga undinappude danini anichi veyataniki prayatninchali.
1: Therefore, when they start as small waves, we must have full control.
0: Vaatini manam మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
1: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
0: చిన్నదాండి మొక్క వంగనప్పుడు చెట్టై వంగుతుంది అంటారు. కనుకనే మొక్కగా ఉండినప్పుడే దాని చక్కనైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: When it is a tender plant, you should keep it straight. Later,
0: ఇది
1: you cannot correct it.
0: పెద్ద వృక్షమైన తర్వాత దీనిని ఏమాత్రం కూడా మనము అదుపులో పెట్టుటకు వీలు కాదు.
1: When it grows into a gigantic tree, it is impossible to control it.
0: కనుకని లేత వయసునందు ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
1: So at this tender age, at this moment, the modern youth in the proper way,
0: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
1: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
0: జ్ఞానము అనుకుంటారు.
1: వి థింక్ ఇట్స్
0: విద్య. కాదు, చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
1: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
0: ఎన్ని విద్యలు నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: దేర్ఫోర్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ వాట్ ఫార్ ఇస్ వర్త్.
0: ఆత్మశుద్ధి లేని పాకమేల.
1: Without the cleanliness of the container, why cooking?
0: ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల.
1: Without the purity of the self, why tradition?
0: కనుక మొట్టమొదట మనము చిత్తశుద్ధి గావించుకోవాలి.
1: Therefore, we should have purity of mind.
0: దుర్భావములను, దురాలోచనలను, దుశ్చింతలను హృదయములో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
0: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనము శాంతితో మనం జీవించగలమా?
1: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
0: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
1: Either we should catch hold of it and throw it out or kill it completely.
0: కనుకని చిత్తం అనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
1: Therefore, this mind which is a poisonous germ is moving about.
0: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: We should make an effort to keep it at a distance.
0: ఈనాటి యువకులు,
1: the youth today,
0: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసంటే ఏమిటో మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
0: ఎవరు ఈ మనిషి?
1: Who is man?
0: మనసు గలవాడే మనిషి.
1: The one with mind is a human being.
0: ఈ మనసు అంటే ఏమిటి?
1: What do you mean by mind?
0: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
1: The mind is a bundle of thoughts.
0: ఈ సంకల్పము ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
1: As is the thoughts, so is our behavior.
0: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరియైనటివిగా ఉంటాయి.
1: Therefore, when we develop good thoughts, our behavior will be correspondingly
0: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుష్టంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
1: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
0: ఇది నిప్పు.
1: This is fire.
0: ఇది బొగ్గు.
1: This is coal.
0: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
1: Fire and coal remain as they are.
0: రెండింటిని దగ్గర చేర్చినప్పుడు,
1: when you bring them together,
0: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
1: The black color of the coal will go and the red color of the fire will enter into the coal.
0: అయితే ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
1: To what extent they enter?
0: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
1: The part of the coal which is present with the fire only converts.
0: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
1: When you put on the fan above, the coal and fire become one.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is called the knower of Brahman.
0: సత్సంగమందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
1: In good company you will have good feelings.
0: సత్సంగమునకు సమీపుడు కావాలి.
1: One should be close to good company.
0: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
1: Is not enough if you are close to good company, you should love good company.
0: కనుకనే near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
1: Therefore two should be near, they should be dear, then the knower of
0: Brahman. సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
1: It happens in the case of bad company.
0: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
1: You have flower on hand.
0: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే,
1: if there is fragrance in the
0: flower, ఆ సుగంధము మన చేతులకు, మన వస్త్రములకు, మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
1: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth.
0: అదే పుష్పము దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
1: if it has foul smell,
0: ఆ దుర్గంధం మన వస్త్రములకు, మన దేహములకు, మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
1: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
0: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
1: Therefore good and bad has got the property of percolation.
0: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
1: When you are bad, what is the reason? Bad company.
0: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
1: To decide what you are, it can be said. Taking care of your company.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
1: So Einstein said, tell me your company, I shall tell you what you are.
0: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
1: Therefore our good and bad rest on the company.
0: భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును.
1: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
0: Karnudantati vaadu kadapatike vayye.
1: Such a mighty one, Karna, what happened ultimately?
0: Marachi pokuditti manchi maata.
1: Never forget such good word.
0: Marachi pokudu itti manchi maata.
1: Do not forget this good word.
0: Karnudu mahabalashali.
1: Karna is might powerful.
0: Mahabuddhimantudu.
1: He is intelligent.
0: Mahavidyashaktivantudu.
1: He is highly educated.
0: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
0: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
1: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
0: దైవాన్ని విస్మరించి,
1: హి ఫర్గాట్ గాడ్,
0: దుష్టంగాన్ని విశ్వసించి,
1: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
0: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
1: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
0: దైవమును దూరం గావించుకున్నాడు.
1: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
1: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
0: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
1: ఇఫ్ ద డివైన్ పవర్ ద అదర్స్ విల్ ఫాలో.
0: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
0: లైఫ్. దుష్ట బలములను పెంచుకుంటున్నారు.
1: వీ డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్.
0: దురాలోచనలో మునుగుతున్నారు.
1: వీ డ్రింక్స్ అవర్ సెల్ఫ్ ఇన్ బ్యాడ్ థాట్స్.
0: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
1: వీ హావ్ బ్యాడ్ బిహేవియర్.
0: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
1: ద లైఫ్ హస్ బికమ్ ఎ ఫౌల్ లైఫ్.
0: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
1: దిస్ ఇస్ నాట్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
1: దిస్ ఇస్ నాట్ ద లైట్ ఆఫ్ లైఫ్.
0: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్.
0: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
1: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: శాంతి,
1: పీస్
0: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
1: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
0: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
0: శాంతి,
1: వేర్ ఇస్ దిస్ పీస్?
0: అస్తమున అణుబాంబు ఉంచుక,
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
0: అరచుచుందురు శాంతి శాంతి అని
1: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
0: చంద్రు చేయడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
1: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి,
1: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
0: దుష్టభుణములు విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
1: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
0: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
1: Therefore, individual must have peace.
0: వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
1: You should get away from all bad qualities.
0: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
1: When the individual is at peace, there will be peace at home.
0: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
1: Therefore, peace at the individual level must go to the family. గృహం అంతా
0: శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
1: When there is peace in the family, it will go to the village.
0: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
1: If their entire village is at peace, the whole state is
0: peaceful. రాష్ట్రాలు శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: When states are peaceful, the country will have peace.
0: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
1: But today we are not spreading the peace at the
0: country. తనకేమైనా వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడా అశాంతిమయం చేస్తుంటాడు.
1: The restlessness of the individual spreads to the family.
0: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామం అంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
1: When the family is disturbed, the whole country.
0: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలము అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కానీ శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
0: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: Therefore, students today are the leaders tomorrow.
0: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యూత్.
0: కనుక ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: మనస్సును అదుపులో ఉంచుకొని
1: కంట్రోలింగ్ ద మైండ్,
0: సత్యభావమును అభివృద్ధి పరుచుకుని
1: డెవలపింగ్ గుడ్ థాట్,
0: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
0: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులు
1: బట్ స్టూడెంట్స్ టుడే
0: కర్తవ్యాన్ని విస్మరించారు.
1: దే హావ్ ఫర్గాటన్ దట్
0: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
1: Students, men and women, man has no authority.
0: ఈ అధికారం అనేటువంటిది మనకు మనమే పంచుకుంటున్నామే కానీ మానవునికి కర్తవ్యమే ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
1: Authority is the one that we develop ourselves.
0: అదే నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతే.
1: Discharging duty is yoga.
0: కర్తవ్యాన్ని విస్మరించి,
1: forgetting the duty,
0: అధికారాన్ని విశ్వసించి,
1: having faith on the position,
0: మానవత్వాన్ని పెడమార్గం పట్టిస్తున్నారు.
1: Human life is on perversion.
0: కాదు కాదు కాదు.
1: No.
0: మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ పోతే అధికారం మనమల్నే వరిస్తుంది.
1: When we discharge our duty properly, the positions will run after you.
0: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vattivi.
1: Right and responsibility are the pair of wings of a bird.
0: రసములకు రెండు చక్రముల వంటివి.
1: దర్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
0: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
0: రైట్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
1: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
0: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
1: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
1: What responsibility we
0: discharge? కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
1: We have forgotten responsibilities totally.
0: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
1: We fight for rights.
0: ఇది కేవలం అధర్మ సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
1: This is unrighteousness battle.
0: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
1: You have no right to fight for rights.
0: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
1: If you want position,
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: You must do your duty.
0: ఏమిటి నీ కర్తవ్యము?
1: What is your responsibility?
0: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా నువ్వు తీసుకుని పోవాలి.
1: To take the human life, the human nature to the state of economy.
0: నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
1: You should never remain stable between I and my family.
0: దీని సమాజం వరకు కూడా నువ్వు మన యొక్క ప్రారంభం నడక ప్రారంభం కావాలి.
1: We should travel to the position of society.
0: సమాజం నుంచి కూడా నువ్వు మనం దేశంలో ప్రవేశించాలి.
1: Right from society we should go to the country.
0: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారం అవుతాం.
1: Then human life objective will be fulfilled.
0: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
1: Body is for righteous actions.
0: శరీరం ఎందుకోసం వచ్చింది?
1: What for? The body is gifted.
0: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
1: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
0: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
1: ఇట్స్ దట్ రీజన్ బుద్ధ ఆల్సో సెడ్ ఇన్ ద బిగినింగ్.
0: ఏమిటి? ధర్మం శరణం గచ్చామి.
1: ద ఫస్ట్ థింగ్, ధర్మం శరణం గచ్చామి.
0: ఇది కట్టకనపడది.
1: దిస్ ది అల్టిమేట్.
0: ఎప్పుడు మనం ధర్మం కోసం మనం ప్రవేశించాలి?
1: When should we take this righteous act?
0: ధర్మం శరణం గచ్చామి. మొట్టమొదట నీవు బుద్ధికి శరణాగతుడు కావాలి.
1: First you should surrender to the intellect.
0: ఈ బుద్ధిని పవిత్రమైనటువంటి యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
1: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
0: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఇంటెలిజెంట్ వన్.
0: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘములో ప్రవేశపెట్టాలి.
1: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
0: సంఘములో సమాజాన్ని సక్రమమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరి నీవు ధర్మం శరణం గచ్చామి.
1: After shaping the society along the righteous way, ee samajam
0: dharma margamlo pravesh pettali.
1: This in society there should be righteousness.
0: Sarika motta motta buddhi,
1: first intellect,
0: rendavadi samajamu,
1: second society,
0: moodavadi dharmamu,
1: third righteousness.
0: Sharira madhyam kalu dharma sadakam. Dharmamlo praveshinchalante deeniki munduga karmamlo praveshinchali.
1: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
0: Kalu kuni upanishattulanni kudanu.
1: Therefore all upanishads,
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
1: I've given special place to karma, action.
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance by giving special place to action?
0: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
1: The entire righteousness is full of action.
0: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
1: You think of Brahman after.
0: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
1: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
0: Oka pelliki manam povalanukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
1: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the clothes.
0: Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobilo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
1: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee
0: wearing footwear. Lekin walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethulo pettukoni daniki siddham avutunnamu.
1: Even for walking you need a walking stick and also chappal.
0: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
1: We don't want to attend wedding, you can cancel as well.
0: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu repu dinam povachunani.
1: When you want to go to cinema you can postpone either.
0: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
1: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
0: యాచింతా భూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
1: That kind of thought you have got on the business and the daily life on the family and
0: యాచరిటా ధన ధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
1: You always think of the family and the reputation and the wealth.
0: కాచింతా యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
1: అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ జర్నీ
0: కాచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే క్షణే క్షణే.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఇఫ్ యు స్పెండ్ ఫర్ ఎ మూమెంట్
0: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
1: హౌ మచ్ యు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్?
0: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
1: హౌ యు సఫర్?
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
1: హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్?
0: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ యు ఆర్ వేస్టింగ్?
0: కానీ భగవంతుని చింత చేయడానికి రెండు నిమిషాలైనా కూడా నీవు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
1: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యు డోంట్ స్పెండ్ ఈవెన్ టూ ప్రెషస్ మూమెంట్స్.
0: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు?
1: సో మచ్ ఆఫ్ టైమ్.
0: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు?
1: యు వేస్ట్ మనీ.
0: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు?
1: యు సఫర్.
0: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
1: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
0: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు యందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
1: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
0: విద్యార్థి విద్యార్థినియులారా,
1: Therefore students men and women,
0: మీ జీవితము క్షణభంగురమైనది కాదు.
1: Your life is not momentary.
0: Long journey, దీర్ఘ ప్రయాణము.
1: Your life is a long journey.
0: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
1: Bodies may change but beings won't change.
0: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
1: Bodies you just drop like
0: clothing. Death is the dress of the life.
1: Death is the dress of life.
0: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
1: You change but your life journey won't come to an end.
0: సాగిపోతుంటుంది.
1: It goes on.
0: కనుకని ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్ యు డు?
0: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
1: యు షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ లగేజ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ లగేజ్?
0: డిజైర్స్ ఏ లగేజెస్.
1: Desires are luggages.
0: మన డిజైర్స్ తగ్గించుకోవాలి.
1: We should reduce our desires.
0: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
1: We should have the desires necessary.
0: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
1: Because of excessive desire we are restless.
0: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
1: Man should have a control over the desires.
0: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
1: You can have the desires needed for life.
0: దురాశలుగా మారకూడదు.
1: It should not be excessive.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ ఆల్సో సెడ్,

0: Oh man, you will never quench the thirst for wealth.
1: ఎంత వరకు దరదాహం ఉంటుండాలి? కొంత వరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనములో.
0: To satisfy the thirst of wealth, you should have the limit.

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? దుఃఖంకరణే దుఃఖంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ దుఃఖంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు. భజ

0: नहि नहि नहि रक्षति दुक्करणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaja Govindam, O foolish man, at the time of death, at the last journey, at the last minute, this grammar will not come to your rescue.
0: ఏ విధమైన గోవిందుడు నీకు అర్థం రాడు.
1: At the last moment, no one will come.
0: నీవు చేసినటువంటి యొక్క మంచి కార్యమే నీకు అదుపులో ఉంచుకుని దీన్ని సాక్షాత్కరిస్తుంది.
1: It's only good you have done will manifest in front of you.
0: కనుక ఈ విద్యలన్నీ కూడా కేవలం ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడా ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీ అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మ విద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మ విద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడా లౌకిక విద్యలు తనతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివన్నీ ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోప మోహములు మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనం సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: కనుక ప్రవృత్తి కూడాను మనకు ఉండవలసింది.
1: Therefore the outer world is also necessary.
0: ఇషమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: To enjoy the world of knowledge, we should learn all these things, and to enjoy thereafter Brahma knowledge.
0: ఉత్తీర్ణుడు కావాలి.
1: We should be successful in both the aspects.
0: ఉత్తీర్ణుడు కావాలంటే మనం ఏం చేస్తున్నాము?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు.

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమి కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education which is deathless?
1: సోహం. సోహం ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం నేనే అది తత్వం.
0: సోహం ఐ ఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలిబుచ్చుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్.
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కాని ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers bliss.
1: Ee bhautika vidyato paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nuvu laukika vidyalaku manase kaaranamu.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మ తత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులంది కూడాను.
0: This Upanishad.
1: సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనింది. అనగా ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని ఎందు ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: The Upanishads say, whomsoever you offer your salutations, they go to Lord.
1: మానవుని ఎందుకు ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in the form of self in every human being.
1: ఈ ఎవరికో వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో చున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: Instead of going round the temple made up of rock and stone and the mortar, why don't you go up the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: ఈ విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనము తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్ సో ఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్ సో ఎవర్ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: ఈ మధ్య లోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow of the river may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: అందుకని ఈ ప్రవాహములకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bund is eight-lettered.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం. ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bond on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షర రావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకం లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If you have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నీకు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నీవు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in
1: కాని భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: ఇది మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there is nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: అల్పమైన తుచ్చమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాము.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: నీవే దైవము.
0: You are God.
1: ఈ కంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop your God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యము.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్గుణములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness to divinity.
1: దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైనటువంటి గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: student,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of
1: సర్వములకును దైవమే సాక్షి.
0: God is eternal
1: witness. దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్ బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్వైజ్ ఇది బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా, ఆటోమేటిక్ లైటుకు అవధులుండా, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్ అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఇస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamula yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kudanu maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu idi vishvam.
1: V plus sha plus N is vishvamu.
0: Anaga aneka rupamulato aneka angamulato aneka bhavamulato ee jagatunandu bhagavantude swaroopanni dharistunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Dinine purusha suktamunandu సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్ ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యం.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is very subtle. Smallest of the small.
0: ఘనమనందు ఘన స్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: So also fire, the fire god.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మన్ sound.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are the divine forms.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మన్ sound.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are

0: can misuse, it means you are misusing the divinity.
1: కనుక పంచభూతమును కూడాను సక్రమమైన మార్గములు పవిత్రమైన మార్గములు ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి.
0: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
1: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
0: God has another name these elements.
1: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని
0: the material present prior to the birth,
1: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని
0: or the material present now,
1: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని
0: or the material that awaits in future,
1: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
0: The one who creates, sustains and annihilates is God himself.
1: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
0: God is the master for all these three, creation, sustenance and annihilation.
1: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
0: Therefore, he is the master of the past, present and future.
1: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
0: So God is the master of the past, present and future.
1: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
0: Therefore, the commencement of the new year is called Prabhava.
1: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
0: It only means God is the Lord.
1: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
0: So we should have full faith in the Lord.
1: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
0: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
1: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయములు చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఎర్లియర్ రిపీటెడ్
1: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
0: There is a constant conflict between good and bad.
1: Dharma dharmamulaku garshana jarugutune untadi.
0: There is a fight between the righteous and unrighteous.
1: Idi tappinadi kaadu.
0: One cannot escape.
1: Oka vaipana kauravulu maroka vaipana pandavulu okati dharmamu rendavadi adharmamu ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
0: Kauravas and Pandavas, they fought. That's a kind of conflict between the good
1: kaani
0: and bad.
1: Kaani ee iruvuri endunnatundi oka manobhavamulu pratyekanga untunnayi.
0: Their feelings are different.
1: Kauravulu mottamota mem rajulamu kanuka first I ani visheshincharu.
0: Kauravas have taken into consideration the first I.
1: Next world annaru.
0: Next position is given to the world.
1: Last God annaru.
0: And they kept God in the last.
1: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
0: దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గివెన్ బై కౌరవాస్.
1: పాండవులు అది కాదు.
0: పాండవాస్ డిడ్ ఫాలో దాట్.
1: ఫస్ట్ గాడ్.
0: దే కెప్ట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: లాస్ట్ ఐ.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కనుకనే పరమ భక్తులైనటువంటి వారు ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
0: Therefore, the one of righteousness and of great devotion.
1: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
0: Therefore, as per the tradition and culture of Antra, it's called Prabhava.
1: శుక్ల రజోత్పత్తి ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామములే చెప్తూ వచ్చారు.
0: The names of various years are the names of God only.
1: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
0: హీఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
1: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
0: అండ్ హీ హాస్ అనదర్ నేమ్ నౌ.
1: అప్రమేయ అన్నారు పాపం.
0: హీఈస్ కాల్డ్ అప్రమేయ.
1: అప్రమేయుడనగా ఏమిటి?
0: What do you mean by that?
1: ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు.
0: It only means he is beyond your comprehension.
1: ప్రమాణములు మూడు రకమైనటువంటివిగా ఉన్నాయి.
0: ప్రత్యక్ష
1: ప్రమాణము,
0: one direct evidence,
1: అనుమాన ప్రమాణము,
0: the second benefit of doubt.
1: ఇంతే కాదు,
0: not on this,
1: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
0: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
0: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
1: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
1: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
0: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
1: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
0: He is a fool who says he is God, other is not.
1: Karanam emiti?

0: మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: బికాస్ ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఆల్ ద బల్బ్స్,
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
0: అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: అండ్ ద సేమ్ గోల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ జ్యువెల్స్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: Jewels are many, gold is one.
0: Pasulavan neluveru palu okate.
1: The color of the cows vary, but the milk is one.
0: Jeevajantulu veru.
1: The living creatures are different.
0: Jeevundu okkade.
1: But the indweller is one.
0: Pula jatulu veru. పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ వేరియస్ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవు తెలివి తప్పి.
1: As they are not intelligent, they become fools.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: To carry out their living, they struggle hard.
0: ఇంతకంటెను వేరెద్ది ఎరుగపరతు.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: Yevuti vedam undi. Idi malle poola pooja, idi gulabi pooja, idi samanti pooja, idi champaka pooja ani poojalu pratyekanga unda. Pooja okkate.
1: Worship is
0: pushpamulu veru veriga undavachchu.
1: Flowers are different varieties. There is nothing like jasmine worship and rose worship.
0: Yatu kosamu bahumada baddulairi.
1: Just for their living they suffer.
0: ఈ ప్రాకృతమైన జీవితమనందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇస్ అన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈజ్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వులు ఎందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ యూనిఫామ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కానీ కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ద స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు, ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ expose a mirror to the sun, you will see the reflection.
0: It's chaala enno miles durum untundetvantidi.
1: Its periphery is so wide, extending to so thousands of miles.
0: Inta chinna addamlo kanipistunnadu.
1: You find such a mighty sun reflected in a small mirror.
0: Dakshina murti vishwam darpana drushyamana nagare annadu. Vishwam darpana drushyamana nagare. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్సల్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: సో యూనివర్స్ ఆర్ వరల్డ్ వాట్ యు కాల్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: దిస్ వాట్ ఇస్ విత్ ఇన్ యూ యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్
0: సైడ్. బయట ఏ మాత్రం కూడాను లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెసెంట్ అవుట్
0: సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే మాత్రమే మక్కువ అయి ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు.
1: యు సర్చ్ ఎనీవేర్.
0: ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ పంచభూతములు ఒక్కటే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Emiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi.
1: When non-dualism is just one principle, how do you consider
0: it? Ee prakruti yendu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling. What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore, cotton, thread and cloth are one and the
0: same. దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: Its utility and the name of form differ.
0: ప్రత్యేక దారం కాలేదు.
1: Without cotton you don't get
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: Without thread you don't get cloth.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: So this is non-dualism.
0: ఇది భావము.
1: This is the feeling.
0: ప్రతి ఒక భావము.
1: Cotton is a feeling.
0: దారము ఒక భావము.
1: So also the thread.
0: వస్త్రము ఒక భావము.
1: The cloth is also
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: However, the same material is present in all the three.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: So this is called non-dualism at the level of feeling.
0: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
1: You cannot consider it opposite.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: This is non-dualism at the physical level.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: Then what is that action?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్డ్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు. భోజనం పెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ జ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో,
1: ఇన్ దిస్ బాడీ,
0: ఈ దేహములో, ఆ దేహములు అన్నింటి యందు కూడాను,
1: అండ్ దోస్ బాడీస్
0: ఉన్నది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ జ్యులిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ డిజైర్
0: ఎందుకు కోరాలి?
1: దెన్ వై షుడ్ ఆస్క్ ఫర్
0: ఇట్. ఎందున్నటువంటి పంచభూతములే ఎదుటివాణి ఎందుకు కూడా ఉంటున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీవు ఎందుకు ఆశించాలి?
1: దెన్ వై డు ఎక్స్పెక్ట్ అదర్స్?
0: అది ద్వైతము.
1: దట్ ఈస్ డ్యూలిజం.
0: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
0: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవత్తత్వం అనేటువంటిది పంచభూతములు సర్వులు ఎందు ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ది డివినిటీ, ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: సో దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: ఏ పదార్థాద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద మెటీరియల్ లెవెల్.
0: ఈ మూడింటి ఎందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అండ్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్,
0: ద్వైతం నుంచుకొని
1: keeping dualistic mind,
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: అండ్ లీడ్స్ లైఫ్ ఇన్ నాన్ డ్యూయలిజం,
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ హిస్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు,
1: దర్ ఈస్ ఎ రిచ్ మ్యాన్.
0: ఆ శ్రీమంతుడికి ఏమి పని లేదు ఇంకా.
1: హి హస్ నో అదర్ వర్క్ టు డూ.
0: లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం.
1: హి హస్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ హి వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: ఎ స్పెషల్ డాక్టర్ వాస్ బ్రాట్.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: హి జస్ట్ ఆస్క్డ్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్, హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూర్తున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లి.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ లెడ్ టు ఇండైజెషన్. చిన్న
0: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: యువర్ పవర్ ఆఫ్ డైజెషన్ ఇస్ లెస్.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: హియర్ అరైజెస్ ఇండైజెషన్.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: సో ఐ విల్ ప్రిస్క్రైబ్ గుడ్ మెడిసిన్.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ బౌల్ ఆఫ్ సాల్ట్.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: యు ఫైండ్ ది సాల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాల్స్ ఎర్లియర్.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కల్పుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నారు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చు.
1: దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ కెన్ ఫాలో దిస్ ప్రిస్క్రిప్షన్.
0: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
1: And that rich man suffering of indigestion was chewing this salt.
0: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
1: After some time he got complete relief.
0: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది.
1: అట్ దట్ టైమ్ హి వాస్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే.
0: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికీ నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
1: యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఇండైజెషన్ ఎనీ లాంగర్, యాజ్ టుడే హ్యాపెన్స్ మై బర్త్డే, లెట్ మీ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్, హి డిసైడెడ్.
0: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
1: సో హి విజిటెడ్ ఎవ్రీ షాప్, స్వీట్ షాప్.
0: అయ్యా, నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో అది చూడాలా.
1: I want to test which
0: అన్నాడు. కొంచెం కిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
1: And he picked little and
0: tasted.
1: And it is fully salted.
0: ఇది నాకు సరిలేదని ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
1: He went on searching for a good sweet in all of the five sweet shops.
0: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
1: దట్ ద సిక్స్త్ షాప్ కీపర్ కుడ్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్.
0: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
1: అండ్ హీ వెంట్ టు ద సిక్స్త్ షాప్ అండ్ సెడ్, లెట్ మీ టేస్ట్. అంగడి వాడు
0: చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
1: ద షాప్ కీపర్ సెడ్, దేర్ లైస్ ద ట్యాప్ ఇన్ ఫ్రంట్ హియర్, గో అండ్ వాష్ యువర్ మౌత్, దెన్ ఐ విల్ గివ్ యూ ది స్వీట్.
0: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు. క్లీన్ గా వచ్చాడు.
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్, క్లీన్ హిస్ మౌత్,
0: రుచి చూచాడు, తీయగా ఉంది, ఆ ఈ లడ్డు బాగా ఉంది.
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు, సో స్వీట్, దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్.
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
1: దెన్ ద షాప్ కీపర్
0: పిచ్చివాడ, నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
1: ద షాప్ కీపర్ సెడ్, హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్,
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథిజం ఇస్ ర్యాంపెంట్.
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ and they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
1: విత్ ఆల్ ది బిటర్ థాట్స్ అండ్ బిటర్ ఫీలింగ్స్ అండ్ బిటర్ యాక్షన్స్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు రిలీజ్ ఎనీ గుడ్ యాక్టివిటీ, గుడ్ థాట్.
0: ఈ తప్పు పదార్థం ఉందా?
1: డస్ ది మిస్టేక్ లై ఇన్ ది మ్యాటర్?
0: కాదు కాదు.
1: నో,
0: మనలో ఉన్నటువంటి రోగదోషము.
1: ద మిస్టేక్ లైస్ విత్ us.
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
1: A diabetic patient attended a marriage.
0: అంతా మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు.
1: All sat there for
0: తీసుకొచ్చారంట లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్.
0: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
1: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
0: కానీ వారికి తినాలనే ఆశనే.
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వాటిలో.
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీ.
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలీజ్ దే లైక్ ఇట్.
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి. ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరే ఒకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్.
0: మంచి మధురంగానే ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ సో
0: స్వీట్. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
0: ఏమిటి
1: వాట్ ఇస్
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్
0: ఈ ప్రకృతి వాంఛలనే రోగం ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
1: ద స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
0: ఇంకా వారి ఆ రోగమునకు ఏమాత్రము నివారణ లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, అది కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't
0: take bhavam takuna
1: or feeling?
0: రావణాసుడు 24 విద్యలు చదివాడు. శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హీ బికేమ్ స్లేవ్ టు
0: ఎవ్రీబడీ. ఆశకు దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasham bunu dasumu lokulella. లోకమంతా అతనికి దాసుడు పొందుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ హిమ్. ఎవ్రీబడీ విల్ బికమ్ హిస్ స్లేవ్.
0: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బి ఎ స్లేవ్ టు గాడ్ దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: Three things are pointed out.
0: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: There are precious words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరువవద్దు.
1: Never forget God.
0: మరణమును మరువవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరువవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడను ఏ ప్రదేశం నుందో ఏ స్థానం నుందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం.
1: If you just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi leni sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientist anta prati okati anuvu.
1: Scientists call it everything is of, made up of atoms.
0: Atoms antaru.
1: Atoms they say.
0: Kani lokamanta kudunu anuvulu yokka prabhavame.
1: That the whole world is full of these atoms.
0: Ee chekka undante idu entha anu prabhavame.
1: The wood is also full of atoms.
0: Ee speaker undante adantha anu prabhavame.
1: So also the speaker.
0: Anta anu yokka shaktilu cherikane.
1: Everything is atomic power combination.
0: Kabatti vallanta dinni anuvu annaru.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాస్ పవర్.
0: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: దే కాల్ ఇట్ ఎనర్జీ.
0: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
0: రూపం లేని అణువు లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్
0: ఫార్మ్స్. మన దేహం ఉంది.
1: వి హావ్ ఎ బాడీ.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ఫింగర్స్. నోస్.
0: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: ఆల్ టుగెదర్ మేక్ ఎ బాడీ.
0: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: ద హోల్ మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
0: వృక్షమంతా కాష్టమయము.
1: ట్రీ ఇస్ మేడ్ అప్ ఆఫ్
0: వుడ్. దేహమంతా మాంసమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్.
0: అంతా కూడాను ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: శిలామయము పర్వతము.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: కాష్టమయము అడవులు.
1: అండ్ ద ఫారెస్ట్.
0: శిలామయము సముద్రము.
1: అండ్ ఓషన్ ఇస్ వాటర్.
0: భూమి.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ మడ్.
0: దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్
0: వాటర్. అంతా పంచభూతముల యొక్క ప్రభువమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
0: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపములతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: అనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్, యాంట్స్ అండ్ మస్కిటోస్, దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ హాస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్న.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ రైట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ రైట్ ఆఫ్.
0: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వి హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు.
1: వన్ ఇస్ జ్ఞానదేవ.
0: ఇంకొకడు భక్తి దేవుడు.
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు, భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడ కనిపించలేదే.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్,
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదామన్నాడు.
1: లెట్ us be in search of wells if they are available anywhere here.
0: పోతడికి పాత బావి ఒకటి కనిపించింది.
1: They could see a well which is an old one.
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: They could see water in depth.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ
0: జ్ఞానదేవత కైవల్యం ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
1: With wisdom, with jnana, anything can be brought.
0: పచ్చరూపాలు ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: He has taken upon himself the form of a bird and got into the well.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫామ్ హి లైక్స్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Sir, akkada ye matram kuda idi ledu.
1: So there's no difference
0: whatsoever. Ee roopanaina dharinchavachchu.
1: He can assume any form.
0: Kaani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in possession of that
0: power. Bhavagattuna kurchunnadu.
1: He sat along this
0: gate. Daivanni premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: కొంత సేపటి స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: అల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvantidi marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Eman rasadu?
1: What did he write?
0: Emi rasadu?
1: What he wrote?
0: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్ ఫోల్డెడ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ టు జ్ఞానదేవుడు.
0: జ్ఞానదేవుడు చూచాడు.
1: జ్ఞానదేవ రెడ్ ఇట్.
0: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
1: ఇఫ్ దర్ లెటర్
0: ఓ ప్రియమైన సోదరా ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ్ చూడొచ్చును.
1: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
0: అక్షరాలే లేవు దాంట్లో.
1: దేర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన.
1: So Jnanadeva went on writing. It's a matter of investigation, continuous
0: life. Anta parishodan tone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilana eppudu jarigedi.
1: There is a matter of investigation. When do you
0: explain? Ee scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodan experimental, no experience.
1: The scientist spent all the time in experimentation process, no experience.
0: Ee experiment lo vachetundi.
1: What is it that you get out of this?
0: Ninnadi inaadu kottaga gani
1: Yesterday's look new today.
0: ఈ నాటిది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికి ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను
1: చెడ్డ
0: మార్గము పట్టించుకోకుండా
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా
1: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా
1: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్ అదర్స్.
0: సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నారు.
1: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: She is acting against his interest. At all places, every time, she has been chanting Krishna's name. Out of fury or anger, she caught hold of her hair and she has driven out of the temple. Immediately she was shocked.
0: Ayyo Krishna, ninnu vadali povatama, nenetta sadhyamavutundi.
1: She felt so sad, saying, Krishna, can I leave you? I can't go.
0: Bhagavantudu sarvatra undetundi vadu.
1: God is everywhere.
0: Krishna, amara dil tumara mandir.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు,
1: నాట్ దిస్ టెంపుల్.
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్
0: టెంపుల్ పర్మనెంట్.
1: ద టెంపుల్ యూ బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ మై.
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు లేకపోతే టిక్ పెట్టి రిజర్వేషన్ చేసుకోవద్దు టికెట్.
0: Don't purchase a ticket and reserve your ticket to ప్రయాగ.
1: Ganga Yamuna తీ.
0: The place of merger of Ganga
1: and Yamuna. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు ఒక ముక్కుతో తీసుకోవటం ఒక ముక్కుతో వదలటము ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ they are
1: the same ప్రయాగ. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: Ganga భక్తి.
0: Ganga is devotion.
1: Yamuna నానము కర్మ.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్
1: గంగా చెల్లో రేమను.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్
1: గంగా జమున నిర్మల పాని. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్ వెరీ ప్యూర్.
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా జమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా జమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళని
0: go there.
1: మరొక చోటుకి నీకు వెళ్ళవద్దు.
0: Don't go anywhere.
1: అది కూడా ఎక్కడ ఉంది?
0: Where is it?
1: నీలోనే ఉంది.
0: It is within you.
1: బయట ప్రపంచం కాదు.
0: It's not the
1: బయట ప్రదేశం కాదు.
0: Outer place.
1: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: God is in your heart.
1: అయితే
0: however
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబా జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకనే
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుంటుంది.
0: ది ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee. Neevu
1: cheyanta varaku తిరుగుతు నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తుని నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Vruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: నీవేగిన వృక్షం అయితే నేను క్రీపర్ అయిపోవాలి. ఎట్లా నీకు చుట్టుకునే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యూఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యూఆర్ అన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ ఎన్ ఓషన్ లెట్ మీ బి రివర్ అండ్ మర్జ్ ఇన్ యు.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్ ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దాట్ ఇన్ఫినిట్ స్కై లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్
1: యువర్ జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్ కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ ట్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి హియరింగ్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్. దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్
1: డివోషన్. ఇన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హ్యావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president, if you forget God,
1: even
0: hero becomes zero.
1: Paripothuntai.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: ఏమి తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: లెవెల్ ఆఫ్ ది డిఫరెన్స్.
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన ఉంటుంది?
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి.
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఈ యొక్క పవిత్రత ఉంటుండాలి.
0: What is the sanctity behind
1: it? Everything
0: is
1: what is the purpose of life? And question వేసుకుంటే కానా పీనా సోనా మరణ, ఇది నాలుగు అర్థాలు.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying.
0: And dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికి దోమలకు వస్తుండాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధ్వమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: And you should enjoy God's love.
1: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద
0: and we sow the seeds of love,
1: ప్రేమవేశముతో
0: with all the feeling of love,
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే మురళి గానము సేయగదే.
0: With
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వీ షుడ్ నాట్ సో any plantations of bushy plants or anything.
1: Premasudha varshamu varshimpaga.
0: As there is rainfall of love.
1: Rainfall love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: Premanadullu pravahimpaga murali ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, Krishna
1: says. Ganam yavarto chestunnav etla chestunnavu.
0: How are you playing on your flute?
1: Ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: Aa murali anetundi emiti?
0: What is that murali?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హెస్ 9 holes.
1: మన దేహమునకు 9 త్వరలున్నాయి.
0: అవర్ బాడీ హెస్ 9 holes.
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desires.
1: కానుకని స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: అది
0: desire.
1: ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of
1: God. భగవంతుని ఉచ్ఛ్వాసం నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: పావుకోళ్ళు పాదరచ్చలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రచ్చలు అంటే ఆ పాదరచ్చలపై నీ బరువు అంతా మోసుకోవుతుంది.
0: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు ముండ్లకు చెత్తకు పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరచ్చలు.
0: ఓన్లీ స్లిప్పర్స్ షుడ్ బేర్ యువర్ వెయిట్.
1: ఇది మహా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: ఈ టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ను గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్.
1: అది చాలా సులభమైనటువంటిది.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా.
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదములోనే కనిపిస్తుంది అది నీది కాదని.
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్, సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థాన్ని తెలుసుకుంటే ఎంతైనా బాగా అవసరం అవుతారు.
0: సో ఇఫ్ యు నో ద మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నా అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వీ షుడ్ నో
1: నా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
1: వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది
1: నేతి కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బినా సుఖ.

जन्म दुनिया सुख शांति में।

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికీ ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం మనము,
1: టైమ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్

0: మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: At times we lose money.
0: కాని దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అని మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం. మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: In this world, we don't find any single friend who remains with us permanently.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: In this ephemeral, transient, momentary, physical world, we don't find any single permanent friend.
0: అలాంటి మిత్రులను ఎన్ని మందినో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: Punarpatri punarvasuhu. ఈ జగత్తును ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతుల నిమిత్తమై గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: In this world, everyone experiences the stage of householder to enjoy the peace and happiness.
0: కాని ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: No husband, no wife is permanent.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్నిని కోల్పోయిన మరొక పత్నిని వివాహం ఆడి తాను సుఖజీవనం చేయవచ్చు.
1: If the wife is gone dead, one can get remarried.
0: పునర్వసుహు. భూములు సంపాదించుకుంటున్నాం.
1: We acquire land property.
0: కాని కాలకర్మ కారణ వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: Basing on the times and circumstances, we might lose the land property.
0: ధనమును కోల్పోతున్నాం.
1: We lose money.
0: తిరిగి రావటం లేదు.
1: And we don't get it back in full.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: We lose our friends.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: And we don't get same friends.
0: భార్యను కోల్పోతున్నాము.
1: We lose
0: తిరిగి
1: one.
0: అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: Same wife, we don't get her back after her death.
0: భూమిని కోల్పోతున్నాము. తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: The land property once lost cannot be regained in the same way.
0: కాని
1: బట్
0: నా శరీరం. ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరంలో ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన, భౌతికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్, ద రైచియస్నెస్, ద స్పిరిచువల్ బ్లిస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: Through this body, man experiences peace and happiness.
0: Dhanakanaka vastuvahanadulu andukuntunnadu.
1: He also possesses conveniences
0: and comforts. Aneka kashtamulaku, nashtamulaku, dukkhamulaku, vicharamulaku guri avutunnadu.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: Ee annintikini moola kaaranam emiti?
1: What is the cause behind this?
0: Mooladharam emiti?
1: What is the basis?
0: Idi dhaneshana, dhareshana, పుత్రేషణ. ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: మ్యాన్ ఇస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ది త్రీ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ దట్ హీ డెవలప్స్ యాజ్ టైమ్ పాసెస్ బై, ద ప్రాపర్టీ, ద ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: అనేక మంది రాజులు ఎందరో

0: ఎన్ని విధములైన ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: కింగ్స్ ఎక్వైర్డ్ ప్లెంటీ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇన్ ప్రాపర్టీ.
0: కానీ ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ సేమ్ మనీ దే ఎక్వైర్డ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేమ్.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: సో వెల్త్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: ధనము ఎప్పటికూడా మానవుణ్ణి ఉద్ధరించలేదు.
1: మనీ విల్ నెవర్ ఇమాన్సిపేట్ యు.
0: ధనము చేత మానవుడు శాశ్వతానందాన్ని పొందలేడు.
1: వెల్త్ విల్ నెవర్ కన్ఫర్ పర్మనెంట్ బ్లెస్.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: ద సీక్రెట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ కెనాట్ బి అటైన్డ్ బై మనీ.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: ఇట్ ఈస్ ద స్పిరిచువల్ వెల్త్ దట్ ఈస్ ద ట్రూ వెల్త్ ఇన్ స్పిరిట్.
0: కనుక ఇట్టి ధనాక్షణ వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: సో అటాచ్మెంట్ టు మనీ విల్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent under certain limits.
0: కనుక ధనేష్ణ అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: సో అటాచ్మెంట్ మనీ ఇస్ నాట్ పర్మనెంట్ వెల్త్ ఆఫ్ బ్లిస్ అండ్ ట్రూత్.
0: ధారేషణ.
1: నెక్స్ట్ ధారేషణ.
0: కుటుంబ సంబంధందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తులు చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: విత్ ఫ్యామిలీ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ వన్ కెన్ ఎంజాయ్ లైఫ్ విత్ ఆల్ ద మనీ అండ్ కంఫర్ట్.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: It is not either a permanent eternal bliss.
0: ఇది కూడాను అనిత్యమైనటువంటిది.
1: It is also a
0: అసత్యమైనటువంటిది.
1: Passing phase.
0: అప్రమాణమైనటువంటిది.
1: And it's false.
0: కనుక ధారేషణ చేత సుఖాన్ని పొందుతామనుకోవటము చాలా వెర్రితనము.
1: It is foolishness to think that you will be blissful in this family life.
0: ఇక పుత్రేషణ.
1: Then comes పుత్రేషణ.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: One wants a son.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుని వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: It is not true either.
0: ధృతరాష్ట్రునకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: King Dhritarashtra had so many sons.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రుడు ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: Was he ever happy through his sons?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: Dhritarashtra faced all kinds of blame, passed through troubles and difficulties because of his sons.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పెట్టించుకుంటాడు.
1: The whole kingdom was subjected to total ruin because of his sons.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: Putrulne aa sukhunakun ponbandane durgatul.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: Kanaka putrulu leni variki kashtamani, putrulu unnatundi variki sukhamani manam bhavinchakoddu.
1: We should never feel that by merely begetting a son that will be happy, that happiness is this distance.
0: Kovu perigina kodadi dani kommunu kodunu perugutuntai.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవుడు.
1: సో మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ హిస్ సన్.
0: ఒట్టి భ్రమనే.
1: దట్ వాజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈశ్నాత్రయములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్. The attachment towards money, the wife and son.
0: కాని సత్పుత్రుడు ఒక్కడు ఉండినప్పుడు చాలు.
1: One good son is enough, in fact.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: A good example for this.
0: ఇది చైత్ర మాసము.
1: This month is called చైత్ర.
0: రాముని యొక్క జన్మదినమునకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: This is the month that gave birth to that Lord Ramachandra.
0: చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామచంద్రుడు పుట్టాడు.
1: On the Chaitra Shuddha Navami day, Rama was born.
0: Kanuka, ee Chaitra Masamu chala chitramaina masamu.
1: This month, Chaitra, is mysterious.
0: Chitramburu.
1: peculiar.
0: Trailokya pavitrammulu.
1: Sacred all the three words.
0: Vallala vittammulu.
1: And the spiritual property.
0: Sanmitrammulu.
1: So close.
0: Muni jana vana pautrammulu.
1: And they are very much adored by all the saints and seers.
0: Charitrammulu.
1: That is the glory and the history of the Lord.
0: Atti Janaka Maharaja yokka Dasaratha Maharaja yokka mooguru bharyalu endukodanu rendava bharya ఏ మాత్రం కూడాను ఏ చరిత్ర ఎందుకు కూడాను మనకు కనిపించదు.
1: ఆఫ్ ది త్రీ వైఫ్స్ ఆఫ్ దశరథ ద సెకండ్ వైఫ్ ఇస్ ద హర్ స్టోరీ హిస్టరీ ఇస్ నాట్ వెల్ నరేటెడ్.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: కౌసల్య వాజ్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ రామచంద్ర.
0: సుప్రభాతంలోనే కౌసల్య సుప్రజా రామ అని కౌసల్య పేరు మొట్టమొదట పెట్టారు.
1: వి బిగిన్ ద డే బై ఎక్స్టోలింగ్ ద మదర్ కౌసల్య.
0: కైక తన యొక్క భరతుని యొక్క రాజ్యమును అందిస్తాడనేటువంటి ఆశ చేతనే కైక భరతుణ్ణి అమితంగా ఆశించుతూ ప్రేమిస్తూ వచ్చింది.
1: కైక లవ్డ్ హర్ సన్ భరత బికాస్ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంక్షలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: Sumitra was
0: sadaacharavanturalu
1: of noble practice.
0: Mitabhashi.
1: She talks
0: hitabhashi
1: and she talks in a pleasing
0: Ilanti,
1: limited way.
0: Sumitraku perutiginatvanti oka pravartana aa Sumitri endu pradarshinchindi.
1: Sumitra behaved befitting her name given to her.
0: Aavaki iruvuru kumarulu puttaru.
1: She has two sons.
0: Yemiti vaari iruviki rajyamu dakkadu.
1: In fact
0: rajyamulo yelaru endukosam kumarulu.
1: What for are the two sons? They can't the legal heirs of the kingdom.
0: అప్పుడు ఆ సుమిత్ర యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ సుమిత్ర, ద మెసేజ్ ఆఫ్ సర్వీస్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు
1: when Srirama was king,
0: నా కుమారుడు శ్రీరామచంద్రుడికి ప్రధానమైనటువంటి సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: Sumitra wanted her son to be the main servant of Sri Rama.
0: యజమానుడి ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారులకు సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: నా ప్రథమ కుమారుడైనటువంటి యొక్క లక్ష్మణుడుకు రాముల సేవలో లీనం కావాలి.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్వ్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుక నేను సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీ రామచంద్ర యూ నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబుల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల
1: వెన్ రామా వాజ్ గోయింగ్ ఇన్ ఫర్
0: ఓడమని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ షీ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: In fact, Sumitra can argue this way. In Rama should go to exile and not her son.
0: Sumitra అట్టు అడ్డు తగలలేదు.
1: Sumitra did not object.
0: రాములకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కానీ లక్ష్మణుడు వెళ్ళటం కానీ కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు
1: భరత
0: భరతుడు తన మేనమామ అయినటువంటి కైకేయ రాజ్యమునకు వెళ్ళుతున్నాడు.
1: భరత వాస్ ప్రొసీడింగ్ టు వర్డ్స్ హిస్ అంకల్ ద కింగ్.
0: ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తనకు అందలేదు.
1: ఇన్ఫాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేటెడ్.
0: రమ్మని కాని పొమ్మని కాని ఉండమని కాని ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఎయిదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హి వాస్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దర్ సన్స్ టు స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత, జనక మహారాజు యొక్క కుమార్తె, నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: అండ్ సీత ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామచంద్ర,
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: కన్సిడర్డ్ హస్బెండ్ రామ యాజ్ హిస్ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: క్షణమైన నేను ఈ జగత్తులో ఉండలేను.
1: అండ్ షీ కాంట్ బేర్ ద సెపరేషన్ ఇన్ ఫర్ మోమెంట్.
0: తను చాలా బాధపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ
1: బట్
0: ఊర్మిళ
1: దెన్ ఊర్మిళ.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudanu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila are noble souls. Adarshavantamaitunte
0: jeevithani andinchinatunte vyaktulu.
1: They led ideal lives.
0: Nitya jeevithamni arpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైన యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్, షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ఫాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దేర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలం అంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
1: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెన్
0: ఊర్మిళ అన్నాడు.
1: హి సెడ్ ఊర్మిళ.
0: భయపడిపోయి లేచింది.
1: షీ వాజ్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్.
0: లేచేటప్పటికీ
1: దెన్
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్ కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: యాజ్ ద సారీ టచ్ ద వెరీ ఇంక్ బాటిల్, ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ద ఎంటైర్ పెయింట్.
0: అయ్యో చెడిపోయినే.
1: అండ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్. షీ ఫెల్ బ్యాడ్.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: టుమారో ఇస్ ద డే ఆఫ్ కరోనేషన్.
0: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
0: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడాను పంపాలి.
1: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్ ఇన్ ద వరల్డ్. అందు నిమిత్తమే
0: సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
1: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే,
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయ వల్ల నిలిచిపోయింది.
1: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వరీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: వెన్ హస్బెండ్ వాస్ ప్రిపేర్ టు ఫాలో రామచంద్ర ఫర్ 14 ఇయర్స్ విచ్ వైఫ్ విల్ యాక్సెప్ట్?
0: అతని వెంట నీవు వెళ్ళడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ యూ ఫాలో హిమ్?
0: నీకు ఎట్టి శాసనము లేదు.
1: యు ఆర్ నాట్ కమాండెడ్ టు గో.
0: కనుక నీవు వెళ్ళనక్కర్లేదు అని వాదించవచ్చు.
1: అండ్ షీ కెన్ ఆర్గ్యూ యూ డోంట్ హ్యావ్ టు గో.
0: అప్పుడు చాలా ఆనందించింది.
1: సో బట్ యట్ షీ వాస్
0: నాథ, సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
1: You are so lucky one that you are blessed with this service.
0: You tappaga chanamaina kuda nu vyartham cheyakunda nu vellu man cheppindi.
1: Don't waste even a single moment of time, follow them, she said.
0: Appudu cheppadu 14 samvatsaralu nu inka Sitaramulu chudalevu.
1: For 14 years she cannot see them. Sitaram
0: nu okka thuri velli Sita bhavanamulaku velli Sita nu darshinchukoni ra annadu Lakshmanudu.
1: Lakshmana said better you go to Sita and have her darshan.
0: Ame emi kattu kadaledu.
1: And she went.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్.
0: సీతారాముల యొక్క ప్రయాణమునకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుంది ఏమో.
1: I may be an obstacle on your way.
0: ఆశ్చర్యమే చేయవద్దు.
1: Nothing of that sort should
0: happen.
1: You immediately follow them.
0: వారి సేవలో నీవు పాల్గొను.
1: You serve them.
0: కానీ ఒక్క మాట మాత్రం నాకు ప్రమాణం ఇవ్వాలి అని.
1: But you make one promise to me.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉంటావు.
1: You are to stay there for 14 years.
0: ఎప్పుడైనా నా యొక్క పేరు గాని నా యొక్క రూపం గాని నీవు చింతించవచ్చును.
1: You may think of me or my name.
0: కానీ అట్టి దానిని ఏమాత్రం మనసులో పెట్టుకో.
1: Never give scope to such things.
0: ఊర్మిళ యొక్క పేరునే నీవు స్మరించవద్దు.
1: Never think of my name.
0: సీతారామ సీతారామ సీతారామ అని సీతారాముల యొక్క సేవ ఎందే నీవు నిమగ్నుడిక.
1: Always spend all the time in serving Sitarama.
0: ఏ సమయం నందైనా కూడా నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: If I am to follow you, I may be an obstacle in the path of your service.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: I don't want to interfere as you serve Sitaramayana.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్నులు కూడా ఉంటుంటారా లోకంలో.
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి.
1: That was his feeling.
0: నేను ఇప్పుడు వెళుతున్నానన్నాడు.
1: He said, I am going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్నులు పవిత్రమైనటువంటి మాత్రలు ఇవంటి లోకములో భారతదేశం నందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred housewives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: Bharat is highly reputed since ancient times.
0: భారతదేశములకు ఉత్తరం దిశయందు హిమాలయ పర్వతములు.
1: Towards the north you have got Himalayan range.
0: అలా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము
1: It's so
0: పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశములకు ఒక ఎల్లలు.
1: The Himalayan range speak of the boundaries over there that represent all coolness and sacred.
0: గంగా యమున సరస్వతి ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ 3 సేక్రెడ్ రివర్స్ గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్ విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevitanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశం నందు ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బౌన్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: Bharatiya sir after this letter bha.
0: Bha anaga kanti.
1: Bha means effulgence.
0: Bha anaga velturu.
1: Bha means light.
0: Bha anaga prakashamu.
1: Bha means radiance.
0: Kabatti prakashanni velturunu aashinchetundi vare bharatiyulu.
1: Bharatiyas are after this brilliance, radiance, light.
0: Ee bharatini ratinchinatundi vare bharatulu.
1: And these are the bharatiyas that love us.
0: Kabatti bharatiyulu ee naadu ratinchavalsindi భాకారమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్
0: ప్రకాశాన్ని రచించాలి. దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ.
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ది హిస్టరీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఎ సేక్రెడ్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్.
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి
1: లార్డ్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్.
0: ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సత్యాన్ని గుర్తించి
1: హి రికగ్నైజ్డ్ ది ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ.
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము
1: సిన్స్ లాంగ్ భారత్
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters Sumitra and
0: Urmila. And
1: Lakshmana fainted on the battlefield.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పి చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం ఎక్కాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సంజీవని వాజ్ రిక్వైర్డ్ హనుమాన్
0: తీసుకున్నాడు వెళుతున్నాడు.
1: అండ్ హి వాస్ ప్రొసీడింగ్
0: నంది గ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హి వాస్ టు పాస్ త్రూ దట్ నంది గ్రామ.
0: ఆ నంది గ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు
1: అన్నదమ్ములను
0: సమరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: నాట్ ఓన్లీ కిల్డ్ మై పీపుల్ ఈస్ ప్రిపేర్ టు కిల్ మీ రైట్ నౌ.
0: భావను పొంది అంబును విడిచాడు.
1: అండ్ వాస్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: Why have I come?
0: ఈ యుద్ధము లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: ఇన్ దిస్ వార్ యు ఫైండ్ లక్ష్మణ
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగనీ ట్రబుల్ ఐ బ్రాట్ ది సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్డ్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటిదారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండాలి.
1: షీ వాస్ లిసనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెడ్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడుమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: ఆ కౌసల్యం దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ నాట్ ద టైం. ఎట్టి
0: ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతున్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్
0: ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడైనటువంటి శత్రుడిని నేను నీ కుమారుని యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికి నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుని రామసేవకై పంపుతానన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వాట్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తర్వాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకు చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మదర్.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రెస్డ్ ఎవ్రీ లేడీ యాజ్ మదర్.
0: అప్పుడు వెళ్లి అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిల్లినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ దట్ మే మేక్ యు.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: కుమారా
1: సన్,
0: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను.
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
0: రామచంద్రనే ఉంటున్నాడు.
1: రామ ఇస్ దేర్.
0: రామనామం నిరంతరం కూడాను కండ కరములు ఎందుకుండను, కరకరములు ఎందుకుండను, అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
1: In fact, my son is full of the name of Ramachandra, every cell, every atom of his body.
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: Carrying Lord's name, nothing whatsoever could happen to my husband.
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
1: The next question is, what is Lakshmana doing at this moment?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: Then Lakshmana said,
0: మీ పతి మూర్ఛించినాడు.
1: Your హస్బెండ్ ఫెయింట్.
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు కాన్షియస్.
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
1: దేర్ ఇస్ ద సర్వైవల్ ఇస్ ఎ ప్రాబ్లమ్.
0: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: దట్స్ ద రీజన్ వై రామ ఇస్ ఫీలింగ్ సాడ్.
0: అప్పుడు చెప్తుండాది ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ సెడ్,
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణం.
1: రామ ఇస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ లక్ష్మణ.
0: లక్ష్మణునిగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: Lakshmana is loved by Rama intensely.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: అండ్ Lakshmana is the second body of Rama. రెండవ ప్రాణంగా
0: భావించుకునేటువంటి వాడు రాముడు.
1: And Rama considered himself as
0: కాబట్టి అతి లక్ష్మణుడు మూర్ఛించిన చేత రామునికి దుఃఖం రావచ్చును.
1: Because he swooned on the battlefield, well, that might lead to worry and anxiety.
0: అప్పుడు నవ్వింది ఊర్మిళ.
1: ఊర్మిళ laughed at one.
0: హనుమంత.
1: హనుమాన్.
0: రాముని యొక్క తత్వము, నా పతి అయినటువంటి లక్ష్మణుని యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామా అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
1: రామా ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: అతను విచారించిన అవసరం లేదు.
1: హీ డజంట్ నీడ్ టు వరీ.
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
1: జస్ట్ ఏ డ్రామా.
0: నా పతి అయినటువంటి లక్ష్మణుని విషయమా?
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
1: అండ్ హీ ఈజ్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్
0: వరీ. మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
1: సూనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
0: ఈ రావణుడు, రావణుని కుమారుడు వేసినటువంటి అమ్ముల వల్ల రావణుడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చును.
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్.
0: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చును.
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ రామనామమే లక్ష్మణుని యొక్క అణు అణువులందు కణ కణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు.
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
0: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ గుడ్ స్లీప్.
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాములు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సేడ్.
0: శత్రుఘ్నుడు వచ్చాడు.
1: శత్రుఘ్న కేమ్.
0: అందరూ వచ్చేటప్పటికీ
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు.
1: హీ వాస్ ఫీలింగ్ సాడ్.
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: నా ప్రాణ సమానము.
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: ద స్టోరీ, ది హిస్టరీ ఆఫ్ లక్ష్మణ.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
1: బట్ వీ హ్యావ్ ద ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
0: రాములు సీత, రాములు సీత ఈ ఇరువురినే గురించి చెబుతూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు, వీరి యొక్క భార్యలు, వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడా ఎక్కడే గాని నిరూపించరు.
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న.
0: అప్పుడు ఈమె చెప్తుండాలి, నాయన నీవింక ఆలస్యం చేయనక్కర్లేదు.
1: She went on telling, proceed immediately, follow.
0: నేను జనక మహారాజు యొక్క కోడలు, కుమార్తెను.
1: I am the son of
0: దశరథుని యొక్క కోడళ్ళు.
1: ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దశరథ.
0: లక్ష్మణుని యొక్క భార్యను.
1: ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ మూడు కూడా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు.
1: ఇఫ్ దే హావ్ టు స్టాండ్ అండ్ రిప్రజెంట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, నథింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
0: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
1: As husband proceeded following Ramachandra, she stood like that where she
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
1: She remained for 14 years at the same place painting.
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊరి మీదకి ఏమాత్రము బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడా భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ, ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు.
0: సుమిత్ర వంటి తల్లి కూడా ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కాని నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్, ఇన్ సర్వీస్ అలోన్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్స్. చైత్ర మాసము. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
0: ఈ చైత్ర మాసము లోపల
1: ఇన్ దిస్ మంత్ చైత్ర
0: రామాసీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmilanu kuda manamu smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: Bharatanu kuda smarinchali.
1: We should also think of Bharata.
0: Kanukane veeru naluru kuda nalugu vedamulu vanti varu.
1: All the four are equal to four Vedas.
0: Kanuka ఒకనొక సమయం లోపల కూడాను
1: ఎట్ వన్ టైం
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సేడ్
0: వేదమును ఉచ్చరించడానికి స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
1: వెన్ సమ్వన్ ఆస్క్డ్ కెన్ ఎ ఉమెన్ చాంట్ వేద
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: What we have to ponder over right now is God will never have any difficulty.
0: నాటకం నాడే నిమిత్తమై ఈ విధమైనటువంటి కథలు కల్పిస్తూ ఉంటారు.
1: It was all his only dramatic action, that's all.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: Only noble people with sacred hearts would be able to know this truth.
0: లక్ష్మణ యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ, నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవరు కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర, నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుని యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్, ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి,
1: ఎన్ ఐడియల్ మదర్,
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని,
1: ఐడియల్ వైఫ్,
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు,
1: రామాయణ
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యూ థింక్ దిస్ ఈజ్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో,
1: what will happen later we don't know.
0: Rajakeeya paristhithulu etta untayo emto,
1: the political situation,
0: vyapara paristhithulu etta untayo emto,
1: the money transactions,
0: gosha dharmam etta untayo emto,
1: what will happen
0: ani aneka mandi vari vari sthayi nunchi vaaru vicharinchukuntu vastunnare, kaani nijanga etti marpulu raavu.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: చలచలం కూడా ఎన్నో మార్పులు చదువుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: You may just think of the changes to come.
0: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: What all that happened in the bygone year or should happen this year also,
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: Not that to be thought over.
0: ఎన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: Years may pass by any number, but the bad habits
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: What we have to sacrifice today is to sacrifice our bad habits, bad feelings, bad sentiments, bad behavior, bad actions.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: Let this new year give birth to sacred thoughts.
0: దుశ్చింతలను మనం పెంచుకోవాలి.
1: Divine feelings.
0: దివ్యమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: And we should also know the manifestation.
0: జగత్తును మరచి,
1: and we should forget this world.
0: అదృష్టమైనటువంటి ఒక ఆనందాన్ని మనం ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: And we should experience that latent immanent state of bliss at the spiritual level.
0: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
1: The bliss and the happiness, what you are to get, what you aim at, are
0: not
1: out of
0: objects.
1: You don't get out of individuals.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ హృదయం వైపున మన దృష్టిని మరల్చుకోండి.
1: వి షుడ్ టు కాన్సంట్రేట్ ఆన్ అవర్
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్, అవుట్ సైడ్, అబౌ, బిలో, అరౌండ్ యూ.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హ్యావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపే ప్రత్యక్షమవుతుంది.
1: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు.
1: We aspire to be in
0: ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి కాపాడుతూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్లిస్ ఈజ్ విత్ యూ, ఆఫ్టర్ యూ, ఇన్ యూ.
0: కనుక ఆనందమునకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ టు బి
0: బ్లెస్డ్. సుఖమా, ఏ సుఖము?
1: హ్యాపీనెస్, వాట్ సార్ట్?
0: భౌతిక సుఖమా?
1: ఇజ్ ఇట్ ఫిజికల్?
0: మరణపు కొంప.
1: The body is it's full of ailments.
0: It
1: perinates life of
0: the
1: life. It cannot cross across this life. And you cannot praise it. Never consider life permanent. Surrender yourself to the feet of God. Do you think that you can be happy physically? No.
0: హరిపాదమే మనకు నిజమైన సుఖము.
1: ఓన్లీ ద లాట్ హరిచింతనే నిజమైన సుఖము. కన్ఫర్స్ యు బ్లిస్, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: టుడే ఇన్ భారత్ వీ డు నాట్ హ్యావ్ దిస్ డివోషన్ అండ్ సిన్సర్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ డెల్యూటెడ్ బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్.
0: ఏమిటి ఈ భ్రమరు?
1: What are these imaginations? What are these
0: delusions?
1: What is this happiness? That is all a puppet show, nothing beyond. This is all a drama, it's only a puppet show.
0: అతడొక రాజ ఇతడొక కూలి కాదని ఎవరైనా అదేగా ఔరని ఎవరనినా ఇదేగా.
1: One may say king, other may say servant, one may say yes, other may say no, that's our drama.
0: Juda, igati gada baga teliya. లోకపులోని చీకటి తెలియ ఈ గతి గాథ బాగా తెలియ. లోకంలో అంత చీకటే.
1: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ పిచ్ డార్క్.
0: ఇది అజ్ఞానమే.
1: The darkness of ignorance.
0: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఆల్
0: ఇనర్షియా. జీవిస్తూ
1: and we draw
0: ఆత్మికమైనటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: How is it possible to know the pious quality living in inertia?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ భారతదేశంలో పుట్టటము ఎంతో అదృష్టము.
1: You are lucky one to have been born in this sacred land.
0: ఈ భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
1: And to live here is a
0: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
1: To declare yourself that you are the son of Bharat is a
0: matter of pride. భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: And we have forgotten the principle of Bharat today.
0: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్స్ యువర్ డిగ్రీ,
0: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
1: The highest degree lies in declaring that you are son of this Bharat.
0: ఈ భారతీయుడని అంటే దాంతో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
1: What a sacred meaning lies over there.
0: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the principle of Bharat.
0: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
1: Citizens of Bharat, enjoy for yourself all the bliss. Share this bliss with the entire humanity and the fellow men all over the world.
0: Satyamunu, dharmamunu, shantini, premanu, ahimsanu, adarshaprayanga nirupinchi, acharinchi, anandinchi, andaruku andinchinatuvanti varu, kotanu kottagalaru Bharatdesamulo.
1: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values.
0: Kani,
1: the truth, righteousness,
0: kanti,
1: peace, kanipincharu. Love and non-violence. You don't
0: kanti,
1: see them.
0: Kanipincharu.
1: You don't see
0: them. Ee pavitramaina bhavamulu kanipinchinadi kaadu.
1: The sacred feelings are non-apparent. You cannot listen. You cannot think over. And they only demonstrate, they
0: prove.
1: Why are we forgetting these human values? Embodiments of law. We should never forget this sacred history. We should not brush them aside. The mystery behind this sacred text is not
0: known.
1: You have been going through Ramayana for long. But have you ever understood the feeling of
0: Urmila?
1: Have you ever known the greatness of Urmila? No.
0: Urmila Janaka Maharaja yokka sontamu bidda.
1: And Urmila is the very daughter of Janaka.
0: Sita దున్నటంలో దొరికినటువంటి బిడ్డ.
1: అండ్ సీత వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ద మదర్స్ మదర్.
0: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కానీ రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
1: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీత ఇస్ నాట్ సో.
0: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్.
0: ఇద్దరు కూడాను
1: రామ లక్ష్మణ బ్రదర్.
0: ఈ రామ లక్ష్మణులకు ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
1: అండ్ బోత్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్.
0: శక్తి స్వరూపిణి అయినటువంటి సీత,
1: దే రిప్రజెంట్ ఎనర్జీ.
0: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
1: అండ్ ది వెరీ సేమ్ ఎనర్జీ ఇస్ ఆఫర్డ్ టు ఎనర్జీ.
0: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్ ది పవర్ ఆఫ్ మ్యాన్.
0: 100% మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుక అలాంటి రాములకే ఈ సీతను అందించాలి.
1: అండ్ సీత ఈస్ టు జాయిన్ కంపెనీ.
0: ఆదిశేషుడు
1: And who is Adishesha?
0: ప్రపంచమే మోసేటువంటి వాడు.
1: అండ్ హీ జస్ట్ Adishesha.
0: అలాంటి మోసేటువంటి
1: వాడు.
0: ఊర్మిళ.
1: ఊర్మిళ.
0: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
1: ఊర్మిళ ఇస్ హైలీ వర్చువస్.
0: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
1: షీ కెన్ జస్ట్ పెయింట్ ద హోల్ హిస్ సినారియో.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
1: సచ్ ఎ నోబుల్ సోల్ ఇస్ ఊర్మిళ.
0: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
1: నో వన్ హ్యాస్ బేర్స్ ద నేమ్ ఆఫ్ ఊర్మిళ టుడే.
0: కానీ
1: బట్
0: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
1: బట్ వీ హ్యావ్ ది నేమ్స్ ఆఫ్ కైక అండ్ మందర, నాట్ ఊర్మిళ.
0: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
1: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి కోటాను కోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
1: ఊర్మిళ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ వాట్ ఎన్ ఐడియల్ లైఫ్ ఈజ్.
0: ఊర్మిళ యొక్క స్వభావము,
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
0: చాలా సున్నితమైన స్వభావం.
1: ఇట్స్ సో టెండర్ అండ్ సాఫ్ట్.
0: రాములు వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూములో ఉంటుండదో,
1: ద ప్లేస్ వేర్ షీ స్టేడ్
0: తిరిగి వచ్చేంత వరకు కూడాను అదే రూమ్ నందే ఉంటుండదు.
1: షీ స్టేడ్ అట్ ద సేమ్ ప్లేస్ అంటిల్ లక్ష్మణ రిటర్న్.
0: ఏ విధమైన దీన్ని కూడా దుష్టకల్పితమైనటువంటి దాన్ని ఏమాత్రం వరించలేదు.
1: షీ డిడ్ స్టర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దట్ ప్లేస్.
0: చెప్పవచ్చు కానీ
1: మెనీ పీపుల్ కెన్
0: సే అర్థం చేసుకోలేరు.
1: అండ్ మెనీ కానాట్ ఫాలో.
0: సీత పట్టాభిషేకం కట్టినటువంటి యొక్క ఎల్లో కలర్ శారీ.
1: సీత వోర్ ఎల్లో కలర్ శారీ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్.
0: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
1: సీత స్టేడ్ దేర్ ఆల్ ది 14 ఇయర్స్ వేరింగ్ ద సేమ్ ఎల్లో కలర్ సారీ.
0: ఊర్మిళ కూడా అంతే.
1: ఊర్మిళ ఆల్సో సేమ్.
0: లక్ష్మణుడు వదిలిపెట్టిపోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరండి.
1: ద సారీ దట్ షీ ఓర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ సారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
0: ఏకపత్ని ఏకవస్త్రం.
1: అండ్ వన్ వైఫ్ వేరింగ్ సేమ్ సారీ.
0: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
1: And that is the sort of the daughters the Janaka king
0: had. అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
1: Therefore they had the name Vaideha.
0: దేహభ్రాంతి లేనటువంటి వారు.
1: They had no body attachment.
0: దేహాభిమానం లేనటువంటి వారు.
1: They did not have any attachment.
0: అతనికి వైదేహి రాజు అని పేరు వచ్చింది.
1: So he is the king of Vaideha.
0: సీతకు వైదేహి అని పేరు పెట్టారు.
1: Sita is also called Vaideha.
0: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంటారు.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్
0: భారతీయులు కూడా ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్ అని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
0: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
1: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: సీత ఎవరు చెప్పిన ఎవరో ప్రశ్నలు అడిగితే
1: ఇవ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత
0: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
1: వన్ జెంటిల్మన్ వాజ్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
0: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు ఊర్చుకుని అడిగితే
1: వెన్ ఎ క్వశ్చన్ వాజ్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
0: పేరు రాలేదు.
1: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ద నేమ్.
0: మిసెస్ రామ అన్నాడు.
1: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
0: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
1: అండ్ హీ డిడ్ నాట్ హీ డజంట్ రిమెంబర్ ద నేమ్ ఈవెన్.
0: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
1: Bharatiyas have drowned in state of ignorance today.
0: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
1: దట్ ఇస్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మోడర్న్ సొసైటీ.
0: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
0: కనుక మనకు ఉన్నది ఒకే మిత్రుడే.
1: వీ హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: మనకు ఉన్నది ఒకే గ్రంథమే.
1: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
0: అదే భారతదేశము.
1: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
1: ద హోల్ భారత్ ఈస్ ది సీక్రెట్.
0: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
1: అండ్ వీ హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్
0: స్టఫ్. ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు తెచ్చి చేరుస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్.
0: ఏ మాత్రమో పరిశుద్ధం చేయలేము.
1: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికి ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
1: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరం నుంచి
1: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే
0: పవిత్రమైన రామచరిత్రను,
1: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
0: పవిత్రమైన ఆదర్శ ప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
1: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
0: మన హృదయంలో నిలుపుకొని
1: లెట్స్
0: ప్రిజర్వ్ అడుగుజాడల్లో మనం జీవించాలి.
1: లెట్స్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
0: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద
0: భారతదేశం ఇచ్చి పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్
0: కానీ దేశం యొక్క పేరు కూడా ప్రఖ్యాతిని అంతా కూడా పాడు చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే.
0: ఇది కాదు మనం చెప్పవలసింది.
1: దిస్ నాట్ వాట్ సో
0: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
1: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మార్చను.
1: Well, I should never forget my mother.
0: నేను భారతీయుండి.
1: ఐఎమ్ భారతీయ.
0: అయ్యా నీ పేరు ఏం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవిందయ్య కాదు, నేను భారతీయుండి. అది ఒక్కటే చాలు మనకు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
0: అది పెట్టిన పేర్లు.
1: The names, other names are given.
0: పుట్టిన పేరు.
1: Is the name that you get by birth.
0: పేరు భారతీయుడి.
1: And by birth you get this name భారతీయ.
0: భారతి.
1: భారతి.
0: భారతి.
1: భారతి.
0: భారగా కాంతి.
1: భా లైట్.
0: ప్రకాశము.
1: ఎఫల్జెంట్.
0: దివ్యత్వము.
1: దివ్యత్వము.
0: దానిని రతించిన వాడే భారతీయుడు.
1: The one who loves this divinity. భారతి.
0: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
1: భరత ఆల్సో ప్రూవ్ ద సేమ్ ఐడియల్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల,
1: వెన్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
0: భారత జాతి వంశముల పెద్దతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ,
1: వెన్ ఇట్ వాస్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్,
0: ఈ భారతదేశమందు ఉన్నటువంటివి మరి ఏ దేశమందు కూడా లేదు.
1: What is that not present in Bharat is not available elsewhere.
0: కీర్తి ప్రతిష్టలు మరి ఏ దేశమునకు రాలేదు.
1: The name and the glory of this country present here is not available anywhere.
0: కనుకనే భారతదేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగానే ప్రవర్తించారు.
1: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
0: కనుకనే భారతదేశము,
1: భారతదేశ,
0: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
1: The glory of this name has got to be upheld.
0: కనుక ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంత కూడాను రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
1: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
0: Ramayana enta goppa untundali.
1: Ramayana
0: anni charitralu masipadi poyinayi.
1: Many other histories have been lost.
0: Konni vera samasyalu ainappatikini,
1: though thousands of years passed by,
0: ee naatiki kuda Ramacharitra nootanamaina charitranga kanipistundali.
1: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
0: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠులు వారు పెట్టినటువంటి పేరు.
1: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
0: అన్నారు.
1: రామ
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి యొక్క దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
1: వెన్ వన్స్ యూ సే రా ఓపెనింగ్ యువర్ మౌత్
0: రామ్ అన్ని బయటపడ్డాయి.
1: వెన్ వన్స్ యూ సే రా అవుట్ ఆఫ్
0: బయట దుర్గుణములు లోపల పోకుండా.
1: And when once all bad qualities come out as you open your mouth and you say ma and close your mouth, they don't get in once again.
0: Rama naamamlo enta antaratham untundadi.
1: That is in the meaning of Rama.
0: Ra vachindanta baita.
1: Ra, when you say so, all that exit.
0: Nan inka baitiki pokunda kaapaduthu vachindi.
1: When once you say close your mouth, they won't get in again. They're closed.
0: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనకి మర్చిపోతున్నాం.
1: We are forgetting the sacred history today.
0: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటి? కొత్త విషయాలు తెలుసుకున్నాం.
1: The new year's day we have known new things.
0: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
1: these new things have been known and we have
0: జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: And we should work for liberation.
0: ఈ సార్థకంగా ఆవించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
1: అండ్ దెన్ దేర్ లైస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లైఫ్, ది శాంక్టిటీ ఆఫ్ అవర్ లైఫ్.
0: జన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిల్ న్యూ ఇయర్ అని, మలయాళ విషు అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరు వేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఎస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ ది న్యూ ఇయర్ ఫర్ టమిలియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే,
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని పలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్స్.
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వి గో బై దిస్ రిచువల్ యాజ్ ద ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నదివి చిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarlu.
1: And we find the kind of beautiful trees all around that auspicious city.
0: Kaapundrune podi kadalalgiti endu Parvati sirulu eppudu payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaramani galatinchi mendu mahima.
1: And we find the mister in the glory.
0: Chikkavadi erugattina cherivu toda. చిక్కవడి ఎరుగట్టిన చెరువుతోడ.
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్
0: తిరిగి భువనం ఎంచ.
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: చాటునేపురము ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ అండ్ ఫర్ ఆల్ దిస్ గ్రాండియర్.
0: పుట్టపర్తి అంటే ఏమిటని అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పుట్టపర్తి?
0: పర్తి అనగా
1: పర్తి
0: ప్రకాశమే,
1: మీన్స్ లైట్.
0: పుట్టినటువంటి యొక్క ప్రకాశమే పుట్టపర్తి.
1: అండ్ ఇట్ ఈస్ ది ప్లేస్ ద బీకన్ ఆఫ్ లైట్.
0: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
1: అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ యాంట్ హిల్స్ పుట్ట ఎవ్రీవేర్.
0: ఈ పుట్టల లోపల పాములంతా పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ స్నేక్స్ ఓవర్ దేర్.
0: కానీ దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
1: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలే.
1: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్స్.
0: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపలే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
1: రామాయణం ఆల్సో స్పీక్స్ ఆఫ్
0: వాల్మీకి.
1: వాల్మీకి
0: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
1: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
0: అతని పైన పుట్టంతా పెరిగింది.
1: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్దర్.
0: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
1: అండ్ ది స్నేక్స్ వర్ దేర్.
0: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
1: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
0: కలుగునే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల.
1: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్ హెల్
0: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
0: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
1: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
0: అన్ని బయటపడిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
0: అది ఏ నాదస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
0: అది ఏ నాగస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
0: అది ఏ శివన స్వరము?
1: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
0: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
1: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
0: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
0: పొరపాటు పొరపాటు పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
1: as we don't chant his
0: name దేశంలోని బాధలంత పెరిగిపోతున్నాయి.
1: We find the world is full of strife and
0: నామస్మరణ అభివృద్ధి చేయండి.
1: And sing his glory.
0: వీధి వీధి ఎందు కూడను,
1: ఎవ్రీవేర్
0: అణువనందు కూడను,
1: ఇన్ ఎవ్రీ విలేజ్
0: కణ కణమునందు కూడను,
1: ఎవ్రీ సెల్
0: నామమును స్మరించండి.
1: Sing, chant his name.
0: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
1: The valor and the courage and the strength over there in God's name is not noticed
0: anywhere. ఎవరైనా హాస్యం చేయని.
1: Let anybody make fun of you.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: They may say what you are singing
0: is. ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
1: What is it? In what way is it?
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
1: And the heart is one in the same to everybody.
0: పెద్ద ఐసీఎస్ ఆఫీసర్.
1: He may be ICS officer.
0: ICS ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
1: Do you think that he should not chant in the name of God?
0: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
1: Let it live anyone.
0: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకును,
1: younger old,
0: అల్పుడి మొదలుకొని ఆనందం వరకును,
1: and right from beginning to the
0: end వరకును, చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
1: Young and old should repeat God's name.
0: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణ ఆశాస్పదంగా చూస్తారు. కానీ
1: Only fools make fun of God's name.
0: Fools, fools, fools,
1: fools, fools, double fools, triple fools.
0: Na hasan cheyini.
1: Let anybody make fun of you.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: They may say what you are singing is.
0: ఆయన అయితే ఏమి పెద్ద మనిషి.
1: What is it? In what way is it?
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.

0: హాస్యాస్పదంగా చూస్తారు కానీ
1: ఓన్లీ ఫూల్స్ మేక్ ఫన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్
0: మాట్లాడే దీన్ని హాస్యాస్పదంగా చూచేది.
1: దే మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: కానీ ఫుల్ మైండ్ ఉండేటువంటి ఎవరు హాస్యాస్పదంగా చూడండి.
1: ఇట్ ఈస్ నాట్ ది మైండ్ ఆఫ్ ద ఫూల్, ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి ఫుల్ మైండ్.
0: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి
1: నామస్మరణ. లెట్ ఎనీబడి థింక్ ఇన్ వాట్ దే
0: ఓన్. ఏకైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్
0: ఏమిటయ్యా మీకు కూడా భక్త్యా,
1: వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ ఆల్సో డివోటెడ్
0: దేవుడా,
1: ఓ యూ హావ్ గాడ్
0: దేవస్ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా,
1: ఓ యూ ఆల్సో రిపీట్ హిస్
0: నేమ్. అవును అవును నేనేం గొప్పవాడినా.
1: యూ కెన్ సే యెస్.
0: నీవు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవరైనా చేయవలసింది ఏది.
1: లెట్ యూ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్ సమ్ డే ఆర్ అదర్.
0: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు.
1: If we don't sing his glory of God, what for is the human life?
0: నాకు నమ్మకం లేదు అంటాడు.
1: The other man may say, I don't believe.
0: లేకపోతే నీ వదిలిపెట్టు.
1: You can have go by your own faith. But I have my own faith.
0: నా నమ్మకం ఏంటంటే నామస్మరణ నేను చేస్తాను.
1: Yes, I go by my own faith.
0: కనుకనే మనం వారితో వాదించాలి.
1: You have to argue vehemently.
0: అయ్యా నీకు లేకపోతే పోతుంది.
1: You may deny your God.
0: నీ దేవుడు నీకు లేడు.
1: You don't have your
0: God. నా దేవుడు నాకు లేడా.
1: Yes, I have
0: my faith. Who are you? Neevevaru?
1: What authority have you to question my faith?
0: Neeke adhikaram untundadi?
1: What right have you?
0: Naa vishwasam naadi.
1: That this is my faith.
0: Aneetundi dhairyamto neevu enaadu namaswaranam chestavo aanaade neevu dikvijayanni pondutavu.
1: With this courage and conviction, that day when you chant his glory, you are bound to be successful. Brush aside the rest.
0: Nirbhayanga neevu namaswaranam cheyi.
1: With all the fearlessness you proceed.
0: Appude neevu sariyaina aanandanni pondutavu.
1: Then you will experience the true state of bliss.
0: Ee naadu
1: టుడే
0: నూతన సంవత్సరము,
1: ది న్యూ ఇయర్
0: ఆదివారం నూతన దినము,
1: ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
1: యు కెన్ కమెన్స్ రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్.
0: రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
1: వి మే నాట్ హావ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం హృదయంలోంచి వచ్చేటువంటి సంగీతమే చాలు.
1: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: మనసే ఒక వీణ.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
0: మనసులో చెడ్డ భావాలు రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి.
1: లెట్ us see that there will be no scope for bad.
0: అపస్వరము రాకుండా చూసుకోండి.
1: లెట్స్ నాట్ సీ ఇట్ విల్ బి నాట్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అది రాకుండా చూసుకోండి.
1: సీ టేక్ ఎవరీ గుడ్ కేర్.
0: దాన్ని చక్కగా నీవు భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటురా.
1: ద ప్లే ఆన్ దిస్ వీణ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
1: అండ్ దెన్ యుల్ హ్యావ్ దట్ డివైన్ ఎనర్జీ.
0: ఒకనొక సమయంలో గోపికలంతా,
1: అట్ వన్ టైం గోపిక,
0: కృష్ణుడు రేపల్లెకి పోయిన తర్వాత, మధురకి పోయిన తర్వాత బాధపడుతున్నారు.
1: గోపికాస్ ఫెల్ వెరీ బ్యాడ్.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
1: దే ఆల్ అసెంబ్లెడ్ ఇన్ వన్ ప్లేస్.
0: కానీ భగవంతుడు నీకేం ప్రార్థించగలరు.
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దే కుడ్ ఆఫర్.

0: O Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nelulukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Yedasaramantadisi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Veduvandu Tirugavosi.
0: Filling the whole divine melody into the flute.
1: Nada Rupa Muganu Machi. Patapadu Ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful
1: Vakka
0: celestial song.
1: Paadu, Krishna.
0: Sing for us once, Krishna.
1: Vakka paata niu paadu.
0: One song you sing.
1: Ye paata?
0: What song?
1: Veda Saramantadisi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu Vandu Tirugavosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Paata paadu Ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాళ్ళు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years.
1: గానంలో ఉన్నటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడా ఈనాడు విష్ణు అంటున్నారు.
0: కేరళ పీపుల్ కాల్
1: విష్ణు. ఆనందం కలుగుగాక.
0: లెట్ యు బి బ్లిస్ఫుల్.
1: శాంతి కలుగుగాక.
0: లెట్ యు బి

0: peaceful.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: That you have all the courage and happiness.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: Lead a good life.
1: సుఖ సంతోషములు ఆనందంగా అనుభవించుదురుగాక.
0: Enjoy all happiness, peace and prosperity, security. This is Vishu.
1: ఇది తమిళ నాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరము.
0: And this also happens when you are of Tamil Nadu.
1: ఆయుర ఆరోగ్యంగా,
0: the health,
1: శాంతి సౌభాగ్యంగా,
0: the peace and prosperity, that you should live,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: and you should be ideal to the rest of the people,
1: నడకను మీరు కూడా నడిచి,
0: you should tread along the right path,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: And Bhagavan wants us to work for our own redemption, for our own liberation, lead an ideal life.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: Let all of you be blissful. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say. అభివృద్ధి
1: పరచుకొని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరియే,
0: let it be anywhere.
1: భావస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది ఏ మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suit to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని శాసించినది గీత.
2: గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, knowing fully well the implication.
1: Udaharanamunaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga vinyoginchukunna idi manaku upakariga untundi. Idini ajagrataga upayoginchina idi manaku apakaram chestundi.
2: If we use fire a little carefully with certain amount of awareness, it would be useful. Otherwise, it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిఖను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ అ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించడం సాధ్యమవుతుందని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈస్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంతట తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిఖను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్టాస్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఏ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దివ్యేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్.
1: దివ్యేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వము అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. Kanuka, matanu adupulo unchukovatamu, shikshanu adupulo unchukovatamu, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo alpa palamulu andinchetuvanti yokka padarthamunake అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెటి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్ టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: ఇన్ ది మార్కెట్ ఇఫ్ వి వాంట్ టు గెట్ వెజిటబుల్ విల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వి గివ్ మనీ వి గెట్ వెజిటబుల్.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
2: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్.
1: ఒకటి త్యాగం చేయటం వల్లే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: బై గివింగ్ వన్ వీ హావ్ అక్వైరింగ్ అనదర్.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
2: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అసమర్థమును త్యాగం చేసినప్పుడే సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
2: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వల్
1: సుబుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: ఓన్లీ వెన్ వి సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలు దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
1: Kanukane jayadevudu jihve rasakni annadu. Rasamato koodinatvanti oka jihvanu manam sariyaina adupulo unchukoni daniki hattulo taginatvanti matala cheta hattuku minchine aaharam cheta danini santrupti parichina manaku aanandam aneetundi.
2: Jayadeva has described the tongue as one which enjoys good things, and he has just said that we would be able to just make all the things easy by controlling the tongue.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద జనరేషన్ ఆఫ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ ద ఫుడ్ దట్ వి టేక్.
1: కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
2: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీడింగ్ ది టంగ్ విత్ వాట్ ఎవర్ ఇట్ డిజైర్స్.
1: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెల్లింపజేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి యొక్క ధారమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
1: hears pranjame adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharavatude tala ochukuntadu
2: he becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వీ స్టార్ట్ ఫ్లోటింగ్.
1: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలు.
2: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
1: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra shuddhi, paaka shuddhi, padartha shuddhi, ee moonu shuddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiya nyayamto archinchinatundiya. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్ వెదర్ దీస్ ఆర్ అక్వైర్డ్ బై ప్రాపర్ మీన్స్ బై ప్రాపర్ వర్క్ బై ఆఫ్ ది గ్రోత్ ఆర్ బై స్టీలింగ్ ది థింగ్స్
1: ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది.
2: ఆర్టికల్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ఇంప్రాపర్ మీన్స్ అండ్ ఆర్ యూజ్ ఫర్ ఫుడ్ దే నాట్ ఓన్లీ జనరేట్ బ్యాడ్ థాట్స్, దే విల్ బి లీడింగ్ అస్ ఆన్ ద రాంగ్ పాత్.
1: పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
1: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజార్లో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
1: కనుకని పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మ యువతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. That is for our own good, for attaining the purity of the food, we'll have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం ప్రసాదం.
1: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ది ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
1: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడా ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage the
1: గమ్యాన్ని చేరుతుంది.
2: It can make one reach the
1: goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: Entire mental transformation takes place by words, proper words.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: A number of scientists unfortunately don't believe this.
1: మాటల చేత మనసులు మారటం ఎంత సాధ్యమవుతుంది?
2: They say, how is it possible to transform the mind by mere words?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి.
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ టు బి కండక్టెడ్ ఫర్ ది
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్ ఇసంట్ ఇట్.
1: మానసిక పరివర్తన కంటిక కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఇది వినిపించేటువంటి అంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ హియర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధన తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకునది బోధిస్తూ వచ్చాడు.
2: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం నందుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
1: అయ్యా, లేత వయస్సుని ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
2: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్ అ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్. హీ సెడ్
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్.
1: అనుమానాలు అధికంగా వస్తుంది.
2: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎమర్జ్.
1: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
2: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
2: This teacher tried his best and explained as much as he could.
1: Inka ataniki karyarupamulo ataniki sariyainatte answer anaga jawabu ivvadaniki poonukunnadu guru.
2: The teacher resolved to prove to that officer in the form of an actual
1: trial. Vidyarthulu chinna vaadini lekadu.
2: The teacher asked the youngest of the students to get up.
1: Balaka, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
2: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ లెట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
2: ద మొమెంట్ హీ హర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ఉట్టిపడింది.
2: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
2: హీ బిగాన్ షౌటింగ్ హూ డు యూ థింక్ ఐ యామ్? ఐ యామ్ ఆఫీసర్, యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
2: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ beat you or hit you by mere word, you are just getting hurt.
1: మీకింటి కోపంగా మనసు మారడానికి కారణం ఏంటి?
2: I would like to know what is the reason for you are becoming so angry.
1: అంటే కదా
2: ఇట్స్ వరల్డ్ ఇజంట్ ఇట్
1: కనుక ఈ మాట ఇండివిజువల్ గా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
2: Therefore, he said that world is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్లాడు.
2: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైనది ఉంటుంది.
2: Word is extremely powerful.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
2: It can destroy the world itself.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
2: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగోనీ.
1: సూటైనటువంటి కట్టెలతో చెట్టు కొట్టినప్పటికి నీ చిగురు వేస్తుంది అన్నా.
2: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనస్సును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
2: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడాను ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ కేస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనస్సు విరిగినేని మరి పెట్టగలదా?
2: But it is not possible once the mind is broken.
1: మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అటికించడానికి కానీ మాటనే కారణం.
2: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ కెన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
2: Therefore, the words which we use should be such that they do not hurt others. They do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
2: If you want to slip physically, there may not be much of a problem. But if you want to slip your tongue, if you wrongly use the tongue.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
2: If you want to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
2: But if you are to hurt the mind of a person by harsh word,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
2: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మరి ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
2: Therefore, you never use words which are likely to hurt other feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
2: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్ విచ్ యు హావ్ యూజ్డ్ మే కమ్ బ్యాక్ టు us.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
2: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్.
1: రసజ్ఞే మధురక్తి యత్వం సత్యం హితం త్వా పరమమోదామి ఆవర్ణయే దామదరాక్షరాణి గోవింద దామోదర మాధవేది అన్నాడు.
2: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు ఆర్ You like sweet things. You better repeat.
1: ఏదే ఉడి చెప్పాడు, ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: What time you know what sacrifice means? You are very embodiment of sacrifice. Honor and your very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
2: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
2: We experience this in every day-to-day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
2: ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ గివ్ సమ్ స్వీట్ థింగ్ టు ద టంగ్, ఇట్ టేస్ట్ అండ్ ఇట్ జస్ట్ సేస్ దట్ ఇట్ సో స్వీట్ దట్ లెట్ మీ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఇది ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది. వెనుక
2: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach. It would spit it out.
1: Manchikari, chetakari, naruku, emantam kudanu anubhavinchu.
2: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
1: Gauravu mariyadalato pratikeyatundi naruka.
2: Tongue lives on honor and with honor.
1: Enta kalamu mana jeevita paryantam kudanu naruku aneka vidhamaina panulu chestunnayi. Okkanaadaina తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుంటానే.
2: ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్ సో వెల్ ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇన్సైడ్ ది బాడీ. డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్.
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? నాకు దానికి ఏమాత్రం అంగీకరించదు.
2: వాట్ ఎవర్ వర్క్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైన రక్షణ కింద
2: కాపాడుకుంటుంది. Exceeding its own limit, and it will always observe furtherance and
1: situation. Yashamandhi Dushtula Madhya, Dhummarkula Madhya, Undina Padikini, Vartu Yemaptam Kudunu Sambandham Lekunda, and the Jagrataga Melutu.
2: It lives in the midst of very harmful people, but still, very carefully, with a lot of skill it conducts itself, it doesn't get...
1: Nalukaku Chuttu Muppayaru, Kattamula Vale Undetvati Dattamula Untunnai.
2: Very short, 32 teeth are around the tongue.
1: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
2: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ Still, without getting itself hurt or harmed, it has been living very well.
1: కనుకని ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
2: In this way, tongue has been teaching quite a few important lessons which are useful.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
2: It has been teaching You may be in the midst of very difficult people to live with, but still, with a lot of care, with a lot of forbearance and skill, you should be able to just live a happy life.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
2: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very
1: bad. మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
2: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
1: కనుకని ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చి.
2: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
1: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి. ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
2: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ దేర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
2: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
2: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
2: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: అంతే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
2: నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ని మనం స్టార్ట్ చేసి పెట్టాం.
2: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతుండాలని
2: Some devotional songs are coming.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
2: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్,
1: ఖర్చు అవుతుందాదా లేదా?
2: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
2: అవర్ బాడీ విల్ బి కంపేర్డ్ టు ఎ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
2: అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ స్విచ్.
1: మన మనస్సు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
2: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్డ్ టు
1: ఈ పాటలు మాటలతో బయట పడుతున్నాయి.
2: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
2: The sacred divine energy in us gets nurtured by this kind of talk and words.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
2: Right from the dawn to dusk and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes to
1: bed. ఈ వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది, మాట్లాడుతున్నాడు.
2: It is something like the volume of sound may be less, but the talk is going on, the radio is on.
1: Okay, మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుంది.
2: Therefore, the energy which is within us,
1: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
2: The most important reason for old age is this.
1: మాటలు మానవుని యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేనింపు చేసుకోరాదు.
2: Talk and too much talk and too much talk. By such a talk, it is no good. We'll have to develop silence and true silence.
1: Adhikanga maatadutu maatadutu raavadam cheta aakali kuda adhikamayutundi.
2: Too much of talk leads to hunger.
1: Aakali adhikamainappudu marinta aaharam bhujistadu.
2: When he feels hungry, he takes more food.
1: Aaharam adhikamayye kotti inka veediyantundetundi bhavalu adhikamayipothuntayi.
2: On account of excess food, his feelings and talk would also continue.
1: ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు.
2: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
1: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఎ హార్స్ విచ్ హస్ బీన్ గివెన్ వెరీ రిచ్ ఫుడ్, ఇఫ్ యు వాంట్ టు జస్ట్ టైట్ టు ఎ పెన్, ఇట్ వుడ్ నాట్ బి కీపింగ్ క్వైట్. ఇఫ్ యు స్టార్ట్
1: అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
2: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
1: అప్పుడు దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడం జరుగుతుంది.
2: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
1: అరుగులైనటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
2: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్, ఇట్ లీడ్స్ టు
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
2: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
2: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉండకూడదు.
2: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్ ఏ
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
2: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
2: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
2: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
2: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది
1: బ్రాంచ్. తాను తన రెక్కలపై ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
2: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్, ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
2: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
2: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమిత ఆహారం.
2: రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తాలసిక ఆహారం,
2: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్,
1: రక్షిక భావం
2: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
2: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేస్తుంటారు. నేను మానవుడు అయి పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఈనాటి యువకులు.
2: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్.
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
2: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
2: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
2: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man.
1: మానవుడు అని చెప్పుకుంటూ రాక్షసేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
2: Calling yourself man, but trying to enjoy the freedom of
1: మానవుడిగా సంచరించు.
2: Live like a man.
1: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
2: While living as man, you should develop the quality.
1: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
2: కంపాషన్ అండ్
1: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీనితో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారు అవుతాం.
2: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
0: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. వన్ కెన్ ఆఫర్ ఇన్ చారిటీ గోల్డెన్ కౌస్ ఎనీ నంబర్. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara.
1: Embodiments of love, boys and girls, students.
0: Vidyokka visheshamanu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidya anaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: ఇది బుకిష్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.

0: ఇన్ దిస్ బుక్ ఇస్ నాలెడ్జ్ మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్.
1: ఎంతమందో మేధావులుగా మారినారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ టూ.
1: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
0: అండ్ యూ హ్యావ్ గాట్ వెరీ హై స్కాలర్స్.
1: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
0: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
1: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
1: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకునుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద కమ్యూనిటీ అండ్ సొసైటీ, వాట్ ఫార్ ఈస్ ది ఎడ్యుకేషన్?
1: ఒకనొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
0: అట్ వన్ టైమ్ అరవింద్ సెడ్ ఇన్ కలకత్తా యూనివర్సిటీ,
1: ఓ విద్యార్థులారా,
0: ఓ స్టూడెంట్స్,
1: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
0: వై డు యూ అక్వైర్ నాలెడ్జ్?
1: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
0: దిస్ లెర్నింగ్ షుడ్ నాట్ బి ఫర్ సెల్ఫిష్నెస్,
1: స్వప్రయోజన నిమిత్తం కాదు.
0: నాట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈదర్.
1: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ దిస్ కమ్యూనిటీ.
1: ఏ సమాజం నుండి మనం ఈ అర్జన్ను విద్యను ఆర్జించామో ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ సర్వ్ సొసైటీ, వేర్ ఫ్రమ్ యూ అక్వైర్ ద నాలెడ్జ్?
1: సమాజమునకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరనటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
0: ఇఫ్ యూ డూ నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యూ బర్న్ ఆల్ ద బుక్స్.
1: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
1: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
0: In fact, various scientific techniques are taught to students.
1: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
0: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
1: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యూ ఫైండ్ ఇన్ దెమ్?
1: దీనినే ఒకనొక సమయంలో ప్రతి చర్చిల్ కూడా చెప్పాడు.
0: ది సేమ్ థింగ్ ఈజ్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
0: The scientific knowledge today will make you know everything in the outer world except
1: your own self. ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములను కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Man is making every effort to know everything present in the outside world.
1: ఇది అంతయు కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
0: This is all the physical knowledge, secular knowledge.
1: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
1: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
0: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
0: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
1: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు. కానీ హూ ఆర్ ఐ అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
0: హూమ్ సో ఎవర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
1: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
0: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
1: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
0: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
1: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
0: The physical knowledge is negative.
1: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
0: The knowledge of the self is positive.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
0: The human personality blossoms, shines forth if there is happy blend of the positive and the negative.
1: మానవుని మానవునిగా మార్చినంత మాత్రమే విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
0: In fact, if you become a total man, there does not lie the fullness
1: of education.
0: In fact, education should help you to be a total man.
1: మానవుని దయామయునిగా మార్చాలి.
0: In fact, you should be transformed into compassionate one.
1: ఇట్టి దయామయునిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
0: If you are not compassionate, what for is this education?
1: ఈ నాటి విద్యలన్నీ కూడాను కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
0: The modern education is making you very tough and hard.
1: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడాను విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: Just as you want to grow in the field of the intellect, you see that your heart also melts and expands.
1: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండిన ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
0: If you do not understand, what for is this intellectual faculty?
1: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడాను మారాలి.
0: So along with the heart, the mind also should transform.
1: ప్రాచీన కాలం నుండి,
0: since ancient times,
1: మన భారతదేశమునందు,
0: in Bharat,
1: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
0: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
1: Kani videshiyulu bharatadeshamlo praveshinchina puramu vidya samasthalu chaala takkuga undetundivi.
0: Before foreigners stepped here, there were very few education institutions in this country.
1: Universities anetundi 5 6 undetundivi.
0: There were about 5 to 6 universities only.
1: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
0: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
1: మొట్టమొదటి కాశీ,
0: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
1: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
0: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
1: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
1: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
1: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
0: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
1: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
1: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
0: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాజ్,
1: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
0: వాట్ ఈస్ ది స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
1: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
0: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
1: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
0: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
1: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
0: ఇన్ దిస్ అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
1: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
0: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
1: ఇంతియే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
0: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
1: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు టేక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
1: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of reading those subjects which are not useful in daily life?
1: వారి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
0: In fact, you should know the professional skills as well.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: సంగీతము, సాహిత్యము, నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
0: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
1: అమరావతి విశ్వవిద్యాలయమందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: The Amaravati University encouraged all these disciplines and subjects.
1: Takshashila, ఇంకొక విశ్వవిద్యాలయము.
0: Another university, Takshashila University.
1: ఈ తక్షశిల విశ్వవిద్యాలయమునందు
0: in this Takshashila University,
1: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: ఆయుర్వేద, the medical science, was specialty.
1: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
0: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
1: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
0: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
1: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
0: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్
1: అండర్స్టాండ్. చేసేటువంటి ఉపకారం ఏమిటి?
0: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
1: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
0: What is the proof to demonstrate that we work for the advancement of the society?
1: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
0: with the development of the modern education
1: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
0: The knowledge of the self declined.
1: Ee naadu vidyaku education antaru.
0: Vidya is called education.
1: Education ante emiti?
0: What is meant by education?
1: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: లోపల నుండి బయటికి తిరగటమే.
0: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్, టు బ్రింగ్ ఫోర్త్.
1: ఏ విధంగా తీసేది దీన్ని?
0: What is it that's to be brought out?
1: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఇస్ లేటెంట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఆల్ పవర్స్, ద ఫిజికల్, ద మారల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్, ఎథికల్, ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
0: We should acquire that sacred education and serve the society.
1: కనుకని దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉన్నాయి.
0: There are two paths to bring out the latent values.
1: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
1: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
0: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
1: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
0: వన్, బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
1: దీనిని బయటకు తీసేటువంటిది తల.
0: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
1: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
0: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
0: When once these two manifest, inner and outer, the life would be ideal.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is the life, another is living.
1: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experts.
1: ఈ యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
0: All the secular knowledge has arisen out of the head.
1: దీన్ని bookish knowledge అన్నారు.
0: This is called bookish knowledge.
1: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
0: This is the relationship between mastaka, the head, the
1: pustaka,
0: the book.
1: మస్తకము నుంచి పుస్తకములో ప్రవేశించింది, పుస్తకము నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
0: Things have come out of the head and gone into the book and then reverse order.
1: కనుక ఈ bookish knowledge అనేటువంటిది కేవలం ఒక superficial knowledge.
0: This bookish knowledge is the superficial knowledge.
1: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
0: We need general knowledge.
1: ఈ general knowledge ని తర్వాతనే
0: later
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
1: వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్.
0: What is right? What is wrong?
1: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది?
0: What is the true ideal in my life?
1: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
0: One must investigate
1: clearly. తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
0: After a discrimination knowledge comes in the field,
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
0: Practical knowledge is important.
1: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
0: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ
1: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
0: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: కనుకనే మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఫార్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
0: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, యూ విల్ బి సేఫ్.
1: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు, ఎంతమంది మేధావులు లేరు,
0: ఇంటెలెక్చువల్,
1: వీరు చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూఆర్ డూయింగ్?
1: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
0: యూ జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: Have you ever come across those people who take time to serve the society?
1: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
0: And in fact we adore those people who are drowned in
1: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
0: It's obvious they don't know what true education is.
1: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
0: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
1: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: All the degrees amount to quantity.
1: Quality కావాలి.
0: But we need quality.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
1: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
0: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
1: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
1: Yes, Sajnana Dayasindho Ragadasyata Gaguna Sevita Machiyo Dhiro Sashiye Chamitayicha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
0: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
1: అమరా నిజరాదేవ త్రిజ విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిజి భవసాధిక ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ది స్టూడెంట్స్ సచ్ దట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
1: Tatsila Ujjaini idanti viswavidyalayamlandu ee yokka schools akkada levu.
0: There were no schools affiliated with the
1: university.
0: There were no schools as such.
1: Aa university lopala viswavidyalayam lopala vidyarthulu entha mandi?
0: How many students were there in every university?
1: 9 leka 10 mandi.
0: The strength 9 or 10.
1: Goppa vidyavattulu.
0: They are highly
1: goppa university.
0: It's a big university.
1: ఇంకా టీచర్స్ ఎవరు?
0: హు ఆర్ ప్రొఫెసర్స్?
1: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
0: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
1: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతీ సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
0: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
1: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
0: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్
1: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
1: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: టీచర్స్ ఆల్సో డిడ్ంట్ రిసీవ్ ఎనీ సాలరీ.
1: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
1: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు,
0: They stayed at the residence of Vice Chancellor.
1: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
0: When and where?
1: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
0: There were no specific times like timetables.
1: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
0: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్
1: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
0: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైం వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
1: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
0: హౌ డిడ్ దే లెర్న్?
1: పవిత్రమైనటువంటి నదీ తీరం నుండి ఒడ్డునుందో
0: they just used to study along the shores of the river
1: leka challana chaaya ainaatundi vruchamana kindano
0: or sit under the shade of a tree
1: leka devalayam nando compound nando ekkado kurchoni variki vidyanu bodhincheetundi vaaru
0: or they sit or squat on the ground in the temple premises
1: and vidyalayam ante pedda pedda bhavanalanta kavali.
0: Today university requires
1: laboratory kanta kuda entento goppa machines anta kavali
0: and we need machinery.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
0: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఎలాంటి యంత్రములు లేదు.
0: నో మిషన్.
1: ఎలాంటి మంత్రములు లేదు.
0: నో మంత్ర.
1: ఎలాంటి భవనములు లేదు.
0: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: ఓపెన్ ఎయిర్.
0: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్
1: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
0: there was sacred atmosphere all around
1: aarogyanni andinchetundi oka oxygen pilchukuntu
0: and they were breathing oxygen
1: aa vruksham kinda untunnappudu ee carbon dioxide nu nirmoolam gaavinchi
0: and exhaling carbon dioxide received by the tree
1: manchi aarogyavantuluga undetundi vaadu aa naati vidyarthulu
0: and students in those days were hale and healthy
1: aa naati vidyarthulaku aa naati adhyapakulaku ee naati vidyarthulaku ee naati adhyapakulaku poligane ledu.
0: There is no comparison between the teachers and students of those days and these days.
1: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
0: You have number of textbooks and notebooks but you don't read, no time.
1: Vidyarthulara vidyarthini lara aanadu papers anetundide ledu.
0: Students boys and girls there were no stationery
1: books
0: paper
1: anetundide enadu print kaaledu.
0: No printing printed book
1: kevalam maataku maata maataku maata.
0: It was only verbal communication.
1: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
1: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
1: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
0: Students today if they read 1 hour back they forget right now.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ నాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
0: Because the modern student has let his mind move waver freely.
1: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
0: In those days education taught them how to control the mind.
1: మనసును కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: You should put your mind under
1: మనసు అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
0: When you have the control in the mind, the education can be imprinted.
1: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
0: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
1: నిత్య సత్య సుకృతమన్ని ప్రకృతి విడిచి పోవుచుండే.
0: And this eternal truth is just forgotten.
1: నిత్య దయ ఆచరణమన్ని దురాచారమగుచుండే.
0: And all the practices are full of compassion.
1: ఆర్య వేద విద్యలు అనగే.
0: And the education without practice.
1: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
0: When you do not practice, what for is this education? Why should you study?
1: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
0: Therefore all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
0: In fact we can acquire the modern skills.
1: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
0: But the fundamental education, fundamental
1: విశాలమే.
0: Is broad mindedness.
1: Kevalam narrow mind ga manam pokoddu.
0: We should never be narrow minded.
1: Expansion love, not contraction love.
0: It should be expansion love, never contraction.
1: Deenini bodhinchetundi prachina samskruti.
0: The ancient culture taught these principles.
1: Ilanti bharatiya samskruti yokka vidyalanu ee naadu manam visvarinchi laukikamaina bhautikamaina ee yokka prakruti vidyalanta manam abhyadhinchi tadwara manam cheseetundi pani emiti.
0: We have forgotten the ancient knowledge of those days of రిచ్ కల్చర్
1: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
0: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
1: ఈనాడు మీరు నేర్చిన విద్యనైకుడు ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
1: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
1: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
0: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
1: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
0: because of advancement of science
1: భూమిలో ఉండినటువంటి ఒక సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
0: all the faculties of mother earth are brought out
1: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి
0: and the balance of the earth is lost
1: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు
0: and we are put to danger because of this reason.
1: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
0: What is that science?
1: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
0: We often say science and technology.
1: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
0: Everything is present within man.
1: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
0: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
1: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
1: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
0: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
1: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
0: You do make water, but do you distribute to society?
1: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
0: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
0: కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
0: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
1: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
1: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాము.
0: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
0: in order to make this tumbler full of drinking water out of sea water
1: 5000 rupees kharchu pettali.
0: You need to spend 5000 rupees
1: inta kharchu petti
0: having spent so much
1: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
0: Having spent so much of money you just get tumbler full of water.
1: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinantu untunnai ganga yamuna sarasvatulu.
0: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
1: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
0: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
1: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల
0: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్
1: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి
0: ద వన్ హూ పర్చేస్ పీనట్స్
1: కూర రెండనాలు
0: ద కాస్ట్ ఇస్ 2 NS
1: కూలి పావలా
0: బట్ లేబర్ ఛార్జెస్ 4 NS
1: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
0: To fetch spinach from home, one has to spend 4 NS.
1: ఈ నాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు.
0: This is sort of activity.
1: డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
0: We spend money.
1: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: This is not the
1: ఇది పక్క అజ్ఞానమే.
0: It's sign of ignorance.
1: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడ కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
0: Just as you find the light of knowledge, you find the darkness of ignorance as a shade.
1: ఈ నాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
0: Today you think you're expert.
1: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్.
1: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
0: యాజ్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హెస్ ప్రోగ్రెస్ ఈ
1: దాన్ని మీరు చూడటం లేదు.
0: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
0: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
1: దీని వల్లనే భారతదేశం బిల్లి దేశంగా రూపొందుతూ వచ్చింది.
0: దట్స్ ద రీజన్ వై భారత్ హెస్ బికమ్ సో పువర్.
1: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
1: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
1: సద్గుణములు,
0: వర్చ్యూ,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనిరతి, భక్తి,
0: డివోషన్,
1: శిక్ష, కర్తవ్య పాలనములు, నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
0: ఆల్ దీస్ థింగ్స్ 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
1: ఎవరు నేర్చుతున్నారు?
0: Who are teaching these 6?
1: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
0: In fact, they get by heart poems.
1: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
0: They are heroes in recitation.
1: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
0: But in practice, they get only zeros.
1: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
0: Can that be education?
1: కానీ ఇది నిజమైన చదువు కాదు.
0: This is not true education.
1: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
0: We should be heroes in the practical field.
1: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
0: We give many talks.
1: గ్రంథాలు రాస్తున్నాము.
0: We write books.
1: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
0: We propagate.
1: కానీ
0: but
1: ఆచరణలో పెట్టినటువంటిదే నిజమైన సత్యం.
0: The truth must be put into practice.
1: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తరియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
0: When once you put into practice, you'll be blissful.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
0: embodiments of love, students, boys
1: and girls. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
0: The modern education is useless.
1: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
0: you simply receive degrees and go.
1: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
0: In fact, the degrees add to your burden.
1: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
0: What sort of comfort you will get it?
1: ఏమాత్రము లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు ఈ అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
0: educated man with so much of scholarship
1: kattagadu ఉద్యోగంలో చిక్కక
0: he could not get a job
1: ధనం ఖర్చు పెట్టుకొని
0: and he spends money
1: kattagadu పస్తు పరుగుతున్నాడు
0: and he had to fast.
1: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
0: Is that the result of education?
1: కాదు కాదు.
0: No.
1: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
0: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
1: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
1: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
0: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూస్?
1: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
0: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
1: భూమి సూర్యుని చుట్టూ
0: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
1: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
0: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
0: షుడ్ గో రౌండ్ ద మనీ.
1: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
0: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
1: ఇది మనకు ధనం కావాల్సింది.
0: ఇది ద మనీ నెసెసరీ.
1: గుణధనం కావాలి మనకు.
0: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్
1: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
0: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
1: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ
1: ఈజ్. చదవటము రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
0: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
1: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూ హావ్ టు బ్రింగ్
1: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
0: దట్స్ ఎడ్యుకేర్.
1: అది ఏమని తీవాల్సింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
0: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
1: ఏ కంపాషన్ లేదు.
0: There is no compassion.
1: Only fashion మాత్రం బయలుదేరింది.
0: No compassion you see, only
1: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ ఏంటి? కరుణ దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: Compassion should come out of one's own heart.
1: తోటి మానవులను మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: తోటి మానవులను ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
0: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
1: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
0: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
1: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
0: in our university you don't need to spend no expense.
1: Right, poi evaraina puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattal akkada.
0: A new born child should pay 10000 rupees to reserve the seat.
1: Meeku telusunu degree college poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru.
0: You know how much of money they charge per month.
1: Ee charge evaru istunnaru?
0: Who are paying the fees?
1: Tallidandulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
0: ది పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంట్ టు వాచ్ ది
1: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించటం లేదు.
0: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
1: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఏ స్టూడెంట్.
1: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
0: టుమారో విల్ బి పేరెంట్.
1: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: వెన్ యు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యు టుమారో.
1: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
1: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
0: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్?
1: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
0: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
0: You cannot walk, you cannot see the whole hair turn grey.
1: Ani pasivaral ninnu musimisi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudra tolu bomma.
0: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
1: Inadi manavulu kevalam tolu bomma madri tayaraipothunnaru.
0: And human life has become like that of a puppet show.
1: Pranamunnatvanti yokka gunamunnatvanti yokka telivunnatvanti yokka manavudiga roopandimpachedeyatu.
0: And he has not become a true man in the strict sense of the term, full of truth.
1: Manlo pavitramainatvanti yokka divyamainatvanti lakshanalu మనం పెంచుకోవాలి.
0: We have to develop the latent sacred qualities.
1: కేవలం దుస్సంగంలో ప్రవేశించి,
0: we should never be in bad
1: దుర్గుణములు పెంచుకొని,
0: we develop wicked
1: qualities. దురాచారంలో ప్రవేశించి,
0: we take to bad practices.
1: కట్టకడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: Ultimately what happens, all the knowledge acquired is misused. మంచి
1: సంఘంతో చేరాలి.
0: We have to do it
1: sincerely. జయ దుర్జన సంసర్గం,
0: run away from the bad company.
1: భజ సాధు సమాగమం,
0: be in the good company.
1: కురు పుణ్యమహోరాత్రం,
0: ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ డీడ్స్.
1: ఇవి మనం నేర్చుకోవాలి.
0: దీస్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్.
1: దుష్టిని సంసర్గం తొలగించాలి.
0: యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్
1: బ్యాడ్, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ,
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ చర్చ సంబంధం చేత నీకేమైపోతుండది?
0: వాట్ హ్యాపన్స్?
1: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యూఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుండు అయిపోతున్నావు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
0: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
0: యూ లవ్ ఆల్.
1: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి, వాడికి మాత్రమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
0: నిత్య
1: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
0: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
1: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
0: వి నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
0: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
1: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
0: అండ్ టు పే ఎ వాచ్మెన్,
1: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
0: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
1: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
1: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
0: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
1: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
0: యూ బి సేవింగ్ మనీ టూ.
1: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
0: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: గుణమును పెంచుకుని,
0: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
1: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
0: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
1: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
0: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
0: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
1: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
0: ఇన్ ఫ్యాక్ట్ అప్ హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్ హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
1: కరెక్ట్గా ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
0: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
1: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
1: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
0: ఈట్ ఆర్ నాట్,
1: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
0: బై టాకింగ్ దెమ్
1: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
1: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
0: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈజ్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
1: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
1: గౌరవము.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి సేస్
1: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
0: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
1: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
0: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
1: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
0: వాట్ వాస్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
1: పూర్తి అభ్యసించి
0: After completing education, they practiced. When they have the faculty
1: Guru
0: to transmit knowledge, and they all gathered,
1: మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని వందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
0: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
1: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
0: అండ్ టుడే దే సఫర్.
1: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
0: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
1: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
0: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
1: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
1: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
0: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
1: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
0: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్
1: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
1: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
0: At home there's one grandson, the modern boy.
1: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
0: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
1: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
0: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
1: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
0: అండ్ హీ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
1: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
0: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న ఇల్లు.
1: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
0: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: ద మోడర్న్ బాయ్
1: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, మానేసేసాడు.
0: హీ స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
1: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
0: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
1: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
0: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
1: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
0: అటెండింగ్ దిస్ హోంవర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
1: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
0: గ్రాండ్ ఫాదర్
1: ఏమిటి మీరు చేస్తుండేది?
0: డప్పేగిన
1: అయిపోతే టమ్లర్ ఎత్తుకుని తాగకూడదా? ఒక ఎత్తురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
0: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టమ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్?
1: తాతగారు గొప్ప తెలివి వాడు. ఈ మోడర్న్ విద్యలు దేవతనికి.
0: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
1: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
1: పెద్దవాళ్ళతో వాదించటము.
0: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
1: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
0: నో గ్రాండ్ ఫాదర్, వై వై డి యూ లైక్?
1: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
0: అండ్ హీ జస్ట్ పుట్
1: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
0: యూ రైట్.
1: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
0: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
1: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
0: Then the boy learned the lesson.
1: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
0: So as you just do it, you can write
1: it. కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
0: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
1: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
0: ఇఫ్ యూ రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదే
1: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్లు చేస్తూ ఉంచారు.
0: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
1: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
0: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
1: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
0: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
1: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
0: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్
1: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా,
0: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్,
1: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హి థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
1: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
0: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
0: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఇది ఒక గ్లోబ్.
0: ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ రౌండ్.
1: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
0: When once you make it empty on one side, it loses its balance.
1: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
0: In fact, there should be perfect balance in this globe.
1: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
0: In fact, God has laid down all these metals maintaining balance.
1: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
0: When once balance is lost on one side, it tilts.
1: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
0: This is the reason why you have got earthquakes everywhere.
1: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా వాడు చేస్తున్నారు.
0: The balance of the earth is lost today.
1: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
0: In fact, the water is also tapped.
1: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
0: And all the urban sewage is letting go.
1: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
0: And therefore it led to water pollution and you drink this polluted water.
1: మంచిది కాదు.
0: It's not proper.
1: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We have to understand things properly.
1: మీకు తెలుసు,
0: యూ నో ఇట్ వెల్.
1: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
0: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
1: తెలివితేటలు పెరుగుతున్నాయి.
0: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఫస్ట్ నాలెడ్జ్,
0: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
1: అది పైన ఉండేటువంటిది.
0: దట్ ఇస్ అట్ ద టాప్
1: లెవెల్. అదే తల్లో ఉండేటువంటిది.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: రెండవది స్కిల్.
0: ద సెకండ్ లెవెల్ స్కిల్.
1: మూడవది బ్యాలెన్స్.
0: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
1: థర్డ్ ఫోర్త్ది ఇన్సైడ్.
0: ఫోర్త్ ఇన్సైడ్.
1: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
0: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
1: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
0: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
0: When once you remove yes out of skill, it amounts
1: to killing
0: the knowledge. Knowledge
1: is kill అయిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది.
0: When once the knowledge is killed, the balance is lost.
1: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటను నీవు స్కిల్ చేయటం లేదు?
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
1: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
0: ద హ్యూమన్ రేస్ జాతి హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, మొరాలిటీ. రీతి ఇది
1: సత్యమే నీతి, సత్యమే నీతి.
0: Truth is your morality.
1: Dharma me reeti.
0: Dharma is the procedure.
1: Tyaga me khyati.
0: And sacrifice tyaga is khyati. Rupa
1: me manava jati.
0: And that is manava jati, human race.
1: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
1: మానవుడు ఎంత పవిత్రుడు.
0: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
1: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
0: ఇస్ హైలీ యూస్ఫుల్.
1: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్.
1: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
0: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
1: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
0: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
0: Do not think of the future.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Do not brood over the future.
1: Live in the present.
0: Live in the present.
1: This is not ordinary present.
0: This is not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
0: Lead a perfect good life in the present.
1: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
0: The result of the present you will find in future.
1: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
1: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
0: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
0: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెజెంట్.
1: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
0: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ట్రీ ఆఫ్
1: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
0: Therefore, past it was a tree, future tree, present it
1: was a
0: seed.
1: Present ku renditiki oka seede mukhyamu.
0: And therefore, for the past and the future, the present is important.
1: Adi neetiye khyati annaru.
0: And this neeti, the morality is khyati.
1: Neeti leni jati nirmoolamai potundi.
0: And the human race without morality is bound to ruin.
1: Kalkane mari endu neetini pradhanamaitundi pranamga teeskovali.
0: Morality is very important.
1: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
0: Without morality you cannot live in society, not serve.
1: Kalkane ninne cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
0: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
0: అండ్ దట్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణకి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒళ్ళేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
0: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
0: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
0: ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
0: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది.
0: దెన్ దే హావ్ ఫోర్ పోల్స్.
1: ఏదో పచ్చగా ఆకులు వేసేది దాంట్లో.
0: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద
1: టాప్. ఆకులు పెండాల మాదిరి చేసేది.
0: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటు.
0: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
1: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
0: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
0: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
0: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
0: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లెల లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
0: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
1: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
0: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సెల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
0: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
1: కట్టాలి.
0: Then we say, why should we tie them up?
1: Enduku thoranam kattali?
0: Why thorana there bunting?
1: Inna plastic aakulanta unnai kada.
0: We have plastic green leaves.
1: Aa plastic aakulu techi thoranam kattukochum kada.
0: We can have plastic
1: leaves. Innum evaru bayatiki poi aakulanta testuntaru?
0: Why should we?
1: Chukubadutuntaru pillalu.
0: And modern schools doubt, why should we go out and bring green leaves? It's wrong. It's wrong.
1: Plastic leaves lopala ee carbon dioxide ledu oxygen ledu.
0: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
1: Kanukone ee pachchani aakulu lopala enta oxygen ostuntari.
0: Lot of oxygen there in green leaf.
1: మనం వదలనటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
0: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
0: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
0: వై దిస్ యూనివర్సిటీ?
1: మీ చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
0: భగవాన్ విల్ ఎవర్
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
0: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ షుడ్ నో, యూ షుడ్ ఎక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
0: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానం.
0: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
0: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
0: వాట్ ఫ్రెండ్షిప్?
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
0: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
0: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: ఇది కాదు స్నేహము.
0: నో,
1: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
0: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
2: యు షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
2: యు హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
2: నెవర్ హార్మ్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దిస్ ఎడ్యుకేషన్, టు హ్యావ్ దట్ ఎక్స్పాన్షన్ లవ్, ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ టు బి ఐడియల్స్ ఇన్ ది సొసైటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలుసు,
2: యు నో ఇట్,
1: ప్రతి ఒక్కటి కూడాను ఒక పిక్చరే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ పిక్చర్.
1: మీరు ఇక్కడ ఉన్నంతకాలము మీరు చక్కగా మంచిగా అన్ని విధమైన అనుకూలంగా సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
2: సో లాంగ్ యూఆర్ హియర్ యూఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
2: బై ది టైమ్ యూ గో బ్యాక్
1: ఈ టీవీలు సినిమాలు
2: సినిమా
1: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
2: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
2: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్ బై వీడియోస్ అండ్ టీవీ.
1: టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
2: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
2: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
2: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
2: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
2: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
2: టీబీ
1: అనగా క్షయరోగము. ఇంకా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్ బై వీడియోస్ అండ్
1: టీవీ. టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.

0: ఏంటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము అని.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వీ డోంట్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్.
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్ లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ యూ
0: జస్ట్
1: షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
1: యు ఆల్సో కోఆపరేట్ అండ్
0: హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి.
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి.
1: గో బ్రో.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు.
1: యు మే గో ఎనీవే.
0: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోన మంచిగా స్నేహం చేయి.
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు.
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
0: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నే నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత హిరణ్యకశిపుడు. క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద ప్లానెట్స్. పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ మాత్రమే వాళ్ళు
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబీ లోబీ లోబీ లోబీ లోబీ.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబీ.
1: జస్ట్ స్పేస్
0: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే. మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచన చేసుకోండి.
1: థింక్ వెల్.
0: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: వెన్ యూ వాచ్ ఎ బ్యాడ్ మ్యాన్ యూ విల్ బి రిమైండెడ్ ఆఫ్ యువర్ ఓన్ బ్యాడ్
0: క్వాలిటీ. కాబట్టి వానికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: వెన్ యూ కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్ ఆల్ ద గుడ్ ఇన్ యూ విల్ కమ్ అవుట్.
0: కాబట్టి వానికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కాబట్టి ప్రతి మానవుని ఎందుకు గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: ద రిలేషన్షిప్ డెవలప్స్ బికాస్ ఆఫ్ ఇన్నేట్ క్వాలిటీస్ కామన్ టు పీపుల్.
0: కనుక అందరి ఎందు ఐకమత్యం చేయాలి.
1: యూనిఫై ఎవ్రీబడి.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ ద డివినిటీ విల్ షైన్ ఫోర్త్ మేనిఫెస్ట్.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎవ్రీబడి యాజ్ ఎ ఫ్రెండ్.
0: మంచి చెడ్డలు విచారణ చేసి

0: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ వాట్ ఇస్ గుడ్ వాట్స్ బ్యాడ్.
1: నీవు ఉపకారం చేయడానిక ఎవరికైనా తెలియ ఉపకారం చేయి.
0: ఇన్ మ్యాటర్ ఆఫ్ హెల్ప్ బీ రెడీ టు హెల్ప్ ఎనీబడీ.
1: అంటే దోషం లేదు.
0: హెల్ప్ ఎవర్, హెల్ప్ ఎవ్రీబడీ ఆల్ ది టైం.
1: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
0: నెవర్ హేట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
1: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
0: ఇన్ఫాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
1: నయా పైసా. ఏమైన బాధలు లేవు.
0: నో సఫరింగ్.
1: మెడికల్ ఫీజ్ లేదు.
0: నో మెడికల్ ఫీ.
1: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
0: నో ట్యూషన్ ఫీ.
1: లైబ్రరీ ఫీజు లేదు.
0: నో లైబ్రరీ
1: ఫీజు లేదు.
0: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
1: ఫీజ్ లేదు. ఏ ఫీజు లేదు.
0: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: ఫీజ్ ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
0: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
1: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
0: అవుట్ సైడ్ fees is collected in every possible way.
1: Peace ekkada vastundi akkada anta pieces e pieces e pieces e.
0: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
1: Peaceful ga pratikandi.
0: So lead a peaceful life.
1: Good people ga pratikandi.
0: And lead a good life.
1: Adarsha manavudiga untundandi.
0: Be an ideal man.
1: Adi ee naadu satyakochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
0: That is the gift of Bhagavan to all of you on this occasion of
1: convocation. Daivatvanni matram meeru maravakandi.
0: Never forget what Bhagavan tells you.
1: Adi ee mee pranamu.
0: That's your life.
1: అదే మీ సర్వము.
0: That's everything in life.
1: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
0: keep God in you.
1: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
0: Serve the society thereafter.
1: తప్పక అన్నింటి మార్గములు యందు కూడాను మీకు జయం మీద కలుగుతుంది.
0: You are bound to be successful.
1: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
0: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
1: అలాంటి సక్సెస్ ని మీరు పొంది
0: be successful that way.
1: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to lead a blissful life.
1: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
0: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
1: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
0: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
1: నాట్ మోడర్న్ గర్ల్స్.
0: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
1: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
0: ది గర్ల్స్ ఇన్ ఏషియన్ ఏన్షియన్ డేస్ క్రై.
1: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
0: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్.
1: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్ సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్
1: రైట్
0: అండ్ దిస్ ద రైట్
1: దిస్ ఇస్ ది లెఫ్ట్
0: అండ్ దిస్ ద లెఫ్ట్
1: రైట్ ఆల్వేస్ రైట్
0: రైట్ ఇస్ ఆల్వేస్
1: లెఫ్ట్ ఆల్వేస్ లెఫ్ట్
0: left has got to be left at one time
1: left, left anedi eppudu chedda pannu chestuntadi
0: left always does bad activity
1: right always good work chestadi
0: right does good work
1: kanuka meeru kudunu ee vidhanga aadashyamantuluga untundi mee bratukunu meeru bratakandi mee sampadana meeru cheskondi kaani mee sukhanu kuda meeru pondi manchi perunu teeskon randi
0: you to earn money you to do job you be happy but be ideal
1: గుడ్ నేమ్ తీసుకుని రండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
1: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
0: టుడే ఇఫ్
1: యూ తప్పింది కాదు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్ యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో.
1: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
0: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
1: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to face the consequences.
1: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to suffer the consequences.
1: Do good.
0: So do good.
1: Be good.
0: Be good.
1: And see good.
0: And see good.
1: This is the way to God.
0: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచనో నాడు కరిణి గాచిని తరిక.

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: ప్రేమ స్వరూపులారా, ఈశ్వరుడు సకలైశ్వర్య స్వరూపుడు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఈశ్వర్ హాస్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంట్స్.
1: శంకరుడు అనగా సుమంగళమైనటువంటి వాడు.
0: శంకర కనోట్స్ ఆస్పీషియస్నెస్,
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aithe bhautikamainatundi ee jagattunaku, prakrutamainatundi ee lokamunaku, aadharabhootamainatundi daivatvanni vismarinchi, prakrutamainatundi yokka vastuvahanamulane vishwasinchi, jeevitamunu artham chesukonaleka vyattham gaavinchukuntunnaru manavulu.
0: This world, which is but a manifestation in a superficial sense, which is unreal, which is transient and which is momentary, man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini Vedanta paribhasha yandu kamamu ani cheptu vacharu.
0: In Vedantic parlance, the same has been given the name of kama.
1: Idi jignasamayamainappudu vijnanamu paridhulanu avadulanu daati nakshatra mandalamu ani vijnana rahasyamunu అనంతమైనటువంటి సాగరం నందు గల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస, వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్, కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో, రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: ద సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఇస్ ఇంటర్ట్వైన్ విత్ యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్, లుకింగ్ అరౌండ్ యూ అండ్ నథింగ్ బియాండ్, విల్ బైండ్ యూ డౌన్ టు ఎ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ అండ్ ఈగో అండ్ ద లైక్.
1: ఆధ్యాత్మికమయమైనప్పుడు ఇదియే హృదయానందాన్ని చేకూరుస్తుంది.
0: ద సెల్ఫ్ సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువలైజ్డ్, విల్ కన్ఫర్ ఆన్ యూ ఇన్ఫినిట్ ఆత్మిక్ బ్లిస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ, విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్, నో క్వాలిటీస్, విచ్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్, విచ్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్, can be understood only through the means of a sattvic quality.
1: Dhanamulo doshamu ledu,
0: there is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu,
0: nor does education suffer from any shortcoming.
1: Vivekamulo doshamu ledu,
0: nor in the process of discrimination.
1: Vijnanamulo doshamu ledu,
0: nor in science is there any problem.
1: మానవుని ఎందు ప్రవర్తన ఎందు మాత్రమే ఈ దోషములు కనిపించుచున్నది.
0: షార్ట్ కమింగ్ ఈజ్ బేసికలీ ఇన్ వన్స్ బిహేవియర్, ఇన్ వన్స్ నేచర్.
1: పరిశుద్ధమైనటువంటి జలము పవిత్రమై తెల్లగా కనిపిస్తుంది.
0: ఎ ప్యూర్ వాటర్ అపియర్స్ టు బి వైట్.
1: అదే నల్లటి సీసా ఎందు పోసినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది.
0: ద సేమ్ వాటర్ poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yendu posinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: Parishuddhamainatundi okka bottle lo posinappudu idi parishuddhangane untuntari.
0: You pour the same water into a pure bottle which has no color, it appears that way to you.
1: Jalamulo etti bhedamu ledu,
0: so there is nothing wrong with the water.
1: Ade vidhamugane dhanamunandu kani ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజస్థమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there is nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers, discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvanti yukka priyamunandu praveshinchinappudu lobhiga mari tamasuga vikrama roopanni dharinchi tadvara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulo praveshinchi nityamainatundi ganyani cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavattamunaku aadharamainatundi daivatvam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be no, cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyageneki amrutattvam manasukoni ee tyagamunante ee amrutattvam manaku praptinchunu kani bhogamunandu ee mattam kodu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have this sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛలను అభివృద్ధి పరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణ ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyeetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma tattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్ బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: సో వాట్ ఈస్ ద ధర్మ దెన్ దట్ యు అసోసియేట్ విత్ మ్యాన్? ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ హిమ్ విచ్ విల్ మేక్ హిమ్ కమ్ టు రియలైజ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ అండ్ విల్ మేక్ హిమ్ రీచ్ హిజ్ ఓన్ గోల్.
1: మానవుడు తత్వజ్ఞానం ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సాత్విక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: మ్యాన్ మే హావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, హీ మే ఆల్సో హావ్ రీచ్డ్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్, బట్ హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ హాస్ హీ గాట్ ద రియల్ సుప్రీం నాలెడ్జ్.
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడు అనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: One form does not indicate one's true
1: nature. మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తనే మానవత్వమునకు సరియైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: Aithe manavunaku daivam enta pradhanamo daivamunaku kuda manavudu anta pradhanam.
0: But then even as God is important to man, so is man important to God.
1: Manavude lekapothe daivatvanni e matram kuda nu prakatinchadaniki veelu kaadu.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: Kumarude lenappudu tandri aneetundi padamulaku e matram kuda nu arhudu kaadu.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: Oka kumarudu undinappude tandri aneetundi padamulaku oka artham untuntadi.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: Ade vidhamugane narudu aneetundi padamu undinappude narayanudu aneetundi padamulaku sariyainatundi viluva.
0: In the same way, only when there is a word like nara does this word narayana have a significance.
1: Kanuka daivamu మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: సో నౌ ఈవెన్ యాస్ గాడ్ ఇస్ క్రియేటింగ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ వే, మ్యాన్ ఆల్సో టు ట్రై అండ్ సీక్ టు గివ్ ఎ షేప్ అండ్ ఫార్మ్ టు గాడ్.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్ ఓన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ డస్ట్ అండ్ డిరైవ్ ఆయిల్ దేర్ ఫ్రమ్.
1: కుందేలు తలపైన కొమ్ములను చూడవచ్చు.
0: మేబీ యూ కుడ్ ఆల్సో సైట్ హార్న్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ రాబిట్.
1: ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు.
0: మేబీ ద వాటర్ కంటెయిన్డ్ ఇన్ ఎ మిరాజ్ యూ కుడ్ డ్రింక్ ఆఫ్ ఇట్.
1: కానీ మూర్ఖునిలో ఏమాత్రమూ సుగుణాలు చూచుటకు వీలు కాదు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇన్ వన్ హూస్ ఫూలిష్ టు ద కో యూ కెన్ నెవర్ ట్రేస్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ గాడ్లీ.
1: కనుకనే విష్ణు సహస్రనామమునందు సూర్యులకు కొన్ని రకమైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్రనామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: అవుట్ ఆఫ్ ఆల్ దిస్ దేర్ ఈస్ ఎ మెన్షన్ మేడ్ ఆఫ్ దిస్ వర్డ్ కృతజ్ఞ.
1: తమజ్ఞాయ నమః అనగా చీకటిని రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దిస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
1: Ade suryudu vachana tana ahankaramunu anagadrukkukoni neeruga pravahistundi.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya Namaha, Eeswaraniki shatruvulanetunte varu ekkada kodanu kanipincharu.
0: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
1: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
1: కృతజ్ఞుడైనటువంటి వారి యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: That is, the sun does not relish a person who is ungrateful.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: The reason being that the sun is present in the form of every eye as the power.
1: చంద్రమా మనహో జాత చక్షోసు జో అజాయత, ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్, ఇట్ ఈస్ సెడ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
0: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
1: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
0: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హింసెల్ఫ్
1: ఏటావాత కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయి చేస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్, హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలె,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వీకెండ్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతిపైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ like on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
1: Manavunaku enta chinna upakaram chesinappatikini goppa upakaranga bhavinchi taanu nirantaram chintistu untadu.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru, daanini krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: ఎంత ఉపకారం చేసినప్పటికీ దానిని అపకారంగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
0: సో వెన్ యూ కెన్ రెసిప్రోకేట్ వాట్ గుడ్ హ్యాస్ బీన్ డన్ టు యూ, యు ఆర్ గ్రేట్ఫుల్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ రిటాలియేట్ విత్ సంథింగ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యు ఆర్ ఎన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
0: Now in all that you see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: Kani lokamulo anetunte manavulu aapohalanu abhirudhi parchukoni charyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ద ఎనిమీ.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
0: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
1: Naaku andaru priyule.
0: I like and I favor all.
1: Naaku undinatuvanti yokka sampada, naaku undinatuvanti yokka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: Ye world bank lo kudunu naaku undinanta sampada ekkada kanipinchadu.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంతా ఐశ్వర్యము ఏ మహారాజులకు కాని ఏ చక్రవర్తులకు కాని కూడాను లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఆ ఐశ్వర్యం ఏమిటి? ఆ సంపద ఏమిటి?
0: What is this wealth? What is this possession I am talking about?
1: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevithanni gadapatam chetane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60వ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నది.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamulu kaudanu chakkani 16 samvatsaramulu yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear. As well as a 16-year-old one would do. As well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feelings that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైన కంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to
1: come back. Vaa naapani ishtam leka dooram kavatam ledu. Vaariki naapani ishtam leka dooram kavatam ledu.
0: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
1: Vaari ishtam nu neraverakapotam cheta dooram aipothunnaru.
0: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
1: Anti kaadu. Vaari ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragalemo ani laukikamainatundi jeevithanni gadipetunte aase unnatundi variki nannu vadinchukoni jagatlo praveshistunnaru.
0: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also. So they
1: వారిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే సో దట్ దే కుడ్ మెయింటైన్ దేర్ ఓన్ స్టాండింగ్ దే విల్ ట్రై టు పుట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ సాయిబాబా.
1: అది కూడా నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
0: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
1: మనం లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
1: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
0: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the river.
1: నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఓన్ గుడ్ నేచర్ మై నేమ్ అండ్ ఫేమ్
1: నన్ను ఆశ్రయించడం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్ బికాస్ దే హావ్ టేకెన్ షెల్టర్ అండర్ మీ దే నేమ్ అండ్ ఫేమ్ ఆర్ స్ప్రెడింగ్ ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్
1: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: Now there is a small story to
1: that. దండిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోటను ఒక నక్క చూచిందట.
0: A fox once sighted a grape vine.
1: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
0: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
1: కానీ ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
0: But this fox could not reach out to these grapes.
1: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
0: Finally, it was led to a state of despair, it became weak, lost interest and was
1: determined. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్క బావా చక్కగా తిన్నావా అని ఈ ద్రాక్షను అని అడిగిందట.
0: Now this fox was returning thus in a dejected mood and a crow accosted it and said, O fox friend, have you been able to eat these grapes to your heart's content?
1: చీ చీ చీ ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుందని దానివల్ల నేను తినలేదు అన్నదట.
0: Now then the fox answered, No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless.
1: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు స్థాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
1: అంతేకాని సాయిలో ఏ కించిత్తైనా కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
0: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
1: కారణమేమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావం.
0: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
1: పరోపకార సంబంధమైన హృదయము.
0: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
1: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
0: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
1: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
0: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్
1: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైండ్ నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
1: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
0: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
0: You cannot possibly see any trace of sorrow in me, even for a fleeting second.
1: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
0: Do you come across any person in the world who can lead a life like this?
1: లేదు లేదు లేరు.
0: No, no, and never and never.
1: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా యందు కొంతవరకు నువ్వు వెతుకుట ప్రయత్నించాలి కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
0: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
1: Ayokka sevalanu, ayokka panulanu chakkaga gurtinchukunte ee vyaktunu ee vidhamaitintiga pravartinchadaniki em maatram kuda avakasam undadu.
0: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
1: Kanukane Sai tattvanni chakkaga gurtinchavalanante Sai premanu anubhavinchadaniki prayatninchali.
0: Therefore, if you wish to understand the nature of Sai, experience the love of Sai.
1: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడాను మారిపోగలరు.
0: ఇఫ్ యూ కెన్ గ్రాస్ప్ దిస్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ లవ్, యూ ఆల్సో కెన్ వెరీలీ బికమ్ గాడ్.
1: బ్రహ్మయో భవతి అని
0: యూ కెన్ వెరీలీ బికమ్ గాడ్.
1: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
0: వన్ హూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ వెరీలీ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక సాయికి కావలసినటువంటి ఈ లోకంలో ఏ మాత్రం కూడా లేదు.
0: There is nothing in the world that Sai seeks for himself.
1: ee jagattu valla naaku kavalanaitunte aasa Sai hrudayamlo ee kosa endukodunu kanaradu.
0: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
1: Aithe loka sambandhamaitunte yokka baadhyatalanu konni vahinchadam cheta ee organizations anipi kodunu abhiruddhi gaunchadam cheta palali yokka sevalu kodunu చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను, ప్రజల యొక్క మార్గములను, వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
0: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ అండర్టేకన్ ద టాస్క్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ విలేజెస్. ఇట్ ఈస్ ఆల్సో టేకన్ అపాన్ ఇట్సెల్ఫ్ వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బై వే ఆఫ్ సర్వింగ్. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
1: Pavitramaina bhavamuto feeling of desires ani mundu mem prarambhicham.
0: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
1: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kodanu mundu meeku telipanu.
0: This program of feeling on desires, I have also ventured to explain to you the basic idea behind this program. Ee
1: korkalu gavatam chetane ఆర్థికంగా కాని ఆరోగ్యంగా కాని అన్ని విధమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు బలహీనత చేసుకుంటున్నాం.
0: బికాస్ అవర్ డిజైర్స్ టెండ్ టు బి ఎక్సెసివ్ ఇన్ నేచర్ వి ఆల్సో లూజ్ ఫైనాన్షియలీ వి ఆల్సో గెట్ టు లూజ్ అవర్ హెల్త్.
1: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
0: నౌ ఇట్స్ అ కామన్ ప్లేస్ థింగ్ టు సీ దట్ ఎ పర్సన్ ఆఫ్ వెల్త్ టెండ్స్ టు మిస్యూజ్ ఇట్.
1: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడా చెడిపోతూ వస్తున్నారు.
0: ఇఫ్ ఫ్యూ పువర్ ఫ్యామిలీస్ గో టు సచ్ రిచ్ ఫ్యామిలీస్ ఫర్ హెల్ప్ అండ్ దే ఆల్సో గెట్ టు బి బ్యాడ్ ఇన్ ది ప్రాసెస్.
1: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
0: నౌ ఇట్ వాస్ విత్ ఎన్ ఐడియా దట్ వి కెన్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్యూ ఐడియల్ హోమ్స్ that we have embarked on this program of feeling on desire.
1: Oka kooli dinamuniki 10 rupayalu sampadinchukunte 2 rupayalu sarayi taagutunnadu 3 rupayalu cinema kharchu pettunnadu inka 2 rupayalu inkinkinka emomo konni duravasthalaganta kodunu guru chestunnadu.
0: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of crude entertainment.
1: He is durvinyogam cheta vaari kutumbam kuttupadichi pothundadi.
0: He misuses his what little he earns and the family suffers in the process.
1: Kanukani cigarettes, beedilu dragatamu, madhya maamsaadulanta kodunu తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనం చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
0: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హు ఆర్ మిస్లెడ్ అస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ will only go to the benefit of the family.
1: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
0: Some misguided people feeling that this scheme is such that the Sai organization wants some money, they have given different interpretations to this.
1: Sai organization ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
0: The Sai organization has never aspired for money.
1: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
0: ద ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్ హాస్ బీన్ దట్ ఇట్ షుడ్ గైడ్ పీపుల్ టు లీడ్ ఎ వర్దీ లైఫ్, టు బి ఆఫ్ సర్వీస్ టు హ్యూమానిటీ అట్ లార్జ్.
1: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
0: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్.
1: కోరికలను అరిగట్టుకోమని కోరినానే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
0: They deposit a few, a part of their wealth against this trust name as if the organization wants the money.
1: Aithe ee jagattu lopara dharamu avasarame.
0: We have only asked them to curb their desires. It is not that we want money.
1: But evariki na kosam kaadu.
0: As far as the world is concerned, no doubt money
1: is important. Nenu em aashinchanu.
0: But it's not for me. I have never aspired for money.
1: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
1: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్డ్ టు ద
1: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
1: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వీ హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్,
1: అవసరమే
0: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వీ డూ నీడ్ మనీ ఫర్ దిస్.
1: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
0: వీ హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
0: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
0: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
0: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
1: త్యాగములో ఇన్ని విధములైన బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకుని లేరు.
0: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
0: If you are to sow a rice grain in soil, it will yield thousands of more.
1: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి 100 రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్, థౌసండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ కీలకాన్ని, ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతుంది.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వి థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.
0: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
1: Maaku teliyakundani dani yokka abhirudhi jarigipothu vachindi.
0: Without our knowledge, things started taking shape.
1: Naalo rahasyam anetundi ye maatram kuda ledu.
0: There is nothing secretive about me.
1: Ee naadu cheppaka tappadu.
0: But today I have to make some of these points known.
1: Tachchalare naadagar rajamata vachi college ni kattinchindi.
0: As soon as it was known that we wanted to establish colleges,
1: ఎవరి దగ్గర బిచ్చమెత్తినటువంటిది కాదు.
0: రాజ్మాత భావనగర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్. వి హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
1: ఒట్టు కళాకార కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశం.
0: లైస్ ద సీక్రెట్. ద మూమెంట్ ద సంకల్ప ఇస్ మేడ్, ఇట్ విల్ బి అకంప్లిష్డ్. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సాయి.
1: మాకు తెలియకుండానే దాని యొక్క అభివృద్ధి జరిగిపోతూ వచ్చింది.
0: వితౌట్ అవర్ నాలెడ్జ్, థింగ్స్ స్టార్టెడ్ టేకింగ్ షేప్.

0: ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
1: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వి థాట్ వి కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వి వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
0: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
1: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
0: హైయర్ సెకండరీ స్కూల్ గా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరియు సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
1: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
0: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
1: And immediately, this gentleman, Mr. Bhujani, from America came forward and said, he will do this task of establishing this college, this school.
0: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్ ఆయన వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇన్ బెంగళూరు ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ దట్ ఇట్ వాస్ టు బి డన్ మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
0: ఇది జరిగేటట్టుగా ఉంటుంటేనే స్థాయిలో సంకల్పం వస్తుంది.
1: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇట్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ దట్ బై
0: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
1: ద సాయి విల్స్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్
0: దానిని మీరు గుర్తించాల్సింది.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకా మరొక చిన్న విషయం,
1: దేర్ ఇస్ యట్ అనదర్ స్మాల్ థింగ్.
0: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాది మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
1: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days we have been feeding countless numbers daily morning afternoon and evening and night.
0: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
1: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
0: కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి ఒక ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
1: But over here, we have been feeding lakhs of people thus for so many days. But we have never gone after publicity. We don't want to make a show of things.
0: I say, ఎవరికి పెడుతున్నాం మేము? మా వారికి మేము పెడుతున్నాం. దీంతో ప్రచారం ఎందుకు?
1: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding your own people, why do we
0: need publicity? ఇప్పుడు కొంతమంది సందేహం కలగవచ్చును. ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
1: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కుడ్ సో మెనీ పీపుల్ బి ఫెడ్ ఇన్ సచ్ ఎ గ్రాండ్ మేనర్.
0: సంకల్పం ఇటువరి ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
1: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done. What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's
0: content.
1: Because there is no greater charity than feeding of the people.
0: నేను కొడైకెనాల్ లో ఉంటుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడాను డాక్టర్ భాస్కర్ రావు కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60వ సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
1: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైండ్ థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్ టూ పీపుల్ డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి
0: ఎంత నొగున్న వారిని వారించాను, ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
1: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్ వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
0: స్వామి అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనాలు వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
1: బట్ దెన్ స్వామి కాషన్ దెమ్ సేయింగ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యు విష్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లైడ్ ఇఫ్ ఓన్లీ వి హావ్ స్వామి
0: గ్రేస్ చేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
1: ఇఫ్ యు హావ్ స్వామి గ్రేస్ వి కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యూ అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్ కెన్ దే బి ఆన్ ఆబ్స్టికల్?
0: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి.

0: అని ఒప్పుకున్నాను. Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go ahead.
1: Godavari, West Godavari, anaga Turpu Godavari, Paschima Godavari, Krishna, Guntur, Nellur, ee vaipu nunchukonu 5000 mootalu vachesina biyam.
0: So as soon as this consent was given, people from these districts, East Godavari, West Godavari, Krishna, Guntur and Nellore, they sent 5000 bags of rice.
1: Punjab nunchi గోధుమను, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందలు వచ్చి పడిపోయాయి.
0: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
1: డెరాడూన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర, బెల్లము అంతా కూడా వందల వందలు వచ్చి పడిపోయినాయి.
0: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ డెరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్, జాగరీ అండ్ సో ఆన్.
1: మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి.
0: అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ facts of
1: ee vidhanga kudanu valaganna kudanu vachi kalpavrutsham vale kadichipothunnayi.
0: Hundreds of sacks of pulses of different descriptions. In this manner everything was forthcoming in a spontaneous
1: manner. Yaraina adigara,
0: has anybody asked for these?
1: Kaadu kaadu, adigithe labhinchetuntiva?
0: No. Even if you have to ask, can you really achieve it?
1: Meer adigi chudandi ee vidhanga labhistayemo.
0: Now let us see, you go and ask of people.
1: Nenu adugukuntunna kudanu ivanni kudanu vachi padipotam anedi adhe sai yokka prema tattvam.
0: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
1: Entha mandi dhanavantulu ee lokamlo leru.
0: I have not asked, but everything has come.
1: Andariki tyaga buddhi puttutunda.
0: This is because of Sai's love. There are so many wealthy people.
1: Andariki prema bhavam kalugutunda.
0: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
1: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
0: You may have wealth, no doubt, but you should know how to use it.
1: Ee dhanamu elantidante kaaliki todukkuneetundi boorsu vanti.
0: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
1: ఈ బూట్స్ మన కాలికి సరిగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి వీలవుతుంది.
0: దిస్ ఫుట్ వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బూట్స్ ఆర్ షూస్, ఇఫ్ ఓన్లీ ఫర్ ప్రాపర్ సైజ్ విల్ యూ బి ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్.
1: టైట్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: ఇఫ్ దీస్ షూస్ ఆర్ ఎ లిటిల్ టైట్ యూ కెనాట్ వాక్ కంఫర్టబుల్లీ.
1: ఇది చాలా లూజ్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: ఇఫ్ ద షూస్ ఆర్ లూజ్ ఆన్ అదర్ హ్యాండ్ ఆల్సో యూ కెనాట్ బి కంఫర్టబుల్.
1: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ హావ్ ఎక్సెసివ్ వెల్త్ యూ కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
0: నౌ ద రియలీ వెల్తీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
1: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
0: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
1: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంటుంది.
0: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
1: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతికేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
0: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
1: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
0: సేమ్ మేనర్ పీపుల్ మే హావ్ అన్టోల్డ్ వెల్త్ సమ్ ఆఫ్ దెమ్, బట్ దే వాంట్ టు అక్యూములేట్, దే జస్ట్ కీప్ ఇట్ అప్ అండ్ దే డోంట్ వాంట్ టు పార్టేక్.
1: కలిపడికి ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
0: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
1: అదే చెత్తను పంటను చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
0: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
1: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సమస్యని అంటూ ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
0: ఇన్ ద సేమ్ మేనర్ సో టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్, దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్.
1: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
0: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అ సేక్రెడ్ అండ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
1: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుందే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
0: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్స్ నాట్ స్టాగ్నేటెడ్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. In the same manner, the money in the country should also be in circulation. It cannot accumulate at any one given point.
1: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏ మాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
0: That's why there has to be a constant circulation, it is said, of blood and wealth, dudu or money.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని శరీరంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
0: దిస్ హాస్ బీన్ దిస్ నోబెల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్, that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
1: Kanuka samastari yokka abhivruddiki dhanam avasarame.
0: Therefore, for the growth of the organization, we do need money.
1: Aithe evarini adugatam ledu, evarini peedinchatam ledu,
0: but we don't ask of anyone, we don't pester anybody for this money.
1: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
0: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
1: కనుక సత్యసాయి సంస్థల యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: That's why I wish it today that all should understand the true significance
1: of these ideals.
0: Of these ideals of Satya organization.
1: కానీ సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సమస్య ఎందుకు కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
0: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
1: Yedo konni porapatu jaragavachunu, kontha mandi konni rakamainaatti margamunu avalambinche vaaru undavachunu.
0: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done. Kaani
1: satyasai samasthalo undinatvanti yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ దిస్.
1: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
0: హావ్ స్ట్రేట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
1: మీరు కళ్ళు తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
0: Without any blemish in their hearts, you only have to open your eyes and look around you and see.
1: ఈ కన్నెరుగునటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడాను బయటపడేటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రి పగలు కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
0: You only have to open your eyes and look around you in Prashant Nilayam. What are the sights that greet your eyes? You would see people who have never been exposed to the harsh rays of the sun. Women folk, youngsters, the ladies.
1: లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశపడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
0: భావములు
1: ప్రజల్లో కలగాలంటుంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
0: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
1: Ratrim pagalu vande tunti varu, vaddin che tunti varu, shrama ane tunti lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamai tunti karmalu acharistunnaru, pavitramai tunti jeevitani gadupunnaru.
0: Then there are these volunteers and the sevagalu corps, who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
1: Inni lakshala mandi praveshinchinappatikini okkarikaina oka telo oka cheemaina kuttinda ledu.
0: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
1: No. Deeniki kaaranam enti? Vaari bhakti prapattulu.
0: What's the reason? It is their sense of devotion and faith.
1: Nijamuga ee vachinatundi bhaktulu kodanu enni vidhamaina sahanaanni పెంచుకున్నారు.
0: సో హియర్ ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ ఆల్ దోస్ హూ గ్యాదర్డ్ హియర్ ఆర్ ప్రొక్లైమింగ్ టువర్డ్ ది క్వాలిటీ ఆఫ్ ఫోర్బేరెన్స్, టాలరెన్స్.
1: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారు అన్నాడు.
0: ద అదర్ డే కస్తూరి కేమ్ అలాంగ్ అండ్ వాస్ టెలింగ్ మీ, స్వామి, ఇట్ హాస్ బీన్ అనౌన్స్డ్ ఆన్ ద రేడియో that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
1: Bhayapadavaddu Kasturi, mana bhaktulaku ee vidhamainatundi ananukoolamulu jaragadu, vaari bhakti vaari chatram vali aadharam aipothundi annanu.
0: and that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
1: own.
0: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come, what inconvenience would have been your way? Has Swami done it? No. Your sense of love for Swami. Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it
1: matter?
0: Even this butter has to be exposed to heat.
1: In the same manner,
0: Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of
1: Swami. ఈ తుఫాను ఎక్కడ పోయిందో ఏమైపోయిందో ఏమి ఎవరికి తెలియదు.
0: సో ద నెక్స్ట్ డే వెన్ యూ లుక్డ్ అరౌండ్ నోబడీ కుడ్ సీ వేర్ దిస్ సైక్లోన్ వేర్ దిస్ స్టార్మ్ వేర్ దిస్ రెయిన్స్ హాడ్ గాన్ అవుట్. దినములకు
1: ఎంత పవిత్రమైనటువంటి వాతావరణంతో ఎంత దివ్యమైనటువంటి యొక్క భావంతో ఈ కార్యంలో మీరు పాల్గొన్నారో మీ భావములకు స్వామి యొక్క ప్రేమకే తెలుసును కానీ అన్యులకు ఇది అర్థం కాదు.
0: వాట్ హాస్ ట్రాన్స్ఫర్డ్ ద లాస్ట్ 10 డేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ దట్ బీన్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ. Your toil, your hardships, your work and all the difficulties that you have undergone is known only to you and to Swami. It's a matter between you and Swami
1: alone. Mee bhakti prapattulu chaala uttamainatundi.
0: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
1: Mee sahanamu.
0: Your sense of tolerance and
1: faith. Mee shantamu.
0: Your sense of patience.
1: Mee yokka bhakti.
0: Your devotion.
1: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
0: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
1: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
0: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
1: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
0: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
1: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
0: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
1: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
0: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
1: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇది నిజమైనటువంటి తపస్సు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
1: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
0: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనన్స్.
1: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ దిస్ టెనన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టైన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
1: experience.
0: And the country and the world at large can benefit and progress.
1: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక దుర్వినియోగం అనేటువంటిది చేయక సత్కార్యము యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మ ధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
1: Thai koru the vokkate.
0: Thai seeks only
1: one. Sodara manavulanu preminchi.
0: That you should love your fellow beings.
1: Samaja sevalu chesi.
0: And serve society.
1: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
0: The true meaning that you can associate with being a human being.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: Sacrifice your selfishness.
1: పరాత్మలో ప్రవేశించండి.
0: Enter into the world beyond.
1: పవిత్రతను పెంచుకోండి.
0: Further your own sacredness.
1: పామరులను ఆదుకోండి. పామరులను ఆదుకోండి.
0: Try to go to the rescue of those who are in need.
1: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
0: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో and embark on this task of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And this is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 68th birthday occasion, everybody will have to undergo a test of sorts.
1: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
0: And those who become successful in this test could alone be called true human beings.
1: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
0: There might be any number of difficulties, any amount of trouble, praise, calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
1: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
0: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes the task of winnowing.
1: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
0: This winnowing process is undertaken so that there is a shifting taking place. The one solid and secure ones will remain. The light and the featherweight category is
1: ee janmadinottam nunchi memu turpu posinattuga ka karyanni prarambhistam.
0: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
1: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
0: And this process will determine who are those who remain steady and steadfast, who are those who would go, and who are this lightweight.
1: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
0: So if you really want to understand and proclaim your own true human nature,
1: స్వార్థాన్ని త్యాగం చేయవలసిందే.
0: Plunge into service activities, sacrifice selfishness.
1: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
0: Service to the country should be uppermost in our mind.
1: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసిందే.
0: With this aim in goal before us, we must move forward in our journey.
1: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ ఒక ఏజ్ అని కానీ ఏమాత్రము లేదు.
0: There is nothing like a retirement or a retirement age for this service activity.
1: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
0: Till your last breath, perform this seva, indulge in service activities.
1: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
0: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఆర్ లైఫ్స్.
1: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
0: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
1: Sevakune lekapothe Prabhuku ye matram kodnu viluva ledu.
0: Anything could be achieved. Without the Sevaks or servants, the
1: Prabhuve lekapothe Sevaku sakramainatundi margaanni anusarincharu.
0: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
1: Kanuka, ahalya vanti rayi, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, నిన్ను వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
0: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is that. 60 samvatsaramul tarvata, Swami andariki chikkadu ani, Swami lo emo marpu vastundani, aneka vidhamuluga apohalu padutunnaru.
0: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
1: Nadi mare swabhavam kadu.
0: Let me assure you,
1: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం ఉన్నది.
0: Let me assure you that my nature is one which shall never change.
1: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
0: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotee.
1: మారేటువంటిది దైవత్వం కాదు.
0: That which changes can never be godliness, can never be divinity.
1: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
0: So this satya, that which never changes, is satya-sayi. So how can there be a change now?
1: మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
0: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं ప్రేమ స్వరూపులారా, అందరు ఆయురారోగ్య ఆనందములతో, సద్గుణములతో, పవిత్రమైన భావములతో, నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయి కీర్తిని, మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని, పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ మై హోప్ అండ్ బ్లెస్సింగ్ that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: വീരസുത്തുട.
1: If truth, righteousness and love pervade on earth, the mother earth will be blissful. It confers universal peace and happiness of all sorts. Listen to this, the son of Bharat.
0: Vidyarthi, vidyarthi ilara.
1: Students, boys and girls.
0: రామాయణము మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు.
1: వాల్మీకి ప్రొపగేటెడ్ దిస్ రామాయణ ఇన్ త్రీ వేస్.
0: మొదటిది రామాయణం,
1: ద ఫస్ట్ రామాయణ.
0: రెండవది సీతా చరితము,
1: ద సెకండ్ సీతా చరిత, హిస్టరీ ఆఫ్ సీత.
0: మూడవది ప్రాస్తుల్య వధ, అనగా రావణ వధ,
1: స్లెయిన్ కిల్లింగ్ ఆఫ్ రావణ, థర్డ్ వన్.
0: రామస్య అయనం రామాయణం, అనగా రాముని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణము.
1: ద టెక్స్ట్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రామ.
0: దీనిని అంతర్ముఖంగా మనం విచారణ చేసినప్పుడు ఇది పరమాత్మని కథ.
1: ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు దిన్ మీనింగ్ వీల్ అండర్స్టాండ్ ఇట్ ద స్టోరీ ఆఫ్ ద డివైన్.
0: రెండవది రామాయణ, రామాయాహ అయనం ఇది రామాయణం, అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ దాట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము.
1: ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ద హిస్టరీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: మూడవది రావణ వధ,
1: థర్డ్ వన్ ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం.
1: ఎక్స్టర్నలీ రావణ ఇస్ కిల్డ్ బట్ ఇంటర్నల్ మీనింగ్ ఈస్ the darkness, ignorance is dispelled.
0: Yeta vata puraskarinchukoni ramayanamu paramatmani katha.
1: Be that as it may, it is the story of God.
0: Sita charitamu jeevatmani ekka katha.
1: When we say it is the story of Sita, it is the story of the individual self.
0: Moodavadi ravana vadha ajnana nashanam.
1: When ravana is killed, it means the ignorance is killed.
0: Anaga పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ ద డివైన్ ఈజ్ ప్రాపర్లీ అండర్స్టూడ్ ద ఇగ్నోరెన్స్ విల్ బి డిస్పెల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు.
1: Every person is ignorant because of the fact that he has not known the truth.
0: Ram